శ్రోతులకు నమస్కారం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం 358.4 మీటర్లు అనగా 837 కిలోహెర్ట్స్ పై అనలాగ్ ప్రసారాలతో పాటుగా డిఆర్ఎం రిసీవర్ ఉన్నవారు 828 కిలోహెర్ట్స్ పై డిజిటల్ ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948, వైశాఖ మాసం 22వ రోజు, క్రీస్తు శకం 2026 సంవత్సరం, మే నెల 12వ తేదీ మంగళవారం. ఇప్పుడు సమయం 5:54 దాటి 3 సెకండ్లు. శుభోదయం.

0: దేశభక్తి గీతం విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు సూక్తి సుధా.
1: భారతీయ ఇతిహాసాలలోనూ పురాణాది కథలలోనూ స్ఫూర్తిని నింపే కథలు, పాత్రలు అనేకం ఉన్నాయి. పట్టుదల, నైపుణ్యం, ప్రత్యేకతలతో సాధారణ స్థాయి నుండి భగవంతునిగా మారిన వారి గాథలు ఆదర్శంగా నిలుస్తాయి. అలాంటి ఆదర్శవంతమైన జీవనం ఆంజనేయునిది. వైశాఖ మాసంలో అందరికీ గుర్తుకు వచ్చేది హనుమ జయంతి. హనుమంతుడు శ్రీరాముని దూత. రాముడితో పరిచయం ఏర్పడ్డాక నమ్మిన బంటుగా మారి నిరంతరం రామధ్యానం చేస్తూ ఉండే ఒక వానరం. అంతేకాదు, ఆజన్మ బ్రహ్మచారి. హనుమను ప్రార్థించిన వారికి ఎలాంటి భయాలు కలగవనేది నమ్మకం. హనుమంతుని గురించి తెలుసుకోవాలంటే చాలా విషయాలు ఉన్నాయి. ఒక మనిషిని కాని, వానరాన్ని కాని, ఏ ప్రాణినైనా కాని మనం ప్రత్యేకంగా చూస్తున్నామంటే వారిలో ఉన్న ఏదో శక్తి మనల్ని ఆకర్షించి ఉండాలి. అలాంటిది ఒక కోతి జాతికి చెందిన ఆంజనేయుడిని మనం పూజించి కోరికలు నెరవేర్చుతాడని నమ్ముతున్నాం. అంటే ఆయనలో అపారమైన, అక్షయమైన శక్తి సామర్థ్యాలు ఉండి ఉండాలి. అందుకే హనుమంతుడిని చూసి సిద్ధ గంధర్వాదులు ఇలా కీర్తించారు. ధృతిర్దృష్టిర్మతిర్దాక్ష్యం, స్వకర్మ కార్యాన్ని పూర్తి చేసే నైపుణ్యం, ఇలా ఈ నాలుగు లక్షణాలు కలిగి ఉన్నాడు కాబట్టి హనుమంతుడు చేపట్టిన కార్యం ఏదైనా విజయవంతం అవుతుంది. జడ అలవాటు చేసుకుంటే తప్పనిసరిగా మంచి జీవితం గడపవచ్చు. అంజనీయ కుమారుడైన ఆంజనేయుని కీర్తించి, భజించి, పూజించడమే కాదు, రామాయణంలో ఆయన పాత్ర ద్వారా మనకేమి బోధిస్తున్నాడు? మనం హనుమంతుని ద్వారా నేర్చుకోవలసిన చాలా విషయాల్లో పై నాలుగు లక్షణాలు ప్రప్రధానమైనవి. ఎందుకంటే సీతమ్మ కోసం వెతుకుతున్నప్పుడు హనుమంతుడు ఈ నాలుగు లక్షణాలను ఉపయోగించి లంకకు చేరుకుని

0: తనకు కలిగిన ఆటంకాలను అధిగమించాడు. అసాధ్యమనుకున్న పనిని సుసాధ్యం చేసి రామునికి సీతజాడ తెలిపి సాంత్వన చేకూర్చాడు. సకల శాస్త్ర పారంగతుడు, మాట నేర్పరి, బుద్ధి కుశలత కలిగినవాడు, అతి బలవంతుడు, సుందరాకారుడు, అభయప్రదాత, ఇలా సహస్రనామాలు కలిగిన ఆంజనేయుడు శ్రీరామ భక్తుడని అంటే పులకితుడవుతాడట. ఒక పనిని చేయాలని అనుకున్నప్పుడు మొదటిగా ఉండవలసింది పట్టుదల, తర్వాత వచ్చే ఆటంకాలను గమనించే దూరదృష్టి, గమనించిన ఆటంకాలను అధిగమించే సమయస్ఫూర్తి, ఆ పని పూర్తయ్యే వరకు ఓర్పు కలిగి ఉండడం. ఈ లక్షణాలు ఉన్నవారికి సాధ్యం కానిది లేదనేది సాక్షాత్తు హనుమంతుడు నిరూపించి చూపాడు. పట్టు పట్టరాదు, పట్టి విడువరాదు అన్నారు పెద్దలు. అంటే ఊరికే మాటల వరకే కాకుండా నిజంగా పట్టుబట్టి ఏదైనా మొదలు పెడితే హనుమంతుని గుర్తు చేసుకుని ఆయనలో ఉన్న లక్షణాలను అలవరుచుకున్న వారికి అపజయమే కలుగదు. మహాభారత కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుని రథమునకు జయకేతనంగా జెండాపై కపిరాజుగా ఉండడాన్ని బట్టి హనుమంతుని ప్రాబల్యాన్ని అర్థం చేసుకోవచ్చు.
1: సూక్తి సుధ విన్నారు. సమర్పణ శ్రీమతి దేవి శ్రేయశ్రీ.

ఆంజనేయ భక్తి గీతాలు విన్నారు. ఈనాటి భక్తిరంజన కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

వేసవిలో పట్టుపురుగుల యాజమాన్యాన్ని గురించి తెలుసుకుందాం. దక్షిణ భారతదేశంలో వేసవిలో ఎండ తీవ్రత ఎక్కువగా ఉండి వర్షపాతం లేని కారణంగా గాలిలో తేమ శాతం చాలా తక్కువ ఉంటుంది. ఈ విపరీత పరిస్థితులు మల్బరీ తోటలు, పట్టుపురుగుల పెంపకం మీద ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయి. అధిక ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం గల పరిస్థితుల్లో పట్టుపురుగులు బలహీనంగా తయారయ్యి వ్యాధికారక క్రిములు సోకుతాయి. వాతావరణంలో మార్పులున్నప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుంటే పంట నష్టపోకుండా మంచి దిగుబడులు

కొద్దిగా ఎక్కువసార్లు ఇవ్వాలి. మేత వేశాక 2 నుండి 3 గంటల వరకు పడకలను వార్తాపత్రికలతో కప్పి ఉంచి తర్వాత తీసేయాలి. ప్రతి మేతకి ముందు కొమ్మల మీద శుభ్రమైన నీటిని చిలకరించి మేత ఇచ్చుకోవాలి. తడిగా ఉన్న ఆకును మేతగా ఇచ్చినప్పుడు పట్టుపురుగుల పెంపక గదిలో గాలి ప్రసరణ బాగా ఉండే విధంగా చూసుకోవాలి. పట్టుపురుగుల పెంపకం గదిలో వాతావరణం చల్లబరచడానికి షెడ్ చుట్టూ గోనె పట్టాలను కట్టి సమయానుకూలంగా తడుపుతూ ఉండాలి. ఉష్ణోగ్రతలు నియంత్రించడానికి గది పైకప్పు మీద గడ్డి, చెత్త మొదలైనవి కప్పుంచాలి. పట్టుపురుగుల పెంపకం గదిలో గల వేడిగాలిని బయటకు పంపడానికి గది పైభాగాన టర్బోఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. పట్టుపురుగుల పెంపక గదిలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాన్ని తెలుసుకునేందుకు థర్మామీటర్లను ఉపయోగించాలి. పట్టుపురుగుల పెంపక గదిలోని ఉష్ణోగ్రత, గాలిలో తేమ శాతాన్ని నియంత్రించడానికి హ్యూమిడిఫైయర్లు, హీటర్లు లేదా ఎగ్జాస్ట్ ఫ్యాన్లను ఏర్పాటు చేసుకోవాలి. వేసవిలో పట్టుపురుగులకు సంక్రమించే వ్యాధుల్లో ముఖ్యమైనది పాలుకారే రోగం. ఇది పట్టుగూళ్ల దిగుబడిని గణనీయంగా ప్రభావితం చేస్తుంది. ఈ వ్యాధి బొంబెక్స్ మోరి అనే న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ వైరస్ వల్ల వస్తుంది. సరిగా శుభ్రం చేయని పట్టుపురుగుల పెంపక గది, పనిముట్లు, వ్యాధి సోకిన పట్టుపురుగులు విసర్జించే పాల వంటి ద్రవం వ్యాధి ప్రబలడానికి ప్రధాన కారణాలు. న్యూక్లియర్ పాలిహైడ్రోసిస్ పాలిహెడ్రల్తో కలుషితమైన మల్బరీ ఆకుని పట్టుపురుగులకు ఆహారంగా ఇవ్వడం ద్వారా వ్యాధి సంక్రమిస్తుంది. అలాగే ఎక్కువ ఉష్ణోగ్రత, గాలిలో తక్కువ తేమ శాతం, నాణ్యత లేని మల్బరీ ఆకులు కూడా పాలుకారే రోగం రావడానికి కారణాలుగా చెప్పుకోవచ్చు. చర్మం సున్నితంగా ఉండి చిన్నపాటి గాయానికి కూడా చీలిపోతుంది. దీనివల్ల శరీరం నుంచి స్రవించే పాలలాంటి ద్రవంలో కొన్ని లక్షల సంఖ్యలో పాలిహెడ్రాలు ఉంటాయి. వ్యాధి సోకిన పురుగుల చర్మం మెరుస్తూ ఉండి జ్వరానికి సరిగా పోక శరీరం మీద కణుపుల మధ్య భాగం ఉబ్బినట్టుగా ఉంటుంది. వ్యాధి సోకిన పురుగులు ఆకులు తినక పడకల్లో అంచుల వైపు విరామం లేకుండా తిరుగుతూ కనిపిస్తాయి. వ్యాధి తీవ్రంగా సోకి పురుగులు చనిపోయే దశలో శరీరంలోని అవయవాలన్నీ కరిగిపోయి ద్రవరూపంలో ఒక సంచిలాగా కనిపిస్తుంది. వ్యాధి సోకిన పురుగులు కొన్నిసార్లు నేత్రికల మీద తలకిందులుగా వేళ్లాడుతూ కనిపిస్తాయి. ఈ వ్యాధిని నిరోధించడానికి 2% బ్లీచింగ్ పొడిని 0.3% సున్నంలో లేదా 2.5% క్లోరిన్ డయాక్సైడ్ను 0.5% సున్నంలో లేదా 0.05% అస్త్ర రసాయనాలతో రేరింగ్ గది, పనిముట్లు, పరిసరాలు పూర్తిగా శుభ్రం చేయాలి. ముందు పంటకు పాలుకారు రోగం సోకినట్లయితే గనక 0.3% సున్నం ద్రావణంతో మరోసారి శుభ్రం చేయాలి. ఈ పాలుకారు రోగం నివారించడానికి పురుగుల్ని మేపేటప్పుడు వ్యక్తిగత శుభ్రతకు ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వాలి. వ్యాధి సోకిన పురుగుల్ని ప్రారంభ దశలోనే గుర్తించి వేరు చేసి కాల్చేయాలి. పట్టుపురుగులకి నాణ్యమైన మల్బరీ ఆకును మేతగా వేసి సరైన స్థలావకాశాన్ని కల్పించాలి. పట్టుపురుగుల పెంపక గదిలో ఉష్ణోగ్రతలను తగ్గించేందుకు షెడ్ చుట్టూ గోనె సంచితో కప్పి డ్రిప్ పైపు ద్వారా నీటిని వదిలినట్లయితే షెడ్లోకి ప్రసరించే గాలి చల్లపడి ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. షెడ్ పైభాగంలో కానుగాకులు, కొబ్బరి మట్టలు లేదా వరిగడ్డతో కప్పడం ద్వారా కొంతవరకు ఉష్ణోగ్రతను నియంత్రించవచ్చు. పట్టుపురుగుల పెంపక గదిలో గాలి వెలుతురు సరిగా ప్రసరించే విధంగా చూసుకోవాలి. షెడ్ చుట్టూ గోనె పట్టాలని కప్పి కిటికీలున్న చోట ప్రత్యేకంగా ఫాగర్స్ను ఏర్పాటు చేసి పవర్ స్ప్రేయర్లతో అనుసంధానం చేయడం వల్ల షెడ్ లోపల వాతావరణాన్ని చక్కగా నియంత్రించుకోవచ్చు. ఈ విధమైన చర్యల్ని గనక చేపట్టినట్లయితే వేసవిలో పట్టుపురుగులు వ్యాధుల బారిన పడకుండా మంచి దిగుబడి తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. రైతులు పండించిన పంటంతా అమ్ముకుని ప్రతిసారి విత్తనాల కోసం విత్తన కంపెనీలు, వ్యాపారస్తుల మీద ఆధారపడుతున్నారు. విత్తనాల కోసం మార్కెట్లో పడిగాపులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో విత్తనాలు సరిగ్గా మొలవక, మొలిచినా సరైన దిగుబడులు రాక పంటలు నష్టపోయి నష్టపరిహారం కోసం కంపెనీల చుట్టూ తిరుగుతూ విసిగి వేసారిపోవలసి వస్తుంది. ఈలోపు ఒక పంట కాలం నష్టపోవాలి. మంచి దిగుబడులు సాధించాలంటే నాణ్యమైన విత్తనాలు కావాలి. విత్తనాల కోసం ఇతరుల తమ మండల వ్యవసాయ అధికారిని సంప్రదించి 50% రాయితీ మీద విత్తనాల్ని పొంది

విత్తన గ్రామ పథకం ద్వారా తమ విత్తనాలని తామే ఎట్లా ఉత్పత్తి చేసుకోవాలో తెలుసుకుందాం. వారి ప్రాంతాలకి అనువైన రకాలను ఎంచుకుని అదను చూసుకుని విత్తన శుద్ధి చేసి విత్తుకోవాలి. ఇతర రకాల నుండి తగినంత దూరాన్ని పాటించాలి. పంట పెరుగుతున్నప్పుడు వివిధ దశల్లో పైరుని గమనిస్తూ ఉండాలి. పెరుగుదల, పూత దశ, గింజ ఏర్పడే దశల్లో పైరుని గమనించి కేళీలను, అంటే ఆ రకానికి భిన్నంగా ఉన్న మొక్కల్ని ఏరేయాలి. అప్పుడు ఆ రకానికి సంబంధించిన స్వచ్ఛమైన విత్తనాలు పొందడానికి అవకాశం ఉంటుంది. రకాలని అభివృద్ధి చేసుకోవడంతో పాటు అవసరమైతే హైబ్రిడైజేషన్ టెక్నిక్స్ నేర్చుకుని హైబ్రిడ్ విత్తనాలని కూడా ఉత్పత్తి చేయడం నేర్చుకుంటే విత్తనాల కోసం ఎవరి మీద ఆధారపడాల్సిన పని ఉండదు. అంతేకాక నాసిరకం విత్తనాల బారిన పడి ఒక పంటకాలం కూడా నష్టపోవలసిన పనుండదు. మంచి యాజమాన్య పద్ధతులు పాటించాలి. ముఖ్యంగా నీటి వసతి కల్పించి మంచి నాణ్యమైన విత్తనాలని ఉత్పత్తి చేయగలగాలి. ప్రాసెసింగ్, ప్యాకింగ్, లేబులింగ్ చేయించి ధృవీకరణ పూర్తి చేసినట్లయితే వాటిని సర్టిఫైడ్ సీడ్గా అవసరమైన రైతులకు కూడా విత్తనాలు అమ్ముకోవచ్చు. అప్పుడు వారి తోటి రైతులు కూడా నాణ్యమైన విత్తనాల ద్వారా మంచి దిగుబడులు సాధించడానికి అవకాశం ఉంటుంది.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈరోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈరోజు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అస్సాం రాష్ట రాజధాని గౌహటీకి చేరుకున్నారు. ఈ ఉదయం 10 గంటలకు గౌహటీలో జరగనున్న హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. ఈ కార్యక్రమానికి పలువురు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్ర మంత్రులు, ప్రముఖ రాజకీయ నాయకులు హాజరుకానున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు తిరిగి అమరావతికి చేరుకోనున్నారని అధికారులు తెలిపారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో నిర్వహించిన విద్యా వారోత్సవాల ప్రారంభ కార్యక్రమంలో ముఖ్యమంత్రి ముఖ్య అతిథిగా నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా అత్యుత్తమ ప్రతిభ కనబర్చిన ప్రభుత్వ ఉపాధ్యాయులు, విద్యార్థులకు నగదు బహుమతులను అందజేశారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ,
1: ఈనాడు ప్రైవేట్ సెక్టర్ లో ఉండే కళాశాలల కంటే రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పాఠశాలలు అద్భుతమైన విద్యను అందిస్తున్నాయని, ఈ దేశంలోనే తెలంగాణ మొదటి స్థానంలో నిలబడాలనేది నా ఆకాంక్ష. మరి దానికి కావాల్సిన నిధులను 26,674

0: కోట్లు 8.22% రాష్ట్ర బడ్జెట్ లో విద్యాశాఖకు నిధులను కేటాయించడం ద్వారా ఏ మాత్రం నిధుల లోపం లేకుండా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం నిధులను కేటాయించడం జరిగింది. భవిష్యత్తులో ఇంకా వీటిని పెంచుకుంటూ వెళ్తాం.
1: కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ నిన్న ఢిల్లీలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా గుంటూరు విజయవాడ జాతీయ రహదారిపై కాజా టోల్గేట్ సమీపంలోని పశ్చిమ బైపాస్ వద్ద ఏర్పడుతున్న ట్రాఫిక్ సమస్యలను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు. అలాగే నరసరావుపేట పార్లమెంటు సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్తో సమావేశమై పల్నాడు జిల్లా అభివృద్దికి సంబంధించిన రైల్వే ప్రాజెక్టులపై చర్చించారు. పిడుగురాళ్ల శావల్యపురం నుంచి రామాయపట్నం పోర్టుకు రైల్వే లైన్ నిర్మించాలని, నడకుడి లేదా పిడుగురాళ్ల స్టేషన్లలో వందే భారత్ రైలుకు హాల్ట్ సదుపాయం కల్పించాలని విజ్ఞప్తి చేశారు. ఆంధ్రప్రదేశ్ను కరువు రహిత రాష్టంగా తీర్చిదిద్దే లక్ష్యంతో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు 2027 జూన్ నాటికి పూర్తవుతుందని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. ఢిల్లీలో కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్తో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆధ్వర్యంలోని బృందం నిన్న సమావేశమై పోలవరం ప్రాజెక్టు పురోగతిపై చర్చించింది. ఆ వివరాలను మంత్రి పాత్రికేయులకు వెల్లడించారు. ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణ, పునరావాసం, పరిహారాల నిధులను సకాలంలో విడుదల చేయాలని కేంద్రాన్ని కోరామని రామనాయుడు వివరిస్తూ,
2: ఒక మంచి డేట్ టు టైమ్ తీసుకుని ప్రధానమంత్రి గారి యొక్క చేతుల మీదుగా పోలవరం ప్రాజెక్టుని 2027కు జాతికి అంకితం చేయాలనేటువంటి ఆలోచన కూడా చంద్రబాబు నాయుడు గారు, జలశక్తి కేంద్ర మంత్రి వారు కూడా మరి ఈవేళ డిసిషన్ కూడా తీసుకోవడం జరిగింది అనే విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ, పిఎం కేఎస్వై ఏదైతే ఉందో, RRR సంబంధించినటువంటి మైనర్ ఇరిగేషన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి దానికి సంబంధించినటువంటి నిధులు మరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి అందివ్వాల్సింది కూడా ఈ రోజు ముఖ్యమంత్రి గారు కోరడం జరిగిందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం.
1: ఆంధ్రప్రదేశ్లో ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ఏపీఈఏపీ సెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. కంప్యూటర్ ఆధారిత విధానంలో ఈ పరీక్షలు 2 విడతలుగా ఈ రోజు నుంచి ఈ నెల 20వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి తెలిపింది. రాష్ట వ్యాప్తంగా 48 పట్టణాల్లో 142 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మొదటి విడత, మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు 2వ విడత పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. అభ్యర్థులు పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని అధికారులు సూచించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. చేనేత రంగాన్ని బలోపేతం చేయడంతో పాటు నేత కార్మికులకు సహకారం అందించేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కట్టుబడి ఉందని చేనేత జౌళిశాఖ మంత్రి ఎస్ సవిత స్పష్టం చేశారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని చేనేత సహకార సంఘాల ప్రతినిధులతో సమావేశమైన మంత్రి వారికి సంబంధించిన సమస్యలపై చర్చించారు. చేనేత సహకార సంఘాలకు కేటాయించిన నిధులను త్వరలో విడుదల చేస్తామని ఈ సందర్భంగా మంత్రి సవిత తెలియజేస్తూ,
3: ఆఫ్కోలో ఈ మధ్యలో చేసిన ప్రొక్యూర్మెంట్ ది ఏమైనా అరియర్స్ ఉంటే మీరు అన్ని రాసివ్వండి, ఖచ్చితంగా దాన్ని కూడా మరి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్లియర్ చేపిస్తాం. లెవరీ కూడా మేము కొంటాం, అంటే ఏదైనా ఇంపార్టెంట్ ఉంటే మీరు మాకు కూడా పెట్టండి, మీ దగ్గర ఏముంది, మేము కూడా ఆర్డర్ ఏమన్నా ఉన్నా కూడా లెవరీ ఆర్డర్ కూడా ఇంకా ఏం కావాలి మాకు అనేది కూడా మేము దాంట్లో కూడా షేర్ చేస్తాం. మరి యాన్ సబ్సిడీ విషయము, జిఎస్టీ విషయము దగ్గరలో మీకు శుభవార్త వింటారన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం.
1: సమాజంలో వైద్య సేవలకు ప్రతిరూపంగా నిలుస్తున్న నర్సులు అందజేస్తున్న సేవలను స్మరించుకుంటూ ఈరోజు అంతర్జాతీయ నర్సుల దినోత్సవం నిర్వహిస్తున్నారు. వైద్య సేవలకు తన జీవితాన్ని అంకితం చేసిన ఫ్లోరెన్స్ నైటింగేల్ జయంతిని అంతర్జాతీయ నర్సుల దినోత్సవంగా నిర్వహించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమం జరుగుతోంది. 1820వ సంవత్సరం మే 12వ తేదీన ఇటలీలో జన్మించిన ఫ్లోరెన్స్ నైటింగేల్ 1854వ సంవత్సరంలో సంభవించిన క్రిమియన్ యుద్దంలో గాయపడిన సైనికులకు వైద్య సేవలందించారు. రాత్రి సమయాలలో కూడా గాయపడ్డ సైనికులకు నూనె దీపం సహాయంతో వైద్య సేవలు అందించడంతో ఆమెకు లేడీ విత్ ల్యాంప్ అని పేరు వచ్చింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న 5 గురికి 2025 సంవత్సరానికి గాను ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్య శాఖ ప్రకటించింది. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా ఈరోజు గుంటూరులో నిర్వహిస్తున్న కార్యక్రమంలో రాష్ట వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ ఈ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నెల్లూరుకి చెందిన బి వనజకుమారి, విజయనగరానికి చెందిన సిఆర్ శంషేర్, మచిలీపట్నానికి చెందిన కె సుగంతి, శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎస్ఎచ్

నమ్మి అనంతపురం జిల్లాకు చెందిన కె సావిత్రులను పరిశోధన, బోధన, రోగుల సేవలు వంటి విభాగాల్లో విశేష ప్రతిభ కనపరిచినందుకు ఈ అవార్డులకు ఎంపిక చేసినట్లు అధికారులు తెలిపారు. తెలంగాణ గవర్నర్ శివప్రతాప్ శుక్లాను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి హైదరాబాద్లోని లోక్ భవన్లో నిన్న మర్యాదపూర్వకంగా కలిశారు. జూన్12న పాఠశాలలు పునఃప్రారంభం కానున్న సందర్భంగా విద్యార్థులతో నిర్వహించే ప్రత్యేక సభకు హాజరు కావాలని గవర్నర్ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. విద్యార్థులు మాదక ద్రవ్యాలకు దూరంగా ఉండాలని, బాధ్యత గల పౌరులుగా ఎదగాలని, సామూహిక ప్రతిజ్ఞ చేయించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తున్నట్లు ముఖ్యమంత్రి తెలిపారు. మాదక ద్రవ్యాల నిర్మూలనపై అవగాహన కల్పించేందుకు విద్యార్థులతో ప్రత్యేక ప్రతిజ్ఞ చేయించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గతంలో సూచించారు. గవర్నర్ సూచనల మేరకు సభ నిర్వహించి విద్యార్థులతో మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించనున్నట్లు ప్రభుత్వం వెల్లడించింది. నైరుతి బంగాళాఖాతంలో ఉత్తర శ్రీలంక తీరానికి సమీపంలో ఏర్పడిన అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో కొనసాగుతోందని అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్టంలోని కోస్తా జిల్లాల్లో పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశముందని పేర్కొంది. వర్ష సూచనలు ఉన్నప్పటికీ అల్లూరి సీతారామరాజు, పోలవరం జిల్లాల్లో వడగాల్పుల ప్రభావం కూడా ఉంటుందని తెలిపింది. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు అస్సాంలో జరిగే హిమంత బిశ్వశర్మ ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొంటారు. దేశానికి ఆదర్శంగా తెలంగాణలో విద్యారంగాన్ని తీర్చిదిద్దడమే ప్రభుత్వ లక్ష్యమని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి తెలిపారు. పోలవరం ప్రాజెక్టును 2027 జూన్ నాటికి పూర్తి చేస్తామని ఆంధ్రప్రదేశ్ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ ఉమ్మడి ప్రవేశ పరీక్ష ఏపీఈఏపీసెట్ 2026 పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభమవుతున్నాయి. అంతర్జాతీయ నర్సుల దినోత్సవాన్ని ఈ రోజు నిర్వహిస్తున్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: దూరీకరణం, స్వర్ణక్రయణే నియంత్రణం తథా స్థానీయ వస్తూనాం ప్రాధాన్యం స్వీకర్తుం విశేష ఆగ్రహ కృతః, యేన దేశస్య అర్థవ్యవస్థ సుదృఢా స్యాత్. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవాసరాత్ ఆరభ్య సంయుక్తారబామిరాత్, నీదర్లాండ్, స్వీడన్, నార్వే, ఇటలీ ఇత్యతేషాం దేశానాం షడ్ దివసీయ యాత్రాయాం ప్రస్థాస్యతి. స్వీయ పంచదేశానాం యాత్రాయాం ప్రథమే చరణి శ్రీమోదీ శుక్రవాసరే సంయుక్తారబామిరాతం సంప్రాప్స్యతి, యత్ర అసౌ రాష్ట్రపతినా షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహయాన్ ఇత్యనేన సహ మేళనం కరిష్యతి. ద్వౌ నేతారౌ ద్వైపాక్షిక విషయేషు విశేషతయా ఊర్జా సహయోగే సహైవ పారస్పరిక హితస్య క్షేత్రియాంతారాష్ట్రీయ విషయేషు విచార వినిమయం కరిష్యతః. స్వీయ యాత్రాయాః ద్వితీయే చరణే ప్రధానమంత్రి శుక్రవాసరే నీదర్లాండ్ దేశం సంప్రాప్స్యతి. సప్తదశాధిక ద్విసహస్రతమే వర్షే స్వాంతిమ యాత్రాయాః అనంతరం ప్రధానమంత్రిణః నీదర్లాండ్ దేశస్య ఇయం ద్వితీయా యాత్రా భవిష్యతి ఇతి. యాత్రాయాః తృతీయే చరణే శ్రీమోదీ రవివాసరి స్వీడన్ దేశస్య గోథెన్బర్గ్ నగరం గమిష్యతి. శ్రీమోదీ స్వీడన్ దేశస్య సమకక్షేణ ఉల్ఫ్ క్రిస్టర్సన్స్ ఇత్యనేన సహ విభిన్నేషు విషయేషు ద్వైపాక్షిక వార్తాం కరిష్యతి. విదేశమంత్రాలయః అవదత్ యత్ ప్రధానమంత్రిణః ఆగామి యాత్రా సద్యః సంపన్నస్య భారత యూరోపీయ సంఘస్య ముక్త వ్యాపార సహమతేః దృష్ట్యా వివిధ క్షేత్రేషు విశేషతయా వ్యాపార నివేశ సంబంధీషు యూరోపేన సహ భారతస్య సహభాగిత్వం ఇతోపి సుదృఢం కరిష్యతి ఇతి. భాజపాదలస్య నేతా హిమంత విశ్వా శర్మా ఇత్యేషః అద్య చతుర్మంత్రిభిః సహ అసమరాజ్యస్య ముఖ్యమంత్రిరూపేణ శపథవచనం గ్రహీష్యతి. అసమరాజ్యే తృతీయవారం ఎన్డీఏ ప్రశాసనం భవిష్యతి, యస్య నేతృత్వం శర్మావర్యః నిరంతరం ద్వితీయవారం ముఖ్యమంత్రిత్వేన కరిష్యతి. ఐపీఎల్ ఇతి క్రికెట్ ప్రతిస్పర్ధాయాం ధర్మశాలా ఇత్యత్ర హిమాచల ప్రదేశ క్రికెట్ అసోసియేషన్ స్టేడియం ఇత్యేతస్మిన్ క్రీడాంగణే ఢిల్లీ క్యాపిటల్స్ దళీన పంజాబ్ కింగ్స్ దళం త్రిస్తోభై పరాజితం ఇతి వార్తాః.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు, ప్రసార విశేషాలు. ఈ ప్రసారంలో 7:15 ఉదయరేఖల కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. అనంతరం ఆలోచనాలోచనం, సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్. ఇంకా మనసు పరిమళం, శ్రీమతి కెవి సుమలత గారి గాధానిక. అధిక రక్తపోటు గలవారు పాటించవలసిన ఆహార నియమాల గురించి డాక్టర్ ఆర్ భిక్షపతి గారితో పరిచయం. లలిత గీతాలు ప్రసారమవుతాయి. 8:30 కృష్ణాజిల్లా సమాచార లేఖ, రచన శ్రీ ఎస్ సునీల్. 8:35 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. 9:00 కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బోయిల్లపల్లి తిరుపతి స్వామిగారి నాదస్వరవాద్యం, శ్రీ బోయిల్లపల్లి శ్రీను ప్రత్యేక డోలు. 9:30 నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 10:00 ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం వారి ప్రత్యేక కార్యక్రమం. అనంతరం రావోయే అతిథి. శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాలు ప్రసారమవుతాయి. 11:00 గుర్తు చేసుకుందాం, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జానకితో జనాంతికం, శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి ప్రసంగం, బుర్రకథ పితామహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ నాజర్ గారి అనుభవాలు ప్రసారమవుతాయి. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 11:30 ఎన్సీఈఆర్టీ వారి ప్రాయచిత కార్యక్రమం. 12:10 లాహిరి లాహిరిలో. 12:40 జీవన లహరి కార్యక్రమంలో వయోధికుల్లో వచ్చే దృష్టిలోపాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ ఇండ్ల స్వప్న గారితో పరిచయం ప్రసారమవుతుంది. అనంతరం ఫిలిం గీతాలు ప్రసారమవుతాయి. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో వేసవి కాలంలో మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం వింటారు. ఇంకా లలిత గీతాలు, అప్సైక్లింగ్ గురించి విశేషాలు ప్రసారమవుతాయి. 2:30 లలిత గీతాలు, 3:00 టీన్ టైమ్ హిందీ చిత్రగీతాలు, 4:00 యువలయ క్విజ్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 4:30 హిందీ పాఠం, 10వ తరగతి విద్యార్థులకు సంధి విచ్ఛేద్ హిందీ పాఠం ప్రసారమవుతుంది. ఉపాధ్యాయులు శ్రీ కె కుమారస్వామి, విద్యార్థిని కె భాగ్యశ్రీ. నాలుగు గంటల 45 నిమిషాలకు లయ విన్యాసం కార్యక్రమంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ వాద్యం వింటారు. ఆదితాళం. 5:00 చిత్రతరంగిణి ఫిలిం గీతాలు. ఐదు గంటల 30 నిమిషాలకు యువవాణి యువజనుల కార్యక్రమం. 6:30 పల్లెసీమల కార్యక్రమంలో బాల విహార్ శీర్షికన విజయవాడ నవోదయ నోబెల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో తేనెటీగల ప్రాముఖ్యత గురించి డాక్టర్ జి శాలిరాజు గారితో పరిచయం ప్రసారమవుతుంది. ఇంకా మేకలు గొర్రెలు వచ్చే పీపీఆర్ వ్యాధి నివారణ గురించి వివరణ, జానపద గీతం ప్రసారమవుతాయి. రాత్రి 7:45 వికసిత భారత్ ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో అనురాగ వృష్టి శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి కథానిక ప్రసారమవుతుంది. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఈ కార్యక్రమం తిరుపతి కేంద్ర సమర్పణ. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్లైట్. 9:30 చిత్ర జగత్ హిందీ చిత్రగీతాలు వింటారు. 10:00 రుక్మిణీ కళ్యాణం హరికథాగానం. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. 11:10 రేపటి ప్రసార విశేషాలు, అనంతరం ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాల రిలే ఢిల్లీ నుంచి. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ప్రసార విశేషాలు మీరింతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 7:05 కావస్తోంది. కొద్ది క్షణాల్లో తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. దేశవ్యాప్తంగా పెట్రోలియం ఉత్పత్తులు, ఆహార ధాన్యాల నిల్వలు తగు మొత్తంలో ఉన్నాయని ప్రభుత్వం స్పష్టం చేసింది. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దంలో అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివర్ణించారు. ఈ నేపథ్యంలో జాతీయ వనరులపై పడే భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఐక్యంగా ముందుకు రావాలని పిలుపునిచ్చారు. వడోదరాలో సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ ప్రభావాన్ని చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో మనమందరం కలిసికట్టుగా మన విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ప్రతి చిన్న పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని కూడా ప్రధానమంత్రి సూచించారు.
1: దునియా లగాతార్ అస్థిర పరిస్థితియో సే గుజర్ రహీ, పహలే కరోనా కా సంకట్, ఫిర్ వైశ్విక ఆర్థిక చునౌతియా, ఔర్ అబ్ పశ్చిమ ఏషియా మే బఢ్తా తనావ్. అగర్ కరోనా మహమారి ఇస్ సదీ కా సబ్సే బడా సంకట్ థీ, తో పశ్చిమ ఏషియా మే యుద్ధ సే బనీ పరిస్థితియా ఇస్ దశక్ కే బడే సంకటో మే సే ఏక్.

0: ऐसे समय में देश को जन भागीदारी की शक्ति की बहुत बड़ी आवश्यकता आज जरूरत है कि हम सब मिलकर अपना दायित्व निभाएं, देश के संसाधनों पर पड़ने वाले बोझ को कम करें।
1: వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ స్పష్టం చేశారు. విదేశీ వస్తువుల స్థానంలో స్థానిక ఉత్పత్తులను ఆదరించడం ద్వారా మన గ్రామాల్లోని నగరాల్లోని దేశంలోని పారిశ్రామికవేత్తలను బలోపేతం చేయగలుగుతామని ఆయన అన్నారు. గత దశాబ్దాల్లో దేశం యుద్దం లేదా మరేదైనా పెద్ద సంక్షోభం ఎదుర్కొన్నప్పుడల్లా ప్రభుత్వ విజ్ఞప్తికి స్పందించి ప్రతి పౌరుడు తన బాధ్యతను నిర్వర్తించారని ప్రధానమంత్రి గుర్తు చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యకుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్తో భేటీ అవుతారు. ఈ సందర్భంగా ఇద్దరు నాయకులు ద్వైపాక్షిక అంశాలపై ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారం గురించి చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై కూడా నరేంద్ర మోదీ యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు హిమంత బిశ్వ శర్మ ఈరోజు గౌహాటీలో అసోం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తారు. నగరంలోని ఖానాపాడా ఏరియాలో ఉన్న వెటర్నరీ కాలేజ్ ప్లే గ్రౌండ్ లో జరిగే కార్యక్రమంలో అసోం గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేస్తారు. ముఖ్యమంత్రితో పాటు భారతీయ జనతా పార్టీ నుంచి ఇద్దరు, అసోం గణ పరిషత్, బీపీఎఫ్ పార్టీల నుంచి ఒక్కొక్కరు చొప్పున మొత్తం 4 మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేస్తారు. హిమంత బిశ్వ శర్మ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడం ఇది వరుసగా 2వ సారి కాగా, అసోంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటు కావడం ఇది వరుసగా 3వ సారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, బీజేపీ అధ్యకుడు నితిన్ నబీన్ తదితరులు ప్రమాణ స్వీకారోత్సవానికి హాజరవుతారు. భారతీయ జనతా పార్టీ, అసోం గణ పరిషత్, బోడోలాండ్ పీపుల్స్ ఫ్రంట్తో కూడిన ఎన్డీఏ కూటమి 126 స్థానాలున్న అసెంబ్లీలో 102 స్థానాలు గెలుచుకుని ఘన విజయం సాధించింది. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ మొదలైన వారు ఈ కార్యక్రమానికి హాజరవుతారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. ఏఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. దేశంలో పెట్రోల్, డీజిల్ తగినంత నిల్వలు అందుబాటులో ఉన్నాయని, వంట అవసరాల కోసం ఎల్పీజీ సరఫరా నిరంతరాయంగా కొనసాగుతోందని ప్రభుత్వం స్పష్టం చేసింది. నిన్న న్యూఢిల్లీలో పశ్చిమాసియాలో తాజా పరిణామాలపై జరిగిన అంతర్ మంత్రిత్వ శాఖల సమావేశంలో పెట్రోలియం, ఖనిజ వాయువు మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి సుజాత శర్మ మాట్లాడుతూ, ఎల్పీజీ డిస్టిబ్యూటర్షిప్ల వద్ద ఎక్కడా స్టాక్ అయిపోయినట్లు నివేదికలు అందలేదని చెప్పారు. గత 3 రోజుల్లో 14 లక్షల సిలిండర్ల బుకింగ్ల కాను 26 లక్షల కంటే ఎక్కువ ఎల్పీజీ సిలిండర్లు సరఫరా చేసినట్లు ఆమె వివరించారు. పెట్రోల్, డీజిల్ వినియోగాన్ని తగ్గించి ప్రజా రవాణా, కార్ పూలింగ్ ప్రోత్సహించాలని ప్రధానమంత్రి చేసిన విన్నపాన్ని ఆమె ఈ సందర్భంగా పునరుద్ఘాటించారు.
2: माननीय प्रधानमंत्री जी ने देश के सभी लोगों से आग्रह किया है कि पेट्रोल और डीजल की खपत कम करें, जहां भी संभव हो मेट्रो और सार्वजनिक परिवहन का उपयोग करें, कार पूलिंग का विकल्प चुनें, रेलवे एज अ मोड ऑफ ट्रांसपोर्टेशन फॉर गुड्स को प्रेफर करें और जहां भी संभव हो इलेक्ट्रिक वाहनों का उपयोग बढ़ाएं.
1: రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి అపర్ణ శర్మ మాట్లాడుతూ, 2026 ఖరీఫ్ సీజన్ కు సంబంధించి దేశంలో ఎరువుల నిల్వలు 51% పైగా ఉన్నాయని, సంక్షోభం తర్వాత కూడా ఎరువుల దేశీయ ఉత్పత్తి దిగుమతులు 76.78% నమోదయ్యాయని చెప్పారు.
3: For the season of Kharif 2026, the stock is more than 51%. The fertilizer stock is comfortable and the MRP of major fertilizer remains very much the same. The domestic production and import of fertilizer after the crisis period has been 76.78 and the imports that have reached our shores is 19.94 LMT. So a total of 97 lakh metric ton of fertilizer has been added to the availability after the crisis situation.
1: దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యానికి సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించిన సందర్భంగా ఆయన ఈ విషయం చెప్పారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి, భారత వైద్య పరిశోధనా మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా తెలియజేశారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోషోను కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అరెస్ట్ చేసింది. సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్టు జరిగినట్లు తెలుస్తోంది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోషు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. మరోపక్క పశ్చిమ బెంగాల్ రాష్ట ప్రభుత్వ పరిధిలోని నాన్ స్టాచ్యుటరీ బోర్డులు, సంస్థలు, ఇతర విభాగాలు, ప్రభుత్వ రంగ సంస్థల్లో నామినేట్ చేసిన సభ్యులు, డైరెక్టర్లు, చైర్మన్ల పదవీకాలన్నీ ప్రభుత్వం తక్షణమే రద్దు చేసింది. భారత నౌకాదళ తదుపరి అధిపతిగా నియమితులైన వైస్ అడ్మిరల్ కృష్ణ స్వామినాథన్ సరిహద్దుల అవతల నుంచి ఎదురయ్యే ఎటువంటి దుశ్చర్యలైనా తిప్పికొట్టేందుకు మన దేశం సిద్దంగా ఉందని స్పష్టం చేశారు. పశ్చిమ నౌకాదళ కమాండ్ ఫ్లాగ్ ఆఫీసర్, కమాండింగ్ ఇన్ చీఫ్ హోదాలో ఉన్న ఆయన, భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదం వల్ల బాధపడుతోందని, ఇక పైన దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోమని స్పష్టం చేశారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ పైన ఢిల్లీ క్యాపిటల్స్ 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్ తలపడతాయి. రాత్రి 7:30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరోపక్క ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారత్ అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. పశ్చిమాసియా సంక్షోభం దేశ సహజ వనరులపై మోపుతున్న భారం ఎదుర్కొనేందుకు దేశ ప్రజలు సమిష్టిగా సహకరించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేస్తారు. ఐపీఎల్ క్రికెట్లో నిన్న రాత్రి ధర్మశాలలో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ క్యాపిటల్స్ పంజాబ్ కింగ్స్ ని 3 వికెట్ల తేడాతో ఓడించింది. ఐసీసీ పురుషుల వన్డే టీం ర్యాంకింగ్స్లో భారతదేశం తన అగ్రస్థానాన్ని నిలబెట్టుకుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం

0: భగవద్గీత పారాయణం గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతీ వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. భారతీయ సంస్కృతి వైభవాన్ని, కళలను పరిరక్షిస్తూ ఆర్ష సాహిత్యాన్ని చదివించడం ద్వారా యువత సన్మార్గంలో నడవటానికి ప్రోత్సాహాన్ని అందజేస్తోంది ఆర్ష భారతీ వికాస పరిషత్, సీతానగరం.
1: శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీమద్ భగవద్గీత అష్టాదశాధ్యాయము, మోక్ష సన్యాస యోగము, 8వ శ్లోకము.

యత్ ఎవడైతే దుఃఖం శ్రమకరము ఇతి ఏవా అనియే భావించి కాయక్లేశ భయాత్ శరీరానికి శ్రమ కలుగుతుందనే భయం వల్ల కర్మ త్యజేత్ నియత కర్మను సన్యసిస్తాడో సహా అలాంటివాడు రాజసం రజోగుణజన్యమైన త్యాగము కర్మత్యాగాన్ని కృత్వా చేసి త్యాగఫలం త్యాగానికి ఫలితమైన జ్ఞానసిద్ధిని న లభేత్ ఏవ పొందనే పొందడు.

అర్జున, కొందరికి ఫలత్యాగ కర్మత్యాగాల వివేకం ఉన్నా సరే రకరకాల ప్రయాసలు కలుగుతాయనే భయంతో వారు ముందుగానే కర్మసన్యాసం చేస్తూ ఉంటారు. అలాంటి త్యాగం రజోగుణజన్యం కనుక అది రాజసత్యాగమే అవుతుంది. అందుకే త్యాగం వల్ల లభించవలసిన మోక్షసిద్ధి వారికి లభించదు. నియత కర్మలు చేయాలంటే ఎవరైనా సరే కొంత శ్రమ పడాలి. తెల్లవారుజామునే లేవాలి, ధ్యానాదులు చేయాలి. ఇది ఒక రకం శ్రమ. ధ్యానాదులు చేత కావాలంటే గురువులను ఆశ్రయించి సేవించాలి. ఇది మరో రకం శ్రమ. నిత్య విధులు నిర్వర్తించాలన్నా, దానాదులు చేయాలన్నా ధన సంపాదన చేయాలి. ఇది ఇంకొక రకమైన శ్రమ. ఇలాంటి శ్రమలన్నిటినీ కలిపి భగవానుడు దుఃఖం, కాయక్లేశ భయం అని వ్యవహరిస్తున్నాడు. వీటిని తప్పించుకోవడానికి కొందరు సన్యాసాశ్రమం స్వీకరిస్తూ ఉంటారు. ధిక్కార బుద్ధితో కర్మలను తప్పించుకునే వారి గురించి చర్చించి ప్రయోజనమే లేదు. ఏదో ఒక శాస్త్రాధారాన్ని చూసుకుని కర్మ పరిత్యాగం చేద్దామని ఆలోచించేవారి గురించి మాత్రమే భగవానుడు ఇక్కడ చర్చిస్తున్నాడు. అలాంటి రాజస గౌణ సన్యాస స్వీకారం వల్ల ప్రయోజనం లేదని తేల్చి చెబుతున్నాడు. దుఃఖమిత్యేవ యత్కర్మ

భగవద్గీత పారాయణం మీరింతవరకు విన్నారు. గానం వ్యాఖ్యానం శ్రీ మల్లాది శ్రీరామప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరు మాణిక్యరావు. ఈ కార్యక్రమ ప్రాయోజకులు ఆర్ష భారతి వికాస్ పరిషత్, సీతానగరం, తాడేపల్లి మండలం, గుంటూరు జిల్లా. వివరాలకు సెల్ నంబర్ 7382262736, మరొక సెల్ నంబర్ 9848177714. భగవద్గీత పారాయణం రేపు ఉదయం ఇదే సమయానికి వినవచ్చు. ఇంకా న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ లో కూడా వినవచ్చు భగవద్గీత పారాయణం.

0: టి చిరుదీపం ఆలోచనాలోచనం వింటారు. సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
1: 10 మంది తన పేరు చెప్పుకోవాలని ఎవరికుండదు? అందరూ అదే కోరుకుంటారు. జనులకు ఉపయోగపడే మంచి పనులు చేస్తే మంచిగా చెప్పుకుంటారు, అది సత్కీర్తి. జనాలికి హాని కలిగించే పనులు చేస్తే నిందాపూర్వకంగా చెప్పుకుంటారు, ఇది దుష్కీర్తి. సత్కీర్తి పొందినవాడు పుణ్యలోకాల్లో నివసిస్తాడు. ఆ పుణ్యాత్ముడు తన సత్కీర్తి భూలోకంలో వ్యాపించి ఉన్నంతకాలం స్వర్గాదిలోకాల్లో ఉంటాడు. అంటే శాశ్వతమైన ప్రజోపయోగకరమైన సత్కార్యం మానవుణ్ణి చిరంజీవిని చేస్తుంది, చిరకాలం అతనికి సద్గతిని కలిగిస్తుంది. ఇందుకు ఇంద్రద్యుమ్నుడు అనే రాజర్షి కథ చక్కని ఉదాహరణ. ఒకసారి ఋషులందరూ మార్కండేయ మహాముని దగ్గరకెళ్ళి మాటల మధ్యలో, మీకన్నా చిరంజీవులైన వారెవరైనా ఉన్నారా ఈ లోకంలో అని అడిగారు. దానికి సమాధానంగా ఆ మహాముని వారికి చెప్పిన కథ ఇది. పూర్వం ఇంద్రద్యుమ్నుడు అనే రాజర్షి ఉండేవాడు. ఆయన చేసిన సత్కర్మల ఫలితంగా స్వర్గలోకం వెళ్లాడు. ఆ పుణ్యాత్ముని కీర్తి భూలోకంలో క్షీణిస్తూ ఉండగానే దేవతలు అతన్ని స్వర్గం నుంచి పంపించేశారు. భూమ్మీద పడ్డ ఇంద్రద్యుమ్నుడు చిరంజీవి అయిన మార్కండేయ ముని దగ్గరకు వచ్చి, నువ్వు నన్ను గుర్తించావా అని అడిగాడు. ముని రాజర్షిని తేరిపారచూసి, నిన్ను గుర్తించలేకపోతున్నాను అని తన అశక్తతను తెలిపాడు. రాజర్షి కొంత నిరాశపడి తమాయించుకుని, పోనీ, నీకన్నా ముందుగా పుట్టిన ప్రాణి ఏదైనా ఇప్పుడు జీవించి ఉన్నదా, దాన్నైనా అడిగి చూస్తాను అన్నాడు. మార్కండేయుడు ఆలోచించి, ఆ ఉంది, హిమాలయం పైన నాకన్నా వయస్సులో పెద్దదైన గుడ్లగూబ ఉంది, పేరు ప్రావార కర్ణుడు, అక్కడికి వెళదాం పద అన్నాడు. ఇద్దరూ హిమాలయం చేరుకున్నారు. ప్రావార కర్ణుడు అంతా విని ఇంద్రద్యుమ్న మహారాజును తాను ఎరగనన్నాడు. కాని వారికొక సూచన చేశాడు. కొంత దూరంలో ఇంద్రద్యుమ్నం అనే సరస్సు ఉంది, అక్కడ నాడీజంఘుడు అనే కొంగ ఉంది, అది తనకన్నా ముందు పుట్టింది, దాన్ని అడిగి చూడమంది గుడ్లగూబ. ముగ్గురూ కలిసి సరస్సు దగ్గరికి వెళ్లారు. నాడీజంఘుడు కూడా ఇంద్రద్యుమ్న మహారాజును గుర్తించలేకపోయాడు. రాజర్షి నిస్పృహకు లోనయ్యాడు. కాని నాడీజంఘుడు ధైర్యం చెప్పి ఒక సమాచారం ఇచ్చాడు. రాజా, నాకంటే ముందు పుట్టిన తాబేలు ఒకటి ఈ సరస్సులోనే ఉంది, నీ గురించి ఆ తాబేలుకు ఏమైనా తెలుసునేమో అడిగి చూద్దాం అంది కొంగ. సరస్సులో ఉన్న తాబేలును పిలిచి, నువ్వు ఇంద్రద్యుమ్న మహారాజును ఎరుగున్నావా అని వారందరూ అడిగారు ముగ్గురు. ఆ తాబేలు కొంతసేపు మౌనంగా ఉండి తర్వాత కంట నీరు పెట్టుకుని పులకించి ఇలా పలికింది, ఆహా, ఆ ఇంద్రద్యుమ్న మహారాజును బాగా ఎరుగుదును, ఆయన్ని తలుచుకుంటే ఆనందం కలుగుతోంది. ఆ మహానుభావుడు వేల యజ్ఞాలు చేశాడు, యజ్ఞం చేసినప్పుడల్లా లెక్కలేనన్ని గోవుల్ని దానం చేసేవాడు, ఆ గోవుల పదఘట్టనలతో ఇదిగో ఈ సరస్సు ఏర్పడింది, అప్పటినుండి ఈ సరస్సులో నేను హాయిగా ఉంటున్నాను. తాబేలు మాటలు పూర్తి అయ్యేలోపు స్వర్గలోకం నుండి ఒక దివ్య విమానం వచ్చింది. రాజా, నీ కీర్తి ఇంకా ఈ లోకంలో నిలిచి ఉంది, స్వర్గలోకానికి రమ్మని ఆహ్వానం పలుకుతున్నాం అని చెప్పి దేవదూత ఇంద్రద్యుమ్నుణ్ణి సాదరంగా తీసుకువెళ్లాడు. ఈ కథ చెప్పి మార్కండేయ ముని లోకానికి సందేశమిచ్చాడు. ఎవరి పుణ్యకర్మల గురించి ఈ లోకంలో గుర్తుంచుకున్నంతకాలం వారికి సద్గతి ఉంటుంది. అందుకే అన్నారు, పరోపకార పుణ్యాయ పాపాయ పరపీడనం అని. మానవులు పరోపకార చింతనతో మంచి పనులు చేస్తూ జీవించాలని మన ఆర్షవాంగ్మయం చాటి చెబుతోంది.
0: ఇంతవరకు మీరు లోచూపును వెలిగించే చిరుదీపం ఆలోచనాలోచనం విన్నారు. సమర్పణ డాక్టర్ డిఎన్ దీక్షిత్.
2: కార్యక్రమంలో ఇప్పుడు
0: మనస్సు పరిమళం కథానిక వింటారు. రచన శ్రీమతి కెవి సుమలత.
2: చందమామలా గుండ్రని

ముఖం, చెంపకు చారడేసి కళ్ళు, పెదవులపై చిరుగని చిరునవ్వు, ముఖంలో లక్ష్మీకళ తాండవిస్తుంది. సెల్ఫోన్లో రోహిణి ఫోటో చూస్తున్న కార్తీక్కి చూపు తిప్పుకోవాలనిపించడం లేదు. అటుగా వచ్చిన సావిత్రి కొడుకు ఫోన్లో కోడలి ఫోటో చూస్తుండటం గమనించింది. కొత్తగా పెళ్ళైనవాడు కదా, విరహవేదన అని మనసులో నవ్వుకుంది. ఇంకెన్ని రోజులునే, మరో వారం రోజుల్లో కోడలు కాపురానికి వచ్చేస్తుంది నాన్నా, అప్పుడు ఫోటోలో కాకుండా రోజూ ఎదురుగానే చూసుకోవచ్చు, నవ్వుతూ అన్నది సావిత్రి. తల్లి మాటలతో స్పృహలోకి వచ్చిన కార్తీక్ సిగ్గుపడ్డాడు. అమ్మా, ఇంకా పడుకోకుండా బట్టలు కుడుతున్నావు, హాల్లో చాలా వేడిగా ఉంది, చెమటలు పట్టేస్తున్నాయి, ఆపేసి లోపలికి వెళ్ళి పడుకో అన్నాడు కార్తీక్. అందుకే ఆపేస్తున్నాను అంటూ లేచి కుట్టిన బట్టలు అల్మార్లో సర్ది కారుతున్న చెమటలు తుడుచుకుంటూ బెడ్రూంలోకి వెళ్ళి ఏసీ వేసుకుని పడుకుంది సావిత్రి. కాసేపటికి సావిత్రి ఒంటిమీద చెమటంతా పోయి ఒళ్లంతా చల్లబడి ప్రాణానికి హాయిగా అనిపించింది. మూసుకున్న కళ్ళ వెనుక గతం మెదిలింది. సావిత్రి భర్త సుందరం కొబ్బరి బొండాలు బండిమీద పెట్టుకుని ఊరంతా తిరుగుతూ వ్యాపారం చేసేవాడు. వాళ్ల పెళ్లైన ఏడాదిలోనే సావిత్రి గర్భం దాల్చింది. సావిత్రి చాలా బలహీనంగా ఉండటం వలన ఆరోగ్యంగా ఉండటానికి పోషకాహారం తీసుకోవాలని డాక్టర్లు చెప్పారు. ఖరీదైన మందులు కూడా వాడాలని సూచించారు. సుందరంకి భార్య అంటే అమితమైన ప్రేమ. ఆమె కోసం మండే అగ్నిగోళం లాంటి ఎండలను కూడా లెక్కచేయకుండా వ్యాపారం చేశాడు. రోహిణి కార్తె ఎండల్లో తీవ్రమైన వడదెబ్బ తగిలి బండి దగ్గరే కళ్ళు తిరిగి పడిపోయాడు. చుట్టుపక్కల ఉన్న జనం గుమిగూడి గబాగబా ఆసుపత్రికి తీసుకెళ్లినా అతడు దక్కలేదు. ఆ వార్తకు సావిత్రి గుండె పగిలిపోయినా కడుపులో ఉన్న శిశువు భర్త ప్రేమకు ప్రతిరూపమని ప్రాణాలు ఉగ్గబెట్టుకుని బ్రతికింది. తనకు వచ్చిన కుట్టుపనినే జీవనాధారంగా మార్చుకుని కార్తీక్కి తల్లి తండ్రి తానే అయి పెంచింది. కార్తీక్ డిగ్రీ పూర్తి కాగానే ఒక చిరుద్యోగిగా ఆసుపత్రిలో రిసెప్షనిస్ట్ పనిచేస్తూ తల్లి కష్టంలో పాలు పంచుకున్నాడు. మంచి అబ్బాయని ఆనోటా ఈనోటా విన్న బంధువుల నుండి రోహిణి తల్లిదండ్రులు పిల్లని ఇస్తామని సావిత్రిని అడిగారు. పిల్ల బాగుండటంతో కానీ కట్నం ఇవ్వలేరని తెలిసినా కార్తీక్కి కూడా అమ్మాయి నచ్చడంతో ఈడుజోడు బాగుందని పెళ్లికి ఒప్పుకుంది సావిత్రి. కార్తీక్ రోహిణిల పెళ్లి ఫిబ్రవరి నెలలో జరిగింది. అమ్మాయిని కాపురానికి మూడవ నెల వచ్చాక మే నెలలో పంపుతామని వెయ్యాల వాళ్లంటే సరేనంది సావిత్రి. కోడలితో గుసగుసగా మాట్లాడుతూ ముసిముసి నవ్వులు నవ్వుతున్న కార్తీక్ మాటలు చిన్నగా వినిపిస్తుంటే గతం నుండి బయటకు వచ్చింది సావిత్రి. కార్తీక్ పెళ్లైనప్పటి నుండి ఆమె మనసులో ఒక సమస్య మెదులుతుంది. ఇప్పుడు వాళ్లుంటున్నది సింగిల్ బెడ్రూమ్ పోర్షన్. దానికి అద్దే 6,000, అంటే దాదాపు కార్తీక్కి వచ్చే 15,000 రూపాయల జీతంలో సగం దానికే పోతుంది. సావిత్రి బట్టలు కుట్టగా వచ్చిన డబ్బులు వేర్నీళ్లకు చన్నీళ్లు తోడైనట్టు ఇబ్బందులు లేకుండానే ఇల్లు గడుస్తుంది. గత ఏడాది వేసవికాలంలో సావిత్రికి ఎండవేడి తట్టుకోలేక ఆయాసం వచ్చింది. డాక్టర్ సలహాతో కార్తీక్ వాయిదాల పద్ధతిలో డబ్బులు కట్టేలా ఏసీ కొన్నాడు. అప్పటి నుండి తల్లి కొడుకులు అదే గదిలో పడుకుంటున్నారు. వారం రోజుల్లో కోడలు వస్తుంది, ఈ గది కోడలికి ఇచ్చి తను బయట పడుకోవాలి, ఎండలు చూస్తే భయంకరంగా ఉన్నాయి, ఇంకో ఏసీ కొనే పరిస్థితి తమది కాదు, కార్తీక్ తన మీద ప్రేమతో గదిలో పడుకోమంటాడేమో, అప్పుడు కోడలు ఏమనుకుంటుంది, అసలే కొత్తగా పెళ్లైన జంట, వాళ్ల మధ్యలో నేనెలా పడుకుంటాను, ఏమిటి చేయడం. కళ్ళు మూసుకుందే కానీ ఆలోచనలతో నిద్ర రావడం లేదు సావిత్రికి. ఫోన్ పెట్టేసి వచ్చి కార్తీక్ పడుకున్నాడు. మనసులో మెదిలే ఆలోచనలు అతన్ని నిద్ర పోనివ్వడం లేదు. రోహిణి వస్తుందన్న విషయం ఎంత ఆనందాన్నిస్తుందో, ఆమె వచ్చాక పడుకోవడం విషయంలో ఏర్పడే ఇబ్బంది స్థిమితంగా ఉండనివ్వడం లేదు. రోహిణి రాగానే అమ్మ హాల్లో పడుకుంటాను అంటుంది. కానీ ఇంత ఉక్కపోత వాతావరణం అమ్మకు అసలు సరిపడదు. చిన్నప్పటి నుండి నన్ను చాలా కష్టపడి పెంచింది, ఇప్పుడు తను చల్లగా హాయిగా భార్యతో కలిసి ఏసీలో పడుకొని అమ్మను హాల్లో వేడిలో పడుకోమనడం అసలు నచ్చడం లేదు. పోనీ ఈ విషయం రోహిణితో చెప్తే అమ్మను నన్ను అపార్థం చేసుకుంటుందేమో మనసులో బాధపడుతున్నాడు కార్తీక్. మండే వేసవిలో చల్లని వెన్నెలలా సారి తీసుకుని అత్తగారింట్లో అడుగుపెట్టింది రోహిణి. వస్తూ వస్తూ కార్తీక్ ఇష్టమైన రసం మామిడికాయల బుట్ట కూడా తెచ్చింది. అత్తయ్య గారు, చల్లమిరపకాయలు, మినపవడియాలు, పెసరవడియాలు మన కోసం అమ్మ పంపింది అని సావిత్రికి డబ్బాలు ఇచ్చింది రాగిణి. అప్పుడే మా వాడి ఇష్టాలు తెలుసుకున్నావా, వాడికి ఇంట్లో పట్టిన వడియాలు ఇష్టమని వేసవి రాగానే పట్టేదాన్ని, ఈసారి ఎండలకు భయపడి ఇంకా పట్టలేదు అంది సావిత్రి. మీకు ఎండలు పడటం లేదని ఆయన ఒకసారి మాటల్లో చెప్పారు, అందుకే అమ్మా నేను కలిసి అక్కడే పట్టాము నవ్వుతూ అంది రాగిణి. కోడలి మాటలు విన్న సావిత్రి మనసు ఆనందానికి లోనైంది. మామిడికాయలు రసం తీసి ఫ్రిడ్జ్లో పెట్టమ్మా, వాడికి చల్లగా ఉంటే ఇష్టం రాగిణితో అంది సావిత్రి. సరేనండి అని రాగిణి వంటగదిలోకి వెళ్ళింది. రాత్రి అయింది.
సావిత్రి వీధిలో మల్లెపూలు అమ్మే అబ్బాయి దగ్గర రెండు మూరలు కొని కోడలు తలలో తురిమి

0: ఇంది. ఉదయం భార్యను చూసిన నుండి కార్తీక్ మనసంతా ఆమె చుట్టే తిరుగుతుంది. మల్లెపూల సువాసన అతన్ని ఇంకా రెచ్చగొడుతుంది. కానీ అదే సమయంలో చెమటలు తుడుచుకుంటూ హాల్లో పక్క వేసుకుంటున్న తల్లిని చూస్తే మనసు తరుక్కుపోతుంది అతడికి. ఏమీ చేయలేక నిస్సహాయంగా కాసేపు బాధపడ్డాడు. కార్తీక్ ఎందుకలా కూర్చున్నావు అన్న తల్లి మాటలకు లేచి తన కోసం ఎదురుచూస్తున్న భార్యను చేరాడు. రోహిణి కార్త ఎండలు బాణుడి ప్రతాపాన్ని చూపిస్తున్నాయి. రాత్రంతా చెమటలతో తడిసి ముద్దైపోతుంది సావిత్రి. ఎండాకాలం పెళ్లిళ్ల సీజన్ కావడంతో కుట్టాల్సిన బట్టలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. పగలు కాసేపు కొడుకు లేని సమయంలోనైనా ఏసీ గదిలో పడుకోవడానికి కూడా కుదరడం లేదు. పగలు పని, రాత్రి నిద్రలేకపోవడం వల్ల సావిత్రి చాలా నీరసంగా కనిపిస్తుంది. కార్తీక్ అది గమనించాడు. అమ్మా, నువ్వు కూడా మాతో పాటు గదిలో పడుకో, నిద్ర సరిపోక నీ ముఖం పీక్కుపోయింది తల్లితో అన్నాడు కార్తీక్. ష్, కోడలు వింటుంది, ఇంకెన్నాళ్ళు, ఈ కార్తె మారితే వర్షాలు మొదలవుతాయి, మెల్లిగా జవాబిచ్చింది సావిత్రి. మౌనంగా అక్కడి నుండి వెళ్ళిపోయాడు కార్తీక్. అత్తయ్యగారు, మీరు నీరసంగా కనిపిస్తున్నారు, వంట పని ఇంటి పని నాకు వదిలేయండి, అలాగే మీరు కుట్టే బట్టలకు నేను చేతి పని కూడా చేస్తాను అన్నది రోహిణి ఒకరోజు. నీకెందుకమ్మా అప్పుడే అన్ని పనులు, కొత్త కోడలివి, నీరసంగానే వారించింది సావిత్రి. అయినా రోహిణి వినకుండా అత్తగారికి సహాయం చేసేది. ఏమండి, మీతో ఒక మాట చెప్పాలి, రాత్రి కార్తీక్తో మెల్లిగా అంది రాగిణి. మొహమాటం లేకుండా చెప్పు అని దగ్గరకు లాక్కున్నాడు కార్తీక్. నాకు చిన్నప్పటి నుండి కూలర్ అలవాటు, ఏసీ వల్ల రాత్రంతా నిద్ర పట్టడం లేదు, దానితో చాలా నీరసం వస్తుంది. మా అమ్మమ్మ నేను కాపురానికి వచ్చేటప్పుడు ఏదైనా ఒక వస్తువు కొనుక్కోమని 5,000 ఇచ్చింది, వాటితో చిన్న కూలర్ కొనుక్కుందాం, ఏసీ హాల్లో బిగిస్తే అత్తయ్యకు చల్లగా ఉంటుంది అన్నది రోహిణి. ఆ మాటలకు తుల్లిపడి రోహిణి ముఖం వైపు పరీక్షగా చూస్తూ, నిజంగానే అంటున్నావా అన్నాడు కార్తీక్. మనస్ఫూర్తిగానే అంటున్నాను అన్నది రోహిణి. ఆమె ముఖంలో నిజాయితీ స్పష్టంగా కనిపిస్తుంది. అలా చేస్తే ఒక దెబ్బకు 2 సమస్యలు తీరుతాయి. ఆనందంగా రోహిణిని గట్టిగా పట్టుకుని ఊపేశాడు. మీ అమ్మమ్మ ఇచ్చినవి నువ్వే ఉంచుకో రోహిణి, కూలర్కి డబ్బులు ఎలాగోలా నేనే ఏర్పాటు చేసుకుంటాను అన్నాడు కార్తీక్. ఇది నా స్వార్థమే అనుకోండి, మా అమ్మమ్మ డబ్బులతో కొంటే ఆ గాలి చల్లగా, అమ్మమ్మ ప్రేమలా మనల్ని సేద తీరుస్తుంది. మళ్ళీ వేరే ఏర్పాటు కోసం ఆలస్యం చేయకుండా రేపే కొనండి అన్నది రోహిణి. మరుసటి రోజు కూలర్ కొన్నాడు కార్తీక్. ఏసీ మెకానిక్ని వెంటపెట్టుకుని వచ్చి రూంలోని ఏసీ హాల్లో పెట్టించాడు. కూలర్ రూంలో కిటికీ దగ్గర పెట్టించాడు. ఇదేం పని కార్తీక్, కోడలు ఏమనుకుంటుంది అని సావిత్రి కొడుకుని కోపడింది. అమ్మా, రోహిణికి ఏసీ గాలి పడదంట, పాపం నా కోసం 10 రోజులు ఇబ్బంది పడింది, ఇప్పుడు తనకు కూలర్, నీకు ఏసీ, ఇక నాకు ఏ దిగులు ఉండదు ప్రశాంతంగా అన్నాడు కార్తీక్. కొడుకు తన పట్ల చూపించే ప్రేమకు సావిత్రి తల్లి మనస్సు పొంగిపోయింది. ఆదివారం రోహిణి తమ్ముడు శివ విట్ట మధ్యాహ్నం వేళ లేత ముంజలు తీసుకుని వచ్చాడు. అక్కకి ముంజలంటే ఇష్టం, అమ్మ ఇచ్చిరమ్మంది అత్తయ్య గారు, సావిత్రితో అన్నాడు శివ. శివ మంచి ఎండలో వచ్చాడు రోహిణి, ఏసీ ఆన్ చేసి కొబ్బరి బొండాం కొట్టించి భోజనం ఏర్పాట్లు చూడమ్మా, మిషన్ కుడుతూ అన్నది సావిత్రి. అలాగే అత్తయ్య గారు అన్నది రోహిణి. కార్తీక్ కొబ్బరి బొండాం కొట్టి శివకు ఇచ్చాడు. రోహిణి వంటగదిలోకి వెళ్ళింది. మా అక్క ఏసీ వదిలిపెడుతుందా బావగారు? ఉదయం 11 గంటల నుండి సాయంత్రం వరకు ఏసీ ఆన్లోనే ఉంచేది, మళ్లీ రాత్రి 9 గంటల నుండి ఆన్ చేసేది. కరెంటు బిల్లు వచ్చిన రోజు మా నాన్నగారితో పెద్ద యుద్ధమే, పక్కపక్క నవ్వుతూ అన్నాడు శివ. శివా అంటూ అతన్ని మాట్లాడనివ్వకుండా రోహిణి ఎంత వారించినా శివ ఆపలేదు. ఆ మాటలకు కార్తీక్ సావిత్రి ముఖాముఖాలు చూసుకున్నారు. రోహిణి తలదించుకుంది. నేనేదైనా తప్పుగా మాట్లాడానా? తెల్లబోయాడు శివ. లేదు, నిజం చెప్పావు కోడల్ని చూస్తూ అన్నది సావిత్రి. ఎందుకలా అబద్ధం చెప్పావు రోహిణి? నాకేమీ అర్థం కావడం లేదు అన్నాడు కార్తీక్. నా కోసం అన్నది సావిత్రి మిషన్ దగ్గర నుండి లేచి కోడలు తల నిమురుతూ. అవునత్తయ్య గారు, మీరిద్దరూ నా కోసం ఆలోచించారు, మీరు గదిలోకి వచ్చి ఏసీలో పడుకోరు, మీరిక్కడ వేడిలో పడుకుంటే ఆయన బాధపడుతున్నారు, కానీ నాకు ఏమీ చెప్పడం లేదు, మీ ఆరోగ్యం పాడవుతున్నా మీరు పట్టించుకోవడం లేదు, మీ ఇద్దరూ నాకు చెప్పకపోయినా నాకు నేనే అర్థం చేసుకున్నాను, అందుకని ఓ అబద్ధం ఆడాల్సి వచ్చింది అన్నది రోహిణి. రోహిణి ఔదార్యానికి అక్కడ ఎవరికీ మాటలు రాలేదు. ప్రేమ ఉన్న చోట పేదరికం కూడా పెన్నిదిగా మారుతుంది.
1: మీరింతవరకు శ్రీమతి కెవి సుమలత గారి మనస్సు పరిమళం కథానిక విన్నారు.
2: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 1 నుంచి 30 తేదీ 2026 వరకు నిర్వహించారు.

0: ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
1: ఈనాటి కార్యక్రమంలో అధిక రక్తపోటు గలవారు పాటించవలసిన ఆహార నియమాల గురించి డాక్టర్ ఆర్ భిక్షపతి గారితో పరిచయం వింటారు.
2: ఈ మధ్యకాలంలో మనం ఎవరిని చూసినా మాకు రెండు ఉన్నాయి, షుగర్ రక్తపోటు అని చెప్పి వింటుంటాం కదా. అయితే ఈ రక్తపోటు అనేది ఎందుకు వస్తుంది, అది మనం తీసుకునే ఆహారం ద్వారా ఏమైనా అదుపు చేసుకోవడానికి అవకాశం ఉంటుందా అనే విషయాన్ని గురించి డైటీషియన్ డాక్టర్ ఆర్ భిక్షపతి గారిని కలిసి తెలుసుకుందాం. నమస్కారం భిక్షపతి.
3: నమస్తే మేడం.
2: మనం తీసుకునే ఆహారం వల్లే అసలు వస్తుందా రక్తపోటు అనేది?
3: రక్తపోటు అనేది రెండు రకాలుగా వచ్చే అవకాశం ఉందండి. ఒకటి, ఆహారం తీసుకోవటం ఎక్కువగా ఉన్నప్పుడు ఒబేసిటీ, తద్వారా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. రెండు, మానసిక సమస్యలు ఎక్కువైనప్పుడు కూడా రక్తపోటు వచ్చే అవకాశం ఉంది. మూడు, ఏదైనా గుండె జబ్బులు రావటానికి ముందు కూడా ఈ రక్తపోటు వచ్చేటువంటి అవకాశం ఉంది.
2: అయితే ఈ రక్తపోటు లక్షణం ఎలా ఉంటుంది?
3: రక్తపోటు లక్షణం వచ్చేటప్పటికి మీకు కళ్ళు తిరగటం అనేది పేషెంట్ కంప్లైంట్ చేస్తాడు మేడం. తర్వాత లేవగానే మంచం మించి తూలి పడిపోయినట్టుగా అతనికి అనిపిస్తూ ఉంటుంది. ఒక్కోసారి మంచం మీద పడుకున్నప్పుడు కూడా మంచం కూడా తిరుగుతున్నట్లుగా భ్రమ చెందుతూ ఉంటాడు. కాబట్టి ఈ లక్షణాలు ఎప్పుడైతే తూలుడు రావటం కానివ్వండి, లేక విపరీతమైనటువంటి తలనొప్పి, ఈ మెడ నొప్పులు ఇటువంటివి వచ్చినా మనం సస్పెక్ట్ చేసి రక్తపోటు పరీక్ష చేయడం జరుగుతుంది. పూర్వకాలంలో అయితే కనీసం 45 సంవత్సరాలు దాటిన తర్వాత మాత్రమే రక్తపోటు వస్తుంది అనేటువంటి ఒక అనుకునేటువంటి విధానంగా ఉండింది. కానీ ఇప్పుడున్నటువంటి సమాజంలో 25-30 సంవత్సరాలకే చాలా మందిలో రక్తపోటును గమనించడం జరిగింది మేడం. తర్వాత వాళ్ళు ఎక్స్పోజ్ అయ్యేటువంటి వాతావరణాన్ని బట్టి కూడా రక్తపోటు ఉంటుంది.
2: అన్నీ పొద్దున్న లేచిన దగ్గర నుంచి బస్సు దొరుకుతుందో లేదో, లేకపోతే పాల్వాడు వస్తాడో లేదో దగ్గర నుంచి, ఇలా ప్రతిదానికి ఆందోళన చెందడం ఈవేళ జీవితంలో భాగం అయిపోయింది. అందువల్ల
3: తర్వాత మీరు గమనిస్తే వేగం ఎక్కువైపోయింది జీవన విధానంలో. దాంతోపాటు కోరికలు చాలా పెరిగిపోయాయి, దాంతోపాటు ఆందోళనలు ఎక్కువైనాయి. ఎప్పుడైతే కోరికలు ఎక్కువైనా ఆందోళనలు ఎక్కువై, ఈ ఆందోళనలు ఎప్పుడైతే ఎక్కువైనాయో మానసిక అశాంతికి గురి అవటం, తద్వారా ఒత్తిడి పెరిగి రక్తపోటు రావటం జరుగుతుంది.
2: అంటే పూర్తిగా ఆహారం మాత్రమే కాదు కారణం, ఇది కూడా అవకాశం ఉంది.
3: ఖచ్చితంగా అవకాశం మొత్తం ఇదేనండి.
2: ఇప్పుడు మామూలుగా మనుషుల్లో రక్తపోటు అనేది ఎంత ఉంటుంది?
3: సామాన్య మానవుల్లో 120/80 మిల్లీమీటర్లు మెర్క్యూరీ అనేది దాన్ని చూపిస్తామండి. ఈ 120 అనే దాన్ని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు.
2: అంటే
3: 80 అనే దాన్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. సిస్టాలిక్ ప్రెషర్ అంటే గుండె కొట్టుకుంటుంది అనేది మన అందరికీ తెలుసు. ఒక్కసారి గుండె సంకోచించినప్పుడు వచ్చేటువంటి ఒత్తిడిని సిస్టాలిక్ ప్రెషర్ అంటారు. అలాగే గుండె వ్యాకోచించేటప్పుడు కొంత ప్రెషర్ ఉంటుంది రక్తనాళాల్లో, అది కంటిన్యూస్గా ఉండాలి మేడం. అలా ఉంటేనే మన గుండె నుంచి పాదాల వరకు వెళ్లిన రక్తం మరలా పాదాల నుంచి గుండె వరకు రావటానికి కానివ్వండి, లేక గుండె నుంచి మెదడులోకి వెళ్లిన రక్తం మరలా మెదడులోంచి గుండెలోకి రావటానికి కానీ కంటిన్యూస్గా ఉండాలి. సంకోచం చెంది మరలా వ్యాకోచం చెందేటప్పుడు ఉండేటువంటి ప్రెషర్ని డయాస్టాలిక్ ప్రెషర్ అంటారు. అది 80 మిల్లీమీటర్లు మెర్క్యూరీగా చూస్తారు. అంటే మెర్క్యూరీ చాలా సెన్సిటివ్ మెటల్, ఏమాత్రం వేరియేషన్ 1.1 డిగ్రీస్ ఉన్నా దాంట్లో చలనం కనిపిస్తుంది. అందుకని దాన్ని ఆ స్పిగ్మో మానోమీటర్లో దాన్ని వాడతారు మేడం. కాబట్టి 120/80 మామూలైనప్పుడు, ఒకవేళ బాగా అధికంగా శ్రమించినప్పుడు కానివ్వండి, లేదా ఈ అథ్లీట్స్ ఉంటారు ఈ ఆటలాడేటువంటి వాళ్ళు కానివ్వండి, లేదా ఒక విధమైనటువంటి డిప్రెషన్కి కానీ లేదా దీనికి లోనైనప్పుడు సహజంగా వేరియేషన్స్ వస్తాయి వీటిల్లో. 130/190 కానివ్వండి, 140/80 కానివ్వండి, అట్లా వస్తూ ఉంటాయి. పెద్దవాళ్లలో 60 దాటిన వాళ్లలో సహజంగా కూడా 140/150 ఉంటూ ఉంటుంది,
2: పెరిగే అవకాశం
3: ఉంటుంది. కానీ దాన్నే మనం నార్మల్ గా కూడా తీసుకోవచ్చు. దానివల్ల మనం ఆందోళన, వయసును బట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఉండదు. అదే చిన్నవాళ్లలో, అంటే 40s లేకపోతే 30s లో ఉన్న వాళ్లలో గనక అయితే ఖచ్చితంగా మనం దాన్ని మరొకసారి చూసి కన్ఫర్మ్ చేసి దానికి ట్రీట్మెంటు, దాంతోపాటు ఆహార నియమాలు ఇవి రెండూ కూడా పెట్టాల్సిన అవసరం ఉంది.
2: ఇప్పుడు దీంట్లో రక్తపోటు ఎక్కువగా ఉన్నట్టయితే ఆహారం ఎలాంటి తీసుకోవాల్సి ఉంటుంది? ఈ ఆహారంలో శాఖాహారులకి ఎక్కువగా మాంసాహారులకి ఎక్కువగా ఉండడానికి ఇలాంటి

0: ఏమైనా ఉంటాయండి?
1: మాంసాహారం తినే వాళ్ళల్లో ఇది రక్తపోటు ఉండి తగ్గటానికి కొద్దిగా డిలే పడుతుందండి. ఎందుకంటే మాంసాహారం ద్వారా సోడియం కంటెంట్ ఎక్కువ వస్తుంది. ఈ సోడియం కంటెంట్ ఎక్కువ అయ్యే కొద్దీ రక్తపోటు పెరుగుతూ ఉంటుంది. తర్వాత విపరీతంగా ఆందోళనకు గురయ్యే వాళ్ళకి రక్తపోటు వాళ్ళకి తెలియకుండానే పెరుగుతూ ఉంటుంది. అలాగే ఈ మధ్యకాలంలో మీరు గమనిస్తే టీవీల వల్ల కూడా చాలా మందిలో రక్తపోటు పెరిగినటువంటి దృష్టాంతరాలు మా నోటీసుకొచ్చాయి. ఉదాహరణకి ఒక పేషెంట్ నా దగ్గరికి వచ్చినప్పుడు 2 రకాల మందులు వేస్తున్నాం తగ్గటానికి, అయినప్పటికీ ఆవిడ రక్తపోటు 160-170 ఉంటుంది. నేను వివరంగా అడిగితే, ఏమ్మా ఏమిటి మీకు ఎందుకని మీరేమన్నా మానసిక ఆందోళన గురవుతున్నారా అంటే, అబ్బాయి మాకేం లేదంటే మేము కుటుంబం అంతా బ్రహ్మాండంగా ఉందని చెప్పడం జరిగింది. కాదమ్మా, మీకు ఏదో ఉండి ఉండాలి, లేకుంటే మీకు ఈ రక్తపోటు 2 రకాల మాత్రలు వేసిన తర్వాత తగ్గకుండా ఉండదు అంటే, ఆవిడ పక్కనే ఇంకొక అటెండెంట్ వచ్చింది. తను ఏం చెప్పిందంటే, లేదండి టీవీ చూసేటప్పుడు విపరీతమైనటువంటి ఉద్రేకాలకు లోనవుతూ ఉంటుంది ఈవిడ అని. సో అప్పుడు నేను చెప్పడం జరిగింది, అమ్మా మీరు వాళ్ళ ఇంట్లో వాళ్ళకి పిల్లలకి అందరికి చెప్పండి, ఆవిడ టీవీ చూస్తే ఇది ఇంకా పెరిగి పెరిగి ఏదో ఒకరోజు చనిపోయే అవకాశం ఉంది, కాబట్టి దయచేసి అసలు టీవీ చూడకుండా ఉంటే ఈవిడకి రక్తపోటు తగ్గిపోతుంది.
0: చాలా మంది గుర్తుపెట్టుకోవాలి విషయం,
1: ఉద్రేకానికి లోనవుతూ ఉంటారు.
0: సస్పెన్స్ వాళ్ళ ఉత్సుకత కోసమని వాళ్ళు పెడతారు కదా కథల్లో.
1: తర్వాత మీరు ఇవాళ చూస్తే అన్ని సాడిస్టిక్ టీవీ సీరియల్సే తప్ప సరదాగా కుటుంబ పరంగా ఆనందంగా ఆహ్లాదంగా ఉండేటువంటి లేవు. సో ఈ సాడిస్టిక్ నేచర్ పెరిగే కొంది న్యాచురల్ గా చూసే వాళ్ళలో కోపం ఉద్రేకం పెరుగుతూ ఉంటాయి, తద్వారా బీపీ కూడా పెరుగుతూ ఉందని,
0: వీళ్ళ ఆరోగ్యానికి వీళ్ళే
1: హాని చేసుకుంటున్నారని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు.
0: ఇప్పుడు వీళ్ళకి ఉప్పు సోడియం అన్నారు కదా మీరు, ఉప్పు తగ్గించేసినట్టయితే సహజంగా తగ్గిపోతుందా రక్తపోటు?
1: ఖచ్చితంగా తగ్గుతుంది. అందుకని ఫస్ట్ టైం మేము డిటెక్ట్ చేసినప్పుడు రక్తపోటుని జనరల్ గా ఏం చెప్తామంటే, మజ్జిగ అన్నంలో ఉప్పు మానేయండి, తర్వాత మానసిక స్థితిని కంట్రోల్ గా ఉంచుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రతి మనిషికి వేదనలు సమస్యలు ఉంటాయి, లేని కుటుంబం లేదు ఈ ప్రపంచంలో. బట్ అయినప్పటికీ మీరు కాస్త కాన్షియస్ గా ఉంటూ ఆ వేదనలు కానివ్వండి ఆందోళన కాని కొద్ది కంట్రోల్ చేయడానికి ప్రయత్నం చేయండి అని చెప్తాం. ఫస్ట్ ఈ రెండింటిని నిజంగా వాళ్ళు గనక ఆచరించగలిగినా లేదు ఆందోళన నుంచి కొంత బయటపడటానికి వాళ్ళ ప్రయత్నం అంటూ వాళ్ళు చేస్తే అది అక్కడి నుంచి పెరగకుండా కొంతకాలం అలాగే మైల్డ్ హైపర్ టెన్షన్ లో ఉంటూ ఉంటుందండి. దానివల్ల మనం పెద్ద ఆందోళన చెందాల్సిన అవసరం లేదు.
0: ఇప్పుడు ఉప్పు పూర్తిగా తగ్గించేయడం వల్ల ఏమి వాళ్ళకి ఇబ్బంది రాదంటారా ఆరోగ్యపరమైన సమస్య?
1: న్యూట్రిషనల్ గా అయితే ఇబ్బంది లేదండి, ఎందుకంటే అన్ని రకాల ఆహార పదార్థాల్లో సోడియం ఉంటుంది. అందువలన కంప్లీట్ గా మానివేసినా కూడా ఇబ్బంది ఏమంటూ ఉండదు. చాలా తక్కువ మందిలో దాని యొక్క పర్యవసానాలు ఒక్కోసారి మజిల్ క్రాంప్స్ అట్లా వస్తూ ఉంటాయి, కండరాల నొప్పులు.
0: ఒక్కసారి ఉప్పు తగ్గించేస్తే
1: కంటిన్యూస్ గా మానేస్తుంది, అందువల్ల అది వెరీ ఫ్యూ అండి, ఒక 3-4% ఆఫ్ ది పీపుల్ ఉంటాయి తప్ప మిగతా ఉండవు. తర్వాత ఈ రక్తపోటు తగ్గటానికి మనం తగ్గించినప్పుడు మాత్రం వాళ్ళలో మాకున్న నాలెడ్జ్లో ఎటువంటి ఇబ్బందులు ఉండవు. ఇతర పదార్థాల నుంచి ఉప్పు వస్తూ ఉంటుంది, అన్ని రకాల పదార్థాల్లోనూ సోడియం ఉంటుంది కొంత కంటెంట్, సో దట్ ఈస్ సఫిషియంట్.
0: కొంతమంది వాళ్ళు సాధారణంగా వేసే రుచి కోసం వేసే ఉప్పు కంటే ఎక్కువ ఉప్పు తింటూ ఉంటారు, వాళ్ళకి రక్తపోటు రావడానికి వాళ్ళ కుటుంబంలో రక్తపోటు ఉండడం అలాంటివి గమనిస్తూ ఉంటాం, దానికి రెండింటికి ఏమైనా సంబంధం ఉందా?
1: రక్తపోటుకి జెనెటిక్ రీజన్స్ ఖచ్చితంగా ఉన్నాయండి, కొంత మేరకు ఉంది. కొంతమందిలో సోడియం లాస్ జరుగుతుంది. ఇప్పుడు డయూరిటిక్స్ వేస్తాం, అంటే డయూరిటిక్ ఇంజెక్షన్స్ గాని టాబ్లెట్స్ గాని,
0: ఎవరికి ఏ వ్యాధి వాళ్ళకి,
1: బీపీ ఉన్న వాళ్ళకి సపోజ్ వేసినప్పుడు అది ఒక మోతాదు మించి ఎక్కువ కంటిన్యూ చేస్తే ఉండాల్సిన బీపీ కంటే తక్కువగా పడిపోయినప్పుడు విపరీతమైన షివరింగ్ రావటం, చెమటలు పోసేయటం, ఒక చోట కుప్పగూలిపోతూ ఉంటారు. అట్లా మనం బీపీ తగ్గటం వల్ల అనేటువంటిది ఒక మనకి రూఢీగా తెలిసిపోతుంది, అంటే వీళ్ళ పరిస్థితిని బట్టి. అలాగే షుగర్ జబ్బులో కూడా వస్తుంది, ఆ షుగర్ కూడా లెవెల్స్ బాగా ఫాలో అయినప్పుడు ఖచ్చితంగా వాళ్ళలో కూడా హైపోగ్లైసేమిక్ సింప్టమ్స్ లాగా వస్తాయండి. ఆ సింప్టమ్స్ వచ్చినప్పుడు ఏం చేయాలంటే వెంటనే వాళ్ళకి ఈ నిమ్మకాయ రసంలో ఉప్పు వేసి లేకపోతే మజ్జిగలో ఉప్పు వేసి రోజుకు 2-3 సార్లు తాగండి అని చెప్పొచ్చు. ఒక 2-3 రోజుల తర్వాత మళ్ళీ మనం బీపీ చెక్ చేసిన తర్వాత నార్మల్కి వచ్చిందనుకోండి, మనకు రూఢి అయిపోతుంది, తద్వారా మనం వాళ్ళని ఆ స్థితికి రాకుండా చూసుకోవాలి. అంటే డిప్రెషన్స్ ఎక్కువగా లోన్ అయ్యే వాళ్ళకి, ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్లు బాగా ఎక్కువగా ఉన్న వాళ్ళకి బాగా బీపీ పడిపోయేటువంటి అవకాశం ఉంటుందండి. కొన్ని వాతావరణాల్లో కూడా బీపీ పడిపోయేటువంటి అవకాశం ఉంటుంది. తర్వాత వీళ్ళకున్నటువంటి మానసిక స్థితిని బట్టి కూడా న్యూనతాభావానికి ఎవరైతే పోతూ ఉంటారో వాళ్ళలో కూడా బీపీ పడిపోయేటువంటి లక్షణాలు ఉంటాయి, కూడా ప్రమాదకరమే. ఇలా తగ్గటం అనేది ప్రారంభం ప్రతి వ్యక్తిలో కూడా ఆఫ్టర్ 30s ఉంటుందండి.
0: అంటే మనం చక్కటి మందులు, ఆహారం నియమానుసారం తీసుకుని డాక్టర్ని పరీక్ష చేయించుకుంటూ ఉన్నట్టయితే తప్పనిసరిగా రక్తపోటు నుంచి కాపాడుకోవచ్చు. నమస్కారం.
1: నమస్తే మేడం.
2: మీరింతవరకు అధిక రక్తపోటు గలవారు పాటించవలసిన ఆహార నియమాల గురించి డాక్టర్ ఆర్ బిక్షపతి గారితో పరిచయం విన్నారు.
0: ఇప్పుడు లలిత గీతాలు.

0: massive life support, he added.
1: It's unbelievably weak. I would call it the weakest right now. After reading the piece of garbage they sent us, they said, I'm not going to waste my time reading it. I would say it's one of the weakest right now. I would say the ceasefire is on massive life support, where the doctor walks in and says, sir, your loved one has approximately a 1% chance of living.
0: Trump received the Iranian proposal on Sunday amid hopes that it could lead to a breakthrough to end the war with Iran that began on February 28, blocking the key sea route for global oil supplies, leading to fuel shortages in several countries. Our West Asia correspondent has filed this report.
2: Iran's demands focused heavily on wartime and economic conditions rather than immediate nuclear concessions, a framing that Washington appears unwilling to accept at this stage. The gap between the two sides' position remained wide, with mediators struggling to find common ground as battlefield pressures and economic stress continue to mount across West Asia. Meanwhile, in the United Arab Emirates, the government has moved to formalize its response to attacks on national infrastructure. Authorities have established a national committee tasked with documenting damage from more than 2,800 drones and missiles that have struck the Emirati territory. The UAE is now pursuing international legal accountability and seeking reparations for strikes in its landmark and energy facilities. This is Vinod Kumar for Akashwani News from Dubai.
0: In Bangladesh, a three-member inquiry committee has been constituted to probe the reason behind the national cricket team's withdrawal from the ICC Men's T20 World Cup in India. According to an official government order dated May 10th, former Additional Secretary Dr. A.K.M. Oli-Ullah will head the panel, which also includes former Bangladesh captain and current chief selector Habibul Bashar and Supreme Court lawyer Faisal Dastagir. The committee has been asked to submit its findings within 15 working days. We have more from a correspondent.
3: Bangladesh withdrew from the T20 World Cup, jointly hosted by India and Sri Lanka, from February 7 to March 8 this year after the International Cricket Council, ICC, refused a request to shift Bangladesh matches from India to Sri Lanka over security concerns. The controversy emerged after the Board of Control for Cricket in India, BCCI, reportedly dropped Bangladesh pacer Mustafizur Rahman from the IPL following threats from extremist group. The then Bangladesh Cricket Board, BCB, led by Aminul Islam, expressed concern over the safety of players, officials and journalists travelling to India for the tournament. After the ICC stated that security arrangements were adequate, the interim government subsequently directed the BCB to withdraw from the tournament, a decision that drew sharp criticism from former cricketers and sports analysts. Nawalsang Parmar, Akashwani News, Dhaka.
0: In IPL cricket, Delhi Capitals defeated Punjab Kings by 3 wickets at the Himachal Pradesh Cricket Association Stadium in Dharmashala last night. Chasing a target of 211 runs set by Punjab Kings, Delhi Capitals scored 216 for 7 in 19 overs. Skipper Akshar Patel was the highest scorer with 56 runs. David Miller made 51 runs off 28 balls. For Punjab Kings, Arshdeep Singh and Yash Thakur took 2 wickets each. Earlier, Delhi Capitals won the toss and opted to bowl. Put into bat, Punjab Kings scored 210 for 5 in the stipulated 20 overs. Shreyas Iyer was the top scorer with 59 runs, while Priyansh Arya made 56 runs. For Delhi Capitals, Mitchell Starc and Madhav Tiwari scalped 2 wickets each. Madhav Tiwari was adjudged player of the match. Today, Gujarat Titans will take on Sunrisers Hyderabad at the Narendra Modi Stadium, Ahmedabad. The match will start at 7:30 p.m. The India Meteorological Department, IMD, has forecast heavy rainfall of Assam, Meghalaya, Sub-Himalayan, West Bengal and Sikkim today. According to IMD, thunderstorms and hailstorms are likely to prevail over Himachal Pradesh, Ladakh and Jammu and Kashmir for the day. The Met Department has predicted thunder squall with wind speed reaching up to 60 km per hour over Delhi, Punjab, Haryana, Chandigarh, Bihar and Uttarakhand today. Thunderstorms and lightning are likely to prevail over Uttar Pradesh, Jharkhand, West Bengal, Odisha, coastal Andhra Pradesh, Karnataka and the northeastern states today. The IMD has issued an orange alert for rain in Uttarkashi, Chamoli, Rudraprayag, Bageshwar and Pithoragarh districts of Uttarakhand for the next 36 hours, while a yellow alert has been issued for the remaining districts. There is possibility of hailstorms and gusty winds in various parts of the state during this period. And now, for a look at today's newspapers, it's over to V.C. Pramod.
4: Thank you, Abhishek. The Somnath Amrit Mahotsav is at the sacred Somnath Temple in Gir Somnath, Gujarat, finds prominent mention in most of the dailies this morning. The statesman, quoting Prime Minister Narendra Modi, says, Somnath Temple stands as beacon of unwavering faith, while the pioneer quotes him as saying, no power can bend India. Prime Minister Modi salutes scientists on National Technology Day, highlights push for self-reliant India, reports the statesman. Second day, Prime Minister makes austerity push, invokes COVID-era habits, leads the Indian Express. The Pioneer, in its editorial piece, says, rising crime against senior citizens. The paper elaborates that as India moves steadily towards becoming an aging nation, ensuring safety, dignity and emotional security for senior citizens must become a national priority. India, at present, is a young nation, but it is aging rapidly. By 2050, the country will have a significant elderly population. As the country progresses and new technologies emerge, they also have a downside. They are alienating a large section of society, senior citizens who find it difficult to cope with evolving technology and changing time. Suvendu government begins to implement key pledges, notice the Asian Age. New Delhi, all set for first summit of International Big Cat Alliance in June, writes the Economic Times. And finally, the Beatles' first official London museum, called the Beatles at 3 Savile Row, is set to open next year in the Mayfair building, where the band recorded its final album and played its last gig, reports the Hindustan Times. And with that, it's back to you, Abhishek.
0: Thank you, Pramod. And now, before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi urges people to save fuel and reduce use of foreign products and bid to save forex amid West Asia crisis. Senior BJP leader Himanta Biswa Sarma to be sworn in as Chief Minister of Assam in Guwahati today. Four ministers, two from BJP and one each from AGP and BPF, to also take oath. EDRS former West Bengal Minister Sujit Basu in connection with South Domdom Municipality recruitment scam. Prime Minister Narendra Modi to be on a six-day visit to UAE, Netherlands, Sweden, Norway and Italy beginning Friday. US President Donald Trump says ceasefire with Iran is at its weakest and on massive life support. And Bangladesh forms committee to probe reason behind national cricket team's withdrawal from ICC Men's T20 World Cup in India. And with that, we end the morning news. Have a nice day.
5: ఆకాశవాణి కృష్ణా జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ సామా సునీల్.
6: ఈనాటి కృష్ణా జిల్లా సమాచార లేఖలో జిల్లా యొక్క అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించిన సహాయ సహకారాలు, కేంద్ర ప్రభుత్వ నిధులతో చేపట్టిన అభివృద్ధి పనులు, మంత్రుల పర్యటన తదితర అంశాలతో కూడిన సమాచార లేఖను ఇప్పుడు విందాము. వ్యాఖ్యానం సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. గిలకలదిండి షిప్పింగ్ హార్బర్ నిర్మాణం వేగవంతం చేయాలని సెప్టెంబర్ నెల నాటికి అందుబాటులోనికి తీసుకువచ్చే విధంగా రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం ద్వారా 75% సబ్సిడీతో మత్స్యకారులకు వలలు, ఐస్ బాక్సులు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. అవనిగడ్డ నియోజకవర్గం మోపిదేవి గ్రామంలో పార్లమెంటు సభ్యులు వల్లభనేని బాలశౌరి పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. ఎంపీ లాడ్స్ నుండి 1 కోటి రూపాయలతో కమ్యూనిటీ హాల్ నిర్మాణం, 90 లక్షల రూపాయలతో సీసీ రోడ్ల నిర్మాణానికి నిధులు కేటాయించినందుకు కేంద్ర ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. ఎస్సీ ఎస్టీ కాలనీలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేంద్ర ప్రభుత్వం నిధులను కేటాయిస్తోందని తెలిపారు. జిల్లాలో లో వోల్టేజీ సమస్య లేకుండా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అవసరమైన నూతన సబ్స్టేషన్ల నిర్మాణం చేపడుతోందని పడన శాసనసభ్యులు కృష్ణప్రసాద్ తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం 27 కోట్ల రూపాయలతో 64 KV కెపాసిటీ కలిగిన స్విచ్చింగ్ స్టేషన్ నిర్మాణ పనులను ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ళ నారాయణరావుతో కలిసి ప్రారంభించారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు నాణ్యమైన విద్యుత్ను అందిస్తూ ఎటువంటి అంతరాయాలు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మచిలీపట్నం పోర్టు నిర్మాణ పనులను వేగవంతం చేయాలని, పోర్టు ప్రాంతంలో 4 వరుసల రహదారి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 500 కోట్ల రూపాయలను కేటాయించిందని జిల్లా కలెక్టర్ బాలాజీ తెలిపారు. పోర్టు నిర్మాణ పనులు 60% పూర్తయ్యాయని, రహదారి నిర్మాణ పనులు, మౌలిక సదుపాయాల కల్పనకు అవసరమైన నిర్మాణాలను, త్రాగునీరు సరఫరాకి అవసరమైన పైప్ లైన్ల నిర్మాణం త్వరితగతిన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. పెనమలూరు గ్రామం వృద్ధాశ్రమంలో రాష్ట్ర హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత ఆధ్వర్యంలో మదర్స్ డే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. వృద్ధులకు చీరలు, పండ్లు పంపిణీ చేశారు. సమాజ నిర్మాణంలో తల్లుల పాత్ర వెలకట్టలేనిదని, మాతృదినోత్సవాన్ని జరుపుకోవడం ప్రతి ఒక్కరికి గర్వకారణమని రాష్ట్ర హోంశాఖ మంత్రి అనిత తెలిపారు. జిల్లాలో డ్రాపౌట్స్ లేకుండా బడి పిలుస్తోంది కార్యక్రమాన్ని జిల్లా విద్యాశాఖ అధికారి యువి సుబ్బారావు ఆధ్వర్యంలో జిల్లా విద్యాశాఖ అధికారులు ఘనంగా నిర్వహిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజల వద్దకు వెళ్లి విద్య యొక్క ప్రాముఖ్యతను, ప్రభుత్వం విద్యార్థులకు అందిస్తున్న ప్రయోజనాలను వివరిస్తూ బాలబాలికలను ప్రభుత్వ పాఠశాలలలో విద్యను అభ్యసించేలా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలలో 100% అడ్మిషన్లు పూర్తి అయ్యేలా చర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్క విద్యార్థికి విద్యను అభ్యసించేలా గ్రామీణ సభలు ఏర్పాటు చేసి అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని జిల్లా విద్యాశాఖ అధికారి తెలిపారు. తీర ప్రాంతాలలో ప్రజల త్రాగునీటి కష్టాలను తీర్చేందుకు వీలుగా కేంద్ర ప్రభుత్వం జిల్లాకు 70 కోట్ల రూపాయలను అమృత్ స్కీమ్ పథకం ద్వారా కేటాయించిందని రాష్ట్ర మంత్రి కొల్లు రవీంద్ర తెలిపారు. గ్రామీణ ప్రాంతాలలో ప్రజలకు స్వచ్ఛమైన త్రాగునీరును అందించేందుకు వీలుగా నీటి చెరువుల నిర్మాణం, ప్రతి ఇంటికి త్రాగునీరు అందించేందుకు పైప్ లైన్ల నిర్మాణ పనులను 6 నెలల వ్యవధిలో పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులతో కలిసి కిశోర వికాసం సమ్మర్ క్యాంపెయినింగ్ గోడపత్రికలను ఆవిష్కరించారు. ఈ క్యాంపెయినింగ్ ద్వారా కిశోర బాలికలకు, బాలురకు జీవన నైపుణ్యాలు, స్వీయ అవగాహన, అనీమియా నివారణ, విద్య, వ్యాయామం, సైబర్ భద్రత, మత్తు పదార్థాల దుష్ప్రభావాలు వంటి అంశాలపై ప్రత్యేక అవగాహన తరగతులు నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా బాలబాలికలు ఈ కార్యక్రమాన్ని ఉపయోగించుకునే విధంగా ప్రతి క్లస్టర్లోనూ అంగన్వాడీ కేంద్రాల ద్వారా అవగాహన కల్పిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు కృష్ణా జిల్లా సమాచార లేఖ విన్నాము. మరిన్ని వార్తా విశేషాలతో జూన్ నెల సమాచార లేఖ విందాము. సామా సునీల్, కృష్ణా జిల్లా ఆకాశవాణి ప్రతినిధి.
5: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. చిత్రతరంగిణి ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వాణిజ్య ప్రకటనలు.
7: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
8: నమస్కారం. జనాభా గణన 2027 మొదటి దశ అయిన ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన ప్రక్రియ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో May 1 to May 30 2026 వరకు నిర్వహించబడుతుంది. మీరిప్పటికే స్వీయ గణన పూర్తి చేసి ఉంటే ఆ ఎస్ఈ ఐడిని ఎన్యూమరేటర్కి అందించండి. ఒకవేళ ఆన్లైన్లో నమోదు చేసుకోకపోతే మీ ఇంటికొచ్చే ఎన్యూమరేటర్ అడిగే ప్రశ్నలు, అంటే మీ ఇంటి నేల, గోడ, పైకప్పు నిర్మించడానికి అధిక భాగం ఉపయోగించిన వస్తువు, త్రాగునీరు మరియు వెలుతురుకు సంబంధించిన ప్రధానమైన వనరు, అంతేకాకుండా మరుగుదొడ్డి, డ్రైనేజ్ సౌకర్యం ఉందా, వంటకు ఉపయోగించే ప్రధాన ఇంధనం మరియు మీ కుటుంబంలో వినియోగించే ప్రధాన ఆహార ధాన్యం ఏది, ఇలాంటి ప్రశ్నలు వేస్తారు. గుర్తుంచుకోండి, మేం మీ ఆస్తుల వివరాలు అడగం, ఏసీ ఉందా, ఫ్రిడ్జ్ ఉందా అని కూడా అడగం. కేవలం సమాచార ప్రసార సాధనాల లభ్యతను తెలుసుకోవడం కోసం రేడియో, టీవీ, మొబైల్ మరియు ఇంటర్నెట్ సౌకర్యం ఉందా అని మాత్రమే అడుగుతాం. ఈ ప్రశ్నలకు మీరు సరైన మరియు ఖచ్చితమైన సమాచారం అందించి సహకరించండి. మీరందించే ప్రతి వివరం ప్రభుత్వం వద్ద అత్యంత గోప్యంగా, సురక్షితంగా ఉంచబడుతుంది. గుర్తుంచుకోండి, మీరిచ్చే ప్రతి వివరం మన దేశ మరియు రాష్ట్ర రేపటి భవిష్యత్తుకు వేసే బలమైన పునాది.
9: హలో
10: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
9: మళ్ళీ
10: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
11: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
9: సార్, అంత డబ్బా?
11: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
9: సార్, 2 లక్షలు?
12: ఏమైంది నాన్న?
9: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ డ్రగ్స్ దొరికాయట.
11: అరే,
9: కట్ చేసావా?
12: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
9: మోసమా?
12: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
13: డబ్బుని పోగొట్టుకుంటారు.
14: ఆర్బీఐ అంటుంది.
15: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
5: లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ చిత్రానికి శశికిరణ్, శ్రావణ భార్గవి పాడిన పాట వింటున్నారు. వనమాలి సాహిత్యం అందించిన ఈ పాట

0: హలో
1: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
0: మళ్ళీ
1: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
2: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
0: సార్ అంత డబ్బు?
2: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
0: సార్ 2 లక్షలు?
3: ఏమైంది నాన్న?
0: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
1: అరే
0: కట్ చేసావా?
3: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
0: మోసమా?
3: పోలీస్, బ్యాంక్, ఆర్బిఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
4: డబ్బుని పోగొట్టుకుంటారు.
5: ఆర్బిఐ అంటుంది
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
7: మనసులో మాట చిత్రానికి చిత్ర పాడిన పాట.

చిత్రతరంగిణి ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం కర్ణాటక సంగీత కార్యక్రమం. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమంలో శ్రీ బోయిళ్ళపల్లి తిరుపతి స్వామివారి నాదస్వర వాద్యం వింటారు. శ్రీ బోయిళ్ళపల్లి శ్రీను ప్రత్యేక డోలు. కార్యక్రమంలో ముందుగా వినండి శ్రీరమణ విభో. ఆరభరాగంలో స్వాతి తిరునాల్ కృతి ఆదితాళం.

0: కర్ణాటక సంగీత కార్యక్రమంలో మీరు ఇంతవరకు శ్రీ బోయిలపల్లి తిరుపతి స్వామివారి నాదస్వర వాద్యం విన్నారు. శ్రీ బోయిలపల్లి శ్రీను ప్రత్యేక డోలు. ఈనాటి కర్ణాటక సంగీత కార్యక్రమం ఇంతటితో సమాప్తం.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.
0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. నమస్తే అమరావతి శీర్షికన ఫిలిం గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట బొంబాయి ప్రియుడు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రా బృందం పాడిన పాట. రచన చంద్రబోస్, సంగీతం ఎంఎం కీరవాణి.

నమస్తే అమరావతి కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట శ్రీమతి వేళ్ళొస్తా చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం కోటి.

0: నమస్తే అమరావతి. ఫిలిం గీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ప్రకటించిన కార్యక్రమం కొద్ది క్షణాల వింటారు.
1: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. దేశాభివృద్ధిలో రైల్వేలు వెన్నెముక వంటివి. ఒక దేశ ఆర్థిక సామాజిక పురోగతిలో రైల్వేలు పోషించే పాత్ర అనన్యసామాన్యం. భారతదేశం వంటి సువిశాల దేశంలో వీటి ప్రాముఖ్యత మరింత ఎక్కువ. ప్రధానమంత్రి నరేంద్రమోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం భారతీయ రైల్వేలకు ప్రపంచస్థాయి ప్రమాణాలను కల్పించడానికి గత దశాబ్దకాలంగా భారీ సంస్కరణలు, ప్రాజెక్టులను చేపట్టింది. గతంలో ఎన్నడూ లేని విధంగా రైల్వే రంగానికి భారీగా నిధులు కేటాయించడంతో పాటు వందే భారత్, అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లను ప్రవేశపెట్టడం ద్వారా భారతీయ రైల్వేలను అభివృద్ది చెందిన దేశాల రైల్వే వ్యవస్థలతో పోటీ పడేలా తీర్చిదిద్దుతోంది. ఆంధ్రప్రదేశ్లో రైల్వేశాఖ పురోగతికి కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందనడానికి నిదర్శనంగా ఇటీవల విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుకు ఇటీవల గెజెట్ నోటిఫికేషన్ విడుదల చేసింది. విశాఖపట్నం కేంద్రంగా రైల్వే జోన్ ఏర్పాటు అనేది 4 దశాబ్దాల కల. రైల్వే మంత్రిత్వశాఖ విడుదల చేసిన గెజెట్ నోటిఫికేషన్తో ఎట్టకేలకు అది సాకారమైంది. జూన్ 1వ తేదీ నుంచి విశాఖపట్నం కేంద్రంగా విశాఖ, విజయవాడ, గుంటూరు, గుంతకల్లు డివిజన్లను కలుపుతూ పరిపాలనా పరంగా స్వతంత్రంగా పనిచేస్తుందని గెజెట్లో కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఇది భారతదేశపు 18వ రైల్వే జోన్గా అవతరించింది. దక్షిణ కోస్తా జోన్ పేరుతో ఏర్పాటైన ఈ రైల్వే జోన్ కోసం ఉత్తరాంధ్ర ప్రజలు రాజకీయాలకు అతీతంగా పోరాటం చేశారు. ఇటీవల కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ విశాఖపట్నం పర్యటన సందర్భంగా రాష్ట్రంలో రైల్వే పురోగతి, రైల్వే జోన్పై ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వం 2026-27 రైల్వే బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు 10,134 కోట్ల రూపాయల భారీ నిధులను కేటాయించిందని చెప్పారు. ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో జరిగిన కేటాయింపుల కంటే 10 రెట్లు ఎక్కువగా, రాష్ట్రంలో ప్రస్తుతం 600,00,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన రైల్వే ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. రాష్ట వ్యాప్తంగా 74 రైల్వే స్టేషన్లను పూర్తిగా ఆధునీకరిస్తున్నామని వివరించారు. అలాగే 1,039 కిలోమీటర్ల కొత్త రైల్వే లైన్ల నిర్మాణం జరుగుతోందని, ఆంధ్రప్రదేశ్లో 100% రైల్వే విద్యుదీకరణ పూర్తయిందని తెలిపారు. ప్రస్తుతం రాష్ట్రంలో 16 వందే భారత్ ఎక్స్ప్రెస్ రైళ్లు, 22 అమృత్ భారత్ ఎక్స్ప్రెస్ సర్వీసులు నడుస్తున్నాయని చెప్పారు. అలాగే విభజన హామీగా ఉన్న దక్షిణ కోస్తా రైల్వే ఏర్పాటును కేంద్ర ప్రభుత్వం పూర్తి చేసిందని, దీనికి సంబంధించిన అన్ని ప్రక్రియలు పూర్తయ్యాయని తెలిపారు. జూన్ 1న ఈ రైల్వే జోన్ అధికారికంగా ప్రారంభమవుతుందని స్పష్టం చేశారు.
2: The combined budget used to be only 886 crore for Andhra and Telangana combined, and today is giving for Andhra Pradesh alone is 10,134 crore. Andhra Pradesh has 1,06,000 crore worth of railway projects in Andhra Pradesh. We are reconstructing fully Navanirman 74 stations in Andhra Pradesh, and Andhra is 100% electrified. South Coast Railway Zone, this entire process is now completed. Creating a new railway zone is highly technical in nature. And now we are ready to notify the new railway zone on 1st of June 2026.
1: కొత్తగా ఏర్పాటవుతున్న ఈ రైల్వే జోన్ పూర్వాపరాలను పరిశీలిస్తే ఇది 4 దశాబ్దాల సుదీర్ఘ నిరీక్షణ, రాజకీయ పరిణామాల కలయిక అని చెప్పవచ్చు. ఉత్తరాంధ్ర ప్రజలు, ప్రజాప్రతినిధులు 1980వ దశకం నుంచే

0: విశాఖ కేంద్రంగా ప్రత్యేక రైల్వే జోన్ కావాలని డిమాండ్ చేస్తూ వచ్చారు. అప్పట్లో విశాఖపట్నం అంటే వాల్తేరు డివిజన్ ఒడిశాలోని భువనేశ్వర్ కేంద్రంగా ఉన్న తూర్పు కోస్తా రైల్వే పరిధిలో ఉండేది. ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి ఇచ్చిన హామీల్లో కొత్త రైల్వే జోన్ ఏర్పాటు ఒకటి. చట్టంలోని 13వ షెడ్యూల్ ప్రకారం దీని సాధ్యాసాధ్యాలను పరిశీలించేందుకు ఒక కమిటీని వేశారు. అనంతరం 2019 ఫిబ్రవరిలో అప్పటి కేంద్ర రైల్వే మంత్రి పీయూష్ గోయల్ విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ జోన్ మౌలిక సదుపాయాల కోసం కేంద్ర ప్రభుత్వం 184 కోట్ల రూపాయలు కేటాయించింది. 2024లో రాష్ట ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసి రైల్వే జోన్ ప్రధాన కార్యాలయ నిర్మాణానికి త్వరగా శంకుస్థాపన చేయాలని, వాల్తేరు డివిజన్ను యథాతథంగా ఉంచాలని, రాష్ట్రంలో కొత్త రైల్వే లైన్లు వేయాలని చేసిన విజ్ఞప్తి పాలించింది. 2025 జనవరిలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విశాఖపట్నంలోని ముడసర్లోవలో జోనల్ ప్రధాన కార్యాలయ భవనానికి శంకుస్థాపన చేశారు. 2025 ఫిబ్రవరిలో కేంద్ర కేబినెట్ దీనికి తుది ఆమోదం తెలిపింది. 2024లో కేంద్రంలో ఎన్డీఏ, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టాక కొత్త జోనల్ ఏర్పాటు ప్రక్రియ వేగవంతమైంది.
1: లక్ష కోట్ల విలువైన రైల్వే ప్రాజెక్టులు, రైల్వే జోన్ కూడా క్లియర్ అయింది. విశాఖపట్నం రైల్వే జోన్ కేంద్రంతో కోఆర్డినేట్ చేసి ప్రారంభమైంది. తొందరలో పర్మనెంట్ బిల్డింగ్ వస్తుంది. డైనమిక్ గా కూడా తయారు చేసే బాధ్యత తీసుకొస్తున్నాం. అక్కడి నుంచి శ్రీకాకుళం నుంచి ఇచ్చాపురం నుంచి నెల్లూరు వరకు డబుల్ లేన్ అంటే 4 లేన్ ట్రాక్ రావాలి.
0: ఈ జోన్ ఏర్పాటులో భాగంగా దక్షిణ మధ్య రైల్వే, తూర్పు కోస్తా రైల్వే డివిజన్లను పునర్వ్యవస్థీకరించారు. ఈ 3 డివిజన్లు సికింద్రాబాద్ కేంద్రంగా ఉన్న దక్షిణ మధ్య రైల్వే నుంచి విడిపోయి కొత్త జోన్లో చేరాయి. పాత వాల్తేరు డివిజన్ను రద్దు చేసి దానిని విభజించారు. ఆంధ్రప్రదేశ్ పరిధిలో ఉన్న భాగాన్ని విశాఖపట్నం డివిజన్గా మార్చి దక్షిణ కోస్తా రైల్వే జోన్లో కలిపారు. ఒడిశా పరిధిలోని భాగాన్ని రాయగడ కేంద్రంగా కొత్త డివిజన్గా చేసి తూర్పు కోస్తా రైల్వే జోన్లో ఉంచారు. శాశ్వత భవనం పూర్తయ్యే వరకు విశాఖలోని విఎంఆర్డీఏ భవనంలో తాత్కాలికంగా జోనల్ కార్యాలయం పనిచేస్తోంది. సుమారు 700 మంది సిబ్బంది, 30 మందికి పైగా సీనియర్ అధికారులతో ఈ జోన్ కార్యకలాపాలు సాగనున్నాయి. కొత్తగా ఏర్పాటైన రాయగడ డివిజన్ పరిధిలో చేర్చిన కొత్త వలస, కిరణ్డూల్, కొరాపుట్, రాయగడ లైన్ నిర్వహణ పనులను విశాఖపట్నం డివిజన్ అధికారులే పర్యవేక్షిస్తారు. ఇప్పటి వరకు వాల్తేరు డివిజన్లో కొత్త వలస, కిరణ్డూల్ లైన్, కేకే లైన్ 442 కిలోమీటర్లు ఉండగా, అందులో ఆంధ్రప్రదేశ్ పరిధిలోని కొత్త వలస అరకు సెక్షన్ను విశాఖపట్నం డివిజన్లోకి తేవాలని రాష్ట ప్రభుత్వం కోరింది. రైల్వేశాఖ దీన్ని రాయగడ డివిజన్కు కేటాయించింది. కుర్దా రోడ్ డివిజన్లో ఉన్న పలాస, ఇచ్చాపురం సెక్షన్ విశాఖపట్నం డివిజన్లోకి మార్చాలని రాష్ట ప్రభుత్వం కోరగా రైల్వేశాఖ సమ్మతించింది. గుంతకల్లు డివిజన్కు చెందిన రాయచూరు, వాడి, గుంటూరు డివిజన్లో కొనసాగిన విష్ణుపురం, పగిడిపల్లి లైన్లను సికింద్రాబాద్ డివిజన్లోకి మార్చారు. వాల్తేరు డివిజన్ పునర్వ్యవస్థీకరణలో భాగంగా పలాస, ఇచ్చాపురం వంటి కీలక సెక్షన్లను విశాఖ డివిజన్లో విలీనం చేయడం ఉత్తరాంధ్ర రవాణా రంగ ముఖచిత్రాన్ని మారుస్తుంది. కొత్తగా ఏర్పాటైన విశాఖ, రాయగడ డివిజన్ల మధ్య సమన్వయంతో రైల్వే వ్యవస్థ మరింత బలోపేతమవుతుంది. రాష్ట్రాభివృద్దికి, ఉత్తరాంధ్ర పారిశ్రామిక విస్తరణకు ఇది ఇతోధికంగా దోహదం చేస్తుంది. రైల్వే జోన్ ఏర్పాటు ద్వారా విశాఖతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలకు ఎంతో ప్రయోజనం కలుగుతుందని రాష్ట్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు.
2: విశాఖపట్నం, విజయవాడ, గుంటూరు అండ్ గుంతకల్ ఈ 4 డివిజన్స్ ని కలిపి ఒక సౌత్ కోస్ట్ రైల్వే జోన్ కింద ఏర్పాటు చేసి అది విశాఖపట్నం కేంద్రంగా పూర్తి అనుమతులతో రేపు జూన్ 1వ తారీఖు నుంచి దాన్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఇప్పుడు ఎప్పుడైతే ఒక జోన్ కింద రిఫరెన్స్ అయిందో దీనికి సెపరేట్ గా బడ్జెట్ వస్తుంది. మన ప్రాంతంలో ఉన్నటువంటి రైల్వే సిస్టమ్ ని మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చు. అనేకమైనటువంటి డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్ కొత్తగా వస్తాయి. ముఖ్యంగా దీనివల్ల ఇక్కడ విశాఖపట్నం కేంద్రం కింద చాలా మంది ఎంప్లాయీస్ ఇక్కడి నుంచే పనిచేసేదానికి ఆస్కారం ఉంటుంది. భవిష్యత్ కాలంలో ఎలాంటి ప్రాజెక్ట్స్ చేసుకోవాలి, మన ప్రాంతానికి ఏ లైన్స్ ఎక్స్పాన్షన్ చేసుకోవాలి, ఎలాంటి ట్రైన్స్ కావాలి అనే దాన్ని కూడా ఇక్కడ నుంచి మనం కన్స్ట్రక్టివ్ మోడ్ లో పనిచేసేదని రాస్తారు.
0: దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖపట్నం, కాకినాడ, కృష్ణపట్నం వంటి ఓడరేవులకు రైల్వే అనుసంధానం మెరుగుపడి, ముఖ్యంగా ఖనిజాలు, ఇతర వస్తువుల రవాణా వేగవంతమై రైల్వేకు, రాష్ట్రానికి ఆదాయం పెరుగుతుంది. జోన్ కేంద్రం సొంతంగా ఉండటం వల్ల రాష్ట అవసరాలకు అనుగుణంగా కొత్త రైళ్లను ప్రవేశపెట్టే అధికారం ఉంటుంది. రాష్ట్రంలో ఉన్న రైల్వే నెట్వర్క్, మౌలిక సదుపాయాల పెంపుతో

0: ప్రయాణ సమయం తగ్గి మెరుగైన వసతులు అందుతాయి. దక్షిణ కోస్తా రైల్వే జోన్ ప్రధాన కార్యాలయాన్ని విశాఖపట్నంలో ఏర్పాటు చేయడం శుభపరిణామమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ అన్నారు. ఈ ఏడాది జూన్ నుంచే ఇక్కడ అధికారిక కార్యకలాపాలు ప్రారంభమవుతాయని మాధవ్ వివరిస్తూ,
1: సౌత్ కోస్టల్ రైల్వేస్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం కోసం పోరాటం చేశాం. ఆ విధంగా ఒక స్పెషల్ రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ ఇవ్వడం, హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నం పెట్టడం, దేశంలో ఎక్కడా లేని విధంగా ఒక రాష్ట్రానికి ఒక జోన్ రావడం ఏదైతుందో నిజంగానే గొప్ప విషయం. జీఎం ర్యాంక్ ఆఫీసర్ ని పెట్టడం, అలాగే ఏడీఆర్ఎం ని పెట్టడం ఇవన్నీ చేయడం జరిగింది. దాన్ని పూర్తి స్థాయి ఆపరేషన్ లో తీసుకొచ్చే గెజిట్ నోటిఫికేషన్ రావడం చాలా ఆనందాన్ని పంచుకుంటాం. రాబో కాలంలో రైల్వేస్ లో పెద్ద ఎత్తున పెట్టుబడులు రాబోతున్నాయి. అన్ని ఫోర్ వేస్ అవటం, ఒక బుల్లెట్ ట్రైన్ అమరావతి నుంచి దేశంలోని అన్ని నగరాలు కలపాలనే ఒక ప్రయత్నం, ఇవన్నీ కూడా అద్భుతాలు. జూన్ 1వ తారీఖు నుంచి పూర్తి స్థాయి కార్యకలాపాలు అమలవుతాయని చెప్పారు.
0: జోనల్ కార్యాలయం ఏర్పాటుతో రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ద్వారా స్థానిక యువతకు ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయి. స్టేషన్ల ఆధునీకరణ, డబ్లింగ్, విద్యుదీకరణ పనులకు ప్రత్యేక బడ్జెట్ నిధులు కేటాయించబడతాయి. కొత్త రైల్వే జోన్ ఏర్పాటుతో విశాఖ ప్రాంతం రైల్వే హబ్గా ఎదుగుతుంది. కొత్త సర్వీసులతో పాటు సేవలు మెరుగుపడతాయి. పారిశ్రామిక, వాణిజ్య, పర్యాటక రంగాలకు ప్రాధాన్యం పెరుగుతుంది. ఎగుమతులు, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా సులువవుతుంది. విశాఖలో విశాల స్థలంలో ఆధునిక పరిపాలనా భవనాన్ని నిర్మిస్తున్నారు. ఈ జోన్ వల్ల సుమారు 15,000 మందికి ఉపాధి లభిస్తుంది. విశాఖ రైల్వే జోన్ ఉత్తరాంధ్ర అభివృద్దికి ఒక చోదక శక్తిగా పనిచేస్తుందని విజయనగరం పార్లమెంట్ సభ్యులు కలిశెట్టి అప్పలనాయుడు పేర్కొన్నారు. ఈ కొత్త రైల్వే జోన్ ప్రాంతీయ అనుసంధానాన్ని మెరుగుపరుస్తుందని, మౌలిక సదుపాయాలను బలోపేతం చేస్తుందని, అలాగే ఈ ప్రాంత ప్రజలకు మరిన్ని ఉపాధి, వ్యాపార అవకాశాలను కల్పిస్తుందని తెలిపారు.
2: విశాఖ నగరానికి ఈ రైల్వే జోన్ను ఈ జోన్ రావడం వల్ల ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయి. అదే సమయంలో కనెక్టివిటీ కూడా పెరుగుతుంది. కొత్త రైల్వే లైన్లు కానీ, కొత్త రైల్వే వెహికల్ మన ఏవైతే ఉన్నాయో అవి కూడా మనం సర్వీసెస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ప్రత్యేకమైన జీఎం జనరల్ మేనేజర్ నియమించిన తర్వాత అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మన చేతిలో ఉంటుంది. రైల్వే కనెక్టివిటీ పెరుగుతుంది, పోర్టులు ఎక్కువ నిర్మాణం జరుగుతుంది.
0: అంతేకాక జోన్ పరిధిలో కొత్త రైల్వే లైన్లు, ప్రాజెక్టులను అవసరాలకు అనుగుణంగా ప్రతిపాదించుకోవచ్చు. స్థానిక ప్రజాప్రతినిధుల ప్రతిపాదనల ప్రాధాన్యం లభిస్తుంది. జీఎం స్థాయిలో వాటికి అనుమతి తీసుకుని అమలు చేసుకోవచ్చు. కొన్నింటిని రైల్వే బోర్డు దృష్టికి తీసుకువెళ్లవచ్చు. ఇతర రాష్ట్రాల జోక్యం ఉండకపోవడంతో నేరుగా ముఖ్యమంత్రి కీలక ప్రాజెక్టులపై సమీక్షించవచ్చు. కొత్త రైళ్లతో పాటు ప్రత్యేక రైళ్లను ముఖ్యమైన రూట్లలో నడపొచ్చు. అప్పటికప్పుడు డిమాండ్ ఆధారంగా అదనపు బోగీలు, కొత్త స్టాపులు ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం జరుగుతున్న విశాఖ రైల్వే స్టేషన్ పునరుద్దరణ, జీఎం కార్యాలయ భవన నిర్మాణ పనులు వంటివి వేగవంతమవుతాయి. రాష్ట్రంలో జరుగుతున్న డంబ్లింగ్, 3-4 లైన్ల నిర్మాణం, ఇతర కీలక ప్రాజెక్టులు వేగంగా సాగుతాయి. జోన్ కార్యకలాపాలు మొదలయ్యాక రైల్వేకు సంబంధించి కొన్ని ఉద్యోగ నియామకాలు చేపట్టవచ్చు. ఫలితంగా రాష్ట్రానికి చెందిన వారికి ఉపాధి లభిస్తుంది. ఇందులో భాగంగా రైల్వే రిక్రూట్మెంట్ బోర్డు ఏర్పాటు ద్వారా గ్రూప్ సి ఉద్యోగాలు, అంటే టికెట్ కలెక్టర్లు, స్టేషన్ మాస్టర్లు, పర్యవేక్షకులు, ఇతర నామినేటెడ్ అధికారుల నియామకం చేపట్టుకోవచ్చు. రైల్వే రిక్రూట్మెంట్ సెంటర్ ద్వారా గ్రూప్ డి పోస్టులను భర్తీ చేసేందుకు వీలవుతుంది. విశాఖ రైల్వే జోన్ కేవలం ఒక పరిపాలనా విభాగం మాత్రమే కాదు, ఇది ఆంధ్రప్రదేశ్ ఆర్థిక వృద్ధికి ఒక ఇంజిన్ వంటిది. దీని ద్వారా ఉత్తరాంధ్రతో పాటు రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాలకు రైల్వే అనుసంధానం, ఆదాయం, ఉద్యోగావకాశాలు మెరుగుపడతాయని భావిస్తున్నారు. సుమారు 4,000 కిలోమీటర్ల పరిధి కలిగిన దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్లో పారిశ్రామిక, వ్యవసాయ, పర్యాటక రంగాల వృద్ధికి, ముఖ్యంగా విశాఖపట్నం, కృష్ణపట్నం, ఓడరేవుల లాజిస్టిక్స్ మెరుగుదలకు దోహదపడుతుందనడంలో ఏమాత్రం సందేహం లేదు. మొత్తానికి దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్ అభివృద్దికి ఒక కీలక మైలురాయిగా నిలవనుంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీల అమలులో భాగంగా ఈ జోన్ ఏర్పాటుకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది. దీని ద్వారా రైల్వే విశాఖపట్నం కేంద్రంగా ఏర్పడనున్న ఈ జోన్ పరిపాలన మరింత వికేంద్రీకరణ చెందడంతో పాటు ప్రయాణికులకు మెరుగైన సేవలు అందే అవకాశం ఉంది. సరుకు రవాణా, పారిశ్రామికాభివృద్ది, పోర్టుల అనుసంధానం, ఉపాధి అవకాశాల పెంపు వంటి అనేక రంగాల్లో ఇది రాష్ట ఆర్థిక వ్యవస్థకు ఊతమివ్వనుంది. అలాగే ఉత్తరాంధ్ర, కోస్తా ప్రాంతాల అభివృద్దికి ఇది ఒక బలమైన మౌలిక వసతుల వేదికగా మారనుంది. కొత్త రైల్వే మార్గాలు, స్టేషన్ల ఆధునీకరణ, వేగవంతమైన రైలు సేవలు, పెట్టుబడుల ఆకర్షణ వంటి ప్రయోజనాలు ప్రజలకు ప్రత్యక్షంగా అందే అవకాశముంది. కేంద్ర రాష్ట ప్రభుత్వాల సమన్వయంతో ఈ ప్రాజెక్టు త్వరితగతిన పూర్తయితే దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఆంధ్రప్రదేశ్ను రవాణా, వాణిజ్య, పారిశ్రామిక రంగాల్లో దేశంలోనే ముందంజలో నిలిపే శక్తిగా మారనుంది.

0: విశాఖపట్నం కేంద్రంగా దక్షిణ కోస్తా రైల్వే జోన్పై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన ఎంఎల్ఎన్ మాధురి, వ్యాఖ్యానం ఎం శాంతి, సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం. రాబోయే అతిథి శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ఇప్పుడు వినబోతున్నారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాట సూపర్ మ్యాన్ చిత్రానికి పి సుశీల పాడిన పాట, రచన ఆత్రేయ, సంగీతం చక్రవర్తి. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు పెడన రామలక్ష్మి కాలనీ నుండి నరసన్న, శివగంగ, శంకర్, మోహన్ కుమార్. ఇంకా ఇదే పాటను కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి గ్రామం నుంచి భూమిదేవి లక్ష్మీనారాయణ, విజయ, అభినయ్, సాయి కిరణ్, రామకృష్ణయ్య కోరుతున్నారు. వీరితో పాటుగా ఇదే పాటను కోరుతున్నవారు చౌటుపల్ నుండి రాముడు, లక్ష్మణుడు, పృథ్వీనారాయణ, పృథ్వీరాజ్, రుద్రగణేష్, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

పౌర్ణమి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట వినబోతున్నారు. రచన సిరివెన్నెల సీతారామ శాస్త్రి, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాట వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు విశాఖపట్నం నుంచి లక్ష్మీ విశాల్. వీరి కోరిక మేరకు ఈ పాట.

శివమణి చిత్రానికి కౌశల్య పాడిన పాట వింటున్నారు. కందికొండ సాహిత్యం చక్రీ సంగీతం వినిపించమంటూ కోరిన శ్రోతలు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపూరు నుంచి కట్ల సతీష్, సుమలత, సంతోష్ కుమార్, నిత్య సంతోషిని వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తరువాత పాపినేనిపాలెం నుండి మధుసూదన్ రెడ్డి వీరి కోరిక మేరకు ముఠా మేస్త్రి చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట.

అమలాపురం విశ్వేశ్వర అగ్రహారం శ్రోతలు అద్దంకి కామేశ్వరి శ్రీ తులసి కోరిక మేరకు మీనా చిత్రానికి పి సుశీల పాడిన పాట వినబోతున్నారు. ఆరుద్ర సాహిత్యం అందించిన ఈ పాటకు సంగీతం రమేష్ నాయుడు.

మగధీర చిత్రానికి అనూజ్ గురువార రీటా పాడిన పాట విన్నారు. చంద్రబోస్ రచన, ఎంఎం కీరవాణి సంగీతం. ఈ పాటను కోరిన వారు నాగర్ కర్నూలు జిల్లా కొల్లాపూర్ నుంచి చంద్రశేఖర్. రాబోయే అతిథి కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట సింధూర పువ్వు చిత్రానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాట, రచన రాజశ్రీ. ఈ పాటను వినిపించమంటూ కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ ఆటోనగర్ నుండి షేక్ అబ్దుల్ ఆలీ, ఉదయభాను, పర్వీన్, మీనా సత్యం, సుధీర్, సునీత్, ఇంకా వారి మిత్ర బృందం, వీరందరి కోరిక మేరకు ఈ పాట.

రాబోయే అతిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకుంటున్న చిత్రగీతాలు వింటున్నారు. తర్వాత వినబోతున్న పాట జల్సా చిత్రానికి టిప్పు గోపికా పూర్ణిమ పాడిన పాట. రచన భాస్కర భట్ల రవికుమార్, సంగీతం దేవిశ్రీ ప్రసాద్. ఈ పాటను వినిపించమంటూ కోరిన శ్రోత విశాఖపట్నం ఐటీఐ జంక్షన్ నుండి ఎం ప్రతాప్. వీరి కోరిక మేరకు ఈ పాట.

మంగళగిరి శ్రోతలు దామర్ల చిన్నమస్తాన్రావు పెద్దమస్తాన్రావు కోరిక మేరకు బడిపంతులు చిత్రానికి ఘంటసాల పి సుశీలా బృందం పాడిన పాట వినబోతున్నారు. రచన ఆత్రేయ.

కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజు వెంకటాచారి, కృష్ణమ్మ, రవి, నవీన ఇంకా వారి కుటుంబ సభ్యుల కోరిక మేరకు ఖైదీ నంబర్ 786 చిత్రానికి ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట. రచన భువన చంద్ర.

రాబోయే తిథి కార్యక్రమంలో శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరుకున్న చిత్రగీతాలు మీరు ఇంతవరకు విన్నారు. ఆకాశవాణి గుర్తు చేసుకుందాం. ఈ కార్యక్రమంలో ఇప్పుడు ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు జానకితో జనాంతికం శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి ప్రసంగం వింటారు.

0: ఇద్దమ్మ. అప్పుడప్పుడు ప్రజలు వస్తూనే ఉన్నారు, 5-6 రోజులు ఆగుతూనే ఉన్నారు. అమ్మ ఈ పాఠం చేయడానికి అవకాశం లేదు, వచ్చే జనానికి అంటూ పోతూ లేదని వచ్చిన వాళ్ళు తమకు కావాల్సిందేదో ఆయనతో మాట్లాడుకుని పెడతారు. ఏమంటే ఆయన పిలిస్తే మాట్లాడాడు పలుకే బంగారం అట అంతే జీవితం పలకపోతే మన అదృష్టం ఇచ్చి అనుకుని పోయిన వచ్చిన వాళ్ళు తిరిగి పోతారా? పక్కన ఉన్నావుగా జారిపడే తల్లి
1: సీతమ్మ తల్లి, నీవైన చెప్పవమ్మా అని కొందరు, విభునికి మా మాట వినిపించవమ్మా అని కొందరు కూనిరాగా తీస్తూ నీ చుట్టూ మూగుతారు. నీకు సిఫార్సుతోనే సరిపోతుంది, ఎప్పుడు ఇదే మేడ. ఇంకా నేను నీ దగ్గర కూర్చునేటప్పుడు స్థిమితంగా మాట్లాడుకునేటప్పుడు వాళ్ళందరినీ తప్పించుకుని ఎదరికొద్దామా అనుకుంటూ ఉంటాను. రావచ్చు గాని పాపం వాళ్ళంతా ఎక్కడెక్కడి నుంచో ఎన్నెన్నో కోరికలతో వస్తారని, వాళ్ళకి అడ్డొస్తే బాధపడతారని ఎప్పటికప్పుడే వెనక్కి తగ్గుతూ ఉంటాను. మొన్నటి దఫ అట్టాగే ఉండుండి వెళ్ళిపోయాను. వెళ్ళానన్న మాటే గాని మనసు అంతా ఇక్కడే ఉంది. ఎలాగా మళ్లీ రాగొచ్చున్నాను కనుక ఆ వచ్చేది కళ్యాణానికే వద్దామనిపించి ఈ సమయానికే వచ్చాను. యాత్రికుల ఆడావిడంతా అయ్యేదాకా ఆగాను. కళ్యాణం ఇదివరకు చూశాననుకో, ఎన్నిసార్లు చూసినా చూడవలసిందేగా అది. ఏమంటావా, ఎంతమందికి అవ్వలేదు పెళ్లిళ్ళు, పార్వతీ పరిణయాలు, రుక్మిణి కళ్యాణాలు, జాంబవతి పరిణయాలు, ఇలా ఎన్నో వందలు వేలు ఉన్నాయి. ఉంటే అవన్నీ పుస్తకాల్లో ఉండేవే. ఇట్టా మహావైభవంగా ఇన్ని వేలు లక్షలు జనం కలిసి ఏటేటా ముచ్చటగా చేసుకునేది సీతా కళ్యాణం ఒక్కటేనమ్మా. ఉంది దానిలో ఏదో విశేషం. విశేషం అంటే లోకం అంతా అనుకున్న విశేషం. ఒక్క సంగతి చూడు, మీ వివాహం అయిన తర్వాత లోకంలో ఎన్నో కోట్లు అద్భుతాలు అయ్యాయి కదా పెళ్లిళ్ళు. ఇన్ని పెళ్లిళ్ళకి వేసే శుభలేఖల్లో ఓ మంగళ శ్లోకం వేస్తూ ఉంటారు. ఎప్పుడైనా చూసావా? చూసి ఉండవు. ఏ ధన్యాత్ముడు రాశాడో ఏనాడు రాశాడో చెప్పలేం గాని మా మంచి శ్లోకం. జానక్యాః కమలామలాంజలిపుటే యాః పద్మరాగాయితాః న్యస్తాః రాఘవమస్తకే చ విరసతు కుంద ప్రసూనాయితాః సరస్తాః శ్యామల కాయకాంతి కలితాః యా ఇంద్రనీలాయితాః ముక్తాః తాః శుభదా భవంతు భవతాం శ్రీరామ వైవాహికాః అని ఈ శ్లోకం ప్రతి శుభలేఖలోనూ కనబడక తప్పదు. లోకంలో ఇన్నిసార్లు అచ్చుపడ్డ శ్లోకం మరొకటి లేదనుకో, ఏమి శ్లోకం? మీ కళ్యాణ మాంగళ్యమంతా ఈ శ్లోకంలో ప్రతిఫలిస్తూ ఉంటుంది. బిడియపడుతూ సంబరపడుతూ ఎంత ముచ్చటగా తలపరాలకొచ్చావమ్మా. ఆ కళ్యాణ సమయంలో శ్రీరాముని శిరస్సు మీద జానకి ఉంచిన ఆ ముత్యాల తలంబ్రాలు తమకు శుభం కలిగించాలని ప్రతి వివాహంలోనూ మీ కళ్యాణమ్మాట తలుచుకుంటూ ఉంటారు. అవును గాని అమ్మా, మొన్న కళ్యాణం చూసేటప్పుడు ఓ సందేహం కలిగింది. తలంబ్రాల సమయంలో ఆ ముత్యాలు నీ దోషిట్లో ఉన్నంతసేపు ఎర్రగాను, దోషిట్లోంచి విడిచిపెట్టినప్పుడు తెల్లగాను, ఆయన ఒంటి మీద జారిపోతున్నప్పుడు నల్లగాను రంగురంగులుగా కనబడ్డట్టు ఆ శ్లోకంలో ఉంది. రాముడు పోసినవి ఎట్లా ఉన్నాయో వాటి మాటే లేదు. దూరానుంచి చూస్తూ ఉంటే తలంబరాలు ఎంతసేపు నువ్వు పోయడమే గాని ఆయన ఏం పోసినట్లు కనబడలేదు. మీ రోజుల్లో మగవాళ్లు పోసే అలవాటే లేదా? లేకుండా ఉండదు. టీవీకి లోపమనో బిడియపడో ఊరుకుని ఉంటాడు. అప్పుడు ఆ 10 మందిలోనూ ఎందువల్ల తలంబరాలు పోయకపోయినా లోకం అందరికీ తెలిసేలాగా కొసకి పోయిదలుచుకున్నవేవో పోశాడుగా నీ నెత్తిని. ఏం మనిషి పోనిస్తూ, స్నేహం దయాంచ సౌఖ్యంచ ఇదివా జానకీమపి ఆరాధనాయ లోకస్య ముంచతో నాస్తి మే యథా. లోకారాధన కోసం జానకి నేనా విడిచిపెట్టి

0: ఎస్సాట ఇదే ఆ లోకారాధన. పోనీ పంపేసేటప్పుడు నీతో ఇలాంటి చిక్కొచ్చింది తప్పింది కాదు ఏమీ బాధపడకు అని ఓదార్చేనా పంపాడా? అది లేకపోగా ముని భార్యల్ని చూస్తానన్నావు కదా చూసిరా అని మాయ చేసి మరీ పంపేశాడు. నువ్వు అమాయకురాలు పాపం నిజమే అనుకుని ముని భార్యలకు ఇద్దామని అన్ని మొత చీరలు అప్పటికప్పుడు నీకు ఎట్లా అమిరేయో గాని ఎంత మూట అర్థమీద పట్టించావు తల్లి. లక్ష్మణుడు గంగ దాటించి ఆ శుభవార్త కాస్త చెవిని వేయగానే ఆ మూట మూట మెల్లిగా గంగలోకి దొల్లించేసి ఉంటావు. నాకు ఆ మూట జ్ఞాపం వస్తూ ఉంటుంది ఎంత ఆశాభంగం. మా అన్నగారు నిన్ను కానరలో పలటించి రమ్మని నన్ను లక్ష్మణుడు చెప్పగానే పిడుగు లాంటి ఘోరవార్త నిండు చూడాలి ఎట్ట భరించవో. ఈ పని చేయడానికి నేనే ఉన్నానా నన్ను నేల భూనాయకుడిట్టి పెట్టిదమనొప్పగ బొమ్మని అని పాపం ఆ లక్ష్మణుడు దుఃఖపడ్డాడు. లక్ష్మణుడేమిటి లోకమంతా ఈనాటికి దుఃఖపడుతున్నాం. ఆ దుఃఖంతో ఎవరమైనా రాముణ్ణి ఏదైనా పల్లెత్తు మాట అనబోయామంటే కళ్ళెర్ర చేస్తావు నీతో అదో బాధ. అంత దుఃఖంలో ఉన్నప్పుడైనా ఆ గంగ ఒడ్డున ఏమన్నావు? నా సంగతి పూర్తిగా ఎరుగుండి కూడా ఎవరో తెలియని వాళ్ళు నన్ను నింద చేసిన ఎంత మాత్రమునకే అధికుడులికి ఇంత తెగువ చేయ నిచ్చగించుట నా అభాగ్యము ఇంతే ఒకరి బల్కనేలా అన్నావు గాని పరుషంగా ఒక్క మాట నోటి అంట రానివ్వలేదే. అదే నీలో ఉన్న గొప్పతనం. మేమట్టా ఊరుకోలేం. ఊరుకోలేకపోయినా ఆ చాటునా ఈ చాటునా అనుకోవడమే గాని ఆయన ముఖం ముందు మేము మనలేము సుమా. నీ దగ్గర చనువు కనుక సంకోచం లేకుండా అంటున్నాను. ఆయనతో ఎప్పుడైనా అనేవసుమా కొంప తీసి ఓ దాన్ని కోటి. అది అలా ఉంచు గాని అమ్మా నిన్ను విడిచి లక్ష్మణుడు వెనక్కి వెళ్లిపోయాక ఆ అరణ్య మధ్యంలో నువ్వు దిక్కు లేక వెక్కి వెక్కి ఏడుస్తూ ఉంటే ఎవరి వల్ల విని వాల్మీకి నీ దగ్గరికి వచ్చాడు కదూ. వస్తే అతని చరణం వల్ల చెంగట రాలేవట, పాదాల మీద పడలేదట. ఏమీ తాకడానికి సంకోచమా పిచ్చి తల్లి? తాకితే ఏమీ ఆ మహానుభావుణ్ణి? నీ తండ్రిని జనకుణ్ణి తాకవా? ఇది అంతే. అయితే తాను ఫలానా అని చెప్పేదాకా ఆయన ఎవరో నీకు తెలియదేమో. తెలిసినా నీ జాగరూకత, నీ మోతాదు, నీ స్థాయి, నీ మర్యాద అవన్నీ వేరులే. దానికేం గాని నువ్వు పాదానికి దగ్గరగా పడ్డప్పుడు వాల్మీకి ఏమన్నాడు? నన్ను నిజులాధినాథు వల్లి నీ చిత్తంబులో ఇంచుమా అన్నట కదు. మా కంకటి పాపరాజు విన్నట్ట మాట మంచి విలువైన మాట. ఒక్క మాటతో ఎంత ధైర్యం కలిగించాడు. తండ్రికి స్నేహితుడైనందుకు తగిన ఆదరణ చూపించాడు. అది ఎప్పటికీ మర్చిపోలేం. సరేగాని తల్లిగా చూడు, కొట్టకొసని అయోధ్యలో యజ్ఞవాటికలో ఈ పాడులోకంలో ఇంక నేను ఉండలేను అని మీ తల్లి ఒళ్ళో కూర్చుని భూగర్భంలోకి వెళ్లిపోయావే, ఆ సమయంలో నీ కొడుకులు కుశలవులు పసివాళ్లు కదా, ఆ సభలోనే ఏమోలో ఉంటారని నీకు తెలుసు కదా. వాళ్ళని కూడా నీతో తీసుకెళ్లాలని గాని లేదా వాళ్ళని ఒక్కసారి కళారా చూచి పెడదామని గాని ఆ దృష్టి కొంచెమైనా నీకు కలిగినట్టు కనబడదే. మనసు ఎట్ట ఒప్పింది? కన్న కడుపు కదా ఆ మాట తోచకుండా ఉంటుందా అందులోనూ నీకు? కానీ అది మరీ కంగారు సమయం. అప్పట్లో వాళ్ల మాట నీకు జ్ఞాపకం వచ్చి ఉండదు. అప్పుడు రాకపోయినా ఆ తర్వాత తర్వాత వాళ్ళు ఎక్కడున్నారో ఎట్లా ఉన్నారో అని అనుకోకుండా ఉండవు. వాళ్ళ సంగతి ఏమైందో ఈ దేశంలో వార్తలు నీకు తెలిసి ఉండవు. కొద్దిగా నే చెబుతా విను. నువ్వు వెళ్లిపోయిన తర్వాత రాముడు అయోధ్యలో ఆట్టే కాలం ఉండలేదు. కొద్ది కాలానికే సరయు ప్రవేశం చేసి వైకుంఠానికి వెళ్లిపోయాడు. ఒక్కడే కాదు, అయోధ్యలో ఉన్న ప్రజలంతా ఆయనతోనే వెళ్లిపోయారు. విడిచిపెట్టదగ్గవాడు అమరి, ఏదో దుర్విధి వల్ల ఒక్క నీ విషయంలో అలాంటి తబ్బిబ్బులు వచ్చాయి గాని సరయు ప్రవేశానికి ముందే నీ కుమారుడిద్దరికీ చిరోసోటా పట్టాభిషేకం చేసి రాజ్యాలు అప్పగించాడు. వాళ్ళిద్దరూ మీ ఇక్ష్వాకు వంశంలో పూర్వులందరికన్నా చాలా ప్రజారంజకంగా పరిపాలన చేశారు. గొప్ప కీర్తి సంపాదించాడు. అందులోనూ అమ్మా ఆ పెద్దవాడు ఉన్నాడే కుశుడు, అతని సంగతి మరీ లోకోత్తరం. తండ్రిని మించిపోయాడు. ఒక్క విశేషం చెబుతా విను, రాముడితో పాటు అందరూ సరయు ప్రవేశం చేశాక అయోధ్యలో మనిషిన్న వాడు లేక పట్టణం అంతా పాడుబడిపోయిందిట. పోదు అమరి, నేను అని నడ్డి కట్టుకుని పట్టడానికి మునుపటి ఔన్నత్యము ప్రాముఖ్యము సౌందర్యము నిలబెట్టే నాదుడు లేకపోయాట. అప్పుడు శ్రీరాముడి అనంతరం నేను అనవలసిన వాడు కుశమహారాజు కదా అని ఆలోచించి అయోధ్యాపుర దేవత అతనితో తన కష్టాలు చెప్పుకుందామని ఒకరోజు రాత్రి కుశుడున్న పట్టణానికి వెళ్ళిందిట. ఏం జరిగిందా? ఆ రాత్రి కుశుడు రాజభవనంలో తాను పరుండే గదిలో నిద్రపోతున్నాట. మధ్యన మెడుకు వచ్చిందిట. కళ్ళు విప్పి చూచాడు. ఎదురుగా ఒక స్త్రీ కనబడిందిట. యువతి లోకోత్తర సౌందర్యవతి. ఎవరా అని తుళ్ళుబడి లేచి కూర్చుని, కాత్వం శుభే కశ్య పరిగ్రహోవా కింవా మతభ్యాగమ కారణం తే ఆచక్ష్వ మత్వా వశినాం రఘూణాం మనః పరస్త్రీ విముఖ ప్రవృత్తి అన్నట. నాకెట్టా తెలిసిందంటావా? కాళిదాస్ చెప్పాడు. అతడు ఇట్లాంటి సూక్ష్మాలు కనిపెట్టడంలో అసాధ్యుళ్లే. కుశుడు ఏమన్నాడో విన్నావు కదూ? ఎవరమ్మా నువ్వు? ఎవరి భార్యవు? నా దగ్గరికి వచ్చిన పనేమిటి? తొందరపడుతూ సమాధానం చెప్పకు. ఒక్క సంగతి, ఇక్ష్వాకు వంశపురాజుల ప్రవర్తన ఎప్పుడూ పరస్త్రీ విముఖం అనే మాట మనస్సులో పెట్టుకుని మరీ జవాబు చెప్పు అన్నాడు. విన్నావా? ఎంత నిగ్రహం, ఎంత ధైర్యం, ఎంత టీవీ! అరే, ఈ అంశంలో మాత్రం కుశుడి దగ్గర రాముడు ఎందుకు సారడమ్మా? ఆహా అనకు, చెప్పేదంతా పూర్తిగా విను. మీరు పర్ణశాలలో ఉండగా రాముడి కోసం వచ్చింది కదూ శూర్పణఖ, తన్ని పెళ్లి చేసుకోమని అడిగింది కదూ. తర్వాత అతడు నిరాకరించాడు అనుకో, అది గొప్పే, అదటా ఉంచు. అసలు అడగనిచ్చాడా లేదా? స్వేచ్ఛగా అడగడానికి దానికి అవకాశం ఇచ్చి అవునని కాదని కొంతసేపు దాంతో వాదోపవాదాలు నడిపించి చివరికి తప్పించుకున్నాడనుకో, అసలు దాన్ని అంత దూరం రానివచ్చునా అని. నీ కొడుకేం చేశాడు చూడు. ఓయ్ ఎవరు నువ్వు? ఇది పడగటిల్లు, పైవాళ్ళు రాదక చోటు కాదు. ఆడదానవు, అర్ధరాత్రి వేడొచ్చావు, కంగారుగా కనబడుతున్నావు, అనుమానంగా ఉంది. ఎందుకో వచ్చావా? నాతో మాట్లాడకు, నోరు విప్పకు, మామూలు పని ఏదైనా ఉంటే చెప్పు అని మొదటే నోరు కట్టేశాడు. ముందు అనుచితమైన మాట అడిగించుకోవడానికి ఒప్పుకుని తర్వాత నిరాకరించడం గొప్పో? అసలు అడిగించుకోవడానికే ఇష్టపడకపోవడం గొప్పో ఆలోచించు. అంతా ఇంత అంతరమా? హస్తిమశికాంతరం. నూరు చెప్పు, వెయ్యి చెప్పు. ఈ విషయంలో మాత్రం కొడుక్కి తండ్రి బాగా తీసుకెట్టు. మనోనిగ్రహాల్లోనూ ఏకపత్ని వ్రత దీక్షలోనూ రాముడి దగ్గర నించోవడానికి ఎవ్వరికీ అర్హత లేదు. అది ప్రపంచమంతా అంగీకరించిన పరమసత్యం. కానీ ఆ పరనారి పరాముఖత పరాకాష్ఠను పాటించడంలో నీ పెద్ద కొడుకు దగ్గర మాత్రం రాముడు నించోలేడు. ఎట్టాగో బిగబట్టి నించున్నా కాళ్ళు మాత్రం అడక్క తప్పదు. కొడుక్కి తండ్రికి అంత అంతరం ఉంది. ఆ తారతమ్యానికి కారణమూ ఉంది. అవతారమైనా కౌసల్య దశరథుల్లోంచి వచ్చిన అవతారం అది, సీతారాముల్లోంచి వచ్చిన అవతారం ఇది. పెడాలేదు మరి తల్లిగా, ఏదో బావుగంట కష్టం సుఖం మాట్లాడుకున్నాం. అమ్మ దగ్గర ఎంతసేపైనా కూర్చోవాలనే ఉంటుంది. అయినా చేతస్థంగా ఆలస్యం చేయకూడదు. నీకోసం చాలా మంది కనిపెట్టుకుని ఉంటారు. ఎప్పుడైనా మళ్లీ కూర్చుందాం, వస్తూనే ఉంటానుగా. ఏమిటమ్మా ఏదో అంటున్నావు? కొంచెం గట్టిగా చెప్పు. ఓహో అదా, నేను మళ్లీ భద్రాచలం రావడం ఎప్పుడంటావా? వస్తాను. మా జానకమ్మ తల్లి మళ్లీ ఎప్పుడు తలుచుకుంటుందో అప్పుడు.
1: ఉంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండ

0: కారాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా జానకితో జనాంతికం శ్రీ దువ్వూరి వెంకటరమణ శాస్త్రి గారి ప్రసంగం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు బుర్రకథ పితామహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ నాజర్ గారి అనుభవాలు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్.
1: ఈ బుర్రకథ మనకున్నటువంటి ప్రాచీన యక్షగానం నుండి విడివడినటువంటి అనేక జాతీయ కళారూపాల్లో ఇది ఒకటి. ముందు ఏ కళకైనా ప్రధానంగా ఒకటి రూపము, రెండోది విషయం గనక. రూపాన్ని బట్టి ఈ బుర్రలో మూడు ఉండటం చేత బుర్రకథని వచ్చిందని, విషయాన్ని బట్టే దీనికి ఈ బుర్రకథ అనేది కూడా సార్థకనామంగా వచ్చిందేమో. ఎందుకంటే యక్షగానం ప్రబోధించినటువంటి విషయం బుర్రకథ ప్రబోధించిన విషయం ఒకటి కాదని నా అభిప్రాయం. అంతేకాకుండా ఇది జంగాలు చెప్తున్నారు కనుక ఇది జంగం కథ అనే పేరు పొందిందని. తర్వాత దీని ప్రారంభంలో శ్రీధేనువగిరి ధామ ఎదుకుల క్షీరాంబుధి శోమ అని దేవగాంధార రాగంలో దీన్ని ప్రారంభించడం వల్ల ఇది గాంధార కథ అనేటటువంటి పేరుతో పిలవటం జరిగిందేమోనని నేను అనుకుంటున్నాను. అయితే ఈ కథ యొక్క రూపం, కథకుడి చేతిలో ఒక చేతిలో అందెలు, ఒక చేతిలో తంబుర, రెండు కాళ్ళకి గజ్జెలు కట్టుకుని ఆడుతూ పాడుతూ హావభావాలను అభినయిస్తూ ఉండటమే కాకుండా ఈ అందెలకు కట్టినటువంటి చిన్న జీబురుమాల ఆ కథలో వచ్చేటటువంటి వీరుని చేతి కట్టిగాను, కర్రగాను, లేక గదగాను ఉపయోగపెట్టుకునేటటువంటి అవకాశాలు కూడా అప్పుడప్పుడు కథకుడికి కలుగుతూ ఉంటాయి. అంతేకాకుండా ఆడవేషం వచ్చినప్పుడు ఆడమనిషిలాగా, అలాగే రౌద్రం వచ్చినప్పుడు, కోపంతో వచ్చినప్పుడు, భీభత్సరసాన్ని ప్రదర్శించవలసి వచ్చినప్పుడు ఆయా రసానుభూతిని కలిగేటట్టుగా ప్రజల్లో తాను పొందుతూ ప్రజలకు కలిగిస్తూ ఉండటం అనేది ఈ యొక్క కథకుని యొక్క ప్రత్యేక లక్షణంగా కూడా కనపడుతున్నది. అంతేకాకుండా తంబుర పాడేటటువంటి రగడకి అనుకూలంగా దరువు కూడా వెయ్యాలి. ఉట్టి శృతి కోసమే కాదు, ఆ తంబుర మీద గతి కూడా వాయించవలసినటువంటి అవసరం ఉంటుంది. కాబట్టి గతికి అనుకూలంగా కాళ్ళు నడవాలా, కాళ్ళు అడుగులు వేయాలి, అలాగే అందెలు కూడా ఈ గతికి అనుకూలంగా అందెలు కూడా రకరకాలుగా ఆ రగడ యొక్క ఉద్దేశాన్ని బట్టి, ఆ రగడలో ఉన్నటువంటి భావాన్ని బట్టి, ఆ రగడ యొక్క నడకను బట్టి అందెను కూడా కొట్టవలసినటువంటి అవసరం ఉంటుంది. కథకులతో పాటు ఇద్దరు వంతలు చెరువు పక్క ఉంటారు. అంటే ఎడమ పక్క హాస్యం చెప్పే వంత, కుడి పక్క ఆ హాస్యగాని యొక్క అనుమానాలను తీర్చేటటువంటి విదూషక పాత్ర నిర్వహించేటటువంటి వంతగా ఉంటున్నారు. ఇప్పుడు ఆ పాత్రని రాజకీయ వంత అని అంటున్నాం, ఈ పాత్రని హాస్యవంత అంటున్నాం. ఇది చరిత్రలో కోణంగని, విదూషకుడు అనే పేరుతోటి పిలువబడినట్టుగా ఉన్నాయి వీళ్ళిద్దరిలో హాస్య పాత్ర. ఈ చెప్పేటటువంటి కథలో సమాజానికి సంబంధించినటువంటి రుగ్మతలు, సమాజానికి సంబంధించినటువంటి చెడు నడతలు, సమాజానికి సంబంధించినటువంటి ఏవైనా పనికిమాలినటువంటి నడవడికలు ఉన్నట్లయితే వాటిని హాస్య రూపంలో అతను ఎత్తి చూపుతుంటే, అవి అట్లా ఉండటానికి ఏ కారణమో ఏ హేతువో దాన్ని వివరించి వాడికి చెప్పడం అనేది ఈ విదూషకుని యొక్క పాత్రగా ముగ్గురు కలిసి కట్టుగా ఈ కథని నడుపుకుంటూ వెళ్ళటం అనేది సాంప్రదాయంగా వస్తుంది. అలా వెళ్ళినప్పుడే ఎల్తి లేకుండా ఈ కథని ప్రజలందరికీ కూడా మంచి విషయాన్ని ప్రబోధించడం కానీ ప్రచారం చేయటానికి కానీ ఉపయోగపడుతుందని నేను అనుకుంటున్నాను. బుర్రకథ అంటే రగడబాటమే కాదు, బుర్రకథ అంటే కేవలం ఏదో రెండు దరువులేసి రెండు సినిమా పాటలు లేకపోతే మరొకటి పాడటం కాదు. బుర్రకథ అంటే మనకున్నటువంటి ఆర్జనలో ఆడటం, పాడటం, అభినయించటం ఇవన్నీ కలిసినటువంటి ఒక మూసలో కరిగిపోసినటువంటి ముద్ద బుర్రకథ అంటే ఈ ముగ్గురుతో కూడినటువంటిది ఈ బుర్రకథని హాస్యం చెప్పాయన హాస్యం చెప్తూ ఉండాలా, అలాగే దానికి సంజాయిషి చెప్పాయన సంజాయిషి చెప్తూ ఉండాలా, కథకుడు అన్ని రకాల హావభావాలని ప్రదర్శిస్తూ ఆ కథలోని రసాలన్నింటినీ కూడా తన జీవితంతో తనవేసుకుని ఉన్నట్టుగా దాన్ని ప్రదర్శించి జనాన్ని ఆకర్షవంతంగా చెప్పడానికి ప్రయత్నం చేయాలి, వాటితో పాటుగా ఆ రగడకు అనుకూలంగా ఆడుతూ ఉండాలి, అట్లా కథని పోషిస్తూ సాంప్రదాయాన్ని పోషిస్తూ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు వచ్చే కథకులు దాదాపు తంబుర కొట్టడం అనేది కూడా జరగటం లేదు, అందెలు కూడా కొడితే కొడుతున్నారు కొట్టకపోతే కొట్టడం లేదు. మొత్తం మీద కనీసం వాటి యొక్క ఆ లక్షణాలైనా కాపాడటానికి ప్రయత్నం చేయాలని

0: అని నేను హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను. బుర్రకథ నవరస భరితమైనటువంటి అతి ముఖ్యమైనటువంటి ప్రజలకి ఎంతో వినోదాన్ని విజ్ఞానాన్ని కలిగించేటటువంటి కళారూపంగా దీన్ని గుర్తించాలని కూడా అలా గుర్తిస్తున్నారని కూడా నేను అనుకుంటున్నాను. కథకుడు కవిగా కూడా అయ్యుంటే ఇంకా తనకు కావలసినటువంటి ఆ రసవత్తరమైనటువంటి ఘట్టాల్లో ఏ భాష వాడుకోవాలనో అతనికి తెలిసి ఉంటది. ఒకే వ్యక్తి చేసేటటువంటి బహుపాత్రాభినయం కూడా ఇందులో ఈమిడి ఉన్నది. కాబట్టి అలా బహుపాత్రాభినయంగా మనిషి నటించాలన్నట్లయితే కథకుడు ఎంతో కృషి చేయవలసినటువంటి అవసరం ఉంది, ఎన్నో రకాలైనటువంటి అనుభవాలను సంపాదించాల్సినటువంటి అవసరం ఉంది. అందువల్ల కథకుడే అన్ని రసాలను పూరించవలసినటువంటి అవసరం ఉండటం చేత ఎక్కువ కథకుడు శ్రమతో కూడినటువంటి ఎంతో అనుభవపూర్వకమైనటువంటి పరిజ్ఞానాన్ని సంపాదించి ఉండవలసినటువంటి అవసరం ఉన్నది. ఒక్క హాస్యం మాత్రమే హాస్య పాత్రధారి తీసుకోగలడు, కానీ మిగతా అన్ని రసాలను కథకుడే తప్పనిసరిగా సమర్థవంతంగా చేయవలసినటువంటి అవసరం ఉంది. తర్వాత ఇక డ్రెస్ విషయం. ఈ డ్రెస్సు నేను బుర్రకథ ప్రారంభించే నాటికి మామూలు తలపాగలు మామూలు పంచెలతోనే కథకులు కథలు చెప్పారు తప్ప, ఈ డ్రెస్ అనేది ఈ అంగీ తొడగటం, తర్వాత కింద సొరవ, పైన తలపాగ, ఈ రంగులు కూడా నా సెలక్షన్ మాత్రమే అనేది నేను అనుకుంటమే కాకుండా మహానుభావులు కీర్తిశేషులైనటువంటి శ్రీ శ్రీనివాస చక్రవర్తి గారు కూడా నాదర యుగం ఇది, నాదరతోనే ఈ డ్రెస్ సెలక్షన్ కూడా ప్రారంభం అని వారు రాయటంతో నేను వాస్తవంగా నాతోనే ఈ డ్రెస్ సెలక్షన్ వచ్చింది అనుకుంటున్నాను. ఏమిటి డ్రెస్ అన్నట్లయితే అంగీ కిందకి మీదకి, లోన సుర్వా ఎర్రది, ఆ తర్వాత నెత్తికి పాగా, అది పాలచంగాయ రంగు అంటాం మనం, అలాంటి పాలచంగాయ గులాబీ రంగు కలర్లో ఉన్నటువంటి తలపాగా, అలాగే పైన ఒక క్రాస్ బెల్ట్ ఎర్రది, ఒక పీలిక ముందు బొడ్డు దగ్గర నుంచి కింద పాదాల వరకు ఉండేట్టుగా, నడువుకి ఎర్ర గుడ్డ కట్టు, ఇవన్నీ కూడా నేను కట్టుకున్నాను. ఎందుకన్నట్లయితే దీని నా ఉద్దేశం ఏమిటనంటే నేను నిజాన్ని ప్రబోధించినటువంటి సత్యాన్ని ప్రబోధించినటువంటి పెద్దలందరూ బుద్ధుడనండి, లేదు మన శంకరాచార్యులనండి, వీరందరూ ఈ డ్రెస్సు కట్టుకున్నారనేది నాకు ఒక నమ్మకం. అందువల్లనే నేను ఈ డ్రెస్సును ఈ రూపంలో సెలెక్ట్ చేసుకోవటం అనేది జరిగింది. పోతే ఇక ఆంధ్రప్రజల యొక్క ఆదరణ అది చెప్పశక్యం కానంత గొప్పదా రీతిలో జరిగింది. ఈ భారతదేశంలో ఆంధ్రులు ఏ ప్రాంతాలు అయితే ఉన్నారో అన్ని ప్రాంతాల వారు నన్ను ఆహ్వానించి నన్ను సత్కరించారు. వారు ఇచ్చినటువంటి ఎండి బహుమతులు అవసరం కొద్దీ అమ్ముకుంటే 3 కిలోలు ఎండి అయింది, అలాగే నా కాలికి బంగారు గండపిండేరం, అలాగే నా చేతి రెండుకి సింహతలాటకాలు, అలాగే నాకు భుజపందులు, అదే విధంగా మెళ్ళో నవరత్నహారం, మంచి ముత్యాల హారాలు, నా నెత్తికి కలికితురాయి ఇస్తూ బుర్రకథ సామ్రాట్ అనే బిరుదు, అలాగే కాలి గండపండేర సందర్భంగా ఒక మహోన్నతమైనటువంటి పువ్వుల రథం మీద 125 ఎడ్లు గట్టి ఊరేగిస్తూ ఆ సన్మాన సభలో నాకు బుర్రకథ పితామహ అని బిరుదుని ప్రసాదించడం జరిగింది. ప్రభుత్వం వారు కూడా తామ్రపత్రం ఇచ్చారు. 5,000 రూపాయల ఫెలోషిప్ ఆంధ్ర నాటక అకాడమీ తరఫున నాకు 5,000 రూపాయలు ఇవ్వటం కూడా జరిగింది.
1: ఈ కళాసేవలో ప్రజల నుంచి అందుకున్నటువంటి సత్కారాలు, వారి నుంచి ఏ రకమైనటువంటి ఆదరణ పొందారో వివరిస్తారా?
0: దాదాపు వచ్చినటువంటి ఆంధ్రదేశంలో వచ్చినటువంటి వెండి సామాను మొత్తంగా తూకం వేస్తే అది 2 కిలోలన్నర అయినాయండి. ఇక ఇవి కాక కంచు, అలాగే ఇతరికి సంబంధించినటువంటి నెవిలి పించాలు అనేకం ఇవాళ ఇంకా మా ఇంట్లో ఉన్నాయి. అవి కాక నాకు కాలికి గండపెండర వేయవలసినటువంటి పరిస్థితి వచ్చిందండి. మనం గండపెండర సన్మానం చేయటం ఏమిటి అన్నారు. అప్పుడు గండభత్తు నారాయణమూర్తి ఈ సన్మానకర్త చచ్చిపోతున్నటువంటి ఒక కళారూపానికి వాడు ప్రాణం పోసాడని మేము నమ్ముతున్నాం, అందుకని మేము ఈ గండపెండేర సన్మానం చేయడానికి ఆంధ్రదేశంలో ఉన్నటువంటి పెద్దలందరినీ పిలిచాం. కవికుల అలంకార వాంగ్మయోద్ధారకని బిరుదు వహించినటువంటి జవాది లక్ష్మణ నాయుడు గారిని పిలిచి వారి ద్వారా సన్మానం చేయించబోతే అక్కడ మీమాంసార్థం వచ్చిందండి. కాలికి వెయ్యాలనా చేతికి వాలనా అనేటటువంటిది వచ్చినప్పుడు అది మహావెంకటప్పయ్య గారికి అందింది ఆ కబురు. ఆయన రాసింది ఏమిటనంటే, వాడు ఆంధ్రదేశంలో నాకు ఎదురు లేదు, నీ కళకి నేనే, నన్ను మించిన వాడు లేడు అని
2: వాడు బల్ల మీద కాలు పెడతాడు, కాలికి పెట్టమని

0: చేతికి ఇవ్వటం ఏంటి అని రాశాడు మహానుభావుడు. అప్పుడు ఆ రకంగా నన్ను పిలిచి ఆ సన్మానం రోజు నేను ఇట్లా రాశాను నీకు తెలియదని, నువ్వు వెళ్ళి ఇవాళ చాలా మంది ఏదో మీరు పెద్దలందరూ వేస్తున్నారు కనుక వేయించుకుంటున్నానని చెప్పడం సాంప్రదాయంగా ఉంది వాళ్ళ దేశంలో, అట్లా చెప్పొద్దు. ఈ ఆంధ్రదేశంలో ఈ కళకి నేనే ప్రతినిధిని, నాకు ఎదురు లేదు అని నువ్వు కాలు ఆ బల్ల మీద పెట్టరా, ఆయన్ని కాలికి పెడతాడని చెప్పాడు. ఆ రకంగా నేను పెట్టి ఈ గండపండేరం కాలికి వేయించుకున్నాను. భీమవరంలో 70 జతల ఎడ్లతోటి ఊరేగించి ఘనంగా నాకు సన్మానం చేశారు గన్నాపతి నారాయణమూర్తి గారని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఆ తర్వాత కాకినాడ రెండు చేతులకి నాకు కలికి తురాయి ఇచ్చి ముందు బుర్రకథ సామ్రాట్ అనే బిరుదు ఇచ్చారు. ఆ తర్వాత చేతి కంకణం వేశారు. భీమవరంలో అక్కడ బొబ్బుల యుద్ధం కచ్చెప్పించి పెట్ల నరసింహారావు గారు చేతికి బంగారు కంకణం ఆయన కూడా ఒకటి రెండవ చేతికి వేయించారు. ఆ తర్వాత విజయనగరంలో కేయూరం దండగడియం తయారు చేయించి అక్కడ మున్సిపల్ చైర్మన్ గారి ద్వారా ఆ గండపండేర సన్మానం పొందాను. ఇక అలా కాకుండా నవరత్నాల హారాలు నీ ఒంటి మీద, ఈ నవరత్నాలు ఉండాలి, నువ్వు దేశ దేశాలు తిరుగుతున్నావు, అందువల్ల ఈ నీకు ఉండటం ఆరోగ్యకరమని నాకు మల్లిక్ గారు తెనాలిలో నాకు ఓ నవరత్నాల హారం కూడా తీసుకొచ్చి నా మెడలో వేయటం అనేది జరిగింది. ఆ విధంగా నాకు గండపండేర సన్మానంలో పెద్దలందరూ కూడా నాదరికి బుర్రకథ పితామహుడు అనేటటువంటి బిరుదు ఇవ్వవలసినటువంటి అవసరం ఉందని, వారందరూ ఇచ్చినందువల్ల తప్పు లేదని, ఈ చచ్చిపోయే కథకు ప్రాణం పోశాడు కాబట్టి ఈ బిరుదు ఆయనకి ఇవ్వటం న్యాయమని వారందరూ నాకు బుర్రకథ పితామహ అనేటటువంటి బిరుదు కూడా ఇవ్వటం జరిగింది.
1: మరి ఈ కళాసేవలో ప్రభుత్వం నుంచి మీకు ఏ రకమైనటువంటి ప్రోత్సాహం లభించింది?
0: కొన్ని వందల సంవత్సరాల తర్వాత కళని కళగా గుర్తించి దీన్ని సత్కరించినటువంటి ఘనత మొట్టమొదటిసారిగా రాజరికంగా పాలకవర్గ పక్షంగా పొందినటువంటి కీర్తి 1982లో ఉన్నటువంటి ఆంధ్ర ప్రభుత్వానికే ఇది దక్కిందని నేను అనుకుంటున్నాను. అప్పుడు నాకు ఫెలోషిప్ ఇచ్చి 5,000 రూపాయల నగదు బహుమతిగా ఇచ్చి రత్న కంబళిని నాకు కప్పటం జరిగింది అని నేను మీకు మనవి చేసుకుంటున్నాను. ఇవాళ కేంద్ర ప్రభుత్వం మళ్ళీ నన్ను పద్మశ్రీ బిరుదు కూడా ఇచ్చి నన్ను సత్కరించటం జరిగిందని, ఇది ఎంతో నేను చేసినటువంటి కృషి, అది ఎంతో ఉండుంటుందనేది ఇప్పుడు నేను అనుకుంటున్నాను. వారికి నా హృదయపూర్వకమైన అభివందనాలు తెలియజేసుకుంటున్నాను.
1: ఈ కళారూపం గురించి చాలా వివరాలు అందించారు. ఇంకా ఈ కళాసేవలో మరిన్ని అవార్డులు మరిన్ని సత్కారాలు పొందాలని మేము మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ సెలవు తీసుకుంటున్నాం.
0: నమస్కారం.
2: మీరు ఇంతవరకు గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఆకాశవాణి శబ్ద భాండాగారం నుండి అందిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఈరోజు బుర్రకథ పితామహుడు పద్మశ్రీ అవార్డు గ్రహీత షేక్ నాజర్ గారి అనుభవాలు విన్నారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. ఈ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: కోసం.
1: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన
2: కార్యక్రమంలో తర్వాత వినబోతున్నా

0: లాహిరి లాహిరిలో కార్యక్రమంలో ఫిల్మ్ గీతాలు మీరింతవరకు విన్నారు.
1: కారులో ఉన్నా, రైల్లో ఉన్నా, వంటింట్లో ఉన్నా, పొలంలో ఉన్నా, వెన్నెల్లో ఆరుబయట ఉన్నా, ఎక్కడున్నా మీకు తోడు నీడ ఆకాశవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 12:30 కావస్తోంది. మరికొంచెం సేపట్లో తెలుగులో వార్తలు హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

0: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దురగా ఉషారమణి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈవేళ ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. భారతీయ జనతా పార్టీ సీనియర్ నాయకుడు డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ఈవేళ వరుసగా 2వ సారి అస్సాం ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. గౌహటిలోని ఖానాపాడాలో గల వెటర్నరీ కాలేజ్ మైదానంలో జరిగిన కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. డాక్టర్ శర్మతో పాటు రామేశ్వర్ తెలి, అతుల్ బోరా, చరణ్ బోరా, అజంత్ నియోగ్ అనే 4 ఎమ్మెల్యేలు కూడా కేబినెట్ మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు హాజరయ్యారు. ఈ ప్రమాణ స్వీకారంతో అస్సాంలో వరుసగా 2 పర్యాయాలు ముఖ్యమంత్రిగా పనిచేసిన మొదటి కాంగ్రెసేతర నాయకుడిగా హిమంత బిశ్వ శర్మ రికార్డు సృష్టించారు. పుదుచ్చేరి ముఖ్యమంత్రిగా ఎన్డీఏ కూటమి నాయకుడు ఎన్ రంగస్వామి ప్రమాణ స్వీకార కార్యక్రమానికి ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. రేపు లోక్ నివాస్ లో జరగనున్న కార్యక్రమంలో లెఫ్టినెంట్ గవర్నర్ కె కైలాసనాథన్ ఆయనతో పదవీ స్వీకార ప్రమాణం చేస్తారు. కేంద్ర మంత్రి, బీజేపీ ఎన్నికల ఇన్ఛార్జ్ డాక్టర్ మన్సుఖ్ మాండవ్య, బీజేపీ జాతీయ అధ్యకుడు నితిన్ నబీన్ ఈ ప్రమాణ స్వీకార మహోత్సవంలో పాల్గొంటారు. గౌహటిలో జరిగిన డాక్టర్ హిమంత బిశ్వ శర్మ ప్రమాణ స్వీకారం నుంచి కొంత భాగం విందాం.
1: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বরৰ নামত শপত লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম.
0: పశ్చిమాసియాలో నెలకొన్న ప్రస్తుత పరిస్థితులు ఈ దశాబ్దపు అతిపెద్ద సంక్షోభాల్లో ఒకటిగా అభివర్ణించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జాతీయ వనరులపై ఈ సంక్షోభం భారాన్ని తగ్గించేందుకు పౌరులందరూ ఏకం కావాలని పిలుపునిచ్చారు. వడోదరాలని సర్దార్ ధామ్ హాస్టల్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఈ పరిస్థితులు దేశ ప్రజలపై వీలైనంత తక్కువ దుష్ప్రభావం చూపేలాగా ప్రభుత్వం నిరంతరం కృషి చేస్తోందన్నారు. ఈ తరుణంలో అందరూ కలిసికట్టుగా విధులు నిర్వర్తించవలసిన అవసరం ఉందని, దేశ వనరులపై పడుతున్న భారాన్ని తగ్గించేందుకు కృషి చేయాలని ఆయన పిలుపునిచ్చారు. ప్రతి చిన్న లేదా పెద్ద ప్రయత్నం ద్వారా విదేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువుల వినియోగాన్ని తగ్గించాలని, అలాగే విదేశీ మారక ద్రవ్యం ఖర్చయ్యే వ్యక్తిగత కార్యకలాపాలకు దూరంగా ఉండాలని మోదీ సూచించారు. వోకల్ ఫర్ లోకల్ నినాదాన్ని ఒక సామూహిక ప్రజా ఉద్యమంగా మార్చడమే ప్రస్తుత అవసరమని మోదీ అన్నారు.
2: పెట్రోల్ డీజల్ కా ఉపయోగ కమ్ కరే, మెట్రో కా ఉపయోగ కరే, ఎలక్ట్రిక్ బస్ ఆర్ పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ కా అధిక ఇస్తమాల్ కరే, కార్ పులింగ్ కో బఢావా దే. యే జరూరీ హై కి సర్కారీ ఆర్ ప్రైవేట్ దోనో హి దఫ్తరో మే వర్చువల్ మీటింగ్ ఆర్ వర్క్ ఫ్రమ్ హోమ్ కో ప్రాథమికతా ది జాయ్. మే కుచ్ స్కూలో సే భీ ఆగ్రహ కరుంగా కి కుచ్ సమయ కే లియే ఆన్లైన్ క్లాసెస్ కి వ్యవస్థా పర్ కామ్ కరే. మే ఆప్ సబ్ సే ఇత్రా కరుంగా కి జబ్ తక్ హాలాత్ సామాన్య నా హో హమ్ సోనే కి ఖరీద్ కో టాలే.
0: పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో ఇంధనం పొదుపు కోసం ప్రజలందరూ తీసుకోవాల్సిన చర్యలను మోదీ సూచించారు. ప్రధానమంత్రి ఈ శుక్రవారం నుంచి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ చేరుకుంటారు. ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయేద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఇద్దరు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజా సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లే మార్గాలపై ఇద్దరు నాయకులు చర్చలు జరుపుతారు. భారతీయ జనతా పార్టీ యంత్రాంగాన్ని బలోపేతం చేసే లక్ష్యంతో ఉన్నత స్థాయి సంస్థాగత సమీక్ష కోసం ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు నితిన్ నవీన్ ఈ నెల 18వ తేదీన ఒడిషాలో పర్యటిస్తారు. గత ఏడాది అసెంబ్లీ ఎన్నికల్లో సాధించిన చారిత్రాత్మక విజయం తర్వాత క్షేత్రస్థాయిలో పార్టీని మరింత పటిష్టం చేయడం ఈ పర్యటన ప్రధాన ఉద్దేశం. భువనేశ్వర్లోని బీజేపీ రాష్ట ప్రధాన కార్యాలయంలో జరిగే జిల్లా స్థాయి శిక్షణ కార్యక్రమంలో నితిన్ నవీన్ పాల్గొంటారు. బూత్ స్థాయి నిర్వహణ, డిజిటల్ కమ్యూనికేషన్, ప్రజలతో మమేకమవడం వంటి అంశాలపై ఆయన దృష్టి సారిస్తారు. పార్టీ అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నితిన్ నవీన్ ఒడిషాలో పర్యటించడం ఇదే మొదటిసారి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం ఆకాశవాణి హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVD ఫాలో కండి. AIR న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లారెన్స్ నైటింగేల్ పురస్కారాన్ని రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈవేళ ప్రదానం చేశారు. రాష్ట్రపతి భవన్లో ఈరోజు జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలను అందజేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్ఛంద సంస్థల్లో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్లు, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్లు, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేశారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రం, 100,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. దేశం కోసం ఆరోగ్య యోధులందిస్తున్న అమూల్యమైన సేవలకు కృతజ్ఞతగా ఈ పురస్కారాలను ప్రదానం చేస్తారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రులు ప్రతాప్రావ్ జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ 1973 సమాజానికి నర్సులు, నర్సింగ్ నిపుణులు అందించే మెరుగైన సేవలను గుర్తించేందుకు నేషనల్ ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డును ప్రారంభించింది. సిక్ యోధుడు బాబా బందా సింగ్ బహదూర్జీ సర్హింద్ ఫతే దివస్ సందర్భంగా కేంద్ర హోంమంత్రి అమిత్ షా దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. అన్యాయానికి వ్యతిరేకంగా పోరాడిన బాబా బందా సింగ్ బహదూర్జీ ముఘల్స్ ను ఓడించి ఆత్మగౌరవం, ధైర్యం, ధర్మరక్షణపై చిరస్థాయిగా నిలిచే సందేశాన్ని అందించారని అమిత్ షా సోషల్ మీడియాలో పేర్కొన్నారు. లెక్కలేనని క్రూరత్వాలను భరించినప్పటికీ ఆయన మత మార్పిడికి అంగీకరించలేదని గుర్తు చేశారు. దేశంలో ధర్మరక్షణ కోసం ఆయన జీవితం ఇప్పటికీ స్ఫూర్తిదాయకంగా నిలుస్తుందని కేంద్ర హోంమంత్రి పేర్కొన్నారు. బాబా బందా సింగ్ బహదూర్జీ ఖల్సా సైన్యాధిపతి. ఆయన ముఘల్ రాజులను ఓడించి ఉత్తర భారతదేశంలోని ప్రధాన భాగాన్ని ముఘల్ పాలన నుండి విముక్తి చేసి పంజాబ్లో ఖల్సా పాలన స్థాపించారు. దేశంలో ఆహార నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, ఎటువంటి ఆహారం కొరత లేదని వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీలో ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డాతో కలిసి వ్యవసాయ పరివర్తన ద్వారా ఆరోగ్యం కోసం సైన్స్ ఎక్సలెన్స్ సేహత్ అనే వినూత్న కార్యక్రమాన్ని ప్రారంభించారు. భారత వ్యవసాయ పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి సంయుక్తంగా ప్రారంభించిన ఈ కార్యక్రమం ప్రజల ఆరోగ్యకరమైన జీవన శైలిని పెంపొందించడంలో ఎంతగానో దోహదపడుతుందని చౌహాన్ ఈ సందర్భంగా చెప్పారు. ఫ్రెంచ్ రివేరాలో ఎటా స్వతంత్ర సినిమాల వేడుకగా జరిగే కాన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఈరోజు ప్రారంభమవుతుంది. రెడ్ కార్పెట్ పై జాన్ ట్రావోల్టా, ఆడమ్ డ్రైవర్, బార్బరా స్ట్రైసాండ్ వంటి దిగ్గజాలు ఈరోజు గోచరించనున్నారు. కాన్ చలన చిత్రోత్సవం ప్రపంచంలోనే అతిపెద్ద చలన చిత్రోత్సవం. అప్పట్లో ఫాసిస్టుల ప్రభావం ఉన్న వెనీస్ ఫిల్మ్ ఫెస్టివల్ కు ప్రత్యామ్నాయంగా 1939 మొదటిసారిగా కాన్ ఉత్సవాన్ని ప్రారంభించారు. పశ్చిమ బెంగాల్ ప్రభుత్వ మాజీ అగ్నిమాపక అత్యవసర సేవల శాఖ మంత్రి సుజిత్ బోసును కోల్కతాలో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సిబ్బంది అరెస్ట్ చేశారు. సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ నియామక కుంభకోణానికి సంబంధించి ఈ అరెస్ట్ జరిగింది. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో సౌత్ డెమ్డమ్ మున్సిపాలిటీ పరిధిలోని వివిధ పోస్టుల కోసం సుమారు 150 మంది అభ్యర్థులను ఆర్థిక ప్రయోజనాల కోసం సుజిత్ బోసు సిఫార్సు చేసినట్లు ఈడీ అధికారులు ఆరోపించారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లో నరేంద్ర మోదీ స్టేడియంలో జరిగే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. విశేషాలు మరొకసారి. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ జాతీయ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటించనున్నారు. ఐపీఎల్ క్రికెట్లో ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో సాయంత్రం 7:30 ప్రారంభమయ్యే మ్యాచ్లో గుజరాత్ టైటన్స్ సన్ రైజర్స్ హైదరాబాద్తో తలపడుతుంది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.

0: వచ్చేటువంటి సాధారణ దృష్టి దోషాలు ఏమిటి, అసలు ఎందుకు వస్తాయి, ఆ వివరాలు చెప్పండి ముందు.
1: శ్రోతలకి నమస్కారం. వయోధికులు అంటే మెయిన్ గా 60 ఏళ్ల వయసు పైబడిన వారిని మనం వయోధికులుగా కన్సిడర్ చేయడానికి అవుతుంది. సో 60 ఏళ్ల పైబడిన వాళ్లలో ప్రతి ముగ్గురిలో ఒక్కరికి డెఫినెట్ గా దృష్టి లోపాలు ఉంటాయి. అలాగే ఇంకొకటి మనం గమనించినట్టయితే, ఇదే వయసు 70 ఏళ్ల పైబడిన వాళ్లకైతే కనీసం ఇద్దరిలో ఒకరికి, అంటే ఆల్మోస్ట్ 50% ఆఫ్ పీపుల్ దృష్టి లోపాలతోటి బాధపడుతూ ఉంటారు. మెయిన్ గా ఈ వయోధికుల్లో వచ్చేటువంటి దృష్టి లోపాల్లో మొదటి చాలా కామన్ గా మనం చూసేటువంటి కారణం శుక్లాలు. కంటి శుక్లాలు అనేవి చాలా కామన్ గా చూసేటువంటి దృష్టి లోపం ఈ వయోధికుల్లో. దీంతో పాటుగా ఇంకా షుగరు, బీపీ ఇటువంటి, అంటే అధిక రక్తపోటు గాని మధుమేహం గాని వీటితో చాలా సంవత్సరాలుగా బాధపడే వారిలో కూడా వారి కంటి రెటీనా నరం ఎఫెక్ట్ అవడం వల్ల రెటినోపతి అనేటువంటి ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. వీటితో పాటుగా ఇంకొక చాలా కామన్ గా చూసేటువంటి కారణం ఏఎండి అంటాం, అంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్. కంటిలో మ్యాక్యులా అనేది మన కంటి చూపుకి చాలా అవసరమైనటువంటి ఏరియా. సో దానిలో చెడు కొలెస్ట్రాల్ డిపాజిట్ అవడం వల్ల కంటిలో ఉండేటువంటి నరాలు క్రమక్రమంగా క్షీణించి చచ్చిబడిపోతాయి. సో ఇది ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ అనేది కూడా ఒక ముఖ్యమైనటువంటి కారణంగా చెప్పుకోవచ్చు. దీంతో పాటుగా నీటికాసులు అనేది కూడా, అంటే ఈ నీటికాసులు ఓన్లీ వయోధికుల్లోనే వస్తుందా అంటే అలా కాదు. నీటికాసులు అనేది ఏ వయసులో అయినా రావచ్చు, కానీ వయోధికుల్లో వచ్చేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మరీ ముఖ్యంగా ఈ అధిక రక్తపోటు గాని మధుమేహం ఉన్న వారిలో ఈ నీటికాసులు వచ్చేటువంటి అవకాశాలు ఇంకా చాలా ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి. వీటితో పాటుగా పెద్ద వయసులో వచ్చేటువంటి, జనరల్ గా ఏంటంటే మనకి ఓల్డ్ ఏజ్ లో మాలిగ్నెన్సీస్, అంటే క్యాన్సర్, కంటికి సంబంధించినటువంటి క్యాన్సర్స్ కూడా కొన్ని రకాలు మనం చూస్తూ ఉంటాం. కానీ ఇవి చాలా రేర్, బట్ కామన్ గా మనం చూసేవి మాత్రం శుక్లాలు మెయిన్ గా దృష్టి లోపాలకి కారణం.
0: మరి శుక్లం అనేటువంటిది ముదురుతుంది అంటుంటారు, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి, అంటే ఇది శుక్లానికి సంబంధించినటువంటి ఇబ్బంది అనేటువంటిది, లక్షణాలు ఎలా ఉంటాయి, ఎప్పుడు వెంటనే డాక్టర్ గారిని సంప్రదించాలి?
1: మనము దృష్టి లోపాల పరంగా చూసుకుంటే వెంకటేశ్వర గారు, శుక్లానికి సంబంధించినటువంటి దృష్టి లోపం ఒక రకంగా ఉంటే ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ లో వచ్చేటువంటి దృష్టి లోపం ఇంకొక రకంగా ఉంటుంది. అలాగే నీటికాసుల్లో వచ్చేది ఈ దృష్టి లోపాల తత్వాన్ని బట్టి, అంటే అది ఎటువంటి దృష్టి లోపంతో మనం సఫర్ అవుతున్నామో అనే దాన్ని బట్టి అంచనా వేయొచ్చు, అంటే అది శుక్లం వల్ల వచ్చిందా లేదా మిగతా వాటి వల్ల అని. సో ఒక్కొక్కటిగా ఒకసారి పరిశీలనగా చూద్దాం. శుక్లం విషయానికి వచ్చేటప్పటికి దీనిలో దృష్టి లోపాలు ఎలా ఉంటాయంటే, మన కంటి ముందు ఒక పల్చటి పరద కడితే ఎలా ఉంటుంది, అట్లాగా ఆ పరదాలోంచి చూస్తున్నట్టుగా అనిపిస్తుంది చూపు. అలాగే ఫాగీ విజన్ అంటాం మేము, అంటే పొగమంచులో మనం చూసినట్టయితే ఎలా మసకమసగ్గా కనిపిస్తుందో అలాగా. ఈ శుక్లానికి టిపికల్ గా ఉండేటువంటి లక్షణాలు ఇవి. ఇదే కాకుండా నైట్ టైము చంద్రుడిని చూస్తే ఒక చంద్రుడు రెండుగా కనిపించటము, లేదా చూపు అనేది కొంచెం ఆ డే టైంలో బాగా మసగ్గా ఉండి నైట్ టైంకి కొంచెం క్లియర్ అవ్వడము. దీనికి కారణం ఏంటంటే శుక్లం అనేది మన పారదర్శకంగా ఉంటుంది, మన కంట్లో ఉండేటువంటి లెన్స్ లేదా కటకం అనేది. ఎప్పుడైతే ఈ పారదర్శకంగా ఉండే కటకం ఒపేక్ గా, అంటే తెల్లబడిపోతుందో దానినే శుక్లం అంటారు. సో ఈ తెల్లబడిపోవడం వల్ల ఏంటంటే మన కంటి చూపు క్రమక్రమంగా తగ్గిపోతా ఉంటుందన్నమాట. సో దీని వల్లనే ఇటువంటి దృష్టి లోపాలన్నీ వస్తుంటాయి. ఇక ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ కి వచ్చేటప్పటికి దీనిలో టిపికల్ గా మనకు కనిపించేటువంటి దృష్టి లోపం ఏంటంటే మన సెంట్రల్ విజన్ లాస్ అంటాం. అంటే మనకి ఇప్పుడు సపోజ్ ఇట్లా ఏరియా మన ఎదురుగా కనిపించేటువంటి దాంట్లో మన సెంటర్ లో మధ్యలో ఉండేటువంటి ఏరియా నల్లగా చుక్కలా కనిపించడం గాని లేదా నల్ల మసకగా అట్లా కనిపించడం గాని, ఇది టిపికల్ గా మనం ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ లో చూస్తూ ఉంటాం. దీంతో పాటుగా మామూలుగా చదవడం ఎక్కువగా ఉండేటువంటి అలవాటు ఉన్న వారిలో వారు ఎక్కువసేపు చదవలేకపోవడము, లేదా ఫైన్ ప్రింట్స్, చిన్న చిన్న అక్షరాలు ఉంటాయి కదా, ఆ చిన్న అక్షరాలు సరిగ్గా చూడలేకపోవడము, ఎక్కువసేపు చదవలేకపోవడము, అండ్ అద్దాలు పెట్టుకున్నా కూడా డిఫికల్టీ, అంటే ఇబ్బంది పడడం, ఇవన్నీ కూడా ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డీజనరేషన్ లో చూస్తాం. ఇంకొక టిపికల్ లక్షణం మనకి ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్ లో కనిపించేది అంటే, మాకు మేము చదువుకునే రోజుల్లో టెక్స్ట్ బుక్ లో కూడా ఈ టిపికల్ ఎగ్జాంపుల్ ఇస్తా ఉంటారు. మనం ఇప్పుడు సపోజ్ ఒక రోడ్డు మీద నడుస్తూ ఉన్నాం అనుకోండి, రోడ్లో అటుపక్క ఇటుపక్క ఉండేటువంటి బిల్డింగ్స్ వాలిపోయి మన మీదకి పడిపోయేటువంటి భ్రాంతి కలుగుతుందన్నమాట. ఇది దిస్ ఈజ్ వెరీ వెరీ టిపికల్ ఆఫ్ ఏజ్ రిలేటెడ్ మ్యాక్యులర్ డిజనరేషన్. ఇది ఎందుకు అవుతుందంటే మన కంటిలో ఉండేటువంటి నరాల మధ్య స్పేస్ పెరిగి ఆ వాటి సైజులు కూడా మారుతూ ఉంటాయి. కొన్ని కణాలు సైజు పెద్దగా అవుతాయి, కొన్ని కణాలు సైజ్ చిన్నగా ఉంటాయి, వాటిలో చెడు కొలెస్ట్రాల్ డిపాజిట్ అవుతుంది. సో ఇది అవటం వల్ల మనకేంటంటే దానిలో వచ్చేటువంటి చూపులో కూడా ఇటువంటి తేడాలు, అంటే నిలువుగా ఉండేటువంటి రేఖ కొంచెం వంగిపోయినట్టుగా లేదా వంకర తిరిగినట్టుగా ఇలాంటివి కనిపిస్తూ ఉంటాయి. సో మనం నడుస్తూ ఉన్నప్పుడు ఏంటంటే

0: స్ట్రెయిట్ గా ఉండవలసినటువంటి బిల్డింగ్స్ కొంచెం వంపు తిరిగినట్టుగా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. దిస్ ఈస్ వెరీ టిపికల్. ఇకపోతే డయాబెటిక్ రెటినోపతి గానీ లేదా హైపర్టెన్సివ్ రెటినోపతి గానీ వీటిల్లో అంటే మధుమేహం లేదా అధిక రక్తపోటుతో సఫర్ అయ్యే వాళ్లలో మెయిన్ గా రక్తనాళాలు చిట్లుతూ ఉంటాయి. సో రక్తనాళాలు చిట్లడం వల్ల కంటిలోకి రక్తం చిమ్ముతుంది. సో దానివల్ల మనకి నొప్పి లేకుండా సడన్ గా చూపు తగ్గిపోవడం అంటే సడన్ విజువల్ లాస్ అంటాము. సో సడన్ గా చూపు తగ్గిపోవడము లేదా బాగా చూస్తూ ఉన్నాయి అంటే కలర్ అప్రిషియేషన్, బ్రైట్నెస్ అప్రిషియేషన్ గానీ కలర్ అప్రిషియేషన్ గానీ తగ్గిపోవడము, ఇవన్నీ వెరీ టిపికల్ ఆఫ్ డయాబెటిక్ అండ్ హైపర్టెన్సివ్ రెటినోపతి. సో శుక్లం వచ్చింది అనేది ఎలా తెలుస్తుంది అంటే మనం మామూలుగా చేయగలిగేటువంటి రోజువారీ రొటీన్ మనకి డిస్టర్బ్ అయింది. అంటే మనకి బాగా చదివే అలవాటు ఉంది, ఇప్పుడు చదవలేకపోతున్నాం, ఒక అర్ధ గంట చదవంగానే మనకి ఇబ్బందిగా అనిపిస్తోంది. లేదా డ్రైవింగ్ చేసేవారిలో, వారు రొటీన్ గా నైట్ టైం కూడా డ్రైవ్ చేయగలుగుతున్నారు, కానీ ఇప్పుడు ఎదురుగా వచ్చేటువంటి వాహనాలు బాగా కాంతివంతంగా ఉండడము లేదా ఇబ్బందిగా అనిపించటము, మనకి ఎదురుగా వచ్చేటువంటి వాహనం అంచనా తెలియదు, అది మనకి ఎదురుగా స్కూటర్ వస్తోందా లేదా ఆటో వస్తోందా ఏంటి అనేది అంచనా తెలుసుకోవడం కొంచెం ఇబ్బందిగా మారుతుంది. లేదా చూపు బాగా తగ్గిపోవడం, అనేది ఇంకా వెరీ టిపికల్ అనమాట. సో ఇటువంటి లక్షణాలు ఏమన్నా మనం గమనించినట్టయితే వెంటనే దగ్గరలో ఉన్నటువంటి నేత్ర వైద్యుడిని సంప్రదించడం చాలా ముఖ్యం.
1: డాక్టర్ స్వప్న గారు, శుక్లాలు ముదిరాయని అసలు ఎలా తెలుస్తుంది? పోనీ మీ దగ్గర వచ్చి చూపించుకున్న తర్వాత శుక్లాలు ముదిరాయి బాబు ఆపరేషన్ చేయాలి అని చెప్పి మీరు అన్నారనుకోండి, మరి ఎలా ఆ యొక్క విధి విధానం ఎలా, మరి రెండు కళ్ళకి ముదురుతాయా, ఒకటి ముందు ముదిరి తర్వాత రెండోది ముదురుతుందా, రెండూ ముదిరితే రెండు ఒకేసారి ఆపరేషన్ చేయించుకోవచ్చా, ఆ వివరాలు కూడా చెప్పండి.
0: ఒకసారి మేము పరీక్ష చేస్తే మా మెషిన్ స్లిట్ ల్యాంప్ అని ఉంటుంది, దాంతో మేము పరీక్ష చేస్తే మాకు అంచనా వస్తుంది. అంటే ఆ పర్టికులర్ పేషెంట్ కి ఏ రకమైనటువంటి శుక్లం ఉంది, వారికి చూపు ఎంతవరకు తగ్గింది, ఇవన్నీ కూడా ఒకసారి మేము టెస్ట్ చేసి చెక్ చేసి దాన్ని బట్టి శుక్లం ముదిరిందా లేదా అనేది మేము చెప్పగలం. అయితే పేషెంట్ పరిధిలో లేదా పేషెంట్ వ్యూలో మా శుక్లం ముదిరిందా లేదా అనేది ఎలా తెలుస్తుంది అంటే మెయిన్ గా కంటిపాప బాగా తెల్లగా కనిపిస్తుంది అంటే మాత్రం శుక్లం బాగా ముదిరిపోయినట్టు. ఇది చాలా మంది పేషెంట్స్ లో మేము చూస్తూ ఉంటామండి. వాళ్ళు ఏంటంటే అది పూర్తిగా తెల్లగా అయిపోయేంత వరకు కూడా మన దగ్గరికి రారు. ఏంటి అంటే ఈ రెండు కళ్ళు ఉన్నాయి కదా, దేవుడు లక్కీగా మనకి రెండు కళ్ళు ఇచ్చాడు. సో ఒక కన్నుతో చూపు కనిపించినా అలా మేనేజ్ చేస్తూ ఉంటారు, ఇంకొక కన్నులో శుక్లం పూర్తిగా ముదిరిపోయి తెల్లగా అయిపోయి ఉంటుంది. సో బయటికి కనిపించేందుకు అలా తెల్లగా క్యాట్స్ ఐ రిఫ్లెక్స్ అంటాము. సో అలా తెల్లగా కనిపించే వాళ్ళు అది శుక్లం పూర్తిగా ముదిరిపోయిందని అర్థం. అదే కాకుండా సబ్జెక్టివ్ గా మనకి ఎలా తెలియాలి అంటే ఆటోమేటిక్ గా చూపు ఎప్పుడైతే బాగా తగ్గిపోతుంది, మీరు ఒక్కొక్క కన్ను మూసుకొని చూసారంటే వెంటనే తేడా తెలిసిపోతుందండి. ఎందుకంటే రెండు కళ్ళ మీదుగా చూసినప్పుడు ఒక కంట్లో శుక్లం ముదిరినా ఇంకొక కన్ను చూపు బాగుంటే మనకు తెలియదు చాలా కాలం వరకు. సో అప్పుడప్పుడు ఒక్కొక్క కన్ను మూసేసి చూసుకోవడము, ఇలాంటివి చిన్న చిన్న హోమ్ టెస్ట్ అనమాట. ఒక్కొక్క కన్ను మూసేసి మన కన్ను చూపు ఎట్లా ఉంది, బ్రైట్నెస్ ఎలా ఉంది, కలర్ అప్రిసియేషన్ ఎలా ఉంది, ఇలాంటివి చెక్ చేసుకుంటా ఉంటే మనకి అవగాహన వస్తుంది.
1: 40 ఏళ్లు దాటగానే లేదా సుమారుగా కొందరికి 45 అనుకుందాము, ఈ వయసులో దగ్గర అక్షరాలు కనపడకుండా సన్నగిల్లుతూ ఉంటాయి, అంటే ఈ పేపర్ మీద ఉండేటువంటి అక్షరాలు సరిగా కనపడవు, బోజర్ బోజర్గా కనిపిస్తున్నాయి అంటుంటారు. అప్పుడు ఏం చేస్తారంటే అది చత్వారం అండి అని చెబుతుంటారు డాక్టర్లు. ఈ చత్వారానికి సంబంధించి ఆ పవర్ను బట్టి +1, +1.5, +1.25 అని ఏదో కళ్ళజోడు రీడింగ్ గ్లాస్ లాంటిది ఏదో రాస్తారు. సరే ఆయన ఏం చేస్తారంటే ఇప్పుడు వేయించుకుంటారు, ముందు +1 ఉంది, తర్వాత కొన్నాళ్లకి 1.5, కొన్నాళ్లకి 2 అనుకోండి, కొన్నాళ్లకి 3 అనుకోండి. ఇలా అతనికై అతనే కళ్ళజోడు షాప్లోకి వెళ్ళిపోయి అక్కడ ఉండేటువంటి ఆ టెక్నీషియన్ ఎవరో ఒక అతనితో చేయించుకుంటే ఆ కళ్ళజోడుతోనే మేనేజ్ చేస్తున్నాడు అనుకోండి, అది శుక్లమా లేకపోతే ఈ రీడింగ్ గ్లాసా? ఆ పేషెంట్ ఏం చేయాలా? ఆ ఇబ్బంది ఉన్నతను ఏది అనుకోవాలి? ఈలోగా లోపల ఏమైనా శుక్లం ముదిరిపోవడం లాంటిది జరిగి ఏదైనా అసౌకర్యం గానీ ప్రమాదం గానీ జరిగితే?
0: చాలా బాగా చెప్పారు వెంకటేశ్వర గారు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సింప్టమ్స్ అన్ని కూడా చత్వారం అంటారు, అది కరెక్ట్. చత్వారం లేదా ప్రెస్బయోపియా అంటాము. ఇది ఎందుకు వస్తుందంటే జనరల్ గా ఏంటంటే 40 ఏళ్ల వయసు పైబడిన వారిలోనే మనం ఈ చత్వారం అనేదాన్ని చూస్తూ ఉంటాము. ఈ 40 ఏళ్ల పైబడిన వారిలో కంట్లో ఉండేటువంటి కండరం, సీలియరీ మజిల్ అంటాం, దాని యొక్క పటుత్వం తగ్గిపోతుంది. ఆల్రెడీ అది అంతవరకు కూడా అంటే మన కన్ను ఎప్పుడైతే దూరంగా వస్తువుని చూస్తూ మన ఫోకస్ ఎప్పుడైతే దగ్గరికి మారుస్తామో అప్పుడు ఈ కంట్లో ఉండేటువంటి కండరాలు సంకోచించడం లేదా రిలాక్స్ అవ్వటం లేదా కాంట్రాక్ట్ అవ్వటం అట్లాంటివి చేస్తూ ఉంటాయి. సో దాన్నే అకామిడేషన్ అంటాము. ఈ 40 ఏళ్ల పైబడిన వయసు వారిలో ఈ అకామిడేషన్ అనేది వీక్ అయిపోతుంది, అంటే బలహీన పడుతుంది. అప్పటి వరకు చాలా స్ట్రాంగ్ గా ఉండేటువంటి కండి కండరాల్లో పటుత్వం తగ్గిపోవడం వల్ల ఈ అకామిడేషన్ ఎఫెక్ట్ అవుతుంది అనమాట. సో దాని వల్ల మన కంటి యొక్క చూపు తగ్గిపోతుంది. ప్రెస్బయోపియా లేదా చత్వారం యొక్క టిపికల్ ఇది ఏంటంటే, మనకి దగ్గర చూపు బాగా మందగిస్తుంది. అంటే చిన్న అక్షరాలు మనం మామూలుగా ఒక 30 సెంటీమీటర్ల డిస్టెన్స్ లో పెట్టుకుని మామూలుగా చూడగలిగేటువంటి చిన్న అక్షరాలు ఇప్పుడు మనకి కనిపించవు. కొంచెం దూరంగా పెట్టు, అంటే ఒక 40 సెంటీమీటర్లు లేదా 45 సెంటీమీటర్ల దూరంలో పెడితే గాని కనిపించదు అనమాట. సో అది అకామిడేషన్ అనేది అక్కడ పనిచేస్తుంది. సో కొంచెం దూరంగా పెట్టినప్పుడు కంటి కండరాలు కొంచెం రిలాక్స్ అయ్యి చూపు కొంచెం క్లారిటీ వస్తుంది. సో ఇది టిపికల్ ఫీచర్ ఆఫ్ ప్రెస్బయోపియా. వేరేజ్ ఇందాక మీరు చెప్పారు అది శుక్లమా లేదా చత్వారమా అనేది ఎలా తెలుసుకోవాలంటే, శుక్లంలో మెయిన్ గా మొదట్లో మనకి వచ్చేది దూరం చూపు మసక, చత్వారంలో దగ్గర చూపు మసక, శుక్లంలో దూరం చూపు మసక. అలాగని శుక్లంలో దగ్గరది తగ్గదా లేదా చత్వారంలో దూరంది తగ్గదా అంటే అలా థంబ్ రూల్ అట్లాగేమీ లేదు. కానీ శుక్లంలో జనరల్ గా మనకి దూరం చూపు మసకతో మొదలవుతుంది. క్రమక్రమంగా అది డిస్టెన్స్ తగ్గుతూ తగ్గుతూ దగ్గరవి కొంతకాలానికి ఎప్పుడైతే శుక్లం ముదురుతుందో అప్పుడు దగ్గరవి కూడా కనిపించడం ఆగిపోతుంది. మామూలుగా ఏంటంటే దేర్ ఇస్ అ సేయింగ్ అండి, అంటే సేయింగ్ ఇన్ ద సెన్స్ దేర్ ఇస్ అ ప్రాక్టీస్. మనకి చేతుల్లో ఉండేటువంటి రేఖలు ఉంటాయి కదా, ఆ రేఖలు మనకి స్పష్టంగా ఎప్పుడైతే కనిపించవో అప్పుడు శుక్లం ముదిరింది అనేది జనరల్ గా, అంటే మనం మామూలుగా లేమ్యాన్ లాంగ్వేజ్ లో లేదా మన కామన్ పీపుల్ కి తెలిసేందుకు చెప్పాలి అంటే, మన చేతుల్లో ఉండేటువంటి రేఖలు ఎప్పుడైతే మనకి మామూలుగా చూస్తే కనిపించవో అప్పుడు శుక్లాలు ముదిరాయి అని అంటూ ఉంటారు, అదొక సేయింగ్ ఉంది. కానీ అలా అని కాదు, శుక్లం అనేది ఫస్ట్ దూరం చూపు తగ్గుతూ క్రమక్రమంగా దగ్గర చూపు దాకా కూడా వస్తుంది. అయితే చత్వారంలో మాత్రం దగ్గర చూపు ముందుగా ఎఫెక్ట్ అవుతుంది. సో ఆ దగ్గర చూపుకి సరిపడా మనం ఒకసారి ఎగ్జామిన్ చేసి టెస్ట్ చేసి మీరు అన్నట్టుగా +1 or 1.5, ఇది ఏంటంటే ప్రతి 2-3 ఏళ్లకు ఒకసారి, అంటే 40 ఏళ్ల దగ్గర మొదలయ్యి ప్రతి 2-3 ఏళ్లకి ఒకసారి 1.5 చొప్పున పెరుగుతూ ఉంటుంది. అంటే కంటి కండరాల్లో ఉండేటువంటి టెన్షన్, అంటే టోన్ అంటారు కదా, అది ఒకటేసారి పూర్తిగా పోదు కదా, క్రమక్రమంగా తగ్గుతూ ఉంటుంది. సో ఆ టోన్ తగ్గేదాన్ని బట్టి మనకి కావలసినటువంటి పవర్ చేంజ్ అవుతా ఉంటుంది అనమాట. అది +1 మొదలయ్యి +3 వరకు మాక్సిమం వెళ్తుంది. అంటే అది మోస్ట్లీ ఒక 55-60 ఇయర్స్ వరకు +3 ఈస్ ద మాక్సిమం దట్ బి కరెక్ట్. ఇంకా +3 కంటే ఎక్కువ జనరల్ గా ఏమీ అవసరం పడదు.
1: సరే డాక్టర్ గారు, ఇప్పుడు శుక్లాలు ఆపరేషన్ అనేటువంటిది చేయించుకోవాల్సిన పరిస్థితి వచ్చింది అనుకోండి, మీరు వైద్య నిపుణుల సలహా మేరకు ఎప్పటినుండో, అంటే లోపల ఆ ఉన్నటువంటి ఆ లెన్స్ ని తీసేసి ఆ కటకాన్ని తీసేసి ఆ కృత్రిమమైనటువంటి లెన్స్ వేస్తారని చెబుతూ ఉంటారు, ఎప్పటి నుంచో ఇదే జరుగుతోంది, అదే ఉందా, ఇంకా ఇంకేమన్నా ఆధునికమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చి అంటే లెన్స్ వేయడము, అంటే ముదిరినవి తీసేస్తారు ఓకే, మళ్లీ ఆ కంట్లో లెన్స్ ఆ కృత్రిమ లెన్స్ వేస్తారు, అలా కాకుండా ఇంకేమైనా ఆ లెన్స్ లేకుండానే లేజర్ తో ఈ శుక్లాన్ని నయం చేయొచ్చా, అలాంటి ఆధునిక పద్ధతులు ఏమైనా ఉన్నాయా చెప్పండి అండి.
0: ఎప్పుడైతే మన కంటి చూపు బాగా తగ్గింది లేదా మన రోజువారీ కార్యక్రమాలు, ఇంతకు ముందు చేసుకోగలిగేటువంటి కార్యక్రమాలు ఇప్పుడు మనం చేసుకోలేకపోతున్నాము, లేదా మన రోజువారీ దినచర్యలో మన కంటి చూపు వల్ల మనకి ఇబ్బంది కలుగుతోంది, ఇవన్నీ కూడా మనం శుక్లం ఆపరేషన్ చేయించుకోవడానికి కావలసినటువంటి ఇండికేషన్స్ అండి. ఎప్పుడైతే మనం ఇటువంటి ఇబ్బందులు పడుతున్నామో అని అనిపించిందో అప్పుడు డెఫినెట్ గా ఒకసారి వెళ్లి కంటి వైద్య నిపుణుల దగ్గర కంట్లో చుక్కల మందు కూడా వేయించుకొని స్పష్టంగా దాన్ని ఒకసారి ఎగ్జామిన్ చేయించుకోవడం చాలా ముఖ్యం. సో మేము ఎప్పుడైతే ఒకసారి చుక్కల మందు వేసి ఎగ్జామిన్ చేస్తామో మాకు శుక్లం తీవ్రత ఎలా ఉంది అనేది మనకు తెలుస్తుంది. ఒకవేళ శుక్లం ఎక్కువగా ఉంది, ఇంకా మనకి కళ్ళజోడు అవి కూడా పనిచేయట్లేదు, కళ్ళజోడు పెట్టినా తీసినా ఒకటేలాగా ఉంది అనేటువంటి స్టేజ్ వచ్చినప్పుడు జనరల్ గా మేము క్యాట్రాక్ట్ సర్జరీకి వెళ్లమని అడ్వైస్ చేస్తూ ఉంటాం. సో క్యాట్రాక్ట్ సర్జరీ అనేది ఎప్పుడైనా కూడా మన కంటిలో ఏదైతే ఓపేక్ గా అయిపోయిందో శుక్లం కటకము, దాన్ని మార్చాలండి. నేచురల్ లెన్స్ ని వి రీప్లేస్ ఇట్ విత్ ఆర్టిఫిషియల్ లెన్స్. సో ఆర్టిఫిషియల్ లెన్స్ వేసేటువంటి దాన్నే క్యాట్రాక్ట్ సర్జరీ అంటాము. క్యాట్రాక్ట్ సర్జరీలో ఇప్పుడు చాలా చాలా ఆధునిక పోకడ్లు చాలా వచ్చాయి. సో ఇంతకు ముందు మనం ట్రెడిషనల్ గా చేసేటువంటి దాన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. సో ఈ ఫేకో ఎమల్సిఫికేషన్ లో మనం ఏంటంటే దాదాపు ఒక 3 మిల్లీమీటర్ల సైజు ఘాటుని నల్లగుడ్డు పైన పెట్టి దాని ద్వారానే చిన్న అల్ట్రాసౌండ్ ప్రోబ్ అని ఉంటుంది, చిన్నది ఆ పెన్ను లాగా ఉంటుంది, ఆ పెన్ను ఆ ప్రోబ్ ని కంటిలోకి పంపించి శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి తీసేస్తా ఉంటాం. దీన్ని ఫేకో ఎమల్సిఫికేషన్ అంటాము. ఈ ఫేకో ఎమల్సిఫికేషన్ లో 3 మిల్లీమీటర్ల ఘాటు కాకుండా ఇంకా చిన్న ఘాటు, అంటే MICS మైక్రో ఇన్సిషన్ క్యాట్రాక్ట్ సర్జరీ అంటాం. అంటే 1.1 లేదా 1.2 మిల్లీమీటర్ల ఘాటుతో కూడా శుక్లాన్ని తీసివేయొచ్చు బయటికి, దీన్ని MICS అంటాము. ఇది ఇంకొక ఆధునికమైనటువంటి పరిస్థితి. ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చేటువంటి లేజర్ సర్జరీ, ఇందాక మీరు మెన్షన్ చేశారు కదా లేజర్ తో చేస్తున్నారు అనేసి, సో దాన్ని ఫ్లాక్స్ అంటాం, అంటే ఫెమ్టో సెకండ్ లేజర్ అసిస్టెడ్ క్యాటరాక్ట్ సర్జరీ, ఫ్లాక్స్. సో ఈ ఫ్లాక్స్ అనేది ఇప్పుడున్నటువంటి లేటెస్ట్ ప్రొసీజర్ అండి. అంటే లేజర్ సహాయంతో శుక్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా చేసి, సేమ్ ఇందాక నేను చెప్పినట్టుగా 1.1 మిల్లీమీటర్ల ఘాటులోంచి కంటి లోపలికి వెళ్లి ఆ చిన్న చిన్న ముక్కలు ఏదైతే లేజర్ బ్రేక్ చేసిందో దాన్ని, ఆ ముక్కలన్నింటినీ తీసేసి మళ్లీ కంటిలో ఒక చిన్న ఇంట్రాక్యులర్ లెన్స్ ని ప్లేస్ చేస్తాం, ఆర్టిఫిషియల్ లెన్స్ ని ప్లేస్ చేస్తాం. ఇప్పుడు లేటెస్ట్ గా ఈ మధ్య ఒక సంవత్సరం కూడా అయినట్టు లేదు, ఇప్పుడు రోబోటిక్ సర్జరీ కూడా విదేశాల్లో, పాశ్చాత్య దేశాల్లో ఇంకా కూడా కొంచెం ప్రయోగ దశలోనే ఉంది, కాకపోతే అందుబాటులోకి రాలేదు కానీ ఇంకా ప్రయోగ దశలో ఉంది. రోబోటిక్ సర్జరీ కూడా త్వరలో మనం క్యాటరాక్ట్ లో కూడా, ఇప్పుడు ఏదైతే నీ రీప్లేస్మెంట్ లో మనం రోబోటిక్ సర్జరీ చూస్తున్నామో, అలాగా శుక్లంలో కూడా రోబోటిక్ సర్జరీ ఎక్కువ దూరం లేదండి, అది కూడా మనం తొందరలోనే చూడబోతున్నాం. శుక్లం ఆపరేషన్ చేశాక ఇందాక నేను చెప్పినట్టు నేచురల్ లెన్స్ ని మేము ఆర్టిఫిషియల్ లెన్స్ తోటి రీప్లేస్ చేస్తాం. అయితే మనం కంట్లో వేసేటువంటి ఆర్టిఫిషియల్ లెన్స్ లో కూడా చాలా డెవలప్మెంట్స్ వచ్చాయి. మొదట్లో ఏంటంటే కొంచెం మందంగా ఉండేటువంటి గాజు లాంటిది వేసేవారం, కానీ ఇప్పుడు ఆ గాజు లెన్స్ ప్లేస్ లో సిలికాన్ తో చేసేటువంటి లెన్స్ లేదా ఫోల్డబుల్ మెటీరియల్ తో చేసేటువంటి లెన్సులు వచ్చేసినాయి. అలాగే మోనోఫోకల్ లెన్స్ లేదా ట్రైఫోకల్ లెన్స్ అనేవి కూడా వచ్చాయి. ఇప్పుడు మనకి లేటెస్ట్ గా ట్రైఫోకల్ లెన్స్, ట్రైఫోకల్ లెన్స్ అంటే దానిలో 3 రకాల రింగ్స్ ఉంటాయి అండ్ 3 రకాల జోన్స్ ఉంటాయండి. ఈ 3 రకాల జోన్స్ ఎందుకంటే ఒకటేమో బాగా దూరం చూపుకి, ఇంకొకటేమో మధ్యస్థమైనటువంటి చూపుకి, ఇంకొకటి దగ్గర చూపుకి. అంటే ఇప్పుడు ఎక్కువ మంది పిల్లలు పాశ్చాత్య దేశాల్లో సెటిల్ అయిపోయి ఉన్నారు, సో వీళ్ళ పేరెంట్స్ వాళ్లతో మాట్లాడాలి అంటే ఐప్యాడ్ చేయడము లేదా ఫేస్ టైమ్ చేయడము ఇవి ఎక్కువగా, అంటే ఇప్పుడు వాళ్ళకి ఆ ఒక వయసు దాటాక పేరెంట్స్ కి ఇంకా పిల్లల్ని చూడడం, పిల్లలతో మాట్లాడడం ఇదే కదండి జనరల్ గా వాళ్ళు, దే ప్రిఫర్ దాట్, వాళ్ళకి అదొక కాలక్షేపం, అదొక ఆనందం అట్లాగా వాళ్ళని చూసి మాట్లాడడం. సో ఇది ఈ ల్యాప్టాప్ ఫేస్ టైమ్ ఏదైతే ఉందో అది మధ్యస్థమైనటువంటి డిస్టెన్స్ లోకి వస్తుంది. అంటే అది రీడింగ్ డిస్టెన్స్ కాదు, అలాగని దూరం అంటే మనం టీవీ అలా చూసేటువంటి డిస్టెన్స్ కాదు. సో ఐప్యాడ్ అనేది మధ్యస్థమైనటువంటి డిస్టెన్స్. సో దీన్ని బాగా కవర్ చేసేందుకు ఈ ట్రైఫోకల్ లెన్స్ అనేది బాగా పనిచేస్తుంది. అలాగే దీంతో పాటుగా ఇంకొకటి ఇడాఫ్ లెన్సెస్ అంటాం, అంటే ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ ఫోకస్, అంటే మన కంటి యొక్క ఫోకస్ కొంచెం ఎక్కువ దూరం ఫోకస్ క్లియర్ గా ఉండేందుకు హెల్ప్ చేస్తుంది ఈ లెన్స్. సో ఈ ఎక్స్టెండెడ్ డెప్త్ ఆఫ్ లెన్స్ ఫోకస్ అనేవి ఇవి కూడా ఇప్పుడు లేటెస్ట్ గా వచ్చినాయి అండ్ ఇది కూడా మధ్యస్థరమైనటువంటి డిస్టెన్స్ ని చాలా క్లారిటీగా క్లియర్ గా కనిపించేందుకు అవి హెల్ప్ చేస్తాయి. సో ఇవన్నీ కూడా ఇప్పుడు ఉన్నటువంటి లేటెస్ట్ అడ్వాన్సెస్ అండి శుక్లం ఆపరేషన్ లో. ఇంకొకటి ఇప్పుడు శుక్లం ఆపరేషన్ ఏదైతే ఈ ఫేకో ఎమల్సిఫికేషన్ గాని ఫ్లాక్స్ గాని ఇవన్నీ కూడా ఆల్ దీస్ ఆర్ డే కేర్ ప్రొసీజర్స్. డే కేర్ ప్రొసీజర్ అంటే మీరు హాస్పిటల్కి వెళ్లి అడ్మిట్ అయ్యి హాస్పిటల్ లో 2-3 రోజులు ఉండి అలాంటి అవసరం లేదు, మార్నింగ్ వెళ్లి ఆపరేషన్ చేపించుకొని మళ్లీ మధ్యాహ్నానికో సాయంత్రానికో ఇంటికి వచ్చేయచ్చు. సో డే కేర్ ప్రొసీజర్ కిందనే చేస్తా ఉంటాము. అలాగే ఇప్పుడు కంటికి ఇంజెక్షన్ చేసి, ఇదివరకు ప్రీవియస్ గా అయితే అలా చేసేవాళ్ళం అండి, కంటికి చిన్న ఇంజెక్షన్ లాంటిది ఇచ్చి పూర్తిగా కన్నంతా కూడా మొద్దుబారేట్టుగా మత్తుగా అట్లా చేసి చేసేవాళ్ళం. కానీ ఇప్పుడున్నటువంటి ఆధునిక పద్ధతుల్లో ఇంజెక్షన్ అవసరం కూడా లేకుండా జస్ట్ కేవలం మత్తు డ్రాప్స్, ఐ డ్రాప్స్ ఉంటాయి, ఆ మత్తు ఐ డ్రాప్స్ వేస్తే కన్నంతా కొంచెం నమ్ముగా అయినట్టు అవుతుంది. సో దాంతో శుక్లం ఆపరేషన్ కూడా చేస్తున్నాం. సో మనకి ఒక పోక్ అవసరం లేదు, ఏమి ఇంజెక్షన్ గాని కుట్లు గాని ఎటువంటి అవసరం లేకుండా ఓన్లీ టాపికల్ డ్రాప్స్ తోటి మాత్రమే ఎనస్థీషియా ఇచ్చి క్యాటరాక్ట్ సర్జరీ చేయడం జరుగుతోంది.
1: డాక్టర్ స్వప్న గారు, సాధారణంగా ఒక కంటికి శుక్లం ఆపరేషన్ చేశాక కనీసం తక్కువలో తక్కువ 6 నెలల వరకు గ్యాప్ ఉండాలి రెండోది కూడా చేయడానికని అంటుంటారు, కరెక్టేనా? అలాగే చేయాలనా?
0: ఒక వ్యక్తికి 2 కళ్లలోనూ శుక్లం ఉంది అంటే మనం 6 నెలలు ఆగవలసిన అవసరం అయితే అస్సలు లేదు వెంకటేశ్వర గారు. ఎప్పుడైనా శుక్లం యొక్క తీవ్రతని బట్టి మనకి ఆ మధ్యలో ఉండేటువంటి టైం గ్యాప్ అనేది ఆధారపడి ఉంటుంది. జనరల్ గా మేము సజెస్ట్ చేసేది ఏంటంటే 2 కళ్లలోనూ శుక్లం ఒకటే మోతాదులో ఉంటే ఒక కన్ను చేయించుకున్న తర్వాత 1 వారం రోజుల గ్యాప్ లో ఇంకొక కన్ను కూడా చేయించేసుకోవచ్చు. ఇప్పుడు అదే శుక్లం అనేది వయోధికుల్లో వచ్చేటువంటి సమస్య, అంటే 60-70 ఏళ్లు పైబడిన వాళ్లలో. సో వాళ్లలో జనరల్ హెల్త్ కండిషన్ బాగుంటే ఇబ్బంది లేదు, అలా కాకుండా కొంతమంది మాటిమాటికి హాస్పిటల్ కి రావడము లేదా వచ్చి చూపించుకోవడము వెళ్లడము కొంచెం కంబర్సం లేదా ఇబ్బందిగా ఫీల్ అయ్యే వాళ్ళు ఉంటారు. సో అలాంటి వాళ్లలో వెరీ షార్ట్ గ్యాప్, అంటే 1-2 డేస్ గ్యాప్ లో కూడా శుక్లం ఆపరేషన్ చేసేందుకు అవకాశం ఉంటుంది. అలాగే ఒకవేళ మనకి మిగతా ఏమైనా కోమోబిడ్ కండిషన్స్ ఉన్నాయి, అంటే మిగతా హెల్త్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయి లేదా మళ్లీ మళ్లీ హాస్పిటల్ కి రావడం చేయించుకోవడం ఇబ్బంది అనుకున్నప్పుడు సేమ్ డే మార్నింగ్ ఈవినింగ్ చేసేటువంటి ప్లాన్ కూడా అట్లా కూడా ఉంటుందండి. అయితే ఇది మనం మెయిన్ గా ఒక కంటికి ఇంకొక కంటికి గ్యాప్ ఎందుకు ఇవ్వాలి అంటాము అంటే, కంటికి ఒకవేళ ఏదైనా ఇప్పుడు సపోజ్ అంతా బాగుంటే బాగుంటుంది కానీ ఏదైనా ఇన్ఫెక్షన్ అలాంటివి వచ్చాయి అనుకోండి, సో ఒక కంటికి వచ్చినటువంటి ఇన్ఫెక్షన్ ఇంకొక కంటికి కూడా స్ప్రెడ్ అయ్యేందుకు చాలా ఈజీగా అవకాశం ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు మనకి కన్ను చూపు కూడా పోయే ప్రమాదం ఉంటుంది. సో ఇవన్నీ విషయాలు దృష్టిలో పెట్టుకుని జనరల్ గా కొంత గ్యాప్ ఉంటే మంచిది అనేది సజెస్ట్ చేస్తాం. బట్ శుక్లం యొక్క తీవ్రత ఎక్కువగా ఉంది లేదా వేరేగా ఇబ్బందులు ఉన్నాయి అంటే మాత్రం ఎక్కువ గ్యాప్ తీసుకోకుండా కూడా శుక్లం ఆపరేషన్ అనేది చేయించుకోవచ్చు.
1: డాక్టర్ స్వప్న గారు, ఇప్పుడు ప్రతి 10 మందిలోనూ ఒక 7-8 మందికి లేదా 6-7 గానీ బీపీ షుగర్లు ఉంటున్నాయండి. అంటే షుగర్ నియంత్రణలో లేనటువంటి వారికి, బీపీ నియంత్రణలో లేనటువంటి వారికి డయాబెటిక్ రెటినోపతి లేదా హైపర్ టెన్సివ్ రెటినోపతి అనేది ఏదో ఇబ్బంది వస్తుంది రెటినాకు అని కూడా మీరు చెప్పడం జరిగింది. శుక్లం ముదరడము, డయాబెటిక్ రెటినోపతి లేదా హైపర్ టెన్సివ్ రెటినోపతి అనే ఇబ్బంది ఉండుంటే రెండులో ఏదో ఒకటి. మూడోది కూడా చెప్పారు మీరు, ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్ అని చెప్పి. ఆ ఇబ్బంది అంటే ఏదర్ డయాబెటిక్ రెటినోపతి ఆర్ హైపర్ టెన్సివ్ రెటినోపతి ఉండి ఈ ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డీజెనరేషన్ అనే సమస్య కూడా ఉన్నట్లయితే, శుక్లం కూడా ముదిరినట్లయితే ఏది ముందు చేసుకోవాలి, ఏది తర్వాత చేసుకోవాలి, రెండూ చేయొచ్చా, ఇవి మూడు ఉన్నప్పుడు అంటే మీరు చేసేటువంటి శస్త్రచికిత్సలు ఆరోగ్యకరంగా చేసి సేవ చేయొచ్చా?
0: ఇప్పుడు మీరు చెప్పారు శుక్లము, దాంతోపాటు డయాబెటిక్ హైపర్టెన్సివ్ రెటినోపతి, దాంతోపాటు ఏఎండి. అంటే ఈ ఏఎండి గానీ లేదా ఏజ్ రిలేటెడ్ మాక్యులార్ డిజెనరేషన్ గానీ డయాబెటిక్ హైపర్టెన్సివ్ రెటినోపతి అనేది కంటి నరాన్ని ఎఫెక్ట్ చేసేటువంటి కండిషన్స్. సో దీనిలో ఏమవుతుందంటే కంటి నరంలో ఉండేటువంటి కణాలు ఇర్రివర్సిబుల్ గా డ్యామేజ్ అవుతాయి. సో ఇవి ఒకసారి డ్యామేజ్ అవుతే మళ్లీ వాటిని రికవర్ చేయడం అనేది కష్టం. వేరే శుక్లం అనేది అలా కాదు. శుక్లం వలన పూర్తిగా చూపు పోయినా, అంటే శుక్లం బాగా ముదిరి పూర్తిగా చూపు తగ్గిపోయినా, ఒకసారి మనం శుక్లం ఆపరేషన్ చేసి కంట్లో లెన్స్ వేసేస్తే చూపు మళ్లీ తిరిగి తెచ్చుకునేందుకు అవకాశం ఉంటుంది. దట్ ఈస్ రివర్సిబుల్ బ్లైండ్నెస్ అంటాం. రివర్సిబుల్, ప్రివెంటబుల్, క్యూరబుల్ బ్లైండ్నెస్ అనమాట శుక్లం వల్ల వచ్చేది. వేరేజ్ నీటి కాసులు గానీ డయాబెటిక్ రెటినోపతి లేదా ఏఎండిలో వచ్చేటువంటిది కొంచెం ఇర్రివర్సిబుల్ గా ఉంటుంది. కనుక శుక్లం అనేది మనం పూర్తిగా ముదిరిపోయాక దాన్ని అలాగే వదిలేయటం అనేది చేస్తే కొన్నిసార్లు శుక్లం కంట్లోనే పగిలిపోయే ప్రమాదం ఉంటుంది. అలా పగిలిపోతే కంట్లో ఒత్తిడి పెరిగి ఇంకా చూపు పడిపోవడము లేదా కన్ను పూర్తిగా కన్ను కోల్పోవడం అనేటువంటి ప్రమాదం కూడా జరగవచ్చు. సో శుక్లం పూర్తిగా ముదిరితే మాత్రం అది ముందు ఆపరేషన్ చేసి తీసేయటం అనేది చాలా ముఖ్యం. ఇంకొక కారణం ఏంటంటే డయాబెటిక్ రెటినోపతి గాని హైపర్టెన్సివ్ రెటినోపతి గాని లేదా ఏజ్ రిలేటెడ్ మాక్యులర్ డిజనరేషన్ లో గానీ కొన్నిసార్లు లేజర్ ట్రీట్మెంట్ అవసరం అవుతుంది. సో మనం లేజర్ ట్రీట్మెంట్ చేయటానికైనా మనకి ఆ వ్యూ రెటీనాని మనం ఏదైతే కంటిపాప ద్వారా చూడాలి, ఆ కంటిపాప ద్వారా చూసేదానికి మధ్యలో శుక్లం అడ్డం వస్తుంది. మనకి శుక్లం గనక పూర్తిగా ముదిరి ఉంటే మనం కంటి నరం చూడడానికి కూడా వీలవ్వదు, అండ్ లేజర్ అలాంటి చికిత్సలు చేయడానికి కూడా వీలవ్వదు. అందువల్ల ఒకవేళ ఇవన్నీ కండిషన్స్ ఉండి శుక్లం ముదిరింది అంటే మాత్రం ముందు శుక్లం తీయించుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్. సో షుగర్ బీపీ కంట్రోల్లో లేకుండా ఉన్నప్పుడు శుక్లం చేయటం అనేది కొంచెం రిస్కీ అండి. కొంతమందిలో షుగరు హెచ్చుతగ్గులు అవుతూ ఉంటుంది. అంటే ఇవాళ చూస్తే 110 ఉంటుంది, రేపు చూస్తే 160కి వెళ్తుంది, ఎల్లుండి చూస్తే 250, మళ్ళీ అవతల ఎల్లుండి చూస్తే 150, అలా ఫ్లక్చువేషన్స్ ఉంటే మాత్రం చాలా రిస్కీగా ఉంటుంది. ఆ ఫ్లక్చువేషన్స్ లేకుండా స్టేబుల్ గా ఒకటే షుగరు ఒక 10 అటు ఇటు ఉండి మెయింటైన్ అవుతూ ఉంది అంటే మాత్రం వాళ్లలో కొంత షుగరు ఎక్కువ మోతాదులో ఉన్న కొంత మేరకు, అంటే సపోజ్ నార్మల్ ఒక 140 అనుకోండి, ఒక 160 అట్లాగా ఉన్నా అది స్టేబుల్ గా ఉంటే మాత్రం శుక్లం ఆపరేషన్ చేయడానికి వీలవుతుంది. అలా కాకుండా హెచ్చు తగ్గులు బాగా, హెచ్చు తగ్గులు లేదు బీపీ అయినా సేమ్ అలాగే ఉంటుంది, షుగర్ అయినా అంతే, హెచ్చు తగ్గులు అనేవి బాగా ఉంటే మాత్రం ఆపరేషన్ చేయడానికి వీలవ్వదు. దాన్ని ఇంజక్షన్ ద్వారా, ఇన్సులిన్ ఇంజక్షన్ ద్వారా లేదా యాంటీ హైపర్గ్లైసీమిక్ డ్రగ్స్ ద్వారా ముందు వాటిని కంట్రోల్ చేసి కొంత నియంత్రణలోకి తెచ్చాక అప్పుడు శుక్లం ఆపరేషన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం. ఇంకొకటి ఏంటంటే షుగర్ అన్కంట్రోలబుల్ గా ఉందనుకోండి, షుగర్ చాలా ఎక్కువగా ఉన్న వాళ్లలో శుక్లం ఆపరేషన్ అయిపోయాక కంటికి ఇన్ఫెక్షన్ వచ్చేటువంటి రేటు చాలా హైగా ఉంటుంది బికాస్ ఆఫ్ హై షుగర్స్ ఇన్ ద బ్లడ్. బ్లడ్ లో షుగర్ ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అనేది ఎక్కువగా వచ్చేందుకు, అంటే కన్ను కట్టుకోవడం అంటే హీలింగ్ అంటారు కదా, హీలింగ్ ప్రాసెస్ అనేది మెయిన్ గా డిలే అవుతుంది. సో దానివల్ల ఏంటంటే కన్ను ఇన్ఫెక్షన్ కి ప్రోన్ అయిపోతుంది. సో ఇన్ఫెక్షన్స్ వచ్చేటువంటి రిస్క్ కొంచెం ఎక్కువగా ఉంటుంది షుగర్ కంట్రోల్లో లేకపోతే. సో ఈ కారణం చేత కూడా షుగర్ బీపీ అనేది నియంత్రణలోకి తెచ్చి శుక్లం ఆపరేషన్ చేయించుకోవడం అనేది చాలా ముఖ్యం.
1: చాలా చాలా ధన్యవాదాలు డాక్టర్ స్వప్న గారు, నమస్కారం అండి.
0: నమస్కారం, థ్యాంక్ యూ.
2: మీరు ఇంతవరకు వయోధికుల్లో వచ్చే దృష్టి లోపాలు, తీసుకోవలసిన జాగ్రత్తల గురించి ప్రముఖ నేత్ర వైద్య నిపుణులు డాక్టర్ ఇండ్ల స్వప్న గారితో పరిచయం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

చిత్రగీతం విన్నారు. జీవనలహరి కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిల్మ్ గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా విన్నర్ ఈ చిత్రానికి యాజ్ ఇన్ నిజార్ సంజన గానం చేసిన అనంత శ్రీరామ్ గీతం, థమన్ ఎస్ఎస్ సంగీతం.

0: కార్యక్రమంలో. తర్వాత విక్రమ్, సుచిత్ర, కార్తీక్ గానం చేసిన పాట మల్లన్న చిత్రం నుంచి.
1: Uh-uh.

0: మల్లన్నా, నీ స్టైలే చూసి థ్రిల్ అయినా, నా అందం చూసి నీ మనసులో బెంగైనా చింబెట్టేనా.
1: నీ అందం వల్ల కాదు, నీ హింస వల్ల చిత్తైనా, నీ చేతికి మాత్రం చిక్కుతానా. జగమే మాయన్నాడా వేమన్నా, ప్రేమే లేదన్నాడి మల్లన్నా.

చిత్రతరంగిణి మీరు ఇంతవరకు విన్నారు ఆకాశవాణి. సమయం 1:20 కావస్తోంది. మరి కొంచెం సేపట్లో ప్రాంతీయ వార్తలు వింటారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది బొక్కసం సరిత. ముందుగా ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ధి, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు.

0: కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాజధానిలో నిర్మాణంలో ఉన్న ఎమ్మెల్యే ఎమ్మెల్సీ భవన సముదాయాలను అధికారులతో కలిసి మంత్రి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ అమరావతి రాజధాని నిర్మాణం కోసం భూమి ఇచ్చిన రైతులకు ఫ్లాట్ల కేటాయింపును పూర్తిగా లాటరీ విధానం ద్వారానే పారదర్శకంగా నిర్వహించామని తెలిపారు. ప్రజాప్రతినిధుల భవనాల నిర్మాణాలను పూర్తి చేసి త్వరలో అందుబాటులోనికి తీసుకువస్తామని మంత్రి తెలియజేస్తూ
1: అధికారుల కోసం 4026 భవనాలు కన్స్ట్రక్షన్ లో ఉన్నాయి. అందులో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలకి 12 టవర్లు. ఇవాళ యాక్చువల్ గా ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీ టవర్ చుట్టూ వచ్చాం. ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. ఎమ్మెల్యేలది అయితే ఒక వారంలో హ్యాండ్ ఓవర్ చేస్తామన్నారు. ఎమ్మెల్సీది కూడా బహుశా ఇంకొక 15 రోజులు 20 రోజులు, అంటే ఓన్లీ కబోర్డ్ వర్క్ జరుగుతుంది, మొత్తం అయిపోయింది. అది కూడా హ్యాండ్ ఓవర్ చేస్తారు. ఐఏఎస్ ఆఫీసర్లకు కావచ్చు, ఐపీఎస్ ఆఫీసర్లకు కావచ్చు, మినిస్టర్లకు కావచ్చు, బంగాళాలు కూడా ఫైనల్ స్టేజ్ వచ్చినాయి. ఇవన్నీ వాటిని కూడా ఈ మంత్ ఎన్ని కొన్ని ఇస్తామన్నారు, నెక్స్ట్ మంత్ ఎన్ని కొన్ని ఇస్తాం. ఈ గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ డి ఆ భవనాలు కూడా ఫైనల్ స్టేజ్ కి వచ్చినాయి. ఇవన్నీ అవగానే జీఏడీకి హ్యాండ్ ఓవర్ చేస్తాం, వాళ్ళు అధికారులకి అలాట్ చేయడం జరుగుతుంది.
0: రాష్ట్రంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో ప్రైవేటు వైద్య దంత కళాశాల సంఘ ప్రతినిధులు, వైద్య విద్య నిపుణులతో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో మంత్రి ఈరోజు పాల్గొన్నారు. వైద్య విద్యలో ఆధునిక సాంకేతికత వినియోగం, విద్యార్థులకు మెరుగైన శిక్షణ, ఆసుపత్రుల్లో నాణ్యమైన వైద్య సేవల అందుబాటు, మౌలిక సదుపాయాల అభివృద్ది వంటి అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి సత్యకుమార్ మాట్లాడుతూ వైద్య విద్యార్థులకు అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా శిక్షణ అందేలా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. ప్రభుత్వం ప్రైవేటు వైద్య కళాశాలలో సమన్వయంతో పనిచేస్తే వైద్య రంగంలో మరింత పురోగతి సాధించవచ్చని మంత్రి అభిప్రాయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని రాష్ట రవాణా శాఖ మంత్రి మండిపల్లి రామ్ప్రసాద్ రెడ్డి ఈరోజు ఒక ప్రకటనలో వెల్లడించారు. డీలర్ వద్ద తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన వాహనానికి 24 గంటల్లోనే శాశ్వత రిజిస్ట్రేషన్, వాహన నెంబర్ కేటాయింపు పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. నిర్దేశిత గడువులో అధికారులు స్పందించకపోయినా దరఖాస్తుల ఆమోదం పొందే విధానాన్ని కూడా అమలు చేస్తున్నామని పేర్కొన్నారు. సెలవు రోజుల్లో కూడా ఆన్లైన్ ద్వారా ఆమోద ప్రక్రియ కొనసాగుతుందని చెప్పారు. రాష్టవ్యాప్తంగా అపరిష్కృతంగా ఉన్న వాహన రిజిస్ట్రేషన్ల సమస్యను పరిష్కరించేందుకు ఈ కొత్త విధానం ఉపయోగపడుతుందని, త్వరలోనే ఈ విధానాన్ని రాష్టవ్యాప్తంగా అమలు చేయనున్నట్లు మంత్రి రామ్ప్రసాద్ రెడ్డి తెలిపారు. రాష్ట్రం నుండి ఉత్తరాది రాష్ట్రాలకు రైలు అనుసంధానం కోసం ఏర్పాటు చేసిన కాకినాడ హిస్సార్ కొత్త రెగ్యులర్ రైలు సర్వీసును కాకినాడ పార్లమెంటు సభ్యులు ఉదయ్ శ్రీనివాస్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రయాణికుల నుండి వచ్చిన విజ్ఞప్తులను దృష్టిలో ఉంచుకుని ఇప్పటి వరకు వారానికి ఒకసారి మాత్రమే నడుస్తున్న కాకినాడ హిస్సార్ రైలును రెగ్యులర్ సర్వీసుగా మార్చినట్లు తెలిపారు. దీని ద్వారా సుదూర ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యం మెరుగుపడటంతో పాటు ప్రయాణికులకు మరింత సౌలభ్యం కలుగుతుందని పేర్కొంటూ
2: నుంచి హర్యానాకి రెగ్యులర్ ట్రైన్ ని లాంచ్ చేయడం జరిగింది. ఎప్పటి నుంచో ఈ రెగ్యులరైజేషన్ కోసం కాకినాడ ప్రజలందరూ ఎదురు చూస్తున్నారు. సుమారు 56 గంటలు కంటిన్యూస్ ట్రైన్, అంటే 2705 కిలోమీటర్లు ప్రయాణించే ట్రైన్ ఇది. ఆల్రెడీ మనం కాకినాడ నుంచి లింగంపల్లికి కానివ్వండి, కాకినాడ పోర్టు, రాజమండ్రి కానివ్వండి, మొన్న మైసూర్కి లాంచ్ చేసాం, ఈ రోజు హిసార్కి లాంచ్ చేసాం. ఇలాగా కాకినాడలో ప్రజలకు అందరికీ ఉపయోగపడేలాగా, ట్రావెల్ ప్యాసింజర్స్ అందరూ వినియోగించుకునేలాగా కొత్త ట్రైన్స్ అన్ని వస్తా ఉన్నాయి.
0: పార్వతీపురం మన్యం జిల్లా సాలూరులో జరిగిన హనుమాన్ జయంతి వేడుకల్లో రాష్ట గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి ఈరోజు పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. సాలూరులోని అభయ ఆంజనేయ స్వామి ఆలయాన్ని సందర్శించిన మంత్రి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి సంధ్యారాణి మాట్లాడుతూ ఆధ్యాత్మికత మానసిక ప్రశాంతతను, ధైర్యాన్ని ఇస్తుందని పేర్కొన్నారు. రాష్ట ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని ఆంజనేయ స్వామిని ప్రార్థించినట్లు తెలిపారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రోత్సహించే దిశగా ప్రభుత్వం చర్యలు చేపడుతోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు.

0: ఇందులో భాగంగా రాష్టంలోని బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్లో జెట్ స్క్రీ రైడ్స్ వాటర్ స్పోర్ట్స్ సేవలను ఈరోజు ప్రారంభించనున్నట్లు ఒక ప్రకటనలో తెలిపారు. సూర్యలంక బీచ్ అభివృద్దిపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించిందని తెలిపారు. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ స్వదేశీ దర్శన్ 2.0 పథకం కింద 9 కోట్ల రూపాయలకు పైగా నిధులు మంజూరయ్యాయని వెల్లడించారు. అంతర్జాతీయ ప్రమాణాలతో బీచ్ను అభివృద్ది చేసి బ్లూ ఫ్లాగ్ సర్టిఫికేషన్ సాధించే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి అవకాశాలను విస్తరించేందుకు తీసుకువచ్చిన వికసిత్ భారత్ రోజ్గార్ మరియు ఆజీవికా మిషన్ గ్రామీణ చట్టం 2025 బీబీజీ రామ్జీ అమలుకు కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ను జారీ చేసింది. ఈ చట్టం జులై 1వ తేదీ నుండి దేశవ్యాప్తంగా అమల్లోనికి రానుంది. ఇప్పటి వరకు అమల్లో ఉన్న ఎంఎన్ఆర్ ఈజీఏ స్థానంలో ఈ కొత్త చట్టం అమల్లోనికి రానుంది. ప్రతి ఆర్థిక సంవత్సరంలో గ్రామీణ కుటుంబాలకు 125 రోజుల వేతన ఉపాధికి ఈ చట్టం హామీ ఇస్తుందని కేంద్ర గ్రామీణాభివృద్ది మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ పథకం అమలుకు ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో 95,692 కోట్ల రూపాయలు కేటాయించామని పేర్కొంది. ఉపాధి హామీని 100 రోజుల నుండి 125 రోజులకు పెంచడం దీని ప్రధాన లక్ష్యంగా ప్రభుత్వం తెలిపింది. శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని 2 ఆరోగ్య కేంద్రాలు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ నుండి జాతీయ నాణ్యతా ధృవీకరణ పత్రాలను పొందాయని జిల్లా కలెక్టర్ హిమాంశు శుక్లా తెలిపారు. జిల్లాలోని చేజర్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, నెల్లూరు నగర పరిధిలోని వేదాయపాలెం పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఈ ప్రతిష్టాత్మక గుర్తింపును పొందాయని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా 5 ఆసుపత్రులకు ఈ గుర్తింపు లభించగా అందులో జిల్లాకు చెందిన 2 ఆరోగ్య కేంద్రాలు ఎంపిక కావడం హర్షణీయమన్నారు. ప్రతి ప్రభుత్వ పథకం అర్హులందరికీ చేరేలా స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామం సచివాలయాలు సమన్వయంతో పనిచేయాలని విశాఖపట్నం జిల్లా కలెక్టర్ ఎం అభిషిక్త్ కిషోర్ అధికారులకు సూచించారు. స్వర్ణ వార్డు, స్వర్ణ గ్రామాల ద్వారా అందుతున్న సేవల పురోగతి, ఎన్నికల వార్డుల మ్యాపింగ్, మనమిత్ర శిక్షణ కార్యక్రమాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులతో విశాఖ కలెక్టర్ కార్యాలయం నుండి దృశ్య మాధ్యమం విధానంలో ఆయన ఈరోజు సమీక్షించారు. అలాగే మత్స్యకార లబ్దిదారులు, ఈకేవైసీ ప్రక్రియ, P4 బంగారు కుటుంబాల అనుసంధానం, కౌశలం పరీక్షలు, ఉద్యోగ మేళాల నిర్వహణ, ఆధార్ ప్రత్యేక శిబిరాల ఏర్పాటు వంటి కార్యక్రమాలపై కలెక్టర్ అధికారులకు దిశానిర్దేశం చేశారు. ప్రజలకు వేగవంతమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు కృషి చేయాలని కలెక్టర్ సూచించారు. కృష్ణానది యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ ఈరోజు మధ్యాహ్నం సమావేశం కానుంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల తాగునీటి అవసరాలపై నిర్ణయం కోసం ఈ సమావేశాన్ని బోర్డు ఏర్పాటు చేసింది. హైదరాబాద్ జలసౌదాలో జరిగే ఈ సమావేశంలో త్రిసభ్య కమిటీ కార్యదర్శి సతీష్, ఆంధ్రప్రదేశ్ ఇంజనీర్ ఇన్ చీఫ్ నరసింహమూర్తి, తెలంగాణ ఇంజనీర్ ఇన్ చీఫ్ రమేష్ పాల్గొంటారు. మే నెలాఖరు వరకు సాగర్ కుడి కాల్వ నుండి 10 TMCలు కావాలని ఆంధ్రప్రదేశ్ తెలిపింది. జులై వరకు శ్రీశైలం నుండి 5, సాగర్ నుండి 13 TMCలు కావాలని తెలంగాణ తెలిపింది. దీంతో 2 రాష్ట్రాల తాగునీటి అవసరాలపై చర్చించి కమిటీ ఈరోజు నిర్ణయం తీసుకోనుంది. రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయని రాష్ట పట్టణాభివృద్ది శాఖ మంత్రి పొంగూరు నారాయణ తెలిపారు. రాష్టంలో వైద్య విద్యాభివృద్ది, నాణ్యమైన వైద్య సేవల విస్తరణకు ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను 24 గంటల్లో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని రవాణా శాఖ మంత్రి ఎం రామ్ప్రసాద్ రెడ్డి వెల్లడించారు. రాష్ట్రంలో సాహస పర్యాటకాన్ని ప్రభుత్వం ప్రోత్సహిస్తోందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుండి ప్రాంతీయ వార్తలు వింటారు.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: వనితావాణి స్త్రీల కార్యక్రమం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2,500 రూపాయల ప్రీమియం తో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది, లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి, హర్ పల్ ఆప్కే సాథ్.
2: హలో
3: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
2: మళ్ళీ
3: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే. మీ పార్సల్ లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
4: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
2: సార్, అంత డబ్బు?
4: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
2: సార్, 2 లక్షలు?
5: ఏమైంది నాన్న?
2: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
4: అరే,
2: కట్ చేసావా?
5: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
2: మోసమా?
5: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
2: డబ్బుని పోగొట్టుకుంటారు.
4: ఆర్బీఐ అంటుంది.
6: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: వనితావాణి శ్రోతలకు నమస్కారం. ఈనాటి వనితావాణి కార్యక్రమంలో వేసవి కాలంలో మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయ కార్యక్రమం వింటారు. డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు, నమస్కారం అండి.
7: నమస్కారం.
0: మేడం, మీరు విజయవాడలో ప్రముఖ స్త్రీ ప్రసూతి వైద్య నిపుణులుగా వైద్య సేవలు అందిస్తున్నారు కదా మేడం. ముఖ్యంగా వేసవిలో, అసలు వేసవి అంటేనే చాలా మంది భయపడిపోతారు మేడం. అలాంటిది ఈ వేసవి కాలంలో అన్ని వయసుల మహిళలు ఎలాంటి ఆరోగ్య జాగ్రత్తలు పాటించాలంటారు? అంటే యుక్త వయసు యువతులు మొదలుకొని వయోధిక మహిళల వరకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?
7: అవును, అసలు వేసవి అంటేనే భయపడిపోతూ ఉంటాము. ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు చాలా ఎక్కువ అవుతాయి. ఏప్రిల్, మే, జూన్ 15వ తారీఖు వరకు కూడా, ఋతుపవనాలు వచ్చే వరకు కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమం 45-46 కూడా వెళ్ళే అవకాశం ఉంటుంది. పైగా వాతావరణంలో తేమ శాతం ఎక్కువ ఉంటుంది, అంటే హ్యూమిడిటీ. ఈ రెండింటి వలన కూడా, ఈ హై టెంపరేచరు, హ్యూమిడిటీ వలన కూడా మహిళలు, పిల్లలే కాదు, అందరూ, మొత్తం జనాభా అంతా కూడా చాలా ఆరోగ్యపరమైన సమస్యలు ఎదుర్కొంటారు. సో ఇకపోతే మహిళలు దగ్గరికి వచ్చేసరికి యుక్త వయసు మహిళలు ఏంటంటే వాళ్ళకి కాలేజెస్ ఉంటాయి, కోచింగ్ సెంటర్స్కి వెళ్తూ ఉండాలి, తర్వాత జాబ్ పరంగా తిరుగుతూ ఉండాలి. సో వీళ్ళు ఏంటంటే ఎక్కువ ఉష్ణోగ్రతకి వీళ్ళు ఎక్స్పోజ్ అయ్యే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు ఏంటంటే సాధ్యమైనంత వరకు పొద్దున 11 కానించి సాయంకాలం 4-5 వరకు కూడా బయటికి రాకుండా, ఆఫీస్కి వెళ్తే ఆఫీస్లోనో లేకపోతే స్కూల్సో కాలేజ్ అక్కడే ఉండి వాళ్ళు పని చూసుకోవాలి. మెయిన్గా ఏంటంటే వేసవి కాలంలో వచ్చే ఆరోగ్య సమస్యలు మెయిన్గా డీహైడ్రేషన్ వల్ల వస్తాయి. అంటే శరీరంలో నీటి శాతం తగ్గిపోవటం వల్ల డీహైడ్రేషన్ వస్తుంది. డీహైడ్రేషను, తర్వాత వాళ్ళకి చర్మ సంబంధితమైన ర్యాషెస్, స్కిన్ ర్యాషెస్ వస్తాయి ఈ సన్లైట్కి ఎక్కువ ఎక్స్పోజ్ అయిన వాళ్ళకి. తర్వాత ఏమో వాళ్ళకి యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా ఎక్కువగా ఉంటాయి. ఎందుకంటే నీళ్ళు తాగినప్పుడు ఏంటంటే బాడీలో యూరిన్ ఎక్కువ ప్రొడ్యూస్ అవ్వకుండా యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది. వీటన్నిటి నుంచి తప్పుకోవాలని నేను చెప్పినట్టు 11 నుంచి 5 వరకు అసలు బయటకు వెళ్లకుండా ఉంటే, ఒకవేళ తప్పనిసరిగా వెళ్లాల్సి వస్తే కనుక టోపీ, తర్వాత అంబ్రెల్లా ఒకటి గొడుగు తీసుకెళ్ళాలి, తర్వాత SPF ఉన్న సన్ స్క్రీన్ లోషన్స్ యూజ్ చేయాలి. ముఖ్యంగా ఎప్పుడు గుర్తుంచుకుని మంచినీళ్ళు తాగుతూ ఉండాలి. మంచినీళ్ళు ఏంటంటే రోజుకి 3 నుంచి 4 లీటర్ల నీళ్ళు తాగాలి. ఇదే కాక వాళ్ళు ఆహార పరంగా కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మంచినీళ్ళు, కొబ్బరి నీళ్ళు, మజ్జిగ, బార్లీ వాటర్ ఇలాంటివి తీసుకోవాలి. తర్వాత వీళ్ళు ఏంటంటే ఈ పనిలో పడి సరిగ్గా తినరు, లేకపోతే ఎక్కడెక్కడో బయట ఆహారం తింటా ఉంటారు, అవన్నీ తగ్గించుకోవాలి.
0: మంచినీళ్ళు అనగానే ఎక్కువగా మేడం ఈ యుక్త వయసు మహిళలు అంటే యువతులు ఈ కూల్ డ్రింక్స్ తాగడం, ఐస్ క్రీమ్ తినడం ఇలాంటివి చేస్తూ ఉంటారు.
7: అస్సలు ఆ వాటి జోలికి వెళ్లకుండా ఉంటే బెటర్. అదేంటంటే తాత్కాలిక ఉపశమనం కల్పిస్తుంది కానీ ఇట్ ఈస్ నాట్ ద సొల్యూషన్. మెయిన్గా వాటరు, తర్వాత బటర్ మిల్క్, తర్వాత కోకోనట్ వాటరు, బార్లీ నీళ్లు ఇట్లాంటివి తాగుతుంది, నిమ్మకాయ రసం. మళ్ళనేమో వాళ్ళు ఆహారంలో కూడా బయట ఫుడ్ తినకుండా ఉంటే బెటర్. ఎక్కువగా ఫ్రూట్స్, ఫ్రూట్స్ కూడా ఎక్కువగా నీటి శాతం ఉన్న ఫ్రూట్స్, అంటే మనకిప్పుడు పుచ్చకాయలు, కర్బూజా, కీరదోసకాయలు ఇట్లాంటివి ఉంటాయి కదా, సపోటాలు, తాటి ముంజలు ఇలాంటివన్నీ తీసుకోవాలి. ఆ తర్వాత కూరలు అవి కూడా దుంప కూరలు కాకుండా, వీళ్ళు దుంప కూరలు అనేవి చలికాలంలో బాగుంటుంది తీసుకుంటే. వీళ్ళు ఎక్కువగా బీర, సొర, నీటి శాతం ఎక్కువగా ఉన్న కూరగాయలు, తర్వాత ఆకుకూరలు తీసుకోవాలి. బయట ఫుడ్ అవాయిడ్ చేయాలి, స్పైసీ ఫుడ్ తినకూడదు, బిర్యానీలు, పులావులు వీటి జోలికి వెళ్ళకూడదు. తర్వాత ఎక్కువ ఫ్రైస్ తినకుండా పులుసులు, పాలుపోసిన కూరలు, పెరుగుచారు, మజ్జిగ ఇలాంటివి తీసుకుంటూ ఉంటే వీళ్ళలో ఆ డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది. స్కిన్ ర్యాషెస్ రాకుండా ఉండాలంటే నేను చెప్పినట్టు సన్స్క్రీన్ లోషన్ రాసుకోవాలి. ఆ టైంలో హైయెస్ట్ టెంపరేచర్, డే టెంపరేచర్ ఉండే టైంలో 11-4 బయట తిరగకుండా ఉండాలి.
0: సూర్యకాంతి వల్ల, ఆ సూర్యరశ్మి వల్ల చర్మం
7: కమిలిపోకుండా తీసుకోవాలి. తర్వాత యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా ఇంకొక జాగ్రత్త ఏంటంటే హైజీన్, పర్సనల్ హైజీన్ చాలా ఇంపార్టెంట్. చెమట ఎక్కువ వస్తూ ఉంటుంది ఈ టైంలో, సో కనీసం రోజుకి 2 సార్లు స్నానం చేయాలి. స్నానం చేసినప్పుడల్లా లో దుస్తులు కూడా మార్చుకోవాలి. అదే చెమటకాయలు అవి వస్తుంటే కనుక దానికి మెడికేటెడ్ పౌడర్స్ ఉంటాయి, అవి వాడాల్సి వస్తుంది. హైజీన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, వెజనల్ ఇన్ఫెక్షన్స్ బారిన పడకుండా, తర్వాత చంకల్లో సెగ్గడ్లు, గడ్డలు వస్తాయి అవన్నీ బారిన పడకుండా ఉండాలంటే పర్సనల్ హైజీన్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్.
0: యువతులు చెప్పారు కదా డాక్టర్ గారు, మరి గర్భిణీలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి డాక్టర్ గారు?
7: గర్భిణీలకి చాలా కష్టం ఈ వేసవి కాలంలో. వాళ్ళు పిల్లల్లాగానే కూడా గర్భిణీ స్త్రీలు ఎక్కువగా వడదెబ్బ బారిన పడే అవకాశం ఉంటుంది. సో వీళ్ళు కూడా ఏంటంటే ఆ టైంలో బయట తిరగకుండా ఉండటం, ఎక్కువగా వాటర్ తాగటం, ఎక్కువగా లిక్విడ్ ఉన్న కూరగాయలు కానీ ఏదైనా అవి తీసుకోవటం, తర్వాత ఎక్కువసేపు నిలబడకుండా ఉండాలి. నిలబడితే ఏంటంటే ఈ సీజన్లో పోస్చురల్ హైపోటెన్షన్ అంటాం, అంటే కళ్ళు తిరగటం, బీపీ డ్రాప్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ శాతం నిలబడకుండా ఉండటం, ఆ మధ్యాహ్న సమయంలో ఎక్కువసేపు విశ్రాంతి తీసుకోవటం, తర్వాత బీపీ, షుగరు ఉన్నాయో లేవో అని ఎప్పటికప్పుడు చెక్ చేయించుకుంటూ ఉంటాం. వాళ్ళకి ఏమైనా తలనొప్పి వచ్చినా, వాంతులు వచ్చినా, లేదంటే ఇంకేదైనా గందరగోళంగా ఉన్నా వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి. అలాగే బాలింతలు కూడా ఇట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటూ ఉండాలి. బాలింతలు ఏంటంటే తమ పిల్లల్ని కూడా, నవజాత శిశువులను కూడా అబ్జర్వ్ చేసుకుంటూ ఉండాలి, వాళ్ళు డీహైడ్రేషన్ బారిన పడుతున్నారా లేదా అని చెప్పి చూసుకుంటూ ఉండాలి.
0: గర్భిణీలు ద్రవ పదార్థాలు అంటే ఈ బార్లీ నీళ్లు, రాగి జావా ఇలాంటివి ఎక్కువ
7: తీసుకోవచ్చు. రాగి జావా, బార్లీ, తర్వాత సగ్గుబియ్యం జావా, కొబ్బరి నీళ్లు ఇవన్నీ కూడా తీసుకోవాలి. ఫ్రూట్స్లో కూడా నేను చెప్పాను కదా నీటి శాతం అధికంగా ఉండే పళ్ళు ఏంటంటే పుచ్చకాయలు, కర్బూజా ఇలాంటివి తీసుకుంటూ ఉండాలి. ఆకుకూరలు అవి తీసుకోవాలి. తర్వాత బయట ఫుడ్ తినకూడదు వీళ్ళు. ఎక్కువగా వాటర్ తాగుతూ ఉంటే వీళ్ళు దే ఆర్ మోర్ ససెప్టబుల్ ఫర్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ ప్రెగ్నెంట్ లేడీస్. అవి కూడా అవాయిడ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి.
0: అయితే డాక్టర్ గారు, ఇప్పుడు షుగర్, బీపీ ఉన్న మహిళలు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు?
7: బీపీ, షుగర్ ఉన్న మహిళలు ఏంటంటే వాళ్ళకి యాక్చువల్గా ఆ బీపీ టాబ్లెట్లు టైంకి వేసుకోవటం, టైంకి ఆహారం తీసుకోవటం, తర్వాత షుగరు వాళ్ళు ఏంటంటే ఈ ఫ్రూట్స్ అన్నీ కూడా కొంచెం స్వీట్ ఫ్రూట్స్ కదా, అలా కాకుండా షుగర్ శాతం ఎక్కువగా ఉన్నవాళ్ళు, బ్లడ్ గ్లూకోజ్ లెవెల్స్ ఎక్కువ ఉన్నవాళ్ళు ఏంటంటే మరీ స్వీట్గా ఉన్న ఫ్రూట్స్ అంటే మామిడికాయ, మామిడి పళ్ళు అట్లాంటివి తినకుండా ఉంటే మంచిది. వాళ్ళకి ఏంటంటే ఆప్షన్ నారింజకాయ, సిట్రస్ ఫ్రూట్స్ ఆర్ ద బెస్ట్ ఆప్షన్ ఫర్ సచ్ పీపుల్. అండ్ వీళ్ళు టైంకి మందులు వేసుకోవాలి, టైంకి ఫుడ్ తీసుకోవాలి. ఈవెన్ ప్రెగ్నెంట్ లేడీస్ అందరూ కూడా కొంచెం కొంచెం మితంగా ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి వేసవి కాలంలో, ఎందుకంటే పొట్టంతా మనం తీసుకునే ద్రవ పదార్థాలతో నిండిపోతుంది. సో సాలిడ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోవాలి. సో కొంచెం కొంచెం ఆహారం ఎక్కువసార్లు తీసుకోవాలి,
0: ఒకేసారి కాకుండా.
7: తర్వాత బీపీ ఉన్నాళ్ళు, ఈ వేసవికాలం చెమట ఎక్కువ వస్తుంది కదా, కొంచెం ఉప్పు వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగుదాం, లేదంటే అట్లా కాకుండా బీపీ, షుగర్లు ఉన్నాళ్ళు వాటిని చూసుకోవాలి. ఉప్పు వేసుకుని నిమ్మకాయ నీళ్ళు తాగటం అది కాదు,
0: మజ్జిగలో కానీ నిమ్మరసం
7: వేసుకోకుండా ఉంటేనే బెటర్. కొంతవరకే సాల్ట్ రిస్ట్రిక్షన్ కొంచెం.
0: అసలు వడదెబ్బ అంటే ఏంటి డాక్టర్ గారు?
7: వడదెబ్బ అంటే హీట్ స్ట్రోక్. యాక్చువల్గా చెప్పాలంటే ఇదేంటంటే శరీరం తన థర్మోరెగ్యులేటరీ మెకానిజం ఆఫ్ ద బాడీ ఈజ్ ఎఫెక్టెడ్ అనమాట. దీని మెయిన్ లక్షణాలు ఏంటి, ఎక్కువ అధిక శాతం ఉష్ణోగ్రతకి ఎక్కువసేపు కనుక వీళ్ళు ఎక్స్పోజ్ అయితే వడదెబ్బ కొడుతుంది. ఎక్కువగా ససెప్టబుల్ పీపుల్ ఎవరంటే మెయిన్గా చిన్నపిల్లలు, గర్భిణీ స్త్రీలు, వృద్ధాప్యంలో వాళ్ళు. దీని లక్షణాలు ఏంటంటే బాగా హై టెంపరేచర్ వస్తుంది, 104 degrees ఫారెన్హీట్ కూడా వస్తుంది. తర్వాత చెమట పట్టదు, వీళ్ళకి అదొక రకమైన గందరగోళంలో ఉంటారు. అంటే ఏం తోసినట్టు అలా ఉంటారు. తర్వాత వాంతులు అవుతూ ఉంటాయి. పసిపిల్లల్లో ఎలా మనం తెలుసుకోవాలంటే వాళ్ళు ఏడుస్తున్నా కన్నీళ్ళు రావు, యూరిన్ సరిగ్గా, యూరిన్ 6 గంటల తర్వాత కూడా యూరిన్ అవుట్పుట్ ఉండదు. ఇవన్నీ కూడా ఈ వడదెబ్బ లక్షణాలు. వడదెబ్బ కనుక తగిలినట్టు అనుమానం వస్తే మనం ఆ మనిషిని వెంటనే చల్లని గదిలోకి తీసుకెళ్ళి, మరీ చల్ల మామూలుగా చల్లని గదిలోకి తీసుకెళ్ళాలి, తడిగుడ్డతోటి ఒళ్ళు తుడవాలి, వాటర్ అది ఇవ్వాలి. తర్వాత వాళ్ళకేంటంటే ఆరగా ఆరగా నీళ్ళు ఇస్తూ ఉండాలి. నీళ్ళు ఇస్తూ ఉండి మరీ ఎక్కువ

0: ఫ్రిడ్జ్ అంత చల్లపడవు కానీ సరిపడినంత చల్లగా ఉంటాయి. అట్లాంటి మట్టి కుండల వాడకం పెరిగితే బాగుంటుంది.
1: అలాగే బయట నుంచి రాగానే అమ్మో నాకు బాగా చెమట పట్టేసింది, ముందు ఏసీ ఆన్ చేసి ఏసీ గదిలోకి వెళ్ళిపోదాం అనుకుంటారు, అది కూడా మంచిదంటారా?
0: అట్లాంటి పనులు చేస్తే కూడా వడదెబ్బ కొడుతుంది. గబాల్ హై, యూఆర్ ఎక్స్పోజింగ్ యువర్ సెల్ఫ్ టు వెరీ హై టెంపరేచర్ అండ్ దెన్ వెరీ లో టెంపరేచర్, అట్లా కూడా జరగకూడదు. ఏదైనా సాధారణ స్థితిలోకి రావాలి.
1: డాక్టర్ గారు, అసలు ఈ వేసవి కాలంలో ఇంటి వాతావరణం ఎలా ఉండాలంటారు?
0: వేసవి కాలంలో ఇంటి వాతావరణం ఎలా ఉండాలంటే క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. గాలి ముందు నుంచి వెనక్కి పక్కల నుంచి వెళుతూ ప్రసరణ జరుగుతూ ఉండాలి, అది క్రాస్ వెంటిలేషన్ అంటాం. ఎక్కువగా ఏంటంటే కర్టెన్స్ వేస్తాం కదా, కర్టెన్స్ కూడా పల్సటి కర్టెన్స్, కాటన్ కర్టెన్స్ వాడాలి. తర్వాత వంటింట్లో తప్పనిసరిగా ఎగ్జాస్ట్ ఫ్యాన్ ఉండాలి. కిచెన్లో ఏంటంటే మధ్యాహ్నం పూట వంట మానేయాలి. మహిళలు ఐదర్ పొద్దున్నే చేసుకోవాలి, లేదంటే సాయంకాలం పూట చేసుకోవాలి, అంతేగాని ఆ వేడిలో వంట చేయకూడదు.
1: అంటే ఒక పక్క స్టవ్ వేడి, ఒక పక్క వాతావరణం వేడి.
0: అవును, అందరికీ ఏసీలు కూలర్లు ఉండకపోవచ్చు. అవి లేని వాళ్ళు ఏంటంటే మనకి వెనకటి రోజుల్లో ఇప్పుడు కూడా వస్తున్నాయి వట్టివేళ్ళ తడకలు అంటారు, ఆ వట్టివేళ్ళ తడకలు కట్టుకుని అప్పుడప్పుడు వాటిని తడుపుతూ ఉంటే కనుక చాలా మంచి గాలి వస్తుంది. తర్వాత పసిపిల్లలకి ఏంటంటే ఏసీ కూలర్లు వాటి దగ్గర పెట్టకుండా వాళ్ళని పొడుకోబెడతాం కదా, పొడుకోబెట్టిన ఉయ్యాల మీద చక్కగా గుడ్డ అప్పుడప్పుడు ఆరగారగా గుడ్డ తడిపి టవల్ లాంటి తడిపేసేసి ఒక ముప్పాతికి వంతు కప్పేసి ఉంచితే చక్కగా వాళ్ళకి మంచి చల్లని గాలి వస్తుంది పసిపిల్లలకి.
1: ఈ తరువాణి అంటారు కదా డాక్టర్ గారు, తీసుకుంటే మంచిది అంటారు?
0: మంచిదేనండి, అది యాక్చువల్గా ఫర్మెంటెడ్ ఇది ఉంటుంది, ప్రోబయోటిక్స్ కూడా ఉంటాయి, చాలా మంచిది. తర్వాత మనం వేసవికాలం ఇంటి వాతావరణం అనుకున్నాం కదా, బట్టలు కూడా చూసారా, నాకు చాలా ఆశ్చర్యం వేస్తుంది, కొందరు సిల్క్ బట్టలు వేసుకుని తిరుగుతూ ఉంటారు, అది మంచిది కాదు. వేసవికాలంలో లైట్ కలర్డ్ క్లోత్స్, తర్వాత వదులుగా ఉండే బట్టలు, పల్చని వస్త్రాలు, ముఖ్యంగా కాటన్ వస్త్రాలు అవి ధరిస్తే మంచిది, హాయిగా ఉంటుంది, అంత చల్లగా ఉంటాయి. అట్లాంటివే వేసుకోవాలి.
1: కాటన్ దుస్తులు ఒంటికి మెత్తగా ఉంటాయి,
0: వదులుగా ఉంటాయి. తర్వాత మెయిన్గా లో దుస్తులు కూడా కాటన్ దుస్తులు వేసుకోవాలి. కింద వేసుకునే ప్యాంట్స్ కానీ ఏమైనా కానీ వదులుగా ఉండేటట్టు వేసుకుంటే ఆ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, తర్వాత అక్కడ కింద వచ్చే ఇన్ఫెక్షన్స్, ర్యాషెస్ అవి రాకుండా ఉంటాయి. ఎక్కువ శాతం ఫంగల్ ఇన్ఫెక్షన్స్ వస్తాయి సమ్మర్లో.
1: ఇంకా మహిళలకు ఈ ఆరోగ్యం పట్ల తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కొన్ని సూచనలు ఇవ్వండి డాక్టర్ గారు.
0: వేసవి కాలం అన్నది ప్రతి సంవత్సరం కూడా ఒక ఛాలెంజ్ లాంటిది, ముఖ్యంగా మహిళలకు, వృద్ధులకు, పసిపిల్లలకు, గర్భిణీ స్త్రీలకు. మన తెలుగు రాష్ట్రాల్లో చూస్తే ప్రతి సంవత్సరం సమ్మర్ ఈజ్ ఏ ఛాలెంజ్ ఫర్ అస్. అయినా కానీ మనం వీ హ్యావ్ టు గెట్ త్రూ ఇట్. యాక్చువల్గా చెప్పాలంటే ఈ సమ్మర్లో మనం ఏ పని చేయకుండా ఆగదు, కాకపోతే కొన్ని జాగ్రత్తలు నేను చెప్పాను కదా, ఆ టైంలో బయటకు వెళ్ళకుండా ఉండటం, ఇంటిలో మార్పులు చేసుకోవటం, ఆహారంలో మార్పులు చేసుకోవటం, ఏం తినాలో ఏం తినకూడదు అని చెప్పి మైండ్ఫుల్నెస్ తోటి ఉండటం, ఇవన్నీ పాటించి కొంచెం డిసిప్లిన్, సెల్ఫ్ డిసిప్లిన్ తోటి ఉంటే కనుక సమ్మర్ని ఈజీగా మనం దాటగలుగుతాం. సమ్మర్లో మనం ఎంజాయ్ చేయగలిగినవి కూడా ఉంటాయి, ముఖ్యంగా మల్లెపూలు ఆ సీజన్లో తప్పించి రావు. తర్వాత మామిడి పళ్ళు, షుగర్ పేషెంట్లు వాళ్ళు తప్పించి మామిడి పళ్ళు చక్కగా తినొచ్చు, వాటిని ఎంజాయ్ చేయొచ్చు, ఆ సీజన్లో వస్తాయి. నేననేది ఏంటంటే ప్రకృతి కొన్ని కష్టాలు ఇస్తుంది, కొన్ని ప్లెజర్స్ కూడా ఇస్తుంది. కష్టాలని మనం మైండ్ఫుల్నెస్ తోటి అధిగమిస్తూ ప్లెజర్స్ ఏదైతే ఇస్తే దాన్ని ఎంజాయ్ చేస్తుంటే కనుక తగిన జాగ్రత్తలు తీసుకుంటే చక్కగా అందరూ కూడా, మహిళలు కానీ, వృద్ధులు కానీ, గర్భిణీ స్త్రీలు కానీ, పసిపిల్లలు కానీ, ఎవరైనా సరే సమ్మర్ని చక్కగా దాటొచ్చు వేసవికాలాన్ని.
1: మల్లెపూలు అనేది వాసనకే కాకుండా శరీరానికి పెట్టుకోవడం వల్ల శరీరానికి కూడా చలవ చేస్తుంది అంటారు డాక్టర్, నిజమే అంటారా?
0: నిజమే నిజమే, వాసన పరంగానే కాదు శరీరానికి కూడా చలవ చేస్తుంది జాజి పూలు, మల్లెపూలు. తర్వాత మామిడి పండు చూడండి, అందులో గ్లూకోజ్ ఉంటుంది కదా, షుగరు, దానికి మనకి శక్తి ఇస్తుంది కదా, వైటమిన్ సి ఉంటుంది, వైటమిన్ ఏ ఉంటుంది, నీటి శాతం ఉంటుంది. తర్వాత తాటి ముంజలు చూడండి, తాటి ముంజల్లో చక్క నీరు ఉంటుంది, అవన్నీ కూడా మనకి ఈ సీజన్లోనే వస్తాయి. అవన్నీ కూడా మనం ఎంజాయ్ చేయాలి. మనం అవాయిడ్ చేయవలసింది బయట ఆహారం అవాయిడ్ చేయాలి, బయటికి వెళ్ళటం అవాయిడ్ చేయాలి, గబాలిన ప్యాకేజ్డ్ ఫుడ్స్ కూడా అవాయిడ్ చేయాలి. ఈ ప్యాకేజ్డ్ ఫుడ్స్లో ఈ ఫిజ్ డ్రింక్స్ అంటాం కదా, జ్యూసెస్ అని, తర్వాత ఈ రకరకాల సోడాలని, అవన్నీ కూడా అవాయిడ్ చేసేసి న్యాచురల్గా వచ్చేవి తీసుకుంటే మంచిది. మజ్జిగ బార్లీ వాటరు, తాటి ముంజలు ఇలాంటివి తీసుకుంటే ఆహారం మంచిది.
1: వాటర్ కారిపోతుంది దాంట్లోంచి,
0: అవును
1: వాటర్ దాంట్లో.
0: అవును అవును,
1: చాలా మంచి విషయాలు చెప్పారు డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారు. వేసవి అనగానే భయపడకుండా మీరు చెప్పినట్లు ఇన్ని విషయాలు మంచి విషయాలు పాటిస్తూ ఆరోగ్యం పట్ల శ్రద్ధ తీసుకుంటే మనం వేసవిని అధిగమించవచ్చు అని మంచి విషయాలు తెలియజేశారు. ధన్యవాదాలు. నమస్కారం అండి.
0: నమస్కారం.

0: మీరింతవరకు వేసవి కాలంలో మహిళలు ఆరోగ్యం పట్ల తీసుకోవలసిన జాగ్రత్తల గురించి డాక్టర్ వెల్లంకి శ్రీదేవి గారితో పరిచయం విన్నారు.
1: హలో
2: రాజేష్ గారు, పోలీస్ స్టేషన్ నుండి మాట్లాడుతున్నాను.
1: మళ్ళీ
2: మీరు డిజిటల్ అరెస్ట్ లో ఉన్నారు, వేరే గదిలోకి వెళ్ళండి. ఒక్కరే మీ పార్సల్లో డ్రగ్స్ దొరికాయి, చాలా కాలం లోపలే ఉంటారు.
3: 10 లక్షలు ఇవ్వండి, బతికిపోతారు.
1: సార్ అంత డబ్బా?
3: ఒక లింక్ పంపాము, ఇప్పుడే ప్రాసెసింగ్ కోసం 2 లక్షలు పంపండి, మిగిలింది తర్వాత.
1: సార్ 2 లక్షలు?
4: ఏమైంది నాన్న?
1: అమ్మా, ఇతను అంటున్నాడు నా పార్సల్ లో డ్రగ్స్ దొరికాయట.
2: అరే
1: కట్ చేసావా?
4: కంగారు పడకండి నాన్న, డిజిటల్ అరెస్ట్ అనేది ఏదీ లేదు, ఇదంతా మోసం.
1: మోసమా?
4: పోలీస్, బ్యాంక్, ఆర్బీఐ వంటి వాటి పేర్లతో వస్తున్న సైబర్ నేరగాళ్ల ఫోన్ లేదా వీడియో కాల్ తో జాగ్రత్తగా ఉండండి. వాటికి ఎలాంటి డబ్బు పంపకండి. ఇంకా వెంటనే పోలీసులకి రిపోర్ట్ చేయండి. ఒకవేళ తెలివిగా మసులుకోకుంటే
1: డబ్బుని పోగొట్టుకుంటారు.
3: ఆర్బీఐ అంటుంది,
5: విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి.
0: కార్యక్రమంలో ఇప్పుడు లలిత గీతం వినండి.

మీరింతవరకు లలితగీతం విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు అప్సైక్లింగ్ గురించి విశేషాలు వింటారు. అప్సైక్లింగా, అదేంటి, కొత్తగా ఉంది అనుకుంటున్నారా? అదేం లేదండి. మనలో చాలా మంది రాత్రి అన్నం మిగిలితే పొద్దున్నే పులిహోరో ఫ్రైడ్ రైసో చేసేస్తాం. అన్నం కదా అని గబుక్కున పారేలేం. కానీ మిగిలిన వస్తువుల విషయంలో అలా ఆలోచిస్తున్నామా? ఇది అందరూ ఒక్కసారి ఆలోచించవలసిన విషయమే. అవసరం ఉన్నా లేకపోయినా ఎడాపెడా కొనటం, వృధాగా పడేయటం ఇప్పుడు అలవాటుగా ఫ్యాషన్గా మారిందంటున్నారు నిపుణులు. మనం కొనే వస్తువుల్లో 99% ఆ నెలలోగా చెత్తలోకి చేరుతున్నాయని మనందరికీ కూడా అనుభవంతో ఎరుకే. 50 ఏళ్ల క్రితంతో పోలిస్తే చాలా అంశాల్లో వ్యక్తిగత వినిమయం ఎన్నో రెట్లు పెరిగిందని అధ్యయన నిపుణులు చెప్తున్నారు. అందుకే భూమాతకు ఈ చెత్త భారం తగ్గించాలంటే రీసైక్లింగ్ కన్నా ముందు అప్సైక్లింగ్ గురించి ఒకసారి తెలుసుకోమని నిపుణుల సలహా. అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? ఎప్పటికప్పుడు కొత్త డిజైన్లలో దుస్తులు వస్తుంటే పాతవి మొహం ఒత్తేస్తాయి, బీరువా పట్టదు, ఏం చేస్తామని తీసే అవతల పడేటమే. అలాగే ఉద్యోగంలో చేరగానే కొనుక్కున్న కొత్త మోటార్ సైకిల్ పాతదైపోతుంది, కానీ పారే బుద్ధవదు. కొన్నాళ్లపాటు వాకిట్లోనే ఓ మూల దుమ్ము కొట్టుకుపోయి తుప్పు పట్టి చివరికి అది చెత్తలోకే చేరుతుంది. కాదంటారా? ప్రపంచవ్యాప్తంగా ఏటా టన్నుల కోట్ల చెత్త తయారవుతోందంటే మరి ఇలా చేస్తుంటే ఎలా కాకుండా ఉంటుంది? పనికిరాని చెత్తే గాని దాన్ని లెక్కలేయాలంటారా? లెక్కవేయక తప్పని పరిస్థితిలో ఉంది ఇప్పుడు ప్రపంచం. ఈ చెత్తంతా చెత్తకుప్పల్లో చేరి నీటిని, నేలని, పరిసరాల్ని కలుషితం చేస్తూ భూమికి మోయలేని భారంగా మారుతోందన్నది మొదటి కారణం. ఆయా వస్తువుల తయారీలో వెలువడిన కర్బన వాయువులు కాలుష్యాన్ని, తద్వారా భూతాపాన్ని పెంచుతున్నాయనేది రెండో సత్యం. ఈ రెండూ కలిసి మన ఆరోగ్యాల మీద చూపుతున్న ప్రభావం అన్నిటికన్నా ముఖ్యమైనది, తీవ్రంగా పరిగణిస్తున్నది. ఈ ప్రభావాన్ని తగ్గించే ప్రక్రియల్లో రీసైక్లింగ్ ఒకటైతే అప్సైక్లింగ్ ఇంకొకటి. ఈ అప్సైక్లింగ్ అంటే ఏంటంటారా? రీసైక్లింగ్ అంటే మనందరికీ తెలిసిందే, వాడిపారేసిన ప్లాస్టిక్ కవర్లను సేకరించి వాటిని రీసైకిల్ చేసి రోడ్లు వేయడానికి, పూల కుండీలు, ఇటుకలు ఇలాంటి వేర్వేరు వస్తువులు తయారు చేసుకోవడానికి వాడుతున్నారనేది ఇప్పుడు మనందరికీ తెలిసిన విషయమే. అలా కాకుండా వస్తువు భాగాలను విడదీసి పాడు చేయకుండా దానికి సృజనాత్మకంగా మరిన్ని హంగులద్ది మరింత విలువైన కొత్త వస్తువులా చేయడాన్ని అప్సైక్లింగ్ అంటారు.

అంటే ఉదాహరణకి మన ఇంట్లో ఉన్న పట్టు చీరని కొన్నాళ్లు కట్టాక విసుకొస్తుంది. దాన్ని అలాగే ఉంచి చెత్తలో పడేసే బదులు పిల్లలకు చక్కని డ్రెస్ కుట్టించో, కిటికీలకు అందంగా కర్టెన్లాగా కుట్టో, లేకపోతే సోఫాకి కవర్లాగా కుట్టో, లేకపోతే టేబుల్స్ కి పైన కవర్లాగానో, ఇలా దాన్ని కొత్త హంగులతో అందంగా తీర్చిదిద్దటాన్ని అప్సైక్లింగ్ అంటారు. ఇలా ఏ వస్తువునైనా మరింత మెరుగ్గా మార్చి కొన్నాళ్లు వాడుకుని ఇంకా అసలు పనికిరాదనుకున్నప్పుడే దాన్ని రీసైక్లింగ్ చేయొచ్చన్నమాట. అందుకనే ఇప్పుడు చాలా మంది యువత పనికిరాదు అని మూలన పడేయకుండా పాత వాటికి కొత్త రంగులు కొత్త హంగులు అద్ది నూతనత్వాన్ని నూతన శోభను జోడిస్తున్నారు. మరి మనం కూడా మన ఇంట్లో ఉన్న వస్తువులని, అంటే పాత వస్తువుల్ని, పనికిరాని వాటిని చెత్తలో పడేయకుండా వీలైనంత వరకు వాటికి కొత్త జీవకళను అందిద్దాం. దీని ద్వారా వాయు కాలుష్యాన్ని, భూతాపాన్ని కొంతవరకైనా తగ్గించడానికి ఆస్కారం ఉంటుందనేది నిపుణుల సలహా. మీరింతవరకు అప్సైక్లింగ్ గురించి విశేషాలు విన్నారు. కార్యక్రమంలో చివరిగా లలిత గీతం వినండి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు శ్రోతలకు ఒక గమనిక. ఈ మధ్యాహ్నం 3:05 నుండి 3:55 వరకు డిఆర్ఎం ట్రాన్స్మిటర్పై ట్రాన్స్మిషన్ కొనసాగుతోంది. కాబట్టి ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు డిఆర్ఎం రేడియోలో మాత్రమే ప్రసారమవుతాయి, సాధారణ రేడియోలో ప్రసారం కావు. న్యూస్ ఆన్ ఎయిర్ యాప్లో యథావిధిగా ప్రైమరీ ఛానల్ కార్యక్రమాలు ప్రసారమవుతాయి. గమనిక విన్నారు.

ఇప్పుడు టీమ్ టైం కార్యక్రమంలో హిందీ చిత్ర గీతాలు వింటారు. కార్యక్రమంలో ముందుగా వినబోతున్న పాటను లక్కీ అలీ, సునిధి చౌహాన్ గానం చేసిన పాట సుర్ చిత్రం నుంచి.

ఆల్కా యాగ్నిక్ సోను నిగమ్ గానం విన్నారు. చోరీ చోరీ చుప్కే చుప్కే చిత్రం నుంచి. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాటను అభిజిత్ సౌమ్యారావు గానం చేసిన పాట ధూమ్ చిత్రం నుంచి.

తేరా చెహరా నుంచి అద్నాన్ సమీ గానం విన్నారు కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాటను కేజే యేసుదాస్ గానం చేశారు చిత్సోరు చిత్రం నుంచి.

కళంక్ చిత్రం నుంచి శ్రేయ ఘోషల్ గానం విన్నారు కార్యక్రమంలో. తర్వాత వినబోతున్న పాట బద్రీనాథ్ కి దుల్హనియ, ఈ చిత్రం నుంచి అర్జిత్ సింగ్ గానం చేసిన పాట.

టీన్ టైమ్ కార్యక్రమంలో చివరిగా మీరు విన్న ఆ పాట ఏ జవాని హై దేవాని చిత్రం నుంచి విన్నారు. టీన్ టైమ్ కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఇప్పుడు యువలయ కార్యక్రమం క్విజ్ ప్రశ్నల కార్యక్రమం తెలుసు కదా. మరి అడగబోయే ప్రశ్నలకు సమాధానాలను పంపించండి 0866-248-8812 రెండు ఈ నంబర్కి వాట్సాప్ మెసేజ్ చేయండి. మరైతే కార్యక్రమంలో మొట్టమొదటి ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న ఏంటంటే 1954 ప్రచురితమైన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? ఇదండి ప్రశ్న, మొదటి ప్రశ్న. 1954 ప్రచురితమైన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు? ప్రశ్న విన్నారు కదా, సమాధానం పంపించండి 0866-248-8812 0866-248-8812 ఈ నంబర్కి మెసేజ్ చేయండి. ప్రశ్న మరొకసారి, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు?

ఒక్కడు చిత్రం నుంచి పాట విన్నారు కదా. మరి ముందుగా ఇవలయ్య కార్యక్రమానికి అందరికీ స్వాగతం అండి. గుడ్ ఈవినింగ్. అయితే మరి కార్యక్రమంలో మొదటి ప్రశ్న, ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరు అని అడిగిన ప్రశ్నకు సమాధానం పంపించారు నల్గొండ జిల్లా చిత్రయాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి, కృష్ణమ్మ, మధు, శ్రీవాణి, నెహాన్, రవి, రాధిక, త్రిలోక్, నవీన్, సౌమ్య, శ్రీరామ్దాసు, కృపాచారి, అనిత, సాయి వర్షిత్, సాయి రిక్విత్ పంపించారు. రైట్ ఆన్సర్ పంపించారండి మీరు. తర్వాత సరైన సమాధానం పంపించారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ, నెల్లూరు, హర్నాథపురం నుంచి. తర్వాత విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఓకే. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి, అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి, అనంతపురం నుంచి అనురాధ గారు పంపించారు. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత నాగమణి ఒంగోలు నుంచి పంపించారు. అలాగే ఎవరంటే హరినాథ్ బాబు, హర్ష, సాయినగర్, అనంతపురం నుంచి పంపించారు. ఓకే అండి, మీరు రైట్ ఆన్సర్. తర్వాత విజయ్, కైలాష్, సాయి, శ్రీనివాస్, పవన్, కృతిక, మారుతినగర్, అనంతపురం నుంచి. తర్వాత పండ లలిత, దేవి, శ్రీధర్ బాబు, సునీత, నగరం మండలం బాపట్ల జిల్లా నుంచి. తర్వాత పిఎస్ లక్ష్మి గారు ఒంగోలు నుంచి, మల్లికార్జున, అభిరామ్, కేశవ నగర్, ధర్మవరం నుంచి పంపించారు. మీరందరూ రైట్ ఆన్సర్ పంపించారండి. ఆ తర్వాత నంద్యాల నుంచి రామచంద్ర, సువర్ణ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత పెడన జోగానందరావు కాలనీ నుంచి అప్పలరాజు గారు. తర్వాత కె రవీంద్రారెడ్డి సర్వేపల్లి నుంచి. తర్వాత సోమనాథం జనార్దన్ రావు గారు, తాటిపర్తి గ్రామం నెల్లూరు జిల్లా నుంచి. నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య, శారద. తర్వాత కాసుల పద్మ గుంటూరు నుంచి, సుబ్రహ్మణి పెత్తనపల్లి కర్ణాటక నుంచి, వేదాంతం జానకి శ్రీనివాస్ మచిలీపట్నం నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత ఆర్ఎన్వీఎన్ మూర్తి, శ్రీదేవి, రావిపాటి సత్యనారాయణ, లక్ష్మీ, సౌమ్య, ఎడ్లపల్లి లీలా మహాలక్ష్మి, గీతికా సిరి, గహన, స్నిగ్ధ, లక్కవరం, ఏలూరు జిల్లా నుంచి రైట్ ఆన్సర్. తర్వాత భూమిదేని లక్ష్మీనారాయణ, కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తు నుంచి. గనగలూరు రామకృష్ణారెడ్డి గారు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్ పంపించారు. తర్వాత రమేష్ దొంతి, గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి పంపించారు. ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత వైసీహెచ్ డేవిడ్ పంపించారు, దొనకొండ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి, నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి. తర్వాత చిలుక నారాయణ, అనసూయ, యమున, జానకంపేట నిజామాబాద్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత పాలెం పోలయ్య, ఆలగడ్డ నంద్యాల జిల్లా, నెల్లూరు జిల్లా నుంచి వినయ్ కుమార్. తర్వాత రామకృష్ణయ్య గారు, అహోబిలం వెంకటేశ్వర్లు, లక్ష్మీ గారు, నరేంద్రారెడ్డి, మస్తాన్ బాషా, కార్పెంటర్, బుచ్చిరెడ్డిపాలెం నుంచి. తర్వాత గోరుగుంట్ల నుంచి ముంతా పెద్దన్న, రాపూర్ నుంచి నారాయణ, పెంచులయ్య, సూర్యపల్లి నుంచి శశిరెడ్డి, చిన్నప్ప, డోకుపర్తి శివప్రసాద్, తుమ్మలచెర్ల గోపీనాథ్, బండారి శంకరయ్య, వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ప్రభా చీరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ జిల్లా ఎవరంటే ఉమ్మెడ నుంచి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహభాను జైనుద్దీన్ పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా సుబ్బారెడ్డిపల్లె గ్రామం నుంచి ప్రియా శ్రీనివాస్ రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే ఎన్ పార్థసారథి, భరత్ నగర్ సిద్దిపేట నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్, వీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత బతిని రవికుమార్, వజ్రపు కొట్టూరు, శ్రీకాకుళం నుంచి పంపించారు. ఓకే అండి. తర్వాత ఎల్లా సుబ్బారావు గారు ఆత్మకూరు నుంచి పంపించారు. తర్వాత
అనంతపురం జిల్లా పెదవడుగూరు గ్రామం నుంచి చౌదరి జనార్దన కుసుమ లలిత మనోజ్ చౌదరి వీరందరూ రైట్ ఆన్సర్. ఆ తర్వాత డాక్టర్ కేవీ రావు గారు తణుకు నుంచి మీది. ఓకే, మీరు రాసింది సమాధానం మీది రాంగ్ ఆన్సర్ అండి. కేవీ రావు గారు మీ ఆన్సర్ రాంగ్ ఆన్సర్. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఎం కొండారెడ్డి సిద్ధవట్టం మండలం కడప జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే రంగారెడ్డి జిల్లా ఏకలవ్య నగర్ నుంచి బిజిలి వెంకటేష్ శ్యామల సియోన నాగటిపండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. తర్వాత నాగార్జున లక్ష్మి వడియంపేట అనంతపూర్ డిస్టిక్ నుంచి పంపించారు. ఓకే అండి, రైట్ ఆన్సర్. నిజామాబాద్ వీక్లీ బజార్ నుంచి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే ఎవరు మన్మథరావు శోభారాణి ఉదయవంశీ హారిక రాజవోలు రాజ మహేంద్రవరం తూర్పుగోదావరి జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే పూజారి ధనుంజయ ఇస్మాయిల్ జాకిర్బాయ్ నరేందర్ రెడ్డి బుగ్గయ్య అన్నం వెంకటేష్ అన్నం నాగభూషణ సిండికేట్ నగర్ పెద్దమ్మగుడి దగ్గర నుంచి అనంతపురం జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీలవంచ గ్రామం నుంచి వేముల పరశురాములు పద్మ రైట్ ఆన్సర్ అండి. తర్వాత రఘువీర్ సింగ్ సుగుణాభాయి రాధామున్నా ఏలూరు నుంచి ఇంకా సరైన సమాధానం మధుసూదన్ రెడ్డి గారు పాపిన్నపాల్యం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, తర్వాత శ్రీరామారావు అపరాజిత పెనమలూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఫణిరాజు నెల్లూరు నుంచి దొడ్డిపాట్ల కోటేశ్వరరావు గారు అతుల్ నుంచి వీరందరూ రైట్ ఆన్సర్. తర్వాత మనోజ్ నెల్లూరు నుంచి పంపించారు. అలాగే ఎవరంటే హినమడుగు నుంచి రామకృష్ణయ్య సుభాష్ని శ్రీ విష్ణు కైలాష్ మనోజ్ తనోజ్ వీరందరూ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం ప్రతాప్ గారు ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నాగేంద్రప్ప ఉడేవు మొలకల్మూరు తాలూకు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత సైనిక్పురి కాలనీ హైదరాబాద్ నుంచి మీరు ఆన్సర్ పంపించారా? మీరు ఆన్సర్ పంపించలేదు. ఓకేనా అండి, పంపించారా ఆన్సర్? లేదు కదా, ఓన్లీ పేర్లు పంపించారు. ఓకే సరే. తర్వాత తర్వాత ఎవరంటే హంపాపురం గ్రామం చిరంజీవి నాగభూషణ వగ్గా శివయ్య ముంతా పెద్దన్న వీరు ఆన్సర్ని పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే విజయ శేఖర్ టీచర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారు వీరు రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత భద్రాద్రి కొత్తగూడెం జిల్లా రాంపురం నుంచి కట్ల సతీష్ సుమలత సంతోష్ కుమార్ నిత్య సంతోష్ని రైట్ ఆన్సర్. తర్వాత హైదరాబాద్ ఎక్కడి నుంచి బౌరంపేట అండి, అక్కడి నుంచి సంతోష్ సుప్రియ పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎవరు అంటే తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారు మీ ఆన్సర్. మీది ఆన్సర్ రాంగ్ ఆన్సర్ అండి. ఎవరంటే కృష్ణ ప్రసాద్ కొమ్ము గూడెం తాడేపల్లిగూడెం నుంచి పంపించారు, మీది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు కుంచి రామమూర్తి కుంచివానిపేట నుంచి రైట్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం గారు మీది కూడా రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మీది రాంగ్ ఆన్సర్. ఎవరంటే భోగనాథుని వెంకటేశ్వరరావు గారు మార్టూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మీ ఆన్సర్ ఎందుకు చదవలేదు? ఎవరు షేక్ మెహబూబ్ సుభాని గారు మీ ఆన్సర్ రైట్ ఆన్సర్ అని చెప్పాను కదా. ఓకేనా. తర్వాత ఇస్మాయిల్ బాయ్ సయ్యద్ జాకీర్ బాయ్ మొహమ్మద్ రఫీ బాయ్ మంగళం పూరి ప్రకాష్ కాదర్ బాషా బాయ్ ఎఫ్ఎంఎస్ సర్దార్ బాయ్ కిరాణా షాప్ సుధాకర్ నెల్లూరు జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే, మరి ఇవ్వండి సమాధానాలు. ఇంతవరకు అడిగిన ప్రశ్నకు 1954 ప్రచురితమైన ద ఫస్ట్ అండ్ లాస్ట్ ఫ్రీడమ్ గ్రంథ రచయిత ఎవరని అడిగిన ప్రశ్నకు సరైన సమాధానం జిడ్డు కృష్ణమూర్తి అండి. మరి ఈ గ్రంథం యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే సత్యాన్ని ఏ గురువు ద్వారానో లేదా మతం ద్వారానో కాకుండా కేవలం స్వీయ అవగాహన ద్వారా మాత్రమే
తెలుసుకోగలమని కృష్ణమూర్తి గారు ఇందులో వివరించారు. ఓకేనా? మరి ఇదండి మొదటి ప్రశ్న. మరి రెండవ ప్రశ్నలోకి వెళ్ళిపోదాం. ప్రశ్న పెద్దది కానీ ఆన్సర్ అయితే వన్ వర్డే. ఓకేనా? ఏంటంటే 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన అడాల్ఫ్ శాక్స్ కనిపెట్టిన శాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? విన్నారు కదా ప్రశ్న మరొకసారి. 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన అడాల్ఫ్ శాక్స్ కనిపెట్టిన శాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? విన్నారు కదండి? మరి సమాధానం పంపించండి 0866248888 ఈ నంబర్కి.

ప్రశ్న మరొకసారి. సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఓకేనా? ప్రశ్న అర్థమైంది కదా. కొంతమంది సాక్సోఫోన్ వాయిద్యం యొక్క ఇన్వెంటర్ పేరు పంపిస్తున్నారు, అది కాదండి. సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు?

0: ఓకే అండి. 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన అడాల్ఫ్ సాక్స్ కనిపెట్టిన సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఇదండి ప్రశ్న. మరి ప్రశ్నకు సరైన సమాధానం పంపించారు నెల్లూరు జిల్లా ఎనమడుగు నుండి చేబ్రోలు రామకృష్ణయ్య, తర్వాత సుభాషిణి, ఇంకా వారి కుటుంబ సభ్యులు శ్రీ విష్ణు, కైలాష్, మనోజ్, తనోజ్. మీరు రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఎవరు పంపించారంటే రాంగ్ ఆన్సర్ అండి, ఆర్ఎన్విఎన్ మూర్తి శ్రీదేవి, మీది రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు మీరు, మీ పేరు పంపించలేదా? ఓకే, అయితే సమాధానం అయితే రైట్ ఆన్సర్ అండి. మీరు ఎక్కడి నుంచి అనేది పంపించలా. ఆ తర్వాత సరైన సమాధానం పంపించారు ప్రసాద్ గారు, ఎల్ఐసి కాలనీ నెల్లూరు హర్నాథపురం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత రాచర్ల సుబ్రహ్మణ్యం గారు, మీరు కూడా రాంగ్ ఆన్సర్ అండి మీది. ఓకే, ప్రశ్న విన్నారు కదా. సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఓకేనా. తర్వాత కరెక్ట్గా ఆన్సర్ని పంపించారు ఎస్వి సుబ్రహ్మణ్యం గారు పంపించారు. ఇంకా రుద్రాంశ్ అండి, ఎక్కడ దక్షిణ చిరువోలు లంక అవినిగడ్డ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత కొత్తపేట గుంటూరు నుంచి షేక్ మెహబూబ్ సుభాని గారు రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం మండలం నుంచి మీది, మీ ఆన్సర్ కూడా రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత అనంతపురం హౌసింగ్ బోర్డ్ కాలనీ నుంచి టైలర్ రమేష్ గారు, ఓకే అండి, రైట్ ఆన్సర్ పంపించారు. ఆ తర్వాత హర్నాథ్ బాబు హర్ష సాయినగర్ అనంతపురం నుంచి పంపించారు, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత సుమతి ఆత్మకూరు నంద్యాల జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రమేష్ దొంతి గగన్ పెరుమాళ్ళ అనంతపురం నుంచి, ఓకే అండి, రైట్ ఆన్సర్. తర్వాత కృష్ణప్రసాద్ కొమ్ముగూడెం తాడేపల్లి గూడెం వెస్ట్ గోదావరి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఫణిరాజ్ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా సుబ్రహ్మణ్య పెత్తనపల్లి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. శ్యామ్ గారు నెల్లూరు నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత రైట్ ఆన్సర్ తెనాలి నుంచి ఎంవి ప్రసాద్, ఇందిర, రఘురామ్, మౌనిక, త్రిలోక్ రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత లతా సుహాస్ హోస్కోట్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా మల్లికార్జున అభిరామ్ కేశవ నగర్ ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్ అండి. తర్వాత మీరు చీరాల నుంచి పంపించారు ప్రభా గారు, మీది కూడా రాంగ్ ఆన్సర్. మీరు అదే నేనే చెప్పేశాను మీరు పంపించిన సమాధానం అది కాదు కదా. అడాల్ఫ్ సాక్స్ అనేది అనేవారు సాక్సోఫోన్ వాయిద్యాన్ని కనిపెట్టారు, కానీ నా ప్రశ్న అది కాదు కదా. సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? ఓకేనా అండి. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు ఎం ప్రతాప్, ఐటీఐ జంక్షన్ విశాఖపట్నం నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఆశా శ్రీనివాస్ గారు బెంగళూరు నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పండా లలితాదేవి, శ్రీధర్ బాబు, సునీత నగరం మండలం బాపట్ల నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఇంకా ఆన్సర్ని పంపించారు దంపూరు బలరాం రెడ్డి, సుగుణమ్మ, సౌదామిని, వసుంధర, ఎనమడుగు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. ఇంకా మధుసూదన్ రెడ్డి గారు పాపిన్యపాళ్యం నుంచి పంపించారు రాంగ్ ఆన్సర్. తర్వాత రాజన్న సిరిసిల్ల జిల్లా చీరలవంచ నుంచి వేముల పరశురాములు, పద్మ రైట్ ఆన్సర్ అండి. తర్వాత బొమ్మిదేని లక్ష్మీనారాయణ గారు కరీంనగర్ జిల్లా అమ్మనగుర్తి నుంచి రైట్ ఆన్సర్. తర్వాత అనంతపురం నుంచి అనురాధ గారు క్వశ్చన్ అంటున్నారు, ఇప్పటికి చాలాసార్లు చెప్పేశాను క్వశ్చన్, ఓకేనా అండి. సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు? విన్నారు కదా అండి అనురాధ గారు, ఓకేనా. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు నాగేంద్రప్ప ఉడేవు మొలకల్ మూర్తాలకు కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఎవరంటే బతిని రవికుమార్ వజ్రపుకొట్టూరు శ్రీకాకుళం డిస్టిక్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు అంటే బృందావనం పద్మశ్రీ, శ్యామ్, శశాంకు శ్రీవత్స, అచ్యుత హైదరాబాద్ నుంచి పంపించారు. రెండు ప్రశ్నలకు సరైన సమాధానం పంపించారండి, ఓకే, రైట్ ఆన్సర్. తర్వాత నంద్యాల జిల్లా ఉమాపతి నగర్ నుంచి బ్రహ్మయ్య శారద రైట్ ఆన్సర్. తర్వాత ఆత్మకూరు నుంచి ఆదిశేష్ గారు రైట్ ఆన్సర్. తర్వాత ఎన్ పార్థసారథి భరత్ నగర్ సిద్దిపేట నుంచి పంపించారు రైట్ ఆన్సర్, ఓకే. తర్వాత ఎవరు ఎం రామ్మోహన్ రావు గారు సత్యవతి ఇరుసుమండ అంబేద్కర్ కోనసీమ జిల్లా నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత గనగలూరు రామకృష్ణారెడ్డి కర్ణాటక నుంచి రైట్ ఆన్సర్. తర్వాత పావులూరు నుంచి మోహన కృష్ణ గారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత చిలుక నారాయణ అనసూయ యమున జానకంపేట నిజామాబాద్ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి ఎం మురహరి యశోద జానకిరాజు రైట్ ఆన్సర్. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు పాలెం పోలయ్య ఆలగడ్డ నంద్యాల జిల్లా నుంచి అహోబిల వెంకటేశ్వర్లు. మీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి మీది. తర్వాత ఎవరంటే విశాల నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత ఎవరు నందకిషోర్ రెడ్డి భారతి అనంతపూర్ నుంచి పంపించారు. ఓకే రైట్ ఆన్సర్. తర్వాత నల్గొండ జిల్లా చిత్రియాల గ్రామం నుంచి దమ్మోజ్ వెంకటాచారి కృష్ణమ్మ మధు శ్రీవాణి నెహాన్ రవి రాధికా త్రిలోక్ నవీన్ సౌమ్య ఇంకా శ్రీరామదాసు కృపాచారి అనిత సాయి వర్షిత్ సాయి రిక్విత్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్. తర్వాత మిడతల రామమూర్తి ఉరవకొండ నుంచి రైట్ ఆన్సర్. తర్వాత ఏకలవ్య నగర్ నుంచి బిజులి వెంకటేష్ శ్యామల ఆయాన్సి సియోన నాగాటి పండు అశోక్ బాబు శోభన్ బాబు సాయి ప్రకాష్ సుష్మ వీరందరూ కూడా రైట్ ఆన్సర్. ఆ తర్వాత నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్ స్నేహభాను జైనుద్దీన్ రైట్ ఆన్సర్. తర్వాత కుంచి రామమూర్తి గారు కుంచివానపేట నుంచి రాంగ్ ఆన్సర్ అండి మీది. తర్వాత శ్యామ్ గారు నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఓకే. తర్వాత ఎవరు ఆర్ వెంకట సుబ్బయ్య లక్ష్మీదేవి శృతి కందికాయపల్లి నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. రఘుబీర్ సింగ్ సుగుణాభాయి రైట్ ఆన్సర్. తర్వాత అతిలు నుంచి దొడ్డిపట్ల కోటేశ్వరరావు గారు రైట్ ఆన్సర్. తర్వాత భాస్కర్ రావు శ్రీకాకుళం నుంచి రైట్ ఆన్సర్ అండి. మల్లికార్జున అభిరామ్ కేశవనగర్ ధర్మవరం నుంచి రాంగ్ ఆన్సర్. ఓకే. తర్వాత రైట్ ఆన్సర్ని పంపించారు సిండికేట్ నగర్ ఎక్కడి నుంచి పంపించారు పెద్దమ్మ గుడి దగ్గర నుంచి అనంతపురం నుంచి పంపించారు పూజారి ధనుంజయ అన్నం వెంకటేష్ నాగభూషణ ఇస్మాయిల్ వీరందరూ కూడా రైట్ ఆన్సర్ని పంపించారు. ఆ తర్వాత ఎం కొండారెడ్డి సిద్ధవటం నుంచి రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత నెల్లూరు జిల్లా కోవూరు నుంచి బి విజయ్ కుమార్ రెడ్డి గారు రైట్ ఆన్సర్. తర్వాత శ్రీరామారావు అపరాజిత పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత ఎం నరసింహం ఇస్కాన్ సిటీ నెల్లూరు నుంచి పంపించారు రైట్ ఆన్సర్ని. తర్వాత ఎవరంటే పెసరలంక విలేజ్ కొల్లూరు మండలం నుంచి అరవ ధనలక్ష్మి సాంబ శివరావు రాఘవేంద్రరావు రోహిణి భవిన్ శ్రీ విష్ణు గౌరీ ఈశ్విక బాల జశ్వంత్ సాయి వీరందరూ కూడా రైట్ ఆన్సర్ అండి. ఆ తర్వాత అనంతపురం నుంచి మీరు ఆన్సర్ మరి ఇంకా టైప్ చేస్తున్నారు మీరు పంపించింది ఆన్సర్ అయితే కనుక రాంగ్ ఆన్సర్. ఓకేనా. తర్వాత ప్రభా చీరాల నుంచి పంపించారు రైట్ ఆన్సర్ అండి. తర్వాత నాగమణి ఒంగోలు నుంచి పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత మధుసూదన్ రెడ్డి పాపిన్నపాళ్యం నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత భోగనాథుని వెంకటేశ్వరరావు గారు మార్టూర్ నుంచి పంపించారు రైట్ ఆన్సర్. తర్వాత చక్రధర్ మహీధర్ శ్రీధర్ శశిధర్ పెనమలూరు నుంచి రైట్ ఆన్సర్. ఇంకా హరినాథ్ బాబు హర్ష శ్రీనగర్ అనంతపూర్ నుంచి పంపించారు. ఓకే అండి రైట్ ఆన్సర్. తర్వాత వీరు పంపించారు రైట్ ఆన్సర్ని ఇస్మాయిల్ బాయ్ జాకిర్ బాయ్ మహమ్మద్ వీరందరూ కూడా. ఓకే అండి, మీరు మీ పేర్లన్నీ కూడా ఒకసారి చదివి వినిపించేస్తాను. మళ్ళా అవే పేర్లతో మెసేజ్లు పెడుతున్నారు. ఓకే. తర్వాత హంపాపురం గ్రామం నుంచి చిరంజీవి నాగభూషణ వగ్గ శివయ్య ముంత పెద్దన్న వీరందరూ పంపించారు రైట్ ఆన్సర్. ఇంకా తర్వాత రాంగ్ ఆన్సర్ పంపించారు విజయశేఖర్ ఎస్బీఐ కాలనీ నంద్యాల నుంచి పంపించారండి మీది రాంగ్ ఆన్సర్. ఇంకా తర్వాత ఎవరంటే సుబ్బారెడ్డిపల్లి గ్రామం నుంచి ప్రియా శ్రీనివాసరెడ్డి గారు రైట్ ఆన్సర్. ఓకే అండి. మరి రెండవ ప్రశ్నకు సమాధానం 1840వ దశకంలో బెల్జియం దేశస్థుడైన అడాల్ఫ్ సాక్స్ కనిపెట్టిన సాక్సోఫోన్ వాయిద్యాన్ని భారతీయ శాస్త్రీయ సంగీతంలో ప్రవేశపెట్టిన ప్రసిద్ధ కళాకారుడు ఎవరు అనంటే పద్మశ్రీ కదిరి గోపాలనాథ్ గారు. ఓకేనా. ఇదండి రెండవ ప్రశ్నకు సమాధానం. మరి మనకి టైం కూడా అయిపోయింది. ఇది ఇవాళ ఇవలయ్య. తిరిగి రేపటి ఇవలయ్య కార్యక్రమంలో కలుసుకుందాం. ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు.
1: ఆకాశవాణి హిందీ పాఠం. ఈనాటి కార్యక్రమంలో సంధి విచ్ఛేద్ 10వ తరగతికి హిందీ పాఠం వింటారు. ఉపాధ్యాయులు శ్రీ కె కుమారస్వామి, విద్యార్థిని కె భాగ్యశ్రీ. వినండి పదో తరగతికి హిందీ పాఠం సంధి విచ్ఛేద్.
2: నమస్కార్ అధ్యాపక్ జీ.
3: నమస్కార్ భాగ్యశ్రీ, ఆవో బైఠో.
2: ధన్యవాద్ మహోదయ్. ఆజ్ కౌన్సా పాఠ పడాయంగే అధ్యాపక్ జీ?
3: ఆజ్ హమ్ వ్యాకరణ కా పాఠ సంధి విచ్ఛేద్ పడేంగే.
2: ఠీక్ హై అధ్యాపక్ జీ.
3: పాఠ్యాంశ కి చర్చా కర్నే సే పెహలే యే బతావో వర్ణో కే ముఖ్య రూప్ సే కితనే భేద హై. మన వర్ణమాలలోని అక్షరాలు ముఖ్యంగా ఎన్ని రకాలు?
2: అచ్చులు హల్లులు అని రెండు రకాలు.
3: ఠీక్ హై. హిందీ మే ఇన్హే స్వర ఔర్ వ్యంజన్ కహతే హై. హిందీ మే ఆ సే ఔ తక్ 11 స్వర ఔర్ కా సే హా తక్ 33 వ్యంజన వర్ణ హై. ఇన్ దోనో ప్రకార్ కే వర్ణో కే అలావా అనుస్వార్ ఔర్ విసర్గ్ భీ హై జో అయోగవాహ కహలాతే హై. సాధారణతయా ఇన్కో అమ్ ఔర్ అహా కహతే హై.
2: అమ్ అహాను కూడా కల్పుకుంటే హిందీ వర్ణమాలలో మొత్తం 46 అక్షరాలున్నాయి కదండి.
3: అవును. ఇక సంధిని గురించి నేర్చుకుందాం. పరస్పర సంబంధ రక్నే వాలే దో వర్ణోంకే మిలన్ సే జో వికార్ హోతా హై ఉసే సంధి కహతే హై. పరస్పర సంబంధం గల రెండు అక్షరాల కలయికతో జరిగే మార్పును సంధి అంటారు. ఉదాహరణకే లియే రామ్ ప్లస్ ఆలయ్ దోనో మిల్కర్ రామాలయ్. యహా రామ్ శబ్ద్ కే అంత్ మే మ్ ప్లస్ ఆ

లయ విన్యాసం. ఈనాటి కార్యక్రమంలో శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగ వాద్యం వింటారు. తాళం ఆది తాళం.

లైవ్ విన్యాసం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీ దండమూడి రామ్మోహన్ రావు గారి మృదంగం విన్నారు. తాళం ఆది తాళం.

0: ప్రసార వ్యవస్థ
1: దేశవ్యాప్తంగా 255 కేంద్రాలు,
0: 26 భాషల్లో నిరంతరాయంగా ప్రసారాలు,
1: మీడియం వేవ్, షార్ట్ వేవ్, ఎఫ్ఎం బ్యాండ్స్ తో
0: ఆకాశవాణి
1: 99% ప్రజలను చేరుకున్న ప్రియవాణి.

ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఫిలిం గీతాలు వింటారు కార్యక్రమంలో. ముందుగా వినబోతున్న పాటను యాజ్ ఇన్ నిజార్ గానం చేసిన పాట, దేవిశ్రీ ప్రసాద్ సంగీతంలో రామజోగయ్య శాస్త్రి గీతం, చిత్రం పేరు శ్రీమంతుడు.

మైత్రి తరంగిణి ఫిల్మ్ గీతాలు వింటున్నారు. కార్యక్రమంలో తర్వాత వినబోతున్న పాట హేమచంద్ర శ్వేత పాడిన పాట. కలేజా చిత్రం నుంచి సంగీతం మణిశర్మ, రచన రామజోగయ్య శాస్త్రి.

మీరు విన్న ఆ పాట జనతా గ్యారేజ్ చిత్రం నుంచి రఘు దీక్షిత్ పాడారు. ఈ పాటతో చిత్ర తరంగిణి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి.

యువవాణి యువజనుల కార్యక్రమం. ప్రియమైన శ్రోతలకు నమస్కారం. నేడు ఇంటర్నేషనల్ డే ఫర్ ప్లాంట్ హెల్త్ను జరుపుకుంటున్నాం కనుక ఈ రోజు యొక్క ప్రాముఖ్యతను ఇప్పుడు తెలుసుకుందాం. ప్రతి సంవత్సరం మే 12న యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో ఇంటర్నేషనల్ డే ఫర్ ప్లాంట్ హెల్త్ను నిర్వహిస్తారు. ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం ఏమిటంటే మొక్కల ఆరోగ్యం ఎంత ముఖ్యమో ప్రపంచ ప్రజలకు తెలియజేయడం. మనం ఆరోగ్యంగా ఉండాలంటే మంచి ఆహారం చాలా అవసరం. ఆ ఆహారం మనకు పంటల ద్వారా వస్తుంది. పంటలు బాగుండాలంటే మొక్కలు ఆరోగ్యంగా ఉండాలి. అందుకే మొక్కలు బాగుంటేనే మన జీవితం సురక్షితంగా ఉంటుంది. మన జీవితంలో మొక్కల పాత్ర ఎంతో గొప్పది. మనం పీల్చే ఆక్సిజన్ నుంచి తినే ఆహారం వరకు అన్ని మొక్కలపైన ఆధారపడి ఉన్నాయి. చెట్లు లేకపోయినా వర్షాలు ఉండవు, పంటలు పండవు, గాలి శుభ్రంగా ఉండదు, భూమిపై జీవం కొనసాగించడం కూడా చాలా కష్టమవుతుంది. అందుకే ప్రకృతిలో మొక్కలు ఒక అమూల్యమైన వరం. కానీ ప్రస్తుతం కాలుష్యం, వాతావరణ మార్పులు, అడవుల నరికివేత, కొత్త రకాల పురుగులు మరియు వ్యాధుల కారణంగా మొక్కల ఆరోగ్యం ప్రమాదంలో పడుతుంది. ఈ రోజుల్లో రైతులు ఎన్నో సమస్యలను ఎదుర్కొంటున్నారు. పంటలకు వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్ వంటివి వస్తున్నాయి. అలాగే హానికరమైన పురుగులు పంటలను నాశనం చేస్తున్నాయి. ఒక్కసారి పంట దెబ్బతింటే రైతు ఎంతో నష్టపోతాడు. ఆ ప్రభావం దేశ ఆర్థిక వ్యవస్థపై కూడా పడుతుంది. రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది. రైతు పండించిన ఆహారమే ప్రతి ఇంటికి చేరుతుంది. కాబట్టి మొక్కల ఆరోగ్యాన్ని కాపాడటం అంటే రైతును, ఆహారాన్ని, దేశ భవిష్యత్తును కాపాడటమే. మొక్కలు కేవలం ఆహారాన్ని మాత్రమే ఇవ్వవు, అవి పర్యావరణాన్ని కూడా రక్షిస్తాయి. చెట్లు గాలిలోని కార్బన్ డైఆక్సైడ్ను తీసుకొని ఆక్సిజన్ను విడుదల చేస్తాయి. భూమి ఉష్ణోగ్రత పెరగకుండా సహాయపడతాయి. వర్షపాతం సమతుల్యంగా ఉండేందుకు తోడ్పడతాయి. పక్షులు జంతువులకు ఆశ్రయం కల్పిస్తాయి. అంటే ప్రకృతిలో సమతుల్యతను కాపాడే ప్రధాన శక్తి మొక్కలే. ఒక చెట్టు నరికితే కేవలం ఒక మొక్కనే కాదు, ఒక చిన్న జీవన వ్యవస్థను కోల్పోయినట్లే. మొక్కల సంరక్షణ కేవలం రైతుల పని మాత్రమే కాదు, ప్రతి పౌరుడి బాధ్యత కూడా. మన ఇంటి ముందు ఒక మొక్క నాటడం నుంచి మొదలుకొని చెట్లను కాపాడడం వరకు ప్రతి చిన్న పని ప్రకృతికి ఎంతో ఉపయోగపడుతుంది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ అగ్రికల్చర్ అనే భావనపై ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. అంటే ప్రకృతికి హాని కలగకుండా వ్యవసాయం చేయడం. ఈరోజు మంచి పంటలు పండడంతో పాటు భవిష్యత్తులో కూడా భూమి సారం తగ్గకుండా చూసుకుంటూ చేసే వ్యవసాయాన్నే సస్టైనబుల్ అగ్రికల్చర్ అంటారు. గతంలో రైతులు ఎక్కువగా సహజ పద్ధతుల్లోనే వ్యవసాయం చేసేవారు. కానీ కాలక్రమేణా అధిక దిగుబడి కోసం రసాయన ఎరువులు, పురుగుమందుల వినియోగం పెరిగింది. దీంతో మొదట్లో పంటలు బాగా వచ్చినా క్రమంగా భూమి తన సహజ శక్తిని కోల్పోతుంది. నీరు, గాలి కూడా కలుషితం అవుతున్నాయి. కొన్ని సందర్భాల్లో మన ఆరోగ్యంపై కూడా దుష్ప్రభావం పడుతుంది. అందుకే ఇప్పుడు మళ్ళీ సహజ వ్యవసాయ పద్ధతుల వైపు ప్రపంచం దృష్టి మళ్ళుతుంది. సేంద్రియ వ్యవసాయం, పంటల మార్పిడి, నీటి సంరక్షణ వంటి పద్ధతులు సస్టైనబుల్ అగ్రికల్చర్లో ముఖ్యమైన భాగాలు. ఉదాహరణకు ఒకే పంటను పదే పదే పండిస్తే భూమిలోని పోషకాలు తగ్గిపోతాయి. కానీ పంటలను మారుస్తూ సాగు చేస్తే భూమి ఆరోగ్యంగా బాగుంటుంది. అలాగే రసాయన ఎరువులు బదులుగా పశువుల ఎరువు, కంపోస్ట్ వంటి సహజ ఎరువులు ఉపయోగిస్తే పంటలు ఆరోగ్యంగా పెరుగుతాయి. నీటిని ఆదా చేయడం కూడా చాలా అవసరం. ప్రస్తుతం చాలా ప్రాంతాలలో నీటి కొరత పెరుగుతుంది. అందుకే డ్రిప్ ఇరిగేషన్, స్ప్లింకర్ వంటి పద్ధతుల ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంట పండించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలా నీటిని సంరక్షించడం వల్ల భవిష్యత్తులో కూడా వ్యవసాయం కొనసాగుతుంది. సస్టైనబుల్ అగ్రికల్చర్ వల్ల రైతులకు కూడా ఎంతో ప్రయోజనం ఉంటుంది. భూమి సారం ఎక్కువ కాలం నిలుస్తుంది, పంట నాణ్యత మెరుగుపడుతుంది, ఖర్చులు కూడా కొంతవరకు తగ్గుతాయి. ముఖ్యంగా మనకు ఆరోగ్యకరమైన ఆహారం అందుతుంది. ప్రకృతిని కాపాడుతూ వ్యవసాయం చేయడం వల్ల పర్యావరణ సమతుల్యత కూడా నిలబడుతుంది. ఈ విధమైన వ్యవసాయం వల్ల పక్షులు, జంతువులు, చిన్న జీవులు కూడా సురక్షితంగా జీవించగలవు. ఎందుకంటే ప్రకృతిలో ప్రతి జీవి ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉంటుంది. ఈ రోజుల్లో మనం ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలి. నీటిని కూడా వృధా చేయకూడదు. పర్యావరణానికి హాని చేసే చర్యలు తగ్గించాలి. పిల్లల్లో కూడా ప్రకృతి ప్రేమను పెంచాలి. చిన్నప్పటి నుంచే మొక్కలు నాటే అలవాట్లను నేర్పించాలి. పాఠశాలల్లో పర్యావరణంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలి. ఒక చిన్న మొక్కను పెంచడం ద్వారా పిల్లల్లో
బాధ్యత, ప్రేమ, ప్రకృతిపై గౌరవం పెరుగుతుంది. మన భారతదేశంలో కూడా హరితహారం వంటి కార్యక్రమాల ద్వారా చెట్ల పెంపకాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఇవి కేవలం ప్రభుత్వ కార్యక్రమాలు మాత్రమే కాకుండా ప్రజల ఉద్యమాలుగా మారాలి. ప్రతి ఒక్కరూ కనీసం సంవత్సరానికి ఒక్క మొక్కనైనా నాటాలి, అది పెరిగే వరకు సంరక్షించాలి. చివరగా మొక్కలను కాపాడుదాం, చెట్లను పెంచుదాం, పర్యావరణాన్ని రక్షిద్దాం, భూమిని పచ్చగా మార్చుదాం. ఇప్పుడు ఆ చిత్రం నుంచి మిక్కీ జే మేయర్ సంగీతంలో అభయ్, చిత్ర, అంజనా సౌమ్య, సాయి శివాణి పాడిన పాటను విందాం.

యునైటెడ్ నేషన్స్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ ను జరుపుకుంటున్న సందర్భంగా ఈరోజు మరికొన్ని ముఖ్యమైన విషయాలను తెలుసుకుందాం. ప్రపంచవ్యాప్తంగా ప్రతి సంవత్సరం లక్షలాది మంది రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కోల్పోతున్నారు, తీవ్ర గాయాలతో జీవితాంతం బాధపడుతున్నారు. ఈ ప్రమాదాలలో ఎక్కువగా యువత, పిల్లలు, నడిచే పాదచారులు, ద్విచక్ర వాహనదారులే ఉండటం చాలా బాధాకరం. ఈ పరిస్థితిని మార్చేందుకు యునైటెడ్ నేషన్స్ ఆధ్వర్యంలో యుఎన్ గ్లోబల్ రోడ్ సేఫ్టీ వీక్ నిర్వహించబడుతోంది. రోడ్డు భద్రతపై ప్రజల్లో అవగాహన పెంచడం, బాధ్యతాయుతంగా ప్రయాణించే అలవాట్లు పెంపొందించడం ఈ వారోత్సవ ముఖ్య ఉద్దేశం. రోడ్డు ప్రమాదాలు ఒక క్షణంలో జరుగుతాయి, కానీ వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది. కొన్నిసార్లు ఒక కుటుంబం తమ ప్రియమైన వ్యక్తిని కోల్పోతుంది, ఇంకొన్ని సందర్భాల్లో ఒక చిన్న నిర్లక్ష్యం వల్ల ఎన్నో జీవితాలు చీకటిలోకి వెళ్ళిపోతాయి. అందుకే జాగ్రత్తగా నడిపితేనే గమ్యం సురక్షితం అనే భావన ప్రతి ఒక్కరిలో ఉండాలి. ప్రస్తుతం ప్రపంచం వేగంగా పరిగెడుతుంది. సమయం ఆదా చేయాలని, త్వరగా చేరాలని చాలామంది ట్రాఫిక్ నియమాలను పట్టించుకోకుండా వాహనాలు నడుపుతున్నారు. సిగ్నల్ దాటటం, మొబైల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయడం, హెల్మెట్ లేకుండా బైక్ నడపడం, సీట్ బెల్ట్ పెట్టుకోకపోవడం వంటి చిన్న తప్పిదాలే పెద్ద ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ముఖ్యంగా యువతలో వేగంగా వాహనం నడపడం ఫ్యాషన్గా మారుతుంది, కానీ స్పీడ్ కంటే జీవితం ముఖ్యమని గుర్తుంచుకోవాలి. ఈ రోడ్ సేఫ్టీ వీక్ మనకు ఒక మంచి సందేశాన్ని ఇస్తుంది, అదే రోడ్ మీద మన జాగ్రత్తే మన భద్రత. ట్రాఫిక్ నియమాలు మన ప్రాణాలను సురక్షితంగా ఉంచేందుకు రూపొందించబడ్డాయి. ఎరుపు సిగ్నల్ వద్ద ఆగడం, జీబ్రా క్రాసింగ్ వద్ద పాదచారులకు దారి ఇవ్వడం, సరైన లేన్లో ప్రయాణించడం, మద్యం సేవించి డ్రైవింగ్ చేయకపోవడం, ఇవన్నీ ప్రతి పౌరుడి బాధ్యత. ఇప్పుడు మన దేశంలో కూడా రోడ్ భద్రతపై ప్రభుత్వం ఎన్నో కార్యక్రమాలు చేపడుతోంది. కొత్త ట్రాఫిక్ నియమాలు, భారీ జరిమానాలు, అవగాహన ర్యాలీలు, స్కూళ్ళు మరియు కాలేజీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అయినా కూడా ప్రమాదాలు తగ్గాలంటే ప్రజల్లో బాధ్యత పెరగాలి. చట్టం భయంతో కాదు, ప్రాణాల విలువ తెలుసుకుని నియమాలను పాటించాలి. మనలో చాలామంది నాకేం

జాగ్రత్తగా ఉండాలి. రోడ్డు మీద మనం ఒకరి తప్పిదం మరొకరి జీవితాన్ని ప్రభావితం చేయవచ్చు. అందుకే నా భద్రత అందరి భద్రత అనే భావనతో ముందుకు సాగాలి. ఈ వారోత్సవం సందర్భంగా మనమందరం కొన్ని ప్రతిజ్ఞలు చేద్దాం. హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సీట్ బెల్ట్ తప్పక పెట్టుకోవాలి, మొబైల్ ఫోన్ ఉపయోగిస్తూ డ్రైవింగ్ చేయకూడదు, మద్యం సేవించి వాహనం నడపకూడదు, ట్రాఫిక్ నియమాలను గౌరవించాలి. ఒక చిన్న జాగ్రత్త మన ప్రాణాలను కాపాడుతుంది, కాబట్టి ట్రాఫిక్ నియమాలు పాటిస్తూ జాగ్రత్తగా ప్రయాణిద్దాం. ఇప్పుడు పడిపడి లేచే మనసు చిత్రం నుంచి విశాల్ చంద్రశేఖర్ సంగీతంలో అనురాగ్ కుల్కర్ణి పాడిన పాట మీకోసం.

0: ఇదండి ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమం. మరెన్నో విషయాలతో రేపటి యువవాణి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 6 గంటలుగా వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వార్తా ప్రసారం వింటారు ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. వార్తల వివరాలు. రబీ సీజన్ కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఈ ఏడాది 17.67 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా ఇచ్చినప్పటికీ దిగుబడి ఎక్కువగా ఉండడంతో 8 లక్షల టన్నులు అదనంగా కొనుగోలు చేస్తామని వివరించారు. 10% బ్రోకెన్ రైస్ కొనుగోలుకు చర్యలు తీసుకున్నామన్నారు. ఇకపై పీఆర్ 126, 1010 వరి రకాలను సాగు చేయవద్దని రైతులకు విజ్ఞప్తి చేస్తున్నామని, ఎందుకంటే బ్రోకెన్ రైస్ 25% ఉంటే అందులో ఈ రెండు రకాలే 56% వస్తున్నట్టు తేలిందన్నారు. కేంద్రం అదనంగా 2 లక్షల టన్నుల బాయిల్డ్ రైస్ కొనుగోలుకు సైతం ఈ ఏడాది అంగీకరించిందని మంత్రి వివరిస్తూ,
1: 2025-26 ప్రస్తుతం జరుగుతున్న ఈ రబీలో 1,970,000 మెట్రిక్ టన్లు ఈ రోజుకి మేము ధాన్యం కొనుగోలు చేశాం. ఇది గత సంవత్సరం కన్నా పోల్చుకుంటే 18% అదనంగా మేము కొనుగోలు చేశాం ఈ రోజుకి. సో మొట్టమొదటిసారి బాయిల్డ్ రైస్ 2 లక్షల మెట్రిక్ టన్లే కాకుండా 10% బ్రోకెన్ రైస్ కూడా మేము రబీలోనే ప్రారంభించేటట్టు దేశవ్యాప్తంగా ఎక్కడ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ లో మనం ప్రారంభించుకోగలిగాం. 4,600 కోట్ల రూపాయలు 190,000 మంది రైతుల ఖాతాలో జమ చేయడం జరిగింది.
0: రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని రాష్ట పురపాలక పట్టణాభివృద్ది శాఖ మంత్రి పి నారాయణ తెలిపారు. ఇంకా కేవలం 674 మందికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు చేయాల్సి ఉందన్నారు. కేటాయించిన ప్లాట్లలో 89% రిజిస్ట్రేషన్ కూడా పూర్తయిందని మంత్రి వెల్లడించారు. కోర్టు కేసులు, కుటుంబ వివాదాలు ఉన్న వారికి మాత్రమే ప్లాట్ల కేటాయింపు పెండింగ్లో ఉందని మంత్రి స్పష్టం చేశారు. అమరావతిలో ప్రభుత్వ భవన నిర్మాణ పనుల పురోగతిని మంత్రి ఈరోజు పరిశీలించారు. అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడుతూ, అధికారుల భవనాలు, మంత్రుల బంగ్లాల నిర్మాణ పనులు తుదిదశలో ఉన్నాయని చెప్పారు. నూతనంగా నిర్మించిన ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ భవనాలను త్వరలోనే జీఏడీకి అప్పగిస్తామని మంత్రి నారాయణ తెలియజేస్తూ,
2: 98.6% రైతులకి ప్లాట్లు అలాట్ చేశాం. అలాట్ చేయాల్సింది కేవలం 1.4% రైతులకి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ తీసుకుంటే రిజిస్ట్రేషన్ లో 89.3% ప్లాట్లు అలాట్ చేసిన వాళ్ళకి రిజిస్ట్రేషన్ చేశాం. 12 టవర్లు ఇవాళ యాక్చువల్ గా ఇవైతే దాదాపు పూర్తి అయిపోయింది. అదేవిధంగా ఏదైతే ఐకానిక్ టవర్స్ 2028 ఆగస్టు పూర్తి చేయాలని గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఆదేశించారో అదే దిశలో యాక్చువల్ గా జరుగుతున్నాయి.
0: రాష్ట్రంలో కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఇకపై 24 గంటల్లో పూర్తి చేసే విధంగా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుందని రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి తెలిపారు. ప్రజలకు వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించాలనే లక్ష్యంతో ఈ విధానాన్ని అమల్లోకి తీసుకువస్తున్నట్టు మంత్రి ఈరోజు ఒక పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. ప్రస్తుతం కొత్త వాహనాల శాశ్వత రిజిస్ట్రేషన్ ప్రక్రియలో అనవసర జాప్యాలు జరుగుతున్నాయని, రాష్ట వ్యాప్తంగా వేలాది వాహనాల రిజిస్ట్రేషన్లు పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇకపై డీలర్ తాత్కాలిక రిజిస్ట్రేషన్ చేసిన అనంతరం ఫ్యాన్సీ నంబర్ కోరని వాహనాలకు సంబంధించిన దరఖాస్తులను రవాణా శాఖ అధికారులు 24 గంటల్లో పరిశీలించి ఆమోదించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. నిర్దేశిత గడువులోగా అధికారులు స్పందించని పక్షంలో 24 గంటల అనంతరం రిజిస్ట్రేషన్ స్వయంచాలకంగా ఆమోదం పొందినట్లుగా పరిగణించే విధానాన్ని ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా సెలవు దినాల్లో కూడా ఆన్లైన్ విధానంలో ఆమోదాలు లభించేలా చర్యలు చేపడుతున్నామని మంత్రి వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే నీట్ యూజీ 2026 పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం రాజస్థాన్లో లీక్ అయినట్లు గుర్తించడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. త్వరలోనే కొత్త పరీక్ష తేదీలను వెల్లడిస్తామని తెలిపింది. విద్యార్థుల ప్రయోజనాలు, జాతీయ పరీక్షా వ్యవస్థపై ఉన్న విశ్వాసాన్ని కాపాడేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఎన్టీఏ వెల్లడించింది. పునః పరీక్ష కోసం విద్యార్థులు తిరిగి రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం లేదని, పరీక్ష ఫీజు చెల్లించక్కర్లేదని తెలిపింది. పరీక్ష తేదీలను నిర్ణయించిన తరువాత మళ్లీ అడ్మిట్ కార్డులు విడుదల చేస్తామని పేర్కొంది. ఇక ప్రశ్నపత్రం లీకేజీపై సీబీఐ దర్యాప్తు చేస్తున్నట్టు ఎన్టీఏ తెలియజేసింది. నర్సింగ్ రంగంలో ఉత్తమ సేవలు అందిస్తున్న ఐదుగురికి ఫ్లోరెన్స్ నైటింగేల్ అవార్డులను వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ ఈ రోజు ప్రదానం చేశారు. నారాయణ నర్సింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ డాక్టర్ బి వనజకుమారి ఉత్తమ పరిశోధకురాలుగాను, మిమ్స్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపల్ డాక్టర్ సిఆర్ సంషేర్ బేగం బెస్ట్ నర్స్ అడ్మినిస్ట్రేటర్గాను, మచిలీపట్నం గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లెక్చరర్ డాక్టర్ కె సుగంతి ఉత్తమ ఉపాధ్యాయురాలుగాను, శ్రీకాకుళం జిల్లా బుడితి సిహెచ్సి హెడ్ నర్స్ ఎస్ చిన్నమ్మి, అనంతపురం జిల్లా చుక్కలూరు సిహెచ్సి ఎన్ఎన్ఎం కె సావిత్రి తాము అందించిన విశిష్ట నర్సింగ్ సేవలకు గుర్తింపుగా 2025 సంవత్సరానికి గాను పురస్కారానికి ఎంపికయ్యారు. ఇంటర్నేషనల్ నర్సెస్ డే సందర్భంగా గుంటూరులో నిర్వహించిన ఈ అవార్డుల ప్రదానోత్సవంలో మంత్రి సత్యకుమార్ యాదవ్ మాట్లాడుతూ, రాష్ట్రంలో ప్రభుత్వ ఆరోగ్య వ్యవస్థను పటిష్టపరచేందుకు పెద్ద ఎత్తున నర్సుల నియామకాలను చేపట్టామని తెలిపారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేనిదని ఈ సందర్భంగా మంత్రి కొనియాడుతూ,
3: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రెగ్యులర్ గా 8600 డిఫరెంట్ కేటగిరీస్ లో రిక్రూట్మెంట్ చేశాం. మన రాష్ట్రంలో గవర్నమెంట్ హెల్త్ సెక్టర్ లో 15,000 మంది ఇవాళ నర్సెస్ ఉన్నారు. నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక గైడ్, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక ఎడ్యుకేటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఒక మెంటరు, నర్సే పేషెంట్ కి సంబంధించినంత వరకు ఆ రికవరీ చేసుకొచ్చి సంతోషంగా బయటకు పంపించే ఒక మ్యాజిక్ అనే విషయాన్ని కూడా మనం ఈ సందర్భంగా గుర్తు చేసుకోవాల్సి ఉంది.
0: స్వదేశ్ దర్శిని 2.0 కింద బాపట్ల జిల్లా సూర్యలంక బీచ్ లో జరుగుతున్న పనులను రాష్ట పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్, రెవెన్యూ శాఖ మంత్రి అనగాని సత్యప్రసాద్తో కలిసి ఈరోజు పరిశీలించారు. ఈ సందర్భంగా పంచాయతీరాజ్ శాఖ ద్వారా నిర్మాణం చేపట్టే ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ వి వినోద్ కుమార్, బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మరాజు, రాష్ట పర్యాటక అభివృద్ది సంస్థ చైర్మన్ డాక్టర్ బాలాజీ తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రైతులకు అందజేసే పట్టాదారు పాసు పుస్తకాల తయారీలో ఎటువంటి పొరపాట్లకు తావు లేకుండా అత్యంత పారదర్శకంగా పంపిణీ చేయాలని విజయనగరం జిల్లా కలెక్టర్ ఎస్ రామసుందర్ రెడ్డి రెవెన్యూ అధికారులను ఆదేశించారు. విజయనగరం జిల్లా గంట్యాడ మండలంలో ఈరోజు పర్యటించిన ఆయన అక్కడి తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలోని రికార్డులను పరిశీలించి రీసర్వే పురోగతి, పాసు పుస్తకాల జారీ ప్రక్రియపై అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. భూముల రీసర్వే పూర్తయిన గ్రామాల్లోని రైతులకు అందజేసే కొత్త పాసు పుస్తకాల్లో పేర్లు, విస్తీర్ణం, సరిహద్దుల విషయంలో క్షేత్రస్థాయి పరిశీలన తప్పనిసరి అని చెప్పారు. చిన్న పొరపాటు జరిగినా రైతులు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని, అటువంటి ఘటనలు పునరావృతం కాకుండా తహసీల్దారులు వ్యక్తిగత శ్రద్ద వహించాలని కలెక్టర్ సూచించారు. హనుమాన్ జయంతి సందర్భంగా తిరుమలలోని జాపాలి శ్రీ ఆంజనేయస్వామివారికి టీటీడీ తరఫున ఆలయ కార్యనిర్వహణాధికారి ముద్దాడ రవిచంద్ర, అదనపు ఈవోసీహెచ్ వెంకయ్య చౌదరితో కలిసి ఈరోజు పట్టు వస్త్రాలు సమర్పించారు. ముందుగా ఆలయం వద్దకు చేరుకున్న ఈవో అదనపు ఈవోలకు అర్చకులు స్వాగతం పలికి దర్శన ఏర్పాట్లు చేశారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 1,970,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. రాజధాని అమరావతికి భూములిచ్చిన రైతులకు ప్లాట్ల కేటాయింపు 98% పూర్తయిందని మంత్రి పి నారాయణ స్పష్టం చేశారు. రోగుల ఆరోగ్యాన్ని సంరక్షించడంలో నర్సుల పాత్ర ఎనలేదని మంత్రి సత్యకుమార్ యాదవ్ కొనియాడారు. దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రకటించింది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తా శ్రూయంతాం. ప్రవాచికా వందనా కశ్యప. ఆదౌ ముఖ్య వార్తాః. రాష్ట్రీయ పరీక్షా సంస్థయా అస్మిన్ మాసస్య తృతీయే దినాంకే ఆయోజితా నీట్ పరీక్షా నిరస్తా భవిష్యతీతి నిర్ణయః గృహీతః. భారతీయ జనతాదళస్య వరిష్ఠనేతా డాక్టర్ హిమంత బిస్వా శర్మా అనవరతం ద్వితీయవారం అసమరాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. అస్మిన్ మాసే చతుర్దశ పంచదశ దినాంకయోః బ్రిక్స్ విదేశమంత్రిణా సమ్మేళనస్య ఆతిథ్యం భారతం కరిష్యతి. రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రాష్ట్రపతి భవనే ఆయోజితే కార్యక్రమే పంచదశభ్య పరిచర్యా వృత్తికర్తృభ్య రాష్ట్రీయ ఫ్లోరెన్స్ నైటింగల్ పురస్కారాన్ ప్రదత్తవతీ. అపి చ ఇండియన్ ప్రీమియర్ లీగ్ క్రికెట్ స్పర్ధామాలికాయాం అద్య సాయంకాలే అహ్మదాబాద్ నగరె గుజరాత్ టైటన్స్ అథ చ సన్రైజర్స్ హైదరాబాద్ ఇత్యనయోః దళయోః మధ్యే స్పర్ధా భవిష్యతి. అథ వార్తాః విస్తరేణ. రాష్ట్రీయ పరీక్షా సంస్థయా అస్మిన్ మాసస్య తృతీయే దినాంకే ఆయోజితా నీట్ పరీక్షా నిరస్తా భవిష్యతీతి నిర్ణయః గృహీతః. సామాజిక మాధ్యమేషు ప్రకాశితే సందేశే సంస్థయా సూచితం యత్ ఛాత్రహితం రాష్ట్రీయ పరీక్షా ప్రణాళ్యాః విశ్వసనీయతా చ రక్షితం ఏషః నిర్ణయః స్వీకృతః. సంస్థయా స్పష్టీకృతం యత్ ప్రశ్నపత్ర సంబద్ధానాం ఆక్షేపాణాం విస్తృత అన్వేషణార్థం ఏషః విషయః కేంద్రీయ అన్వేషణ అభికరణాయ ప్రేషితః. ఏతదర్థం సంస్థా పూర్ణ సహయోగం ప్రదాస్యతి తథా అన్వేషణాయ ఆవశ్యకాని సాహిత్యాని అభిలేఖాని సహాయం చ ఉపలబ్ధం కరిష్యతి. కేంద్రీయ సంస్థాభిః ఆరక్షక బలైః చ సహ సమన్వయనంతరం ప్రాప్త సూచనానాం ఆధారేణ ఏషః నిర్ణయః కృతః. భారతీయ జనతాదళస్య వరిష్ఠనేత డాక్టర్ హిమంత బిస్వా శర్మా అనవరతం ద్వితీయవారం అసమరాజ్యస్య ముఖ్యమంత్రిత్వేన శపథం గృహీతవాన్. గువాహాటీనగరస్య ఖానాపాడాస్థితే పశు చికిత్సా మహావిద్యాలయస్య ప్రాంగణే ఆయోజితే సమారోహే రాజ్యపాలః లక్ష్మణ ప్రసాద ఆచార్యః తస్మై పదస్య గోపనీయతాయాః చ శపథం ప్రాదాపయత్.
5: মই শ্রী হিমন্ত বিশ্ব শর্মা ঈশ্বৰৰ নামত শপথ লওঁ যে বিধিৰ দ্বাৰা স্থাপিত ভাৰতৰ সংবিধানৰ প্ৰতি মই প্ৰকৃত বিশ্বাস আৰু আনুগত্য পোষণ কৰিম.
4: డాక్టర్ శర్మా మహోదయేన సహ అన్యే చత్వారః అపి మంత్రిమండలః మంత్రిత్వేన శపథం స్వీకృతవంతః. తేషు భాజపాదలస్య పక్షతః రామేశ్వర తేలి అజంతా నియోగ చ అసమ గణ పరిషదః పక్షతః అతుల బోరా తథా బోడోల్యాండ్ పీపుల్స్ ఫ్రంట్ పక్షతః చరణ బోరో చ సమ్మిళితాః సంతి. అస్మిన్ సమారోహే ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కేంద్రీయ గృహమంత్రి అమిత శాహః రక్షామంత్రి రాజనాథ సింహః అనేకే కేంద్రీయ మంత్రిణః తథా ఎన్డీఏ శాసిత రాజ్యాణాం ముఖ్యమంత్రిణః అపి ఉపస్థితా ఆసన్. అనేన సహ డాక్టర్ శర్మా అసమరాజ్యస్య ప్రథమః కాంగ్రెస్ రహితః నేతా అభవత్ యః అనవరతం ద్వితీయవారం ముఖ్యమంత్రి పదం అలంకృతవాన్. అస్మిన్ మాసే చతుర్దశ పంచదశ దినాంకయోః బ్రిక్స్ విదేశ మంత్రిణాం సమ్మేళనస్య ఆతిథ్యం భారతం కరిష్యతి. విదేశమంత్రి డాక్టర్ ఎస్ జయశంకరః అస్య సమ్మేళనస్య అధ్యక్షతాం కరిష్యతి. అద్య నవదిల్ల్యాం ప్రసార మాధ్యమాన్ సంబోధయన్ విదేశ మంత్రాలయస్య ప్రవక్త రణధీర జయసవాలః అవదత్ యత్ అస్మిన్ సమ్మేళనే బ్రిక్స్ సదస్య రాష్ట్రాణాం సహభాగీ రాష్ట్రాణాం చ విదేశమంత్రిణః ప్రతినిధిమండల ప్రముఖాః చ ఉపస్థితాః భవిష్యంతి. సహ అపి ఉక్తవాన్ యత్ తే ప్రధానమంత్రిణా నరేంద్రమోదినా సహ అపి మేళనం కరిష్యతి. శ్రీజయసవాలః అవదత్ యత్ అస్మిన్ సమ్మేళనే బ్రిక్స్ సదస్య రాష్ట్రాణాం విదేశమంత్రిణః పరస్పరహితస్య వైశ్విక క్షేత్రీయ విషయేషు స్వవిచారాణాం ఆదాన ప్రదానం కరిష్యంతి.
6: 14 और 15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पता चल जाए कौन उनके नेतृत्व कर रहे हैं कौन लोग उसमें भाग ले रहे हैं.
4: अद्य अन्ताराष्ट्रिय परिचारिका दिवसः आचर्यते। अयं दिवसः आधुनिक परिचारिका व्यवस्थायाः संस्थापिकायाः फ्लोरेन्स नाइटिंगल इत्यस्याः जन्मवार्षिक्याः उपलक्ष्ये प्रतिवर्षम् आचर्यते। रोगी परिचर्यायां सामुदायिक स्वास्थ्ये आर्थिक विकासे च परिचारिकाणां महत्वपूर्णां भूमिकां स्वीकृत्य अयं दिवसः आचर्यते। अस्मिन् वर्षे अन्ताराष्ट्रिय परिचारिका दिवसस्य विषयः अस्माकं परिचारिकाः अस्माकं भविष्यम् इति। सशक्ताः परिचारिकाः जीवनानि रक्षन्ति इति उपविषयः अपि निर्धारितः अस्ति। एतत् वैश्विकस्तरे परिचर्या व्यवसायिकानां कृते उत्तमसहयोगस्य संरक्षणस्य संसाधनानां च आवश्यकतां प्रकाशयति। अस्मिन् अवसरे राष्ट्रपतिः द्रौपदी मुर्मुः राष्ट्रपतिभवने आयोजिते कार्यक्रमे पञ्चदशभ्यः परिचर्या वृत्तिकर्तृभ्यः राष्ट्रिय फ्लोरेन्स नाइटिंगेल पुरस्कारान् प्रदत्तवती। संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते। सममेव अयं कार्यक्रमः आकाशवाण्याः अन्तर्जालपटले www.newsonair.gov.in इत्यत्र अथ न्यूज ऑन एआईआर चलदूरभाषीय तन्त्रांशे अपि उपलब्धो भविष्यति। प्रधानमन्त्री नरेन्द्र मोदी पश्चिम बंगाल राज्यस्य नूतन निर्वाचित मुख्यमन्त्रिणः शुभेन्दु अधिकारिणः नेतृत्वे प्रथम मन्त्रिमण्डल गोष्ठ्याः निर्णयानां भूरि प्रशंसां कृतवान्। सामाजिक माध्यमेन प्रधानमन्त्री प्रोक्तवान् यत् पश्चिम बंगाल राज्यस्य जनानां कल्याणमेव सर्वोपरि प्राथमिकता वर्तते। श्रीमोदी हर्षं प्रकटितवान् यत् अधुना राज्यस्य नागरिकाः विश्वस्य बृहत्तम स्वास्थ्य योजनायाः आयुष्मान भारत इत्यस्य लाभं प्राप्तुं शक्ष्यन्ति, या उच्चस्तरीय सुलभ चिकित्सा संविध्य सुनिश्चितोति। प्रधानमन्त्री सबलं प्रोक्तवान् यत् एषः द्विचक्रीय सर्वकारः राज्ये प्रमुखः केन्द्रीय योजनानां निर्बाध वितरणं सुदृढीकरिष्यन्ति। उल्लेखनीयं वर्तते यत् ह्यः जातायां प्रथम मन्त्रिमण्डल गोष्ठ्यां बांग्लादेश स्मीनः कंटक तार वेष्टनार्थं पञ्चचत्वारिंशत् दिनाभ्यन्तरे सीमा सुरक्षा बलाय भू हस्तांतरणस्य ऐतिहासिक निर्णयः अपि स्वीकृतः। प्रधानमन्त्री नरेन्द्र मोदी शुक्रवासरात् आरभ्य संयुक्त अरब अमीरात नीदरलैंड्स स्वीडन नॉर्वे इटली पञ्चदेशानां यात्रायां भविष्यति। प्रधानमन्त्री श्रीमोदी शुक्रवासरे संयुक्त अरब अमीरात देशस्य राष्ट्रपतिना शेख मोहम्मद बिन जायद अल नह्यान इत्यनेन सह मेलनं करिष्यति। उभौ नेतारौ द्विपाक्षिक विषयेषु विशेषतः ऊर्जा सहकारे परस्पर हितानां क्षेत्रीय अन्ताराष्ट्रिय विषयेषु च विचार विनिमयं करिष्यतः। गुजरात राज्ये जनगणनायाः प्रथमः चरणः जून मासस्य प्रथम दिनांकात् आरभ्यते। जून गुजरातस्य गांधीनगरे वार्ताहरान् संबोधयन् जनगणना परिचालन निर्देशकः सुजल जे मायात्रा इत्येषः अवदत् यत् राज्ये जनगणना परिचालन निदेशालय जनगणना 27,000,000 कृते सज्जतां करोति। प्रथमवारं भारत सर्वकारेण आरब्धस्य सर्व स्वयं गणना पोर्टल इत्यस्य माध्यमेन जनगणनायां भागं ग्रहीतुं नागरिकेभ्यः अवसराः प्रदीयन्ते। मई मासस्य 17 दिनांकात् 31 दिनांकपर्यन्तं जनाः अस्मिन् पोर्टले स्वीयां स्वयं गणनां पूरयितुं शक्नुवन्ति। अस्य उपक्रमस्य अन्तर्गतं नागरिकाः स्वेच्छया स्वगृहाणाम् उपलब्ध सैविध्यानां सम्पत्तीनाम् अन्य विवरणानां च सूचनाः सरलतया सुरक्षितरूपेण सरलरीत्या च आन्लाइन् इति आभासीय माध्यमेन पूरयितुं शक्नुवन्ति। क्रिकेट प्रीमियर लीग क्रिकेट स्पर्धा मालिकायाम् अद्य सायंकाले अहमदाबाद नगरे गुजरात टाइटन्स अथ च सनराइजर्स हैदराबाद इत्यनयोः दलयोः मध्ये स्पर्धा भविष्यति। एषा क्रीडा सायं 7:30 आरप्स्यते इति वार्ताः।
7: आकाशवाणी विजयवाड़ा केन्द्रम्।

0: పల్లెసీమలు. ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో బాలవిహార్ శీర్షికన విజయవాడ నవోదయ నోబెల్ కిడ్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు సమర్పించే కదంబ కార్యక్రమం వింటారు.
1: ఈనాటి కార్యక్రమంలో నోబెల్ కిడ్స్ బాలబాలికలు సమర్పించు కదంబ కార్యక్రమం ఇప్పుడు వింటున్నారు. కార్యక్రమంలో ముందుగా జానపద గీతం పాడుతున్నవారు జి గీతిక, కె తన్విక, ఎ రిషిత మరియు బి షణ్ముఖ ప్రియ.
2: రేలా రే

0: కోయిల్ గానంలా ఉంది కదూ ఆ తర్వాత కార్యక్రమం. వేమన శతకంలో ఒక మధురమైన పద్యం పాడుతున్నవారు బి వర్షిత.
1: తలపు వశము కాదు దైవంబు బ్రహ్మంబు, తెలియరాదు బ్రహ్మదేవునకు. ఇసుక బావి త్రవ్వ నెవ్వరి వశమయ, విశ్వదాభిరామ వినురవేమ. భావము ఇసుకలో బావి త్రవ్వటం ఎవ్వరికి సాధ్యం కాదు. అదేవిధంగా పరబ్రహ్మ స్వరూపాన్ని తెలుసుకోవటం మానవ మాతృలకే కాదు కదా, బ్రహ్మకు కూడా సాధ్యం కాదు.
0: మనుషులను నీతి మార్గంలో నడిపి వేమన పద్యాలు చాలా ఉన్నాయి. తదుపరి కార్యక్రమం నీతి కథ. నీతి కథను చెప్పే మన చిన్నారులు ఎవరో కాదు, హఫీజా మరియు అమీనా.
2: గుర్రం కోరిక.
3: ఒక రైతు దగ్గర ఒక గుర్రం ఉండేది. ఆ గుర్రం నివసించే కొట్టం పక్కనే ఉన్న చెట్టు మీదకు ఒక పావురం వచ్చి వాలింది.
4: పావురం చాలాసేపు దిగులుగా కూర్చోవటం చూసి గుర్రం దాన్ని పలకరించింది. ఏమైంది మిత్రమా, ఎందుకు చాలా విచారంగా ఉన్నావు అని అడిగింది గుర్రం.
3: ఏం చెప్పమంటావు, నా కష్టాలు అన్నీ ఇన్ని కావు. ఎంతో శ్రమతో ఒక చెట్టు మీద గూడు అల్లుకున్నాను. ఒక పెద్ద గాలివాన వచ్చి ఆ గూడు కాస్త పడిపోయింది అంటూ ఎంతో బాధగా చెప్పింది పావురం.
4: బాధపడకు, నా కొట్టంలో ఎంతో జాగా ఉంది, నువ్వు అందులో గూడు కట్టుకో, ఎంత పెద్ద గాలివాన వచ్చినా భయం లేదు అంది గుర్రం.
3: పావురం గుర్రం కొట్టంలోనే ఓ మూల గూడు కట్టుకోసాగింది. కర్రపుల్లల కోసం పావురం అటూ ఇటూ బుర్రు బుర్రుమని ఎగిరేది.
4: పావురం ఎగరటం చూశాక గుర్రానికి తనకు కూడా రెక్కలుంటే ఎంత బాగుండునో అనే కోరిక కలిగింది. రాను రాను గుర్రానికి అది తీరని కోరికగా మారింది.
3: గుర్రం విచారంగా ఉండటం పసికట్టింది పావురం. ఎప్పుడు ఏదో ఆలోచిస్తూ కనపడుతున్నావు, ఆరోగ్యం బాగోలేదా అని అడిగింది పావురం.
4: నువ్వెంతో అదృష్టవంతురాలివి, దేవుడు నీకు రెక్కలు ఇచ్చాడు, ఎంతో ఆనందంగా స్వేచ్ఛగా గాలిలో ఎగురుతూ ఉంటావు, నాకు కూడా రెక్కలు కావాలి అనిపిస్తుంది అంటూ తన బాధను పావురంతో వెళ్ళబోసుకుంది గుర్రం.
3: గుర్రం మాటలు విని పావురం చిన్నగా నవ్వింది. మిత్రమా, ప్రతిరోజు నేను నిన్ను చూసి నువ్వు ఎంత అదృష్టవంతురాలివని అనుకుంటూ ఉంటాను. నీ యజమాని నీకు సమయానికి ఆహారం నీరు అందిస్తున్నాడు. ఇల్లు కట్టుకునే బాధ కూడా నీకు లేదు. యజమాని సంరక్షణలో నువ్వు ఏ చీకు చింత లేకుండా ఉంటున్నావు. నన్ను చూడు, నాకు ప్రతిదీ భయమే. ఆకాశంలో ఎగరాలంటే గ్రద్దల భయం, గుడ్లు పెడితే అవి పొదిగేలోపే పాములు తినేస్తాయేమోనన్న భయం అంది పావురం.
4: పావురం మాటలు విన్నాక గుర్రానికి ప్రతివారు ఎదటివారు అదృష్టవంతులు, తను దురదృష్టవంతులు అని అనుకుంటూ ఉంటారు అన్న సత్యం బోధపడింది. ఆ రోజు నుండి గుర్రం రెక్కలు లేవన్న బాధను వదిలేసి ఆనందంగా ఉండసాగింది.
2: నీతి, లేని వాటి కోసం ఆశపడటం అత్యాశ అవుతుంది.
0: చిన్నతనం నుంచి నీతి నిజాయితీ, ఇతరులకు సహాయం చేయడం అనే నడవడికలను నేర్పిస్తే పెద్దవారయ్యాక చాలా గొప్పవారు అవుతారు. ఆ తరువాత కార్యక్రమం వినసొంపుగా ఉండి మంచి సందేశాలనిచ్చే సామెతలు. ఇప్పుడు చిలక పలుకుల సామెతలను పలుకుతూ వస్తున్నారు మన కె వెంకట షణ్ముఖ, కె మోక్ష చంద్రిక.
5: అంచుడా బేగని పంచే డాబు కాదు.
6: వస్తువు పూర్తిగా నాణ్యత గత లేని సందర్భంలో వాడుతారు.
5: అన్నం చొరవే కాని అక్షర చొరవలేదు.
6: భోజనం మీద ఉన్న శ్రద్ధ చదువు మీద లేదు అని అర్థం.
5: దున్న పోతు మీద వాన కురిసినట్లు.
6: ఎన్నిసార్లు చెప్పినా ఎంత తిట్టినా ఏ చలనం రోషం లేని వారి గురించి చెప్పే సమయంలో వాడుతారు.
5: తన బలిమి కన్నా స్థాన బలిమి మిన్న.
6: వ్యక్తిగత ప్రథమ శక్తి కంటే అధికారంగా వల్ల వచ్చే స్థానశక్తి చాలా గొప్పది అని భావం.
5: సూర్యుడి ముందు దివీటి పట్టినట్లు.
6: గొప్ప సమర్థుని ముందు అసమర్థుని నిలిపిన సందర్భంలో వాడుతారు.
0: తేనెల తీటల మాటలతో ఈ సామెతలు చాలా బాగున్నాయి కదూ. ఆ తరువాత ప్రసారమయ్యే కార్యక్రమం బుర్రకథ.
7: వినరా వీర కుమార వీరగాథ వినరా.
8: తందానే తానే తానే తన్న నానా.
9: ఆహా కథ కూడా మంచి ప్రారంభం. అందరికి దీపావళి శుభాకాంక్షలు.
8: తన్నానే తానే తానే తన్న నానా.
10: శుభాకాంక్షలు అంటే ఏమిటి మామా? తినడానికి ఏమైనా ఉంటుందా ఏంటి?
8: తన్నానే తానే తానే తన్న నానా.
7: అబ్బా హాస్యం, వెయిట్ చేయరా అయ్యా, అన్నీ ఉంటాయి. సంబరాలు అంటే సంతోషం.
8: తన్నానే తానే తానే తన్న నానా.
9: సరిగ్గా చెప్పావు కథ కూడా. దీపావళి కేవలం పండగ కాదు, అదొక సంబరం.
10: దిమ్ దిమ్ దిమ్ దిమి దిమి దిమి దిమి.
7: చీకటి మీద వెలుగు గెలుపట,
10: ఆహా.
7: అసత్యం మీద సత్యం గెలుపట,
10: ఆహా.
7: అధర్మం మీద ధర్మం గెలుపట,
10: ఓహో. ఓహో, ఇప్పుడు అర్థమయ్యింది. వెలుగు కోసం కరెంటు బిల్లు కట్టాలి, లేదంటే చీకటి చీకటే.
8: తందానే తానే తానే తందనానా.
9: అయ్యో హాస్యం, మనం మాట్లాడేది ఆత్మ వెలుగు గురించి, ఇంట్లో బల్బు గురించి కాదు.
10: తందానే తానే తానే తందనానా.
7: చూడు హాస్యం, మన పురాణాలు చరిత్రలు అన్నీ ఇదే చెప్తున్నాయి. దీపావళికి చాలా కథలు ఉన్నాయి.
10: తందానే తానే తానే తందనానా.
9: అవును కదా కూడా, కృష్ణుడు నరకాసుని సంహరించిన రోజిది. దృష్టిని నాశనం చేసి మంచితనాన్ని నిలబెట్టిన రోజు.
10: తందానే తానే తానే తందనానా. ఓహో, అవునా మామా? మరి నరకాసుని చంపితే మనం టపాసులు ఎందుకు కాలుస్తాం? ఆ సౌండ్కి భయపడి నరకాసుని బంధువులు ఏమైనా తిరిగి వస్తారా ఏంటి?
8: తందానే తానే తానే తందనానా.
7: అదొక సాంప్రదాయంరా హాస్యం. ఆ సౌండ్, ఆ వెలుగు మన సంతోషానికి ప్రతీకలు. చెడుపోయి మంచి వచ్చిన దానికి సంకేతాలు ఇవి.
10: తందానే తానే తానే తందనానా.
9: అందరం కలిసి దీపాలు వెలిగించి లక్ష్మీదేవిని పూజించి మన ఇంట్లో ధనధాన్యాలు సంతోషం నిండాలని కోరుకుంటాము. ఇది అసలైన దీపావళి.
10: తందానే తానే తానే తందనానా.
7: దీపంతో దీపం వెలిగించి మనసులో ప్రేమను పంచండి. అంతా చీకటి పోయి అంతా వెలుగు రావాలి. కోటి దీపాల కంటి వెలుగులో మన దేశం మెరవాలి.
10: తందానే తానే తానే తందనానా. తరిగిత తదిమిథోం. ఇంకా ఏముంది మామా?
7: అవును, ఇంకా ఏముంది రాజకీయ?
9: ఇంకా ఏముంది అంటారేంటి? జై దీపావళి.
10: జై జై దీపావళి.
0: దీపావళి పండుగ ఆనందాలతో ఈ బుర్రకథలోనే చూసాం కదా. ఇంతాక ఎంతో మధురమైన వేమన పద్యం విన్నారు కదా. ఇప్పుడు తీయతీయని భావాలతో సుమతీ పద్యం విందాం. అయితే ఇంకా సుమతీ శతక పద్యం చెప్పడానికి పిలిచేద్దాం మన కే భూప్రజ.
1: శ్రీ

0: పురగాజవుల పుట్ట నుడివేద సుమతి. భావము: మంచి బుద్ధి కలవాడా, శ్రీరాముని దయవలన జనమంతా మెచ్చుకునేలా న్యాయమును చెప్పే నీతులు తెలుపుతాను.
1: నీతి పలుకుల సమ్మేళనం సుమతీ శతకం. అది అనుసరిస్తే మన జీవితం పూల మార్గం. ఆ తర్వాత కార్యక్రమం ఏకపాత్రాభినయం. మనం చాలా ఏకపాత్రాభినయాలు చూసి ఉంటాము, కానీ ఈరోజు చాలా గొప్ప మహోన్నత వ్యక్తిత్వ ఏకపాత్రాభినయం ఆదిశంకరాచార్య. భక్తి మార్గానికి ఒక సూర్యుడు ఆదిశంకరాచార్యులు. ఆయన ఏకపాత్రాభినయం ప్రదర్శించడానికి డి సంజయ్.
2: ఏమిటి మీ ప్రశ్న? దేవుడెక్కడున్నాడా? ఈ చరాచర సృష్టిలో ప్రతి రేణువులో ప్రతి అంశంలో ఆ పరమాత్ముడు కొలువైయున్నాడు. నీవు తీసుకునే ప్రాణవాయువులో, పంచభూతాలలో, ఆకలి దప్పికలలో, నిద్ర స్వప్నాలలో, కష్టసుఖాల్లో ఆ సర్వేశ్వరుడు నీలో లీనమయ్యున్నాడు. ఈ సమస్త జీవకోటిలో అందరూ ఒక్కటే, హంస కాకి ఒక్కటే, మట్టి మాణిక్యం ఒక్కటే, అమృతము విషము, కోపము శాంతము, ఏడుపు నువ్వు, పురుషుడు స్త్రీ అంతా ఒకటే. అదే అద్వైతము. కృష్ణ, గోదావరి, గంగా, యమున, తుంగభద్ర అన్ని నదుల తీర్థాలను ఒక పాత్రలో కలిపి మళ్ళీ అన్ని నదుల తీర్థాలను వేరు చేయగలమా? అసంభవం. అలాగే ఈ ప్రపంచంలో అన్ని కులాలను మతాలను వేరు చేయలేము, అందరూ ఒక్కటే. దేవుడికి ఎన్నో రూపాలు, అనేక రూపాలలో ఆ పరంధాముడు మారుతూ ఉంటాడు. తల్లి గర్భంలో నువ్వు పుట్టక ముందు ఒక పిండం, చనిపోయిన తర్వాత నీకు పెట్టేది పిండం. ఒక మామూలు మనిషే తల్లి కడుపులో పిండంగా ఉండి ఆ తరువాత శిశువు, కొడుకు, అన్నయ్య, తండ్రి, మావయ్య, తాతగా, చివరికి శవముగా మారినప్పుడు అండపిండ బ్రహ్మాండాలను సృష్టించి పోషించి లయచేసి ఆ పరంజ్యోతి స్వరూపుడు, ఆ పరంధాముడు, పరమాత్ముడు అన్ని రూపాలలో ఎందుకు అవతరించకూడదు? అమ్మ కడుపులో నువ్వు పిండాన్ని వేసేది శివుడే, చనిపోయాక పిండంగా తీసుకునేది శివుడే. కలత్తాన గండం, విలక్తృక షండం, చలచ్చార గండం, లసతంత కాండం, విషద్భంగ చండం, శివప్రేమ పిండం, సర్వే జనా సుఖినో భవంతు.
1: భక్తితోనే దైవం, విజయం, సిద్ధి, బుద్ధి అన్నీ లభిస్తాయి. ప్రస్తుత వాస్తవానికి దగ్గరగా ఉండే వాటిలో నాటిక ప్రధాన పాత్ర పోషిస్తుంది. అలాంటి ఒక అంశంతో మీ ముందుకు వస్తున్నవారు పి కీర్తన, డి లిఖిత, బి అఖిరానందన్. తదుపరి చక్కని జానపద గేయంతో మన ముందుకు వస్తున్నారు అమీనా, హఫీజా మరియు మోక్ష చంద్రిక.

0: ముంబాయిలోన పెద్ద హోటల్ అంటాడు.
1: ఏమంటుండు?
0: ముంబాయిలోన పెద్ద హోటల్ అంటాడు, గడియకుండ కడుగుడంటాడు. హయ్ ఏం చెప్పనవ్వా, నేను ఏం చెప్పను, వాడికేమీ లేకుండా నాతో ఎన్నో అంటాడు. ఏం చెప్పనవ్వా, నేను ఏం చెప్పను, వానికేమీ లేకుండా నాతో పెళ్ళి అంటాడు.
2: పిల్లల లోకం అంటూ మన ముందుకు వస్తున్నారు గీతాన్ని ఆలపించడానికి ఎస్కే హఫీజా, అమీనా మెహతాబ్.

0: ఈనాటి కార్యక్రమంలో నోబెల్ కిడ్స్ బాలబాలికలు సమర్పించిన కదంబ కార్యక్రమం విన్నారు కదూ, ధన్యవాదములు.
1: కార్యక్రమంలో ఇప్పుడు చిన్నారులు పాడిన పాటలు వింటారు.

0: ఆకాశవాణి వ్యవసాయ సూచనలు వింటారు.
1: వివిధ పంటల్లో సూక్ష్మ పోషక లోపాలు, వాటి సవరణ గురించి తెలుసుకుందాం. ప్రతి మొక్క తన జీవిత చక్రాన్ని పూర్తి చేసుకోవడానికి 19 మూలకాలను ఆహారంగా తీసుకుంటుంది. ఈ మూలకాలని ఆవశ్యక పోషకాలు అంటారు.

అయితే కొన్ని పోషకాలను ఎక్కువ మోతాదులోనూ, కొన్ని పోషకాలను తక్కువ మోతాదులోనూ ఉపయోగించుకుంటుంది. మొక్కకు అధిక మోతాదులో అవసరమైన పోషకాలను స్థూల పోషకాలు అంటారు. ఇవి కార్బనం, హైడ్రోజన్, ఆక్సిజన్, నత్రజని, భాస్వరం, పొటాషియం, కాల్షియం, మెగ్నీషియం, అలాగే సల్ఫర్. మొక్కలు తక్కువ మోతాదులో తీసుకునే పోషకాలను సూక్ష్మ పోషకాలు అంటారు. ఇవి జింక్, ఇనుము, రాగి, మాంగనీస్, బోరాన్, మాలిబ్డినం, క్లోరిన్, సోడియం, వెనీడియం, సిలికాన్. సూక్ష్మ పోషకాలు పేరుకు తగ్గట్టుగాని మొక్కకు సూక్ష్మ పరిమాణంలో అవసరమవుతాయి. అయితే మొక్క పెరుగుదలలోనూ, దిగుబడులు పెంచడంలోనూ వీటి పాత్ర అత్యంత కీలకం. ఇవి లోపించినప్పుడు దిగుబడులు తగ్గడంతో పాటు ఇవి కీలక పరిమితికి మించి అవసరమైన దానికన్నా అధికంగా అందుబాటులో ఉన్నప్పుడు హాని కలిగి దిగుబడులు తగ్గుతాయి. మొక్కకు కావలసిన పోషక పదార్థాలను సక్రమంగా, సమగ్రంగా అందించినప్పుడు మాత్రమే ఆశించిన దిగుబడులు సాధించవచ్చు. పంటల పెరుగుదలకు ప్రధాన పోషకాలతో పాటు సూక్ష్మ పోషకాల అవసరం కూడా ముఖ్యం. ప్రధాన పోషకాలు అందుబాటులో ఉన్నా సూక్ష్మ పోషకాల లోపాలుంటే దిగుబడులు తగ్గుతాయి. అందువల్ల సూక్ష్మ పోషక లోపాలుంటే వాటిని సాధ్యమైనంత వరకు నేలలోనే వాటికి సంబంధించిన ఎరువులు వేసుకుని లోపాలు పంటల మీద రాకుండా నివారించుకోవాలి. పంటలలో సూక్ష్మ పోషకాల ఆవశ్యకత, లోపచిహ్నాలు, నివారణ గురించి తెలుసుకుందాం. ముఖ్యంగా సున్నం పాళ్లు ఎక్కువగా ఉన్న నేలల్లోనూ, నాణ్యమైన సాగునీరు అందించనప్పుడు, పంట బెట్టకు గురైనప్పుడు, చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లోనూ సూక్ష్మ పోషక లోపాలు వచ్చే అవకాశాలెక్కువ. బెట్టకు గురయ్యే నేలల్లో బోరాన్, ఇనుము, అలాగే మాంగనీస్ లోపాలు సాధారణంగా అన్ని పంటల్లో వస్తుంటాయి. చలి తీవ్రంగా ఉన్న పరిస్థితుల్లో జింక్, రాగి, ఇనుము లోపాలు బహిర్గతమవుతూ ఉంటాయి. అదేవిధంగా నీరు నిలిచే లోతట్టు భూములు, మురుగునీరు పోని భూములు, ఎల్లవేళలా నీరు పెట్టే వరి పొలాల్లోనూ సాధారణంగా జింక్ లోపం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సేంద్రియ పదార్థం చాలా ఎక్కువగా ఉన్న భూముల్లోనూ, కుళ్ళని పంట అవశేషాలను నేలకు అందించినప్పుడు లోపచిహ్నాలు కనిపిస్తాయి. సాగునీటిలో కార్బొనేట్స్, బైకార్బొనేట్స్ ఎక్కువగా ఉన్నప్పుడు, నేలలో సున్నం పాళ్లు ఎక్కువగా ఉన్నప్పుడు ఇనపధాతు లోపం కనిపిస్తుంది. అయితే ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కూడా పంటల మీద కొన్ని రకాల పోషక పదార్థ లోపాలని గమనించవచ్చు. సాధారణంగా లోపలక్షణాలు గమనించిన తర్వాత పంటల మీద పోషకాలను పిచికారీ చేయాలి. అయితే పిచికారీ ద్వారా కంటే భూమి ద్వారా మొక్క తీసుకునేట్లయితే మంచి ఫలితాలు వస్తాయి. కాబట్టి భూసార పరీక్ష ఫలితాల ప్రకారం కావలసిన పోషకాలను సిఫారసు మేరకు ముందుగానే నేలకు అందించినట్లయితే లోపాలని సవరించుకోవచ్చు. మన రాష్ట్రంలో సూక్ష్మ పోషకాలలో జింక్ లోపం ఎక్కువగా కనిపిస్తుంటుంది. దాని తర్వాత ఇనపధాతు లోపం, బోరాన్ లోపాలు కనిపిస్తాయి. రాగి మరియు మాంగనీస్ లోపాలు మన రాష్ట్రంలో చాలా తక్కువగా గమనించడం జరిగింది. సాధారణంగా స్థూల పోషక లోపచిహ్నాలు మొక్కల కింది భాగాల్లో ముదురు ఆకుల్లో కనిపిస్తే, సూక్ష్మ పోషక లోపచిహ్నాలు మొక్కల పైభాగంలో లేత ఆకుల్లో కనిపిస్తాయి. ఇనుము, మాంగనీస్, రాగి, అలాగే గంధక పోషక లోపాలు మొక్కల మీద పైభాగంలో కనిపించి తీవ్రమైనప్పుడు మొక్క మొత్తం కూడా కనిపిస్తూ ఉంటాయి. జింక్, మాలిబ్డినం, మెగ్నీషియం లోపలక్షణాలు ముందుగా మొక్క మధ్య భాగంలో ఉన్న ఆకుల్లో కనిపిస్తాయి. బోరాన్, అలాగే కాల్షియం లోపలక్షణాలు మొక్క చిగుర్లలో కనిపిస్తాయి. ఇక సూక్ష్మ పోషకాల ఆవశ్యకత విషయానికి వచ్చినట్లయితే, జింక్ అనే సూక్ష్మ పోషకం పెరుగుదలకు తోడ్పడే రసాయనాల వృద్ధికి తోడ్పడుతుంది. అంతేకాక అనేక ఎంజైమ్లలో ఉత్తేజకారకంగా పనిచేసి ఎక్కువ పిలకలతో మొక్క ఏపుగా పెరగడానికి ఉపయోగపడుతుంది. అదేవిధంగా పంటలో దిగుబడులను ప్రభావితం చేసే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇనుము కీలక పాత్ర పోషిస్తుంది. మాంగనీస్ ఆవశ్యకత మనం చూసినట్లయితే, పత్రహరితం పెంపొందించడంలోనూ, మొక్క ఆహారాన్ని తయారు చేసుకునే కిరణజన్య సంయోగ క్రియ అనే ప్రక్రియలో ఇతర పోషకాల స్వీకరణను క్రమబద్ధీకరించడంలోనూ, అనేక ఆక్సీకరణ, క్షయకరణ చర్యల్లోనూ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. మొక్కల వివిధ జీవక్రియలలో, పత్రహరితం తయారీలో, అలాగే కిరణజన్య సంయోగ క్రియలో రాగి మూలకం అత్యంత కీలకం. పంట పక్వతలోనూ, ఫలదీకరణకు, మొక్కలలో వివిధ పిండి పదార్థాల సరఫరాలోనూ బోరాన్ ప్రముఖ పాత్ర పోషిస్తుంది. జింక్ లోపం ఎక్కువగా దాళ్వా వరిలో, మొక్కజొన్న, అలాగే అపరాల్లో కనిపిస్తుంటుంది.

0: వరిలో జింకు లోపం మెరక తీసిన పొలాల్లో, చివగని లేదా మాగని సేంద్రీయ పదార్థం వేసిన నేలల్లో, చౌడు అలాగే ఉప్పు నేలల్లో, భాస్వరం ఎరువు ఎక్కువ మోతాదులో వేసిన పొలాల్లో సహజంగా జింకు లోపం కనిపిస్తూ ఉంటుంది. దాల్వవరిలో నాటిన 2 నుంచి 4 వారాల్లో మొక్క పైనుండి 3 లేదా 4వ ఆకు నడిమయ్యిన తెల్లగా పాలిపోతుంది. ఆ తర్వాత ఆకు కొన భాగం ఆకుపచ్చ రంగులోనే ఉండి ఆకు మధ్య భాగంలో ముదురు ఇటుక రంగు మచ్చలు ఏర్పడతాయి. ఇక మొక్కజొన్నలో జింకు లోపం విషయానికి వచ్చినట్లయితే, లేత ఆకుల్లో నడిమేయినకి సమాంతరంగా తెలుపు లేదా పసుపు చారలు ఏర్పడి మొక్క గిడిసబారి ఉంటుంది. లోపం తీవ్రత ఎక్కువయ్యి ఆకులు ఎరుపు రంగులోకి మారి ఆకులపై మచ్చలు ఏర్పడతాయి. ఇక అపరాల్లో జింకు లోపం విషయానికి వచ్చినట్లయితే, మొక్కలు గిడిసబారిపోయి లేత ఆకుపచ్చ లేదా తెలుపు మచ్చలు వచ్చి ఆకులు చిన్నవిగా మారి కణుపులు దగ్గరగా ఉండి మొక్క గుబురుగా ఆలస్యంగా పెరుగుతుంది. చెరుకులో జింకు లోపం విషయానికి వచ్చినట్లయితే, ఈ జింకు లోపం కార్సి తోటలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది. జింకు లోపం వల్ల ఆకుల్లో మధ్యయిన అలాగే ఆకు అంచులు పచ్చగా ఉండి మధ్య భాగం పత్రహరితాన్ని కోల్పోయి ఆ తర్వాత కణజాల క్షయం జరుగుతుంది. దుబ్బు చేయదు, అలాగే కణుపుల మధ్య దూరం తగ్గిపోతుంది. చెరుకు గడలు కూడా సన్నగా రసం లేకుండా ఉంటాయి. కొత్త ఆయకట్టు కింద సాగు చేసే నేలల్లో, చౌడు నేలల్లో, ఉప్పు నేలల్లో 2 పంటలకు 1 సారి ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ వేసుకోవాలి. పైరు మీద జింకు లోపం గమనించగానే లీటర్ నీటికి 2 గ్రాముల జింక్ సల్ఫేట్ చొప్పున కలిపి ఆకులు మొత్తం తడిచే విధంగా ఎకరానికి 200 లీటర్ల మందు ద్రావణాన్ని చొప్పున 2 నుండి 3 సార్లు 5 రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. వరి తర్వాత వరి పండించే నెలల్లో ఎకరానికి 20 కిలోల జింక్ సల్ఫేట్ని ప్రతి దాల్వా పంటకి ముందు వేసి జింక్ లోపాన్ని సవరించవచ్చు. ఆ తర్వాత మన రాష్ట్రంలో ఇనుపధాతు లోపం ప్రధానమైన సమస్య. రాష్ట్రంలో దాదాపుగా 5% మట్టి నమూనాల్లో ఇనుపధాతు లోపాన్ని గమనిస్తూ ఉంటారు. ఇనుప లోపం సున్నం ఎక్కువగా ఉండే నేలల్లో, అలాగే సాగునీటిలో కార్బొనేట్లు, బైకార్బొనేట్లు ఎక్కువగా ఉన్న సందర్భాల్లో కనిపిస్తూ ఉంటుంది. ఇనుపధాతు లోపం వరిలో మెట్టనారు మడుల్లో కనిపిస్తుంది. నీటి ఎద్దడి ఉన్నప్పుడు ఆకుల ఈనెల మధ్య భాగం పత్రహరితాన్ని కోల్పోయి పసుపుగా మారుతుంది. లోపం తీవ్రమయ్యే కొద్దీ కూడా ఆకు క్రమంగా పాలిపోయి తెల్లగా మారి ఎండిపోతుంది. ఇతర పంటల్లో కూడా ఇదే విధమైన లక్షణాలు ప్రధానంగా లేత ఆకుల్లో కనిపించి మొక్క పెరుగుదల కుంటుపడుతుంది. ఇనుపధాతు లోపాన్ని గమనించినప్పుడు లీటర్ నీటికి 10 గ్రాముల అన్నభేదిని 1 గ్రాము నిమ్మ ఉప్పుతో కలిపి మొక్క మొత్తం తడిచే విధంగా వారం 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసుకోవాలి. బోరాన్ లోపం ఉభయ గోదావరి జిల్లాలు, అలాగే కృష్ణా జిల్లాలోని కొబ్బరి పండించే నేలల్లో 33% గమనించడం జరిగింది. వరిలో బోరాన్ లోపం వల్ల లేత ఆకులు వంకర్లు తిరిగి ఎండిపోతాయి. నేలలో బోరాన్ ఎక్కువైనప్పుడు ఆకుల మీద చివరన మచ్చలు వచ్చి ఎండిపోతాయి. నేలలో బోరాన్ లోప స్థాయి మరియు విషమ స్థాయిల మధ్య వ్యత్యాసం తక్కువ కనుక బోరాన్ లోపం నిర్ధారించిన తర్వాత మాత్రమే నేలలకి లేదా పంటలకి బోరాన్ని అందించాలి. పత్తి పండించే నేలల్లో బోరాన్ లోప నివారణకి ఎకరానికి 2 కిలోల బోరాక్స్ని ఆఖరి దిక్కులో వేయడంతో పాటు 2 సార్లు 0.15% బోరాక్స్ని 60వ రోజు అలాగే 90 రోజులకి పిచికారీ చేసుకోవాలి. పొద్దుతిరుగుడు అలాగే వేరుశనగ పంటల్లో బోరాన్ లోపం చాలా సాధారణంగా కనిపిస్తూ ఉంటుంది. పొద్దుతిరుగుడులో పూలలో మధ్య భాగం గింజ కట్టదు. అదేవిధంగా వేరుశనగలో గింజ మధ్య భాగం తోడుకోదు. ఈ లోపాన్ని 0.1% బోరికామ్లాన్ని, అంటే 1 గ్రాము బోరికామ్లని 1 లీటర్ నీటికి కలిపి పైరు వేసిన 30 నుంచి 45 రోజుల తర్వాత 2 సార్లు పిచికారీ చేస్తే సవరించవచ్చు. అందుబాటును బట్టి సాధ్యమైనంత వరకు సేంద్రీయ ఎరువుల్ని వాడినట్లయితే సూక్ష్మ పోషకాల లోపాలు పంటల మీద రాకుండా చూసుకోవచ్చు. లోప చిహ్నాలు కనిపించిన తర్వాత పంటల మీద పోషకాలను పిచికారీ చేయడం వల్ల ఆ పంట కాలానికే పనిచేస్తాయి. అయితే ముందుగానే భూసార పరీక్షా ఫలితాలను గమనించి నేలకి సిఫారసు మేరకు వేసుకున్నట్లయితే 1-2 సంవత్సరాల వరకు లోపాలు రాకుండా ఉండడంతో పాటు మంచి దిగుబడులు పొందే అవకాశం ఉంటుంది. ప్రతి సంవత్సరం ఎంతో కొంత మోతాదులో సేంద్రీయ ఎరువుల్ని నేలకు అందించినట్లయితే సూక్ష్మ పోషకాల లోపాల బారి నుంచి మొక్కల్ని కాపాడుకోవడంతో పాటు మంచి దిగుబడులు కూడా సాధించవచ్చు.
1: మీరింతవరకు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: జనాభా గణన మొదటి దశలో ఇండ్ల జాబితా మరియు ఇండ్ల గణన జరుగుతాయి. దీని ద్వారా మన ఇళ్ల మరియు కుటుంబ వివరాలు నమోదు చేయబడతాయి. రండి, మనందరి భాగస్వామ్యంతో జనగణనని విజయవంతం చేద్దాం. ప్రతి మనిషి కలవాలి, ప్రతి ఇల్లు కలవాలి, మన దేశం ముందుకు సాగాలి. జనగణన 2027, మన జనగణన మన.
1: ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. 7:15 పంట సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో ఉద్యాన పంటలలో తేనెటీగల ప్రాముఖ్యత, ఈ అంశం గురించి డాక్టర్ జి శాలిరాజు గారితో పరిచయ కార్యక్రమం వింటారు. అనంతరం జానపద గీతం. తర్వాత అంశం మేకలు గొర్రెల్లో వచ్చే పీపీఆర్ వ్యాధి నివారణ. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ. రాత్రి 8:00 తెలుగు సాహిత్య కార్యక్రమంలో అనురాగ వృష్టి శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి కథానిక వింటారు. 8:15 90 వసంతాల ఆకాశవాణి. ఈ కార్యక్రమంలో మహిళా సాధికారతకై ఆకాశవాణి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం వింటారు. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:40 దేశభక్తి గీతం. 9:15 స్పాట్ లైట్. 9:30 చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు వింటారు. రాత్రి 10:00 రుక్మిణీ కళ్యాణం హరికథ గానం వింటారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి. ఇవి ఈ పూట మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు.

0: కాలగర్భంలో పుట్టిన స్వరం, కాలాన్ని దాటి తరాలను తాకిన నాదం.
1: పల్లె పొలిమేరల నుంచి పట్టణ ప్రాంగణాల వరకు ప్రతి హృదయంలో ప్రతిధ్వనించిన ఆత్మీయ పలుకు ఆకాశవాణి.
0: తొంభై ఏళ్ల ఈ ప్రస్థానం కేవలం ప్రసారాల పరంపర కాదు, దేశపు జ్ఞాపకాలను మోసుకొచ్చిన కాల సాక్ష్యం.
1: వార్తగా విజ్ఞానాన్ని వెలిగించి, సంగీతంగా మనసుల్ని మురిపించి,
0: సాహిత్యంగా సంస్కృతిని పరిరక్షించి, జాతి స్వరంగా నిలిచిన మహోన్నత వేదిక.
1: అనేక భాషల హారంలో భారత ఆత్మను మోగించిన నాద బ్రహ్మ
0: ఆకాశవాణి. తరాలు మారినా, కాలం మారినా ప్రజల గుండెల్లో నిలిచే ఆ స్వరం చిరంజీవి.
1: భాషల్ని, భావాల్ని, సంస్కృతుల్ని కలిపిన జీవన ధార
0: ఆకాశవాణి. తొంభై ఏళ్ల ఈ మహాప్రస్థానం కాలపుటల్లో చెరిగిపోని చరిత్ర,
1: ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచే జ్ఞాపకం.
0: స్వరం వినిపించిన ప్రతిసారి దేశం ఒక్కటై పలికిన పేరు
1: ఆకాశవాణి.
2: ఆకాశవాణి విజయవాడ కేంద్రం, సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు హైదరాబాద్ కేంద్రం నుండి.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం

0: ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీకేజీ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. బ్యాంకింగ్, డిజిటల్ చెల్లింపుల వ్యవస్థలో సైబర్ ఆర్థిక మోసాలను అరికట్టడానికి, నకిలీ ఖాతాలను నియంత్రించడానికి ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ రిజర్వ్ బ్యాంక్ ఇన్నోవేషన్ హబ్తో ఒక అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. మోసాల ముప్పుపై సమాచారాన్ని పంచుకోవడం, కార్యాచరణ సమన్వయం ద్వారా మోసాలను ముందే గుర్తించి అరికట్టే వ్యవస్థలను బలోపేతం చేయడం ఈ ఒప్పందం ముఖ్య ఉద్దేశం. ఈ సందర్భంగా అమిత్ షా సోషల్ మీడియాలో స్పందిస్తూ, ఇండియన్ సైబర్ క్రైమ్ కోఆర్డినేషన్ సెంటర్ సస్పెక్ట్ రిజిస్ట్రీ డేటాను ఏఐ ఆధారిత ఫ్రాడ్ డిటెక్షన్ సిస్టమ్కు అనుసంధానించడం ద్వారా నకిలీ ఖాతాలను వేగంగా గుర్తించి తొలగించవచ్చని తెలిపారు. ఇది సైబర్ నేరాలకు వ్యతిరేకంగా ప్రజలకు తదుపరితరం రక్షణ కవచంగా పనిచేస్తుందని హోంమంత్రి పేర్కొన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారు. ఈరోజు న్యూఢిల్లీలో విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ మీడియాకు వివరాలను వెల్లడిస్తూ, ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాలు, భాగస్వామ్య దేశాల విదేశాంగ మంత్రులు, ప్రతినిధుల బృందాల అధిపతులు పాల్గొంటారని తెలియజేశారు. వీరు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని పేర్కొన్నారు. ఈ సమావేశంలో బ్రిక్స్ సభ్యదేశాల విదేశాంగ మంత్రులు పరస్పర ఆసక్తి ఉన్న ప్రపంచ, ప్రాంతీయ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటారని జైస్వాల్ చెప్పారు.
1: 14-15 तारीख को ब्रिक्स विदेश मंत्री की बैठक हो रही है, जिसकी अध्यक्षता हम लोग कर रहे हैं. जहां तक देशों का आपने जिक्र किया, उनकी तरफ से कौन आएगा ये तो खैर उनको तय करना है, लेकिन जैसे जैसे लोग आएंगे आपको पास ले जाए कौन उनके नेतृत्व कर रहे हैं, कौन लोग उसमें भाग ले रहे हैं.
0: नेपाल तो भारत बहुमुख సంబంధాలను కలిగి ఉందని చెబుతూ జైస్వాల్, నేపాల్ ఎన్నికల అనంతరం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆ దేశ ప్రధాని బాలేంద్ర షాకు అభినందనలు తెలిపి వారితో మాట్లాడారని ఆయన పేర్కొన్నారు. ఇది భారత్ నేపాల్ మధ్య ఉన్న దృఢమైన స్నేహాన్ని, సాంప్రదాయ సంబంధాలను మరింత బలోపేతం చేయడంలో భారతదేశం అచంచలమైన నిబద్దతను తెలియజేస్తుందని జైస్వాల్ అన్నారు. రేపు న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో 16వ పెన్షన్ అదాలత్కు కేంద్ర సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు, పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. 37 మంత్రిత్వ శాఖలు, విభాగాలకు సంబంధించి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న 985 పెన్షన్ ఫిర్యాదులను తక్షణ పరిష్కారం కోసం ఈ అదాలత్లో చేపడతారు. 2017లో ప్రారంభమైన నాటి నుండి దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సంక్లిష్టమైన పెన్షన్ ఫిర్యాదులను పెన్షన్ అదాలత్లు సమర్థవంతంగా పరిష్కరించాయని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇప్పటివరకు నిర్వహించిన 15 పెన్షన్ అదాలత్ల ద్వారా దాదాపు 28,000 కేసులు చేపట్టగా, అందులో సుమారు 20,000 కేసులు అక్కడికక్కడే పరిష్కారమయ్యాయి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ శుక్రవారం నుండి యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాల్లో 6 రోజుల పాటు పర్యటిస్తారు. 5 దేశాల పర్యటనలో భాగంగా మొదటి దశలో ఆయన శుక్రవారం నాడు యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆయన ఆ దేశ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చిస్తారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక, ప్రజల మధ్య సంబంధాలు ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చిస్తారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయ పరమైన అడ్డంకులు ఎదురైనప్పటికీ వాటిని అధిగమించే సామర్థ్యం భారతదేశానికి ఉందని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పి

0: పీయూష్ గోయల్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన సిఐఐ వార్షిక బిజినెస్ సమ్మిట్ 2026లో ఆయన ప్రసంగిస్తూ, విచ్ఛిన్నమైన భౌగోళిక రాజకీయ వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం నిలకడగా ప్రతికూలతలను అవకాశాలుగా మార్చుకుందని అన్నారు. అంతర్జాతీయ ద్రవ్యనిధి ఐఎంఎఫ్ ప్రమాణాలను ప్రస్తావిస్తూ, ప్రస్తుతం దేశంలో దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక ద్రవ్య నిల్వలున్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా బలమైన స్థితిలో నిలిపిందని పేర్కొన్నారు. భారత ఆర్థిక పునాదులు పటిష్టంగా ఉన్నాయని నొక్కి చెబుతూ, దేశం ఎప్పుడూ ఒత్తిడికి లొంగలేదని, సవాళ్లతో కూడిన సమయాల్లో కూడా ఎల్లప్పుడూ మరింత బలంగా ఎదిగిందని గోయల్ అన్నారు.
1: The world today, with a fragmented geopolitical and business situation, is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports. We've exported, the final figure will be out in a couple of days, but roughly $863 billion, which is an all-time high. And our trade deficit, goods and services together, is less than our annual remittance.
0: NEET UG పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపిస్తామని, తద్వారా విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. నీట్ పరీక్ష రద్దుపై ఈరోజు న్యూఢిల్లీలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ, విద్యార్థులకు నీట్ పరీక్ష రుసుమును ఏజెన్సీ తిరిగి చెల్లిస్తుందని తెలిపారు. విద్యార్థుల కోసం ఎన్టీఏ తిరిగి పరీక్ష నిర్వహిస్తుందని, దీనిని పారదర్శకంగా నిర్వహిస్తామని, ఈ రీ ఎగ్జామ్ కోసం ఎటువంటి అదనపు రుసుము వసూలు చేయబోమని చెప్పారు.
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी.
0: रेपट वरकु गुजरात, मध्य महाराष्ट्र, मराठवाड़ा, राजस्थान, పశ్చిమ మధ్యప్రదేశ్ రాష్ట్రాల్లోని కొన్ని ప్రాంతాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. అసోం, మేఘాలయ రాష్ట్రాలకు భారీ నుండి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. అలాగే రేపు అరుణాచల్ ప్రదేశ్, పశ్చిమ బెంగాల్, సిక్కిం రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని ఆ శాఖ హెచ్చరించింది. అంతేకాకుండా ఈ వారం పొడవునా రాజస్థాన్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వేళల్లో కూడా ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉండి వేడి వాతావరణం కొనసాగుతుందని ఐఎండీ తెలిపింది. ఐపీఎల్ క్రికెట్లో భాగంగా ఈరోజు అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్లు తలపడతాయి. ఈ మ్యాచ్ రాత్రి 7:30 ప్రారంభమవుతుంది. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. సైబర్ సురక్షిత భారతావనిని నిర్మించే దిశగా ప్రభుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా అన్నారు. ఈ నెల 14-15 తేదీల్లో బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఆతిథ్యం ఇవ్వనుంది. నీట్ యూజీ పరీక్ష పేపర్ లీక్ ఘటనకు పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని, విద్యార్థుల భవిష్యత్తుపై ఎటువంటి ప్రతికూల ప్రభావం పడకుండా చూస్తామని ప్రభుత్వం తెలిపింది. బీహార్, ఉత్తరాఖండ్ రాష్ట్రాల్లో రేపు గంటకు 60 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన తుపాను వచ్చే అవకాశం ఉందని భారత వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రాంతీయ వార్తలు వినవచ్చు.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

0: పంట సీమలు. ఈనాటి పంట సీమలు కార్యక్రమంలో ఉద్యాన పంటల్లో తేనెటీగల ప్రాముఖ్యత డాక్టర్ జి శాలిరాజు గారితో పరిచయం వింటారు.
1: తేనె తీపికి ప్రత్యామ్నాయంగా వాడినా, సౌందర్య పోషణకు ఉపయోగించిన, ఔషధంగా వాడిన, పసిపిల్లల నుంచి పెద్దవాళ్ల వరకు నిరభ్యంతరంగా వాడగలిగే పదార్థం తేనె. తేనెలకు భాషగా కవులు వర్ణించినా ఆ పలుకులోనే ఎంతో మాధుర్యం. ఇలాంటి అద్భుతమైన తేనెను మనకు అందించే తేనెటీగల జాతులలో ఎన్ని రకాలు ఉంటాయి? తేనెటీగల పెంపకం ఎలా చేయవచ్చు? తేనెటీగల పెంపకం యొక్క ఆవశ్యకత ఏంటి? ఈ తేనెటీగల పెంపకానికి అనువైన ప్రదేశం ఏంటి? దాని ద్వారా వచ్చే ఉప ఉత్పత్తులేమిటి? ఇవన్నీ కాకుండా ఇంకా ఉద్యాన పంటలలో తేనెటీగల ప్రాముఖ్యత, ఇంకా మన రాష్ట్రంలో తేనెటీగల పెంపకంపై ఉన్న శిక్షణా కార్యక్రమాలు, అవి ఎక్కడెక్కడ అందుబాటులో ఉన్నాయి, ఇక తేనెటీగల పెంపకంలో తీసుకోవలసిన జాగ్రత్తలు, ఇవన్నీ మనకు వివరంగా తెలియజేయడానికి డాక్టర్ జి శాలిరాజు గారు మనతో ఉన్నారు. వీరు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామనగూడెం కృషి విజ్ఞాన కేంద్రంలో శాస్త్రవేత్తగా ఉన్నారు. వీరిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్కారం అండి శాలిరాజు గారు.
2: నమస్కారం మేడం.
1: శాలిరాజు గారు, ఈ తేనెటీగల పెంపకం దాని ఆవశ్యకత గురించి చెప్పండి.
2: ముఖ్యంగా మనకు తేనెటీగలు అనేది ఒక లాభదాయకమైన కుటీర పరిశ్రమ. ఈ పరిశ్రమను ఎన్నుకోవడం వల్ల మనకు ఎవరైతే మనకు చదువుకొని మనకు ఉపాధి లేకుండా ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిశ్రమని ఒక కుటీర పరిశ్రమగా ఏర్పాటు చేసుకుని వారు స్వయం ఉపాధి కూడా చేసుకోవచ్చు. అదేవిధంగా ఈ తేనెటీగల పెంపకంలో సరైన జాగ్రత్తలు మనం పాటించినట్లయితే మనకు పంటలలో అధిక దిగుబడితో పాటు నాణ్యమైన తేనె కూడా తీసుకోవచ్చు. ఈ విధంగా మనకు ఆవశ్యకత చెప్పవచ్చు. అదేవిధంగా మానవాళికి మేలు చేసే కీటకాల్లో ఈ తేనెటీగలు అతి ప్రాముఖ్యమైనవి. ముఖ్యంగా ఇందులో ఈ యొక్క పాలినేషన్ అంటారు, పరపరాగ సంపర్కం, ఇది మనకు ఈ యొక్క పంటలలో జరిగి అధిక దిగుబడి, అదేవిధంగా మనకు మానవాళికి ఇండైరెక్ట్గా ఇవి హెల్ప్ చేస్తున్నాయి. కాబట్టి ఈ తేనెవాలి అనేది మనం మానవాళికి అతి ముఖ్యమైనవిగా చెప్పవచ్చు.
1: అది మీరు అన్నారు కదండి, పంటల పరపరాగ సంపర్కంలో తేనెటీగల పాత్ర ఉంటుందని, అంటే ఏ విధంగా ఉంటుందంటారండి?
2: ముఖ్యంగా ఈ తేనెటీగలు పంటలలో పరపరాగ సంపర్కం అంటే మనకు ఇక మనకు న్యాచురల్గా ఉన్నటువంటి పంటలలో, లేకపోతే కొన్ని రకాల వృక్షాలలో ఉన్నటువంటి పుష్పాలలో న్యాచురల్గా మనకు మకరందం, పుప్పొడి అనేవి ఉంటాయి. సో ఇవి ఈ తేనెటీగలు వీటిని ఆహారంగా తీసుకుని మనకు అధిక పోషక మరియు ఔషధ గుణాలు కలిగినటువంటి ఈ తేనెని ఇస్తాయి. సో ఈ పంటలలో ఈ విధంగా మనకు పరపరాగ సంపర్కం జరగడం వల్ల నాణ్యమైన అధిక దిగుబడులు వస్తున్నాయి. ఇది ముఖ్యంగా అంటే చాలా రకాల పంటల్లో, ఒక వ్యవసాయ పంటలే కాదు, వ్యవసాయ పంటలు, ఉద్యాన పంటలు, నూనెగింజె పంటలు, ఇతర మనకు పశుగ్రాస పంటలలో కూడా ఈ తేనెటీగలు ఈ యొక్క పాలినేటింగ్ ఏజెంట్స్గా పనిచేసి పాలినేషన్ తోడ్పడి మనకు దాదాపు ప్రకృతిలో ఉన్నటువంటి 80-90% మనకు ఏదైతే మనకు పంటలు, పండ్లు కానీ కూరగాయలు కానీ మనకు ఆహారం తినడానికి గింజలు కానీ ఏవైనా వస్తున్నాయంటే ఇవి తేనెటీగలు పాలినేషన్ చేయడం వల్లనే వస్తుందని చెప్పవచ్చు.
1: అయితే ఈ పరపరాగ సంపర్కం వల్ల పంటల్లో దిగుబడులు ఎక్కువగా పెరిగే అవకాశం ఉందంటారండి?
2: ఉందండి, 100% ఈ తేనెటీగలు మనం పెట్టుకున్నట్లయితే ఆయా పంటల్లో యొక్క పాలినేషన్ జరగడం, అంటే ఒక పుప్పొడి మనకు మగ పుష్పాల నుంచి ఆడ పుష్పాలకు ఈ విధంగా అవి ఇండైరెక్ట్గా ట్రాన్స్ఫర్ చేయడం వల్ల ఆ ఫలదీకరణం, ఏదైతే ఫర్టిలైజేషన్ ప్రాసెస్ అంటారో, అలా జరిగి ఈ యొక్క పండ్లు కానీ లేకపోతే విత్తనాలు కానీ ఏర్పాటు చేయడానికి ఉపయోగపడతాయి.
1: అయితే ఈ పరాగ సంపర్కాన్ని పెంచడానికి, దిగుమతులు పెంచుకోవడానికి ఏమైనా సూచనలు ఉన్నాయంటారా?
2: సూచనలు అంటూ ఎక్కడైతే ఇప్పుడు మనకు తేనెటీగలు ఎవరైతే రైతులు చేపడుతున్నారో, బీకీపర్స్, సో వారు ముఖ్యంగా ఈ యొక్క పంటలకు అంటే పూత మీద ఉన్నటువంటి పంటలకు దగ్గరగా పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఎక్కువగా దూరం పెట్టుకోవడం వల్ల ఈ తేనెటీగలు ఈ పుప్పొడి మకరందాన్ని కలెక్ట్ చేసుకోవడానికి చాలా ఎక్కువగా టైము మరియు వాటిని శక్తిని వెచ్చించాలి. కాబట్టి మనం దగ్గరగా పెట్టుకున్నట్లయితే ఈ యొక్క శక్తిని మరియు టైంని సేవ్ చేసుకోవచ్చు. కాబట్టి ఆ యొక్క తేనెటీగల బాక్సులని, పెట్టల్ని, కాలనీని దగ్గరగా పెంచుకోవటం, అదేవిధంగా ఒకవేళ మనము తేనెటీగ కాలనీని ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి తరలించవలసి వచ్చినప్పుడు కంపల్సరిగా అక్కడ మనకు పూత అనేది అంటే పంటల మీద పూత అనేది 10% పైగా ఉందా లేదని చూసుకోవాలి. అదేవిధంగా మనకు ఖచ్చితంగా ఈ యొక్క కాలనీలలో 5-6 ఫ్రేముల మీద మనకు ఈగలు అనేది బాగా ఫుల్ స్ట్రెంగ్త్తో ఉండేలాగా చూసుకోవాలి. అదేవిధంగా రాణి ఈగ కూడా బాగా కొత్తగా తయారైనటువంటి రాణి ఈగగా చూసుకోవాలి. అదేవిధంగా ఈ యొక్క పుప్పొడి మరియు తేనె నిల్వ చేసుకోవడానికి సరైనటువంటి ఖాళీ ప్రదేశం కూడా ఆ యొక్క పట్టులో ఉందనేది కూడా మనం చూసుకోవాలి. మనము యొక్క రకాన్ని బట్టి అంటే ఒక హెక్టార్కు అంటే 2.5 ఎకరాలకు 3 నుంచి 5 చొప్పున బాక్సులు ఏర్పాటు చేసుకోవాలి. అందులో కూడా రకాన్ని బట్టి అంటే ఎపిస్ మెల్లిఫెరా రకం ఐరోపా తేనెటీగలు అంటారు, అవి మనము ఒక హెక్టార్కు 3 చొప్పున పెట్టుకోవచ్చు. లేకపోతే మనము ఎపిస్ సెరానా ఇండికా మన దేశవాళీ రకం అంటారు, వాటిని ఒక హెక్టార్కు 5 చొప్పున పెట్టుకున్నట్లయితే వాటికి సరిపడినటువంటి ఆహారము ఉంటుంది. అప్పుడు మనకు నాణ్యమైన తేనెతో పాటుగా మనకు ఆ పంటలలో అధిక దిగుబడి నాణ్యమైన దిగుబడి తీసుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది.
1: అయితే ఇందాక 1-2 జాతుల గురించి చెప్పారు కదండి, ఇంకా ఏవేం జాతులు ఉంటాయి మనకి ఇక్కడ తేనెటీగలు పెంచుకోవడానికి, ఏ ఏ జాతులు మనకి అనుకూలంగా ఉంటాయి?
2: ముఖ్యంగా మనం ఈ యొక్క తేనెటీగల్లో జాతులు చూసుకున్నట్లయితే మనకు ప్రకృతిలో చాలా రకాల తేనెటీగలు ఉన్నప్పటికీ 5 రకాల జాతులు మనం ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఒకటి కొండ తేనెటీగలు అంటారు, అది ఎపిస్ డార్సెటా అంటారు. అదేవిధంగా ఎపిస్ ఫ్లోరియా మనకు చిన్న లేదా విసనకర పట్టు తేనెటీగలు అంటారు. ఈ రెండు కూడా మనకు ప్రకృతిలో విరివిగా లభ్యం అవుతుంటాయి. ఇవన్నీ కూడా మనం పెంచుకోవడానికి అనుకువగా ఉండవు. సో ఇప్పుడు పెంచుకోవడానికి అనువుగా ఉన్నటువంటి జాతులు మనం గమనించినట్లయితే ఇది వరకు మనం చెప్పుకున్నటువంటి ఎపిస్ సెరానా ఇండికా మన దేశవాళీ రకం అంటారు. అదేవిధంగా ఐరోపా తేనెటీగల రకం ఎపిస్ మెల్లిఫెరా, ఇంకోటి మనకు స్టింగ్లెస్ బీస్ అంటారు కొండిలేని తేనెటీగలు, టెట్రాగోన్లో ఇరిడిపెన్నిస్ అనే రకము. మనకు ఈ 3 రకాలు ఎపిస్ మెల్లిఫెరా, ఎపిస్ సెరానా ఇండికా, టెట్రాగోన్లో ఇరిడిపెన్నిస్ కొండిలేని తేనెటీగలు, ఇవి మనము కొద్దిపాటి నైపుణ్యం తీసుకుని అంటే శిక్షణ కార్యక్రమాల ద్వారా మనం అటెండ్ అయినట్లయితే ఈ 3 రకాలను మనం పెంచుకొని చేసుకున్నట్లయితే మనకు ఆ అదనపు ఆదాయం కూడా మనము పెంచుకోవడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే ఈ తేనెటీగల్లో ఇంకా వేరే రకాలు ఉంటాయండి ఈగలు?
2: ఇంకా ఉన్నాం మేడం, ఎపిస్ డార్సెటా అంటారు కొండ తేనెటీగలు. ఇవి ఎక్కువగా మనం చూసినట్లయితే పెద్ద పెద్ద అపార్ట్మెంట్స్ భవనాలు పెద్ద పెద్ద చెట్ల దగ్గర ఒకటే పట్టు ఆకారంలో మనకు కట్టబడినట్టు మనం చూస్తూ ఉంటాం. సో ఇవేంటంటే ఎక్కువగా వాటికి కోపం ఎక్కువగా ఉంటుంది, అదేవిధంగా వలసపోయే గుణం కూడా ఎక్కువగా ఉంటుంది. అందువల్ల మనం వీటి పెంచుకోలేము. ఒకసారి మనం 1 సంవత్సరానికి ఆ యొక్క పట్టు నుంచి మనం తేనె కలెక్ట్ చేసినట్లయితే 50-70 కేజీల తేనె మనం తీసుకోవచ్చు. ఇకపోతే ఇంకొక రకము ఇందాక చెప్పినటువంటి ఎపిస్ ఫ్లోరియా అంటారు, లిటిల్ బీస్ అంటారు. ఇవి మనం ఇదివరకు మాట్లాడుకున్నటువంటి 5 రకాల స్పీసీస్ లో అతి చిన్న ఈగలు, అందుకనే వాటిని లిటిల్ బీస్ అంటారు. సో ఇవి ఎక్కువగా కుట్టపోయినప్పటికీ కూడా ఇవి కూడా వలసపోయే గుణం ఎక్కువగా ఉంటుంది. సో మనం కొన్ని రకాల చెట్లలో చూసినప్పుడు చాలా రకాల కొమ్మలకు ఆ చెట్టులో కొమ్మలకు ఇలా విసనకర ఆకారంలో పట్టు అనేది మనం చూస్తూ ఉంటాము. ఇవి ఆ జాతికి చెందినవి. ఇవి కూడా మనం పెంచుకోవడానికి అనుకువగా ఉండదు. వీటి నుంచి మనం తేనె కూడా మనం కలెక్ట్ చేసినట్లయితే దాదాపు మనము ఒక 3-5 కేజీల వరకు 1 సంవత్సరానికి 1 పట్టు నుంచి తీసుకోగలం. ఇవి వాటి యొక్క గుణగుణాలు.
1: అయితే ఈ తేనెటీగలు పెంచాలంటే ఎలాంటి ప్రదేశం అనువుగా ఉంటుందంటారు?
2: ఓకే, ఇప్పుడు ఈ తేనెటీగలు పెంచుకోవడానికి అనువైన ప్రదేశం అంటే మనకు ముఖ్యంగా తేనెటీగలకు ఆహారం అంటే ఎనీ ఫ్లవరింగ్ ప్లాంట్, ఎనీ ఏ రకమైన పంటలు కూడా అందులో పూత మీద ఉండాలి. సో అందులో మనకు విరివిగా పుప్పొడి మరియు మకరందం లభించాలి. అదేవిధంగా మనకు కొంచెం రోడ్డుకు దూరం కాకుండా అటువంటి ఎటువంటి ప్రదేశ ఈ ఫ్యాక్టరీస్ ఇటుకల బట్టీలు ఇటువంటి లేనటువంటి ప్రదేశాన్ని మనం ఎంచుకోవటం, అక్కడ యొక్క పూత మీద ఉన్నటువంటి పంటలు అంటే పుప్పొడి మరియు మకరందం విరివిగా ఉన్నటువంటి పంటలు మనం చూసుకుని అక్కడ ఈ తేనెటీగల పెంపకం చేపట్టినట్లయితే ఆ యొక్క పంటలకును మరియు ఈ తేనెటీగల పెంపకం చేపట్టడం వల్ల రైతు కూడా ఈ నాణ్యమైన తేనె దిగుబడితో పాటు వివిధ రకాల ప్రొడక్ట్స్ కూడా మనం తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఎటువంటి పంట అయినా కూడా, అది వ్యవసాయ పంట అయినా కానీ, ఉద్యాన పంటలైనా కానీ, ఫ్లవరింగ్ ప్లాంట్స్ కానీ, ఏ రకమైన పంట కూడా మనకు ఈ యొక్క తేనెటీగల పెంపకానికి అనువుగా చెప్పవచ్చు.
1: మరి ఈ తేనెటీగలు పెంచుకోవాలంటే దానికి అవసరమైన పరికరాలు ఏమి ఉంటాయండి?
2: మనకు అవసరమైన పరికరాలు అంటే ఇప్పుడు మామూలుగా న్యాచురల్ గా అవి పట్టు పెట్టుకున్న దాంట్లోనే మనం ఇది వరకు చెప్పుకున్నటువంటి 2-3 రకాలను మనము ఇటువంటి బాక్సులు రూపంలో చెక్క పెట్టెలలో మనం చేసుకోవచ్చు అండి. అందులో మనకు ముఖ్యంగా ఉండాలనేది ఆ స్పీసీస్ కు తగినటువంటి ఆ జాతికి సంబంధించినటువంటి బాక్స్ మనం తీసుకోవాలి. దాంతో పాటుగా ఆ బాక్స్ ఉంచడానికి ఒక స్టాండ్, అదేవిధంగా మనకు హ్యాండ్ గ్లోవ్స్ అంటారు చేతి తొడుగులు. మనకు మొదటిసారిగా మనం తేనెటీగల పెంపకం చేపట్టిన అయితే ఒక రకమైన భయం ఉంటుంది కాబట్టి హ్యాండ్ గ్లోవ్స్ తీసుకోవటం, అదేవిధంగా ముఖానికి ముసుగు అంటారు బీ వెయిల్ అన్నది, అదేవిధంగా ఆ యొక్క తేనెటీగలు పెరగడానికి అవసరమైనటువంటి చట్రాలు అంటారు ఆ ఫ్రేమ్స్ కూడా ఆ బాక్స్లో ఉండాలి, అటువంటి ఫ్రేమ్స్ తీసుకోవటం. అదేవిధంగా ఈ యొక్క మైనపు అట్టలు అంటారు కూమ్ ఫౌండేషన్ షీట్స్ కూడా మనం తీసుకోవాలి. అదేవిధంగా మనము ముఖ్యంగా ఆ యొక్క ప్రదేశాన్ని ఎంపిక చేసుకోవటం, అదేవిధంగా ఈ యొక్క తేనెటీగల ఫ్రేమ్స్ను మనం ఓపెన్ చేయడానికి హైవ్ టూల్ అన్న పరికరం కూడా అవసరం. అదేవిధంగా స్మోకర్, సో ఈ కొద్దిపాటి పనికిరాలతో మనం ఒకవేళ తేనె తీసుకోవాలి అనుకుంటే హనీ ఎక్స్ట్రాక్టర్

0: అంటే తేనె తీసే పరికరం కూడా మనం తీసుకున్నట్లయితే ఈ కొద్దిపాటి చిన్న పరికరాలతో మనము తక్కువ పెట్టుబడితో మనము తేనెటీగల పెంపకం స్టార్ట్ చేసుకోవచ్చు.
1: అంటే ఇప్పుడు పొలాల్లో కొంచెం ప్లేస్ అయితే సరిపోతుందంటారా ఇవి వేసుకోవడానికి?
0: కొంచెం ప్లేస్ అని కాదు మేడం, కొంచెం మినిమం 1 హెక్టార్ అంటే 2.5 ఎకరాలు లోపు మనకు ఉన్నట్లయితే వాటికి ఫుడ్ అనేది దొరుకుతూ ఉంటుంది, ఆహారము. లేకపోతే మనకు తోట పంటలు ఏదైనా కొబ్బరి కానీ, ఆయిల్ పామ్ కానీ, లేకపోతే జామ కానీ, సపోటా కానీ, మామిడి కానీ, అరటి కానీ, ఇటువంటి మనము తోట పంటలలో కూడా మనం వీటిని పెంచుకోవచ్చు. వాటితో పాటుగా మనకి ఎక్కువగా పూత వచ్చే పంటలు ఏదైనా నువ్వులు కానీ, ఆవాలు కానీ, కంది కానీ, జీలుగా కానీ, ఇటువంటి పంటలు మనం అంతర పంటలుగా వేసుకున్నా కూడా అందులో ముఖ్యంగా ఈ పురుగు మందులు పిచికారి ఇవన్నీ కూడా లేకున్నట్లయితే ఇవి సక్సెస్ఫుల్గా విరివిగా వాటి దగ్గరికి వెళ్ళి ఆ యొక్క పుప్పొడి మకరందాన్ని తీసుకొచ్చేసి మనకు తేనె అనేవి వాటి యొక్క గదుల్లో అవి నింపుతూ ఉంటాయి.
1: పంటల ఆధారంగా తేనె క్వాలిటీ ఉంటుందంటారా?
0: ఉంటుందండి. ఒక్కొక్క రకమైన పంటలలో ఇప్పుడు సపోజ్ మనము ఆవాల నుంచి తీసే తేనె ఒక రకంగా ఉంటుంది, ఇకపోతే మనకి ఇక్కడ అరకు ఇటువంటి ఏరియాలో ఆ నైగర్ అనే పంట మీద తీసినటువంటి క్రాప్ ఒకటి ఉంటుంది, ఇకపోతే యొక్క వాము నుంచి తీసినటువంటి తేనె ఒక రకమైన కలర్లో ఉంటుంది, మునుగ నుంచి తీసినటువంటి తేనె ఒక రకంలో ఉంటుంది. ఇలా మనం ఆ రకమైన పంట నుంచి తీసినటువంటి తేనె డిఫరెంట్ ఫ్లేవర్స్లో డిఫరెంట్ రంగులో మనకు లభ్యమవుతూ ఉంటుంది.
1: అయితే ఏ పంటల్లో ఎక్కువగా మకరందం లభిస్తుంది అంటారు?
0: ముఖ్యంగా మనకు మకరందం చూసుకున్నట్లయితే మనకు వేప, మామూలుగా న్యాచురల్గా అన్ని గ్రామాలలో ఉన్నటువంటి వేప, చింత, మరి మనకు మునుగ, గానుగ, మళ్ళీ మనకు ఇటువంటి పట్నం తుమ్మ, గ్లైరిసీడియా, ఇటువంటి యూకలిప్టస్ అంటే నీలగిరి అంటారు. సో ఇటువంటి పంటలలో వీటితో పాటుగా మనకు కొన్ని రకాల నూనె గింజ పంటలు, ప్రొద్దుతిరుగుడు, ఆవాలు, నువ్వులు, కుసుమలు, ఇటువంటి పంటలలో కూడా మనము మకరందం ఎక్కువగా ఉంటుంది కాబట్టి అక్కడ మనం తేనెటీగల పెంపకం చేసుకోవచ్చు.
1: మరి పుప్పొడి ఏ పంటలో లభిస్తుంది అంటారు?
0: పుప్పొడి మనం ఎక్కువగా చూసుకున్నట్లయితే మనకు జొన్న, మొక్కజొన్న, చిరుధాన్యాలైనటువంటి సజ్జలు, రాగులు, అరికెలు, కొర్రలు, అదేవిధంగా ఆముదపు పంట, మనకు ఈ యొక్క ఉద్యాన పంటలు చూసుకున్నట్లయితే ఈ యొక్క కొబ్బరి, ఆయిల్ పాము, ఇటువంటి పంటలలో మనకు ఎక్కువగా పుప్పొడి బాగా లభ్యమవుతుంది కూడా అక్కడ చేసుకోవచ్చు.
1: ఈ తేనెటీగల వల్ల జరిగే పరపరాగం ఎక్కువ ఎటువంటి పంటల్లో మనకి ఉపయోగంగా ఉంటుందంటారు ఇది?
0: ఇవి ఎక్కువగా అంటే ఇప్పటి వరకు పరిశోధనలో మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క తేనెటీగలు పరపరాగ సంపర్కం చేయడం వల్ల ఎక్కువగా మనకు దిగుబడులు ఒక ఉల్లి పంటలో గమనించడం జరిగింది. దాదాపుగా ఉల్లి పంటలో మనకు 93% అధిక దిగుబడి, అంటే తేనెటీగలు పెట్టినటువంటి పంట, తేనెటీగలు పెట్టిన తోట, ఆ విధంగా ఉల్లి పంట, అదేవిధంగా లుసర్న్ అనే పశుగ్రాస పంటలో కూడా దాదాపు 112% అధిక దిగుబడి చూడడం జరిగింది. అదేవిధంగా ఆవాల్లో 43%, యాపిల్లో చూసుకున్నట్లయితే 44%, మరి మనకు ప్రత్తిలో కూడా ఈవెన్ 17-19%, ఇకపోతే ప్రొద్దుతిరుగుడులో కూడా మనకు 38-44% వరకు అధిక దిగుబడి పొందినట్లు మనకు పరిశోధనలు అనేవి కూడా చెబుతూ ఉన్నాయి.
1: అయితే ఏ పంటలో ఈ తేనెటీగలు పెంచుకోవటం వల్ల ఏ పంటతో పాటుగా ఎక్కువ మంచి క్వాలిటీ గల తేనె లభిస్తుంది అంటారు?
0: ఏని పంట మనకు క్వాలిటీ తేనె అంటే మనకు అక్కడ చుట్టుపక్కల రైతులు వేసేటువంటి పంటను, ఇప్పుడు సపోజ్ మనము ఇక్కడ గోదావరి జిల్లాలో కానీ ఇక్కడ చూసుకున్నట్లయితే మనకు ఈ యొక్క తోట పంటలు ఎక్కువగా ఉంటాయి. అందులో ఎక్కువగా యొక్క సస్యరక్షణ మందులు, పిచికారి మందులు చేయం కాబట్టి అందులో ఏదైనా కూడా పిల్లి పెసర కానీ, ఇటువంటి పూత ఇచ్చే జీలుక కానీ, లేకపోతే మనకు ఇక కొరియాండర్, ధనియాలు, అటువంటి పంట, వాము పంటలు వేసుకోవటం, లేకపోతే మనం హై ఆల్టిట్యూడ్ జోన్ ట్రైబల్ ఏరియాలో మనం చూసుకున్నట్లయితే యొక్క నైగర్ పంట, ఆవాలు, మళ్ళీ ఇటు కర్నూలు జిల్లా ఇటువైపు చూసుకున్నట్లయితే ప్రొద్దుతిరుగుడు, నువ్వులు, ఆవాలు, కుసుమలు. సో ఇట్లా మనకు సీజన్ వైజ్గా ఏ సీజన్లో ఏ పంటలు ఉన్నాయి, సో అక్కడికి మనం ఈ తేనెటీగ పెట్టలు తీసుకెళ్ళినట్లయితే అటు రైతుకును అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఏదైతే ఈ యొక్క బీ కీపర్ పెట్టుకున్నారో వారికి కూడా నాణ్యమైన అధికమైన తేనె రావడానికి అవకాశం ఉంటుంది.
1: అయితే మనం ఈ తేనె అయితే సాధారణంగా అందరికీ తెలిసిందే, ఇంకా ఎటువంటి ఉప ఉత్పత్తులు లభించే అవకాశం ఉందండి?
0: దాంట్లో మనకు ఒక అందరూ కూడా ఈ తేనెటీగల పెంపకం వల్ల ఒక తేనెనే మనకు ఆదాయం వచ్చే వనరుగా అనుకుంటారు, కానీ ఇక తేనెటీగల పెంపకంలో తేనెతో పాటుగా ఇతర ఉత్పత్తులు అన్నటువంటి మనకు మైనం ఒకటి చెప్పుకోవచ్చు. అదేవిధంగా పుప్పొడి, రాజాహారం, ప్రొపోలిను, అదేవిధంగా తేనెటీగల నుంచి మనము బీ వీనం అంటారు, ఆ విషయాన్ని కూడా మనం కలెక్ట్ చేసుకోవచ్చు. సో ఈ యొక్క బై ప్రొడక్షన్ కూడా, ఉప ఉత్పత్తులను కూడా మనము ఈ యొక్క శిక్షణ కార్యక్రమాల ద్వారా, స్కిల్ ట్రైనింగ్ ద్వారా మనం తీసుకొని వాటిని కూడా కలెక్ట్ చేసుకొని మనం మార్కెట్లో అమ్ముకున్నట్లయితే కంపల్సరిగా రైతుకు రెట్టింపు ఆదాయం అనేది చేకూరుతుంది.
1: అంటే ఈ ఉత్పత్తులు ఎక్కడ మార్కెటింగ్ అవుతుంది అంటారు, అంటే
0: మనకు
1: ఆయుర్వేద మందులు కానీ
0: మనకు అంటే మనకు ఇప్పుడు సపోజ్ మనం మైనం చూసుకున్నాం అనుకోండి, ఈ తేనెటీగల పెంపకదారులే ఈ యొక్క కూమ్ ఫౌండేషన్ షీట్ అన్నట్టు, మైన పట్టలో అవసరం. సో మనం అలా మైనపు అట్టలు ప్రిపేర్ చేసుకోవడానికి వాడుకోవచ్చు, లేకపోతే మనం కొన్ని కాస్మెటిక్స్ మనము ఇప్పుడు షూ పాలిసెస్ కానీ ఫర్నిచర్ పాలిసెస్ కానీ లిప్స్టిక్స్ కానీ కొన్ని రకాల సోప్స్లో కూడా ఈ యొక్క బీ వ్యాక్స్, ఈవెన్ క్యాండిల్స్ కూడా మనము ఈ యొక్క బీ వ్యాక్స్ ద్వారానే ప్రిపేర్ చేస్తారు. సో అక్కడ కూడా మనము ఆ విధంగా కూడా మనం అమ్ముకోవచ్చు, లేదంటే ఆ ప్రొడక్ట్స్ మనమే ప్రిపేర్ చేసుకోవచ్చు. ఇకపోతే పుప్పొడి బీ పోలన్ అంటారు, సో వీటిని కూడా మనం ఒక పోలన్ ట్రాప్స్ ద్వారా ఈజీగా కలెక్ట్ చేసుకోవచ్చు. సో వీటి ద్వారా కూడా ఇది కూడా మనకు హైలీ ఒక ప్రోటీన్ ఉన్నటువంటి ఫుడ్, అంటే మనకు ఎక్కువగా ఒక ప్రోటీన్ అనేది లభ్యమవుతుంది. వాటిని మనం డైరెక్ట్గా కూడా కన్జ్యూమ్ చేసుకోవచ్చు, తినవచ్చు. లేదనుకుంటే మనకు బేకరీలో కూడా బీ బ్రెడ్ లాగా కూడా మనం ప్రిపేర్ చేసుకోవచ్చు, ఆ విధంగా మనం వాడుకోవచ్చు. ఇకపోతే ఈ రాయల్ జెల్లీ రాజాహారం కూడా మనకు కొన్ని రకాల మనకు నార్త్ ఈస్టర్న్స్ కానీ లేకపోతే ఫారిన్ కంట్రీస్లో కానీ ఈ యొక్క రాయల్ జెల్లీని కూడా మనం కలెక్ట్ చేసుకుని మనము కరెక్ట్ మార్కెటింగ్ ఛానల్లో కూడా మనం చేసుకున్నట్లయితే వాటిని కూడా మనం హ్యూమన్ బీయింగ్స్ డైరెక్ట్గా కన్జ్యూమ్ చేసుకోవచ్చు. ఇక బీ వినం కూడా మనకు కొన్ని రకాల అటువంటి ఈ యొక్క ట్రీట్మెంట్స్లో, అంటే మనకు ఎక్కువగా రుమటాయిడ్ ఆర్థరైటిస్, కీళ్ళ నొప్పులు, మోకాల నొప్పులు, సో వీటిలో మనకు మెడికల్ ఫీల్డ్లో కూడా మనకు ఈ యొక్క బీ వినంని మనకు ఇంజక్షన్ రూపంలో వేరే రూపంలో ఇస్తూ ఉంటారు. సో ఆ బీ వినం కూడా మనం కలెక్ట్ చేసుకొని వాటిని పౌడర్ రూపంలో డ్రై చేసి మనం మార్కెటింగ్ చేసుకున్నట్లయితే మనకు ఫార్మా ఫీల్డ్లో కూడా మంచి అవకాశాలు అనేది ఉన్నాయి.
1: అయితే ఈ తేనెటీగల పెంపకం గురించి కానీ ఈ ఉప ఉత్పత్తుల నిర్వహణ గురించి కానీ ఎటువంటి శిక్షణా కార్యక్రమాలు జరుగుతున్నాయంటారు మన రాష్ట్రంలో?
0: మన రాష్ట్రంలో ముఖ్యంగా ఈ తేనెటీగల పెంపకం గురించి గత 2-3 సంవత్సరాల నుంచి కూడా అధిక ఇంపార్టెన్స్ ఇస్తూ మనకు ఆల్మోస్ట్ అన్ని రకాల మనకు కృషి విజ్ఞాన కేంద్రాలు అనేవి కూడా మనకు ఇటు మన ప్రతి డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ తరఫున కానీ లేకపోతే ఆచార్య ఎన్జీ రంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తరఫున ఉన్నటువంటి అన్ని రకాల అన్ని చోట్ల కూడా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఈ శిక్షణ కార్యక్రమాలు ఈ యొక్క తేనెటీగల పెంపకం మీద 7 రోజుల శిక్షణ కార్యక్రమాలు, 3 రోజుల శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ఇకపోతే మనకు కేవీఐసి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ విజరాయి వారు కూడా విజరాయి మరియు వైజాగ్ అక్కడ కూడా ఈ యొక్క శిక్షణ కార్యక్రమాలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కువ ఇకపోతే నేషనల్ బీ బోర్డు వారి సహకారంతో మనకు ఈ యొక్క డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయంలో కూడా ఈ యొక్క తేనెటీగల పెంపకం మీద 7 రోజుల శిక్షణ కార్యక్రమాలు అనేది ఇవ్వడం జరుగుతుంది.
1: వీటి ఈ పెంపకాన్ని ప్రోత్సహించడానికి ప్రభుత్వం ఏదైనా స్కీమ్స్?
0: ప్రభుత్వం మనకు ఈ యొక్క స్కీమ్స్ గురించి మనం చూసుకున్నట్లయితే ఈ యొక్క కృషి విజ్ఞాన కేంద్రంలో అయితే మనకి యొక్క ట్రైబల్ సబ్ ప్లాన్ అంటారు, గిరిజన ఉప ప్రణాళిక లేకపోతే షెడ్యూల్డ్ క్యాస్ట్ ప్లాన్ ఎస్సీ సబ్ ప్లాన్లో కొన్ని ఉంటుంది. అదేవిధంగా మనకు మన ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ కూడా ఈ యొక్క హార్టికల్చర్ ఉద్యాన శాఖ వారు కూడా కొన్ని రకాల సబ్సిడీ స్కీమ్స్ అనేది కూడా మనకు రైతులకు అందుబాటులో చేయడం జరిగింది. కాబట్టి ఎవరైనా కూడా ఆసక్తి గల ఎవరైనా రైతులు కానీ లేకపోతే యువత ఎవరైనా ఉంటే కనుక లోకల్గా మనకు ఈ యొక్క ఉద్యాన శాఖ అధికారులను కన్సల్ట్ అయ్యి సో వారు గవర్నమెంట్ వారు ఏమేమి మనకు స్కీమ్స్ ఇస్తున్నారో వాటిని చూసుకొని మనం ఈ శిక్షణ కార్యక్రమం తీసుకుని మనం ఎస్టాబ్లిష్ చేసుకున్నట్లయితే బాగా ఉంటుంది. ఇకపోతే లేకపోతే మనకు ప్రధానమంత్రి ఎంప్లాయ్మెంట్ జనరేషన్ స్కీమ్ అన్నది కూడా సెంట్రల్ గవర్నమెంట్లో ఉంది. సో ఆ యొక్క కేటగిరీలో కూడా మన శిక్షణ తీసుకొని ఏర్పాటు చేసుకోవడానికి వెసులుబాటు ఉంది.
1: అయితే మరి ఈ తేనెటీగల పెంపకంలో ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు పెంచేటప్పుడు?
0: ముఖ్యంగా ఈ తేనెటీగల పెంపకంలో మనం ముఖ్యంగా చూసుకోవాల్సింది ఏంటంటే మనకు భయం అనేది ఎవరి కూడా ఉండకూడదు. సో అవి కుడతాయి అనేది, సో వాటిని కూడా మనం ఒక పెంపుడు జీవుల్లాగా పెంపుడు జంతువులాగా ట్రీట్ చేసుకొని ఆ భయం అనేది లేకుండా చూసుకోవటం, లేక ముఖ్యంగా మనం చూసుకున్నట్టు ఆ పెంచుకున్నటువంటి ప్రదేశం అంటే ఖచ్చితంగా అక్కడ నీటి వసతి అనేది ఉండాలి, తగినటువంటి వాటికి ఆహారం అంటే ఈ యొక్క ఫ్లవరింగ్ ప్లాంట్స్ ఆ పంటలు కానీ లేకపోతే ఎన్ని ప్లాంట్స్ అయినా కూడా అవి ఉండాలి. సో ఎక్కువగా వర్షానికి ఎండకు ఏదైనా మనకు అవి వచ్చినా కూడా వీటికి ప్రొటెక్షన్ లాగా షెల్టర్ లాగా అనేది కూడా ఏర్పాటు చేసుకోవాలి. సో రోడ్డు పక్కన అలా కాకుండా ఎన్ని ఫ్యాక్టరీస్ కి ఇవి కొంచెం దూరంగా ఉండటం, అదేవిధంగా మనకు ముఖ్యంగా రైతులు ఎక్కువగా ఈ మధ్య కాలంలో మనకి పురుగు మందులు వాడుతున్నారు కాబట్టి సో అటువంటి ప్రదేశానికి వెళ్లకుండా పురుగు మందులు పిచ్చుకారి చేయనటువంటి తోటలు మనం ఏర్పాటు చేసుకుంటే మనకు సక్సెస్ అవ్వడానికి అవకాశం ఉంటుంది.
1: ఈ తేనెటీగల పెంపకానికి సంబంధించిన అన్ని విషయాలు చాలా వివరంగా చెప్పారండి. నమస్కారం అండి.
2: ఉద్యాన పంటల్లో తేనెటీగల ప్రాముఖ్యత డాక్టర్ జి శాలిరాజు గారితో పరిచయం మీరింతవరకు విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు ఒక జానపద గీతం.

జానపద గీతం విన్నారు. మేకలు గొర్రెల్లో వచ్చే పీపీఆర్ వ్యాధి నివారణ గురించి తెలుసుకుందాం. చిన్న జీవాలలో పీపీఆర్ వ్యాధి కారణాలు, లక్షణాలు అలాగే నివారణ గురించి తెలుసుకుందాం. మేకలు అలాగే గొర్రెలు పశుపోషణలో ముఖ్యమైన స్థానాన్ని కలిగిన జీవాలు. వీటి ద్వారా రైతులు ఆదాయాన్ని, ఆహార భద్రతని పొందుతారు. కానీ చిన్న జీవాలకు పీపీఆర్ వంటి వైరస్ వ్యాధులు గనక వ్యాపించినట్లయితే వాటి ఆరోగ్యం, ఉత్పత్తి అలాగే రైతుల ఆర్థిక స్థితి మీద దీని ప్రభావం ఉంటుంది. కాబట్టి ఈ వ్యాధుల గురించి అవగాహన కలిగి ఉండడం, అవసరమైన నివారణ చర్యలు తీసుకోవడం చాలా ముఖ్యం. ఈ వ్యాధి పెద్ద రోగం లేదా ముసర వ్యాధిని పోలుంటుంది. పీపీఆర్ చాలా ప్రమాదకరమైన వ్యాధి. ఇది వేగంగా వ్యాపించి మేకలు అలాగే గొర్రెలకి ప్రాణ నష్టాన్ని కలిగించే సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. ముందుగా వ్యాధి కారకాన్ని గనక మనం చూస్తే, ఈ వ్యాధి మోర్బల్లీ వైరస్ వల్ల వస్తుంది. ఇది అంటువ్యాధి. సాధారణంగా కొత్తగా కొనుగోలు చేసిన మేకల్ని మందలో చేర్చిన తర్వాత ఈ వ్యాధి కనిపిస్తూ ఉంటుంది. ఒకదాని నుండి మరొకదానికి వ్యాప్తి చెంది 4 నుండి 10 రోజుల్లో లక్షణాలు మనకి బయటపడతాయి. రోగ లక్షణాల్ని గనక మనం చూస్తే, వ్యాధి సోకిన మేకలలో జ్వరం తీవ్రంగా ఉంటుంది. అంటే 104 నుండి 106 డిగ్రీల ఫారెన్ హీట్ వరకు ఉంటుంది. జ్వరం వచ్చిన 2-3 రోజుల తర్వాత మేకలు పల్చగా పారడం, రక్తంతో కూడిన విరేచనాలు అవ్వడం, కొన్ని సందర్భాల్లో నలుపు రంగులో విరేచనాలు అవడాన్ని మనం గమనించవచ్చు. దగ్గు ఎక్కువగా రావడంతో పాటు కళ్ళు అలాగే ముక్కుల నుండి నీరు కారుతూ ఉంటుంది. ఈ నీరు క్రమంగా చీమిడిగా మారి ముక్కు రంధ్రాలు మూసుకుపోయి ఊపిరి తీసుకోలేక ఇబ్బంది పడుతూ ఉంటాయి. నోరు, పెదాలు, నాలుక, చెంపలు, కండరాల లోపలి భాగాలు ఉబ్బి పొక్కులు ఏర్పడతాయి. వ్యాధి సోకిన మేకలు నీరసంగా ఉంటాయి. మేత మేయక 5 నుండి 6 రోజుల్లో చనిపోతాయి. చూడి మేకలు ఈసుకుపోవడాన్ని మనం గమనించవచ్చు. ఈ వ్యాధికి సరైన చికిత్స లేనప్పటికీ వ్యాధి లక్షణాలు గమనించిన వెంటనే దగ్గరలోని పశు వైద్యుల్ని సంప్రదించి యాంటీబయాటిక్స్, ఇతర మందులతో చికిత్స చేసినట్లయితే వ్యాధి తీవ్రతను తగ్గించి కాపాడుకోవచ్చు. పొటాషియం పర్మాంగనేట్ 1% ద్రావకంలో పొక్కులు కడుక్కోవాలి. ఉప్పు, గ్లూకోజ్ కలిపిన గంజిని తాగించడం ద్వారా అవి త్వరగా కోలుకుంటాయి. 4 నెలలు నిండిన ప్రతి గొర్రె అలాగే మేకపిల్లలకి తప్పనిసరిగా పీపీఆర్ టీకాల్ని వేయించాలి. గొర్రెలు అలాగే మేకలకి జనవరి మాసంలో ఈ టీకాలని ప్రతి సంవత్సరం ఇప్పించినట్లయితే ఈ పీపీఆర్ వ్యాధి నుండి మేకల్ని, గొర్రెల్ని కాపాడుకోవచ్చు. మేకలు, గొర్రెల్లో వచ్చే పీపీఆర్ వ్యాధి నివారణ గురించి మీరింతవరకు విన్నారు.

0: అనేక ఆరోగ్య సమస్యలకు దారితీసేది. నదీనాం సాగరో గతిహి అన్నట్లుగా నదులన్నీ సాగరాన్ని చేరుతాయి. కాని ఆలోపే ఆ జలాలు మన గ్రామాల్లోని ప్రతి గడపను తాకేలా చేసి వారి దాహార్తిని, నీటి కష్టాలను నిర్మూలించి నవభారత నిర్మాణంలో గ్రామీణ ప్రజలను భాగస్వామ్యం చేస్తూ వారి జీవన ప్రమాణాలను పెంచేందుకే ప్రవేశపెట్టబడిన ఒక మహత్తర యజ్ఞం జలజీవన్ మిషన్. రెండు ప్రారంభమైన ఈ పథకం కేవలం ఇంజనీరింగ్ అద్భుతం మాత్రమే కాదు, ఇది ఒక సామాజిక విప్లవం. కొన్ని కోట్ల గ్రామీణ గృహాలకు కుళాయి కనెక్షన్లు ఇవ్వడమే లక్ష్యంగా ఇది సాగుతోంది. అపోహిష్ట మయోభువహ అని వేదం ఉద్ఘాటించింది. అంటే నీరు మనకు ఆనందాన్ని, ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి అని అర్థం. జలజీవన్ మిషన్ ద్వారా ఇలాంటి సుస్థిరమైన నీటి సరఫరా వ్యవస్థను స్థాపించి సుజల సస్యశ్యామల వికసిత భారతావని నిర్మాణానికి పూనుకుంది కేంద్ర ప్రభుత్వం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ పథకం అమలులో గణనీయమైన ప్రగతిని కనబరుస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలోని మారుమూల ప్రాంతాలు, గిరిజన తండాలకు సైతం రక్షిత మంచినీటిని చేరవేయడంలో ప్రభుత్వ కృషి ప్రశంసనీయం. ఈ మిషన్ను విజయవంతం చేయడంలో గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ కీలక పాత్ర పోషిస్తుంది. కాకినాడ జిల్లాలో జల్ జీవన్ మిషన్ అమలు తీరుతెన్నుల గురించి కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్ గారు ఆకాశవాణితో మాట్లాడారు.
1: నమస్కారం శ్రోతలారా, ఈ రోజు మనం చర్చించబోయే అంశం గ్రామీణ భారతదేశంలో తాగునీటి రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకొస్తున్న జలజీవన్ మిషన్, ముఖ్యంగా కాకినాడ జిల్లాలో జరుగుతున్న ప్రగతి గురించి. కాకినాడ జిల్లాలో మొత్తం 20 మండలాలు, 667 హ్యాబిటేషన్లు ఉన్నాయి. జలజీవన్ మిషన్ కింద ఇప్పటి వరకు 1007 పనులు ఆమోదం పొందగా వాటి అంచనా వ్యయం సుమారు 498.59 కోట్లు. జిల్లాలో మొత్తం 389,205 గృహాలు ఉండగా 2019లో ఈ పథకం ప్రారంభానికి ముందు కేవలం 101,973 గృహాలకు మాత్రమే, అనగా 26.20% ట్యాప్ కనెక్షన్లు మాత్రమే ఉండేవి. జలజీవన్ మిషన్ అమలులోకి వచ్చిన తర్వాత ఇప్పటి వరకు 233,919 కొత్త గృహాలకు ట్యాప్ కనెక్షన్లు అందించబడినాయి. దీంతో మొత్తం 335,892 గృహాలకు, అనగా 86.39% తాగునీటి కనెక్షన్లు అందుబాటులోకి వచ్చాయి. ఇది జిల్లాలో సాధించిన గొప్ప పురోగతి. ప్రధానంగా చెప్పుకోవాల్సిన విషయం ఒక భారీ బల్క్ వాటర్ సప్లై మల్టీ విలేజ్ స్కీమ్. ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నది, ధవళేశ్వరం బ్యారేజ్ స్థిరమైన నీటి వనరులను ఉపయోగించి తాగునీరు సరఫరా చేయబడుతుంది. ఈ ప్రాజెక్టు అంచనా వ్యయం సుమారు 1,650 కోట్లు. ఇది 4 అసెంబ్లీ నియోజకవర్గాలు, 7 మండలాలు, 167 హ్యాబిటేషన్లను కవర్ చేస్తుంది. 13.13 లక్షల జనాభాకు లబ్ధి చేకూరేలా రూపకల్పన చేయబడుతుంది. ఈ స్కీమ్లో 111 MLD సామర్థ్యంతో ఆధునిక వాటర్ ట్రీట్మెంట్ ప్లాంట్ నిర్మాణంలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టులు పూర్తయిన తర్వాత గ్రామీణ ప్రాంతాల్లో శాశ్వతంగా త్రాగునీటి సమస్యకు పరిష్కారం లభిస్తుంది. హర్ ఘర్ జల్ లక్ష్య సాధనలో భాగంగా జిల్లాలో మొత్తం 349 గ్రామ పంచాయతీలు ఉండగా 57 పంచాయతీలు హర్ ఘర్ జల్ గా నివేదించబడినాయి మరియు 44 పంచాయతీలు ధృవీకరించబడినాయి. ఈ ప్రగతి వెనుక ప్రభుత్వం కృషితో పాటు ఇంజనీరింగ్ విభాగం, స్థానిక సంస్థలు మరియు గ్రామస్తుల సహకారం కూడా కీలక పాత్ర పోషిస్తుంది. జలజీవన్ మిషన్ వల్ల మహిళలకు ఎంతో ఉపశమనం కలిగింది. ఇంతకుముందు తాగునీటి కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు ఇంటి వద్దనే స్వచ్ఛమైన నీరు అందుబాటులో ఉండటం వల్ల వారి జీవన ప్రమాణాలు మెరుగుపడ్డాయి. అలాగే పాఠశాలలు, అంగన్వాడీ కేంద్రాల్లో శుభ్రమైన త్రాగునీరు అందడం వల్ల పిల్లల ఆరోగ్య పరిస్థితి కూడా మెరుగుపడుతోంది. ముగింపుగా చెప్పాలంటే కాకినాడ జిల్లాలో జలజీవన్ మిషన్ అమలు వికసిత్ భారత్ లక్ష్యానికి ఒక బలమైన అరుగు. ప్రతి ఇంటికి త్రాగునీరు అందించడం ద్వారా ఆరోగ్యకరమైన, సుసంపన్నమైన సమాజ నిర్మాణం సాధ్యమవుతుంది. ధన్యవాదములు.
0: జలశక్తి అభియాన్ ను విజయవంతం చేయడంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం విశేష కృషి చేస్తోంది. ముఖ్యంగా కరువు పీడిత ప్రాంతాలకు, ఏజెన్సీ ప్రాంతాలకు నీటిని చేరవేయడంలో ప్రత్యేక శ్రద్ధ వహిస్తోంది. గ్రామ సచివాలయాలు వాలంటీర్ల వ్యవస్థ ద్వారా లబ్ధిదారులను గుర్తిస్తూ పైప్లైన్ల నిర్మాణం వేగవంతంగా పూర్తి చేస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వందల

0: జాతి నీటి పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందించే నీరు కలుషితం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ నిర్వహించే స్వచ్ఛ సర్వేక్షణ్ గ్రామీణ్ మరియు జల్జీవన్ మిషన్ వార్షిక సర్వేలలో ఆంధ్రప్రదేశ్ ఉత్తమ పనితీరు కనబరిచినందుకు పలుమార్లు అవార్డులను అందుకుంది. ముఖ్యంగా ఫంక్షనల్ హౌస్ హోల్డ్ ట్యాప్ కనెక్షన్ అందించడంలోనూ, నీటి సరఫరాను సెన్సార్ల ద్వారా పర్యవేక్షించడంలో చూపిస్తున్న చొరవకుగాను జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. అసలు నీటి సరఫరా నిరంతరాయంగా జరగాలంటే మూల వనరు బలంగా ఉండాలి. ఇక్కడే భూగర్భ జలశాఖ పాత్ర ప్రాధాన్యత సంతరించుకుంటుంది. శాస్త్రీయ పద్ధతుల ద్వారా భూమిలోని నీటి లభ్యతను గుర్తించడం, బోర్లు మరియు బావుల స్థానాలను నిర్ణయించడంలో వీరిది కీలక పాత్ర. అంతేకాకుండా వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేసే రీఛార్జ్ స్ట్రక్చర్స్ నిర్మించడం ద్వారా వనరుల్ని సుస్థిరం చేస్తూ వీరు ఈ మిషన్ కు శాస్త్రీయమైన సుస్థిరమైన పునాదుల్ని వేస్తున్నారు. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జలశాఖ కార్యకలాపాలను మనకు వివరిస్తున్నారు విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖాధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత గారు. ఆ వివరాలు కూడా విందాం.
1: అందరికీ నమస్కారం. ఈ రోజు జల్ జీవన్ మిషన్ లో భాగంగా గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ నిర్వర్తించే యాక్టివిటీస్ గురించి మీతో పంచుకోవాలనుకుంటున్నాను. కొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని నియంత్రించడం మరియు మరికొన్ని ప్రాంతాల్లో భూగర్భ జల వినియోగాన్ని ప్రోత్సహించడం ద్వారా భూగర్భ జల వనరుల నిర్వహణ కొరకు వాటర్ షెడ్ విధానంలో జిల్లా యొక్క భూగర్భ జల వనరులను కాలానుగుణంగా అంచనా వేయటం అనేది జరుగుతుంది. బోరుబావుల స్థలాల ఎంపిక కోసం హైడ్రోజియలాజికల్ మరియు జియోఫిజికల్ పరిశోధనలు నిర్వహించడం జరుగుతుంది. ఆటోమేటిక్ వాటర్ లెవెల్ రికార్డులతో మెరుగుపరిచిన పిజోమీటర్ల నెట్వర్క్ ద్వారా భూగర్భ జల మరియు నాణ్యత పర్యవేక్షించడం జరుగుతుంది. ఆక్వాకల్చర్ ప్రాంతాలు, ఉప్పునీటి ప్రాంతాలు వంటి నాణ్యత సమస్యలు ఉన్నటువంటి ప్రాంతాల్లో ప్రత్యేక అధ్యయనాలు నిర్వహించి అభివృద్ధి మరియు నిర్వహణ చర్యలతో సంబంధించి భూగర్భ జల స్థితిని అంచనా వేయటం అనేది జరుగుతుంది. జిల్లాలో భిన్నమైనటువంటి భౌగోళిక మరియు శిలా నిర్మాణ యూనిట్లను కవర్ చేయడానికి హైడ్రాలజీ ప్రాజెక్ట్ కింద మరియు SDP నిధుల ద్వారా విశాఖపట్నం జిల్లాలో 8 సాధారణ పరిశీలన బావులు మరియు 31 పిజోమీటర్ బావులను ఏర్పాటు చేయబడ్డాయి. వీటి ద్వారా భూగర్భ జల మట్టాల సీజనల్ మార్పులను గమనించి భూగర్భ జల రీఛార్జ్ మరియు వినియోగ గణనలో ఉపయోగిస్తున్నాము. రీసెంట్ గా రాష్ట్ర ప్రభుత్వం జలధార జలహారతి అనేటువంటి ప్రోగ్రామ్ ని ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి సూచనల మేరకు భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను అనగా చెక్ డ్యామ్స్, రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ సిస్టమ్స్, రీఛార్జ్ పిట్లను నిర్మించడం, చెరువులను పొడికి తీయటం, స్లూయిస్లను రిపేర్ చేయటం వంటి సమగ్ర కార్యాచరణ ప్రణాళికను రూపొందించబడింది. విశాఖపట్నం జిల్లాలో భూగర్భ జల మట్టాలు 6-20 మీటర్ల మధ్య ఉన్నటువంటి 135 గ్రామాలను గుర్తించడం జరిగింది. ఈ గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి రీఛార్జ్ నిర్మాణాలను ప్రతిపాదించింది. ఈ 135 గ్రామాల్లో 39 పట్టణ ప్రాంతాల్లో ఉండగా మిగిలిన 95 గ్రామాల్లో భూగర్భ జల మట్టాలను 3-6 మీటర్లకు తీసుకురావడానికి అనువైనటువంటి రీఛార్జ్ నిర్మాణాలను గుర్తించేందుకు కొన్ని బృందాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ యొక్క బృందాలు ఏం చేస్తాయంటే ఆయా ప్రాంతాల్లో MI ట్యాంక్స్ ని, స్లూయిస్ లని, చెక్ డ్యామ్స్ ని ఐడెంటిఫై చేసి వాటి యొక్క పూడికలు తీయటం లేదా కొత్తగా ఏమైనటువంటి స్ట్రక్చర్స్ ని ప్రపోజ్ చేయటం అనేది జరుగుతుంది. ఈ విధంగా చేయటం వల్ల వర్షాకాలంలో పడినటువంటి ప్రతి వర్షపు నీటి బొట్టును మనం ఒడిసిపట్టగలం. దాని కారణంగా భూగర్భ జలాల నీటి మట్టం గణనీయంగా పెరుగుతుందని అంచనా వేసి ఈ యొక్క జలధార జలహారతి ప్రోగ్రామ్ ని ప్రభుత్వం ప్రతిపాదించింది. థ్యాంక్ యూ.
0: జలజీవన్ మిషన్ వేగం, పారదర్శకతను చూసి ప్రపంచం ఆశ్చర్యపోతోంది. ప్రపంచ ప్రఖ్యాత పత్రికలు, సంస్థలు ఈ పథకాన్ని భారతదేశపు మౌన విప్లవంగా అభివర్ణిస్తూ కలుషిత నీటి వల్ల వచ్చే డయేరియా, టైఫాయిడ్ వంటి వ్యాధులు తగ్గడం వల్ల పేద కుటుంబాల వైద్య ఖర్చులు తగ్గుతున్నాయని కొనియాడుతున్నాయి. భారతదేశంలోని మారుమూల గ్రామాల్లో కుళాయి ద్వారా నీరు రావడం వల్ల మహిళల సామాజిక, ఆర్థిక స్థితిగతుల్లో వస్తున్న మార్పులను ప్రత్యేక కథనాలుగా ప్రచరిస్తున్నాయి. ఈ పథకం ద్వారా పెట్టిన ప్రతి రూపాయి పెట్టుబడికి ఆరోగ్యపరంగా 4 రూపాయల లాభం చేకూరుతోందని ప్రపంచ ఆరోగ్య సంస్థ విశ్లేషించింది. అంతేకాదు, నోబెల్ గ్రహీత మైఖేల్ క్రీమర్ వంటి ఆర్థికవేత్తలు ఈ పథకం ద్వారా శిశు మరణాలను గణనీయంగా తగ్గించవచ్చని ప్రశంసించారు. కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు వేల కోట్ల రూపాయలను ఈ పథకం కోసం వెచ్చిస్తున్నాయి. నారీ శక్తి సే జల్ శక్తి.

0: అన్నట్లుగా గ్రామాల్లోని నీటి నాణ్యతను పరీక్షించే బాధ్యతను మహిళలకు అప్పగించడం ద్వారా వారి సాధికారతకు ప్రభుత్వం పెద్దపీట వేస్తోంది. ఇంటింటికి నీరు రావడం వలన లబ్ధి పొందిన కృష్ణవేణి గారి మాటలు ఇప్పుడు ఒకసారి విందాం.
1: నమస్కారం, నా పేరు కృష్ణవేణి. అనకాపల్లి జిల్లా సోడవరం మండలం. మాకు కొలయలు ప్రభుత్వం వారు కొలయలు ఇచ్చినందుకి ధన్యవాదాలు. మాకు పనులు కాదు, వెళ్ళడానికి అది టైంకి అవ్వేది కాదు. అలాంటిది ఇప్పుడు నీళ్లు ఇంటింటికి నీళ్లు బాగా వస్తున్నాయి. టైంకి అన్ని పనులు జాగ్రత్త చేసుకుంటున్నా. వీధి చివరిన కొలయి ఉండేది, అప్పుడు చాలా ఇబ్బంది పడిపోయేవారమే. ఇప్పుడు ఇంటింటికి కొలయలు రావడం వల్ల మాకు చాలా కష్టం తప్పింది. బాగానే ఉంది అంతా. ప్రభుత్వం వాళ్ళకి మేము ధన్యవాదాలు చెప్పుకుంటున్నాం.
0: విన్నారు కదా, ఇలా దేశంలోని ప్రతి ఒక్కరూ లబ్ధి పొందాలనే ఉద్దేశంతో ప్రభుత్వం జల్ జీవన్ పథకాన్ని 2028 డిసెంబర్ వరకు పొడిగించి జల జీవన్ మిషన్ 2.0గా దాన్ని పునర్వ్యవస్థీకరించింది. ఇందులో భాగంగా సుజలం భారత్ అనే డిజిటల్ ఫ్రేమ్ వర్క్ ను ప్రవేశపెట్టారు. దీని ద్వారా ప్రతి గ్రామానికి ఒక ప్రత్యేక ఐడి, సుజల్ గావ్ ఐడిని కేటాయించి నీటి సరఫరాను రియల్ టైమ్ లో పర్యవేక్షిస్తారు. ఇక జల రక్షణలో ప్రజా భాగస్వామ్యం కూడా అత్యంత కీలకం. ప్రభుత్వం కోట్లాది రూపాయల వ్యయంతో నీటిని మన ముంగిటకు తెస్తోంది. కాని ఆ నీటిని పొదుపుగా వాడుకోవడం, వర్షపు నీటిని భూమిలోకి ఇంకింపచేయడం, జలవనరుల్ని కలుషితం కాకుండా చూసుకోవడం పౌరులుగా మనందరి బాధ్యత. ప్రభుత్వ అధికారులు, క్షేత్రస్థాయి సిబ్బంది పడుతున్న శ్రమకు మనం ఇచ్చే నిజమైన గౌరవం నీటిని జాగ్రత్తగా వాడుకోవడమే. జలం రక్షతి రక్షితః అనే నినాదంతో సాగుతున్న ఈ ప్రయాణం స్వయం సమృద్ధ గ్రామాల నిర్మాణానికి నాంది పలుకుతోంది. ప్రభుత్వ సంకల్పం, అధికారుల కృషి, ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడే ఈ జల ఉద్యమం సంపూర్ణ విజయం సాధిస్తుంది. నేడు ప్రతి ఇంటి ముంగిట కురుస్తున్న జలధార నవభారత ఉజ్వల భవిష్యత్తుకు ప్రతిరూపంగా నిలుస్తోంది. నీరే ప్రాణాధారం. ఆ నీటిని ప్రతి ఇంటికి చేర్చడమే ప్రభుత్వ లక్ష్యం. ఇది ఈనాటి వికసిత్ భారత్.
2: మీరింతవరకు జల్ జీవన్ మిషన్ గురించి ప్రభుత్వ అధికారుల పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు కాకినాడ జిల్లా గ్రామీణ నీటి సరఫరా మరియు పారిశుద్ధ్య శాఖ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ శ్రీ మహమ్మద్ అబ్దుల్ మతీన్, విశాఖపట్నం జిల్లా భూగర్భ జల మరియు జలగణన శాఖ అధికారి శ్రీమతి కంకిపాటి పుష్పలత, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విజయవాడ కేంద్రం.

శబ్ద తరంగాలపై పయనం ప్రతి ఒక్కరి జీవనంలో అంతర్భాగం. బహుజన హితాయ, బహుజన సుఖాయ తన సంకల్పం. ఆకాశవాణి

0: ఆకాశవాణి విజయవాడ కేంద్రం ఈనాటి తెలుగు సాహిత్య కార్యక్రమంలో అనురాగ వృష్టి శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి కథానిక వింటారు.
1: నా ఆరోగ్యం రోజురోజుకి క్షీణిస్తుంది. అట్టే కాలం బతకనని తెలుసు. కానీ నేను 4 రోజులుగా ఏం తినకుండా పడుకున్నానని డాక్టర్ని తీసుకొచ్చారు. ఆ అలికిడికి కొద్దిగా తలెత్తి చూశాను. ఎప్పుడూ వచ్చే డాక్టర్ కాకుండా ఈసారి 35 ఏళ్ల వయసున్న యువ డాక్టర్ వచ్చారు. పడుకుని ఉన్న నా చుట్టూ 2 సార్లు నడిచి నా చెవుల దగ్గర నుదుటి మీద చేత్తో ప్రేమగా నిమిరారు. ఆ స్పర్శలో నాకేదో ఆనందం అనిపించి కళ్లు పెద్దవి చేసి అతని వైపు చూశాను. నా చిన్నప్పుడు నేను మొట్టమొదటిసారిగా చూసిన వ్యక్తిగా అనిపించింది. నేను కళ్లు పెద్దవి చేయటం చూసి అతను నవ్వు ముఖంతో, "నీకేం కాదు, లక్షణంగా లేచి తిరుగుతావు" అంటూ సమాధానించాడు. సందేహం లేదు, ఆ గొంతు వింటుంటే ఇతను శ్రీనివాసరావు కొడుకే అనిపించింది. కాదు కాదు, మనవడయ్యుండాలి. ఎందుకంటే శ్రీనివాసరావు నాకు పరిచయమైంది 70 ఏళ్ల పైనే. మరి ఇతనేమో 30 ఉన్న యువకుడు. ఏంటి 70 ఏళ్ల నాటి మనిషిని అంతలా ఎలా గుర్తుపెట్టుకున్నావు అనేగా మీ అనుమానం. దానికి ఒక పెద్ద కథ ఉంది, చెప్తా వినండి. నేను చిన్న గున్న ఏనుగుగా ఉన్నప్పుడు మా జట్టులో నుండి దారి తప్పి అడవిలో నుంచి ఊర్లోకి వచ్చేశా. ఎటు వెళ్లాలో తెలియక తికమక పడుతుంటే ఓ 19 ఏళ్ల కుర్రాడు ఏదో ఆకు కోసం అడవులోకి వస్తుండగా అతని కంట పడ్డాను. నా అవస్థ చూసి అతను భయం లేదని నా తొండంపై ప్రేమగా నిమిరి నన్ను అడవులోకి తెచ్చి వదిలేశాడు. అప్పుడే మొదటిసారి నేను మనిషి ముఖం చూడటం. మనుషులు అడవులోకి వచ్చి దుప్పులు కుందేళ్లు లాంటి జంతుల్ని వాళ్ల ఆహారం కోసం వేటాడతారట. కాని మేము వాళ్ల ఊర్లోకి వస్తే మటుకు తరిమి తరిమి కొడతారని మా వాళ్లు చెప్పుకుంటుంటే వినటమే తప్ప వాళ్ళని చూసింది లేదు. అయితే మాలాంటి ఏనుగులని చంపరు కాని ఇలా బయటకు వచ్చిన నాలాంటి వాటిని మచ్చిక చేసుకుని బరువులు ఎత్తటానికో సర్కస్ కంపెనీలకో జొలకో తరలించేస్తారు. అతను అలా చేయకుండా నన్ను అడవులోకి పంపేసరికి నేను ఆనందంతో తొండాన్ని పైకెత్తి ఊపి అతనికి కృతజ్ఞతలు చెప్పి తర్వాత గుణగుణా నడుచుకుంటూ అడవిలోకి వచ్చేశా. అప్పటికే అమ్మ కంగారుగా గింకారాలు చేస్తుంది. అసలే ఆందోళనకారులు అడవిలో ఆశ్రమం కోసం పొంచి ఉన్నారు. వారి ఉనికికి ఏమాత్రం ప్రమాదమని అనిపించినా మమ్మల్ని చంపేస్తారని అమ్మ భయం. దాని తర్వాత 2 నెలలకు అతను ఓ అమ్మాయిని తీసుకుని అడవి మార్గంలో మరో ప్రాంతానికి వెళ్లటం గమనించా. వాళ్ల వెనకాలే నేను అనుసరించి వెళుతుంటే నా అలికిడికి వెనక తిరిగి చూసి నన్ను చూసి దడుచుకున్నాడు. అతని చేతిలో ఉన్న పొడవైన ఈటిని నా వైపు విసిరబోయి నేను భయపడటం చూసి నన్ను గుర్తుపట్టి, "ఓ ఇదా, ఇదేం చేయదులేండి చిన్నపిల్ల, ఒకసారి ఇది తప్పిపోతే నేనే అడవిలో వదిలేశా, గుర్తుపట్టినట్లుంది" అంటూ నన్ను ప్రేమగా తాకాడు. ఆమె కూడా అబ్బురంగా నా వైపు చూస్తూ తన చేతి సంచిలో ఉన్న అరటిపళ్ళు నాకు తినిపించింది. నేను వాటిని తీసుకోగానే ఆమె సంతోషంతో చప్పట్లు కొట్టింది. తర్వాత నేను వారిని కొద్దిసేపు అనుసరించి వెళ్లాను. వాళ్లు మాట్లాడుకున్న దాన్ని బట్టి నాకు తెలిసింది అతని పేరు శ్రీనివాసరావు, ఆమె పేరు రమణి అని. వాళ్ళిద్దరికీ ఒకరికొకరు నిన్ననే పరిచయం. ఆమె పట్నం నుంచి ఈ ప్రాంత మహిళలకి శిక్షణ ఇవ్వడానికి వచ్చిన ఉద్యమకారిణి. అతను ఆమెకు తోడుగా నియమించబడిన వ్యక్తి అని నాకు అర్థమైంది. ఇంకా నాకు అర్థమైంది ఏంటంటే వీళ్లు చేస్తున్న ఉద్యమం ప్రత్యేక ఆంధ్రప్రదేశ్ కోసం. తమిళనాడు నుంచి విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడి అప్పటికే 2 ఏళ్లయింది. తెలుగు భాష మాట్లాడే వారంతా ఒకటిగా ఉండాలని, హైదరాబాద్తో కలిసి విశాలాంధ్ర కావాలని ఆందోళన జరుపుతున్నారు. వీరి కార్యాచరణ ఒక ప్రాంతం నుంచి ఒక ప్రాంతానికి విస్తరించడానికి పోలీసులు కంటపడకుండా ఇలా రహస్యంగా వెళుతున్నారు. నాకు వాళ్ల సంభాషణ ఇంకా వినాలనే ఉంది. కాని అక్కడ అడవి మార్గం అంతం కావడంతో వాళ్లు ఆగి నా వైపు చూసి, "ఇహ నువ్వు ఇక్కడ ఆగిపో, మేం పక్క గ్రామంలోకి వెళ్లి మళ్లీ రేపు వచ్చేస్తాం" అని చెప్పగానే నేను సరేనంటూ తొండం ఊపి అక్కడి నుంచి వచ్చేశా. మరుసటి రోజు నేను వాళ్ల కోసం అక్కడ ఎదురు చూడసాగాను. కాని వాళ్లు ఎంతకీ రాలేదు. అతనెందుకు అలా చెప్పాడని ఆలోచిస్తూ వస్తుంటే దారిలో రక్తం మరకలు కనిపించాయి. నాకేదో అనుమానం వచ్చి వాటి ఆనవాలు చూసుకుంటూ వెళ్లా. నా అనుమానం నిజమే అయింది. ఒక చిన్న గుట్టను ఆనుకుని ఉన్న బొరిలో వాళ్ళిద్దరూ కనిపించారు. నా రాకతో ఉలికిపడిన అతను అప్రమత్తమై కర్ర తీయబోయి నేనని తెలిసి మళ్లీ విరమించుకున్నాడు. ఆమె సొమ్మసిల్లి పడుకుని ఉంది. ఏదో ప్రమాదం జరిగింది. లేచే పరిస్థితిలో లేరు. అతను నిస్సహాయుడై ఉన్నాడు. శక్తిని కూడగట్టుకునేందుకు అక్కడ ఆగారని అర్థమైంది. నేను వెంటనే వంగి ఆమెని నా తండంతో పైకి లేపే ప్రయత్నం చేశా. అతను అర్థం చేసుకుని లేచి ఆమెతో సహా నా మీదకు ఎక్కి ఆమెని పొదివి పట్టుకుని కూర్చున్నాడు. క్షణం ఆలస్యం చేయకుండా నేను గుణగుణా నడుచుకుంటూ ఊర్లోకి వచ్చేశా. ఈ వింత చూసిన జనం పోటెత్తారు. వాళ్లు వెంటనే ఇద్దరిని వైద్యం చేయించడానికి తరలించి నన్ను చాలా మెచ్చుకున్నారు. అతను హాస్పిటల్కి వెళ్లే ముందు అన్నాడు, మేము తిరిగి వస్తుంటే ఆమె ఎలుగుబంటి దాడికి గురైంది. నేను బరిసో దాన్ని అడ్డుకోబోతే అతను ఆమెకి కూడా దాడి చేసి బరిసెని విరిచేసింది. చేసేదే లేక దాన్ని ఒట్టి చేతులతో ఎదుర్కోవాల్సి వచ్చింది. ఎక్కడలేని శక్తితో నేనిచ్చిన ముష్టిఘాతాలకి భయపడి అది పారిపోయింది. కాని ఆ తర్వాత ఆమెను మోస్తూ కొంత దూరం వచ్చాక శక్తి లేక బొరిలో తలదాచుకున్నా. కాసేపటికి ఈ గున్న ఎనుగు వచ్చి మమ్మల్ని కాపాడిందని చెప్పటం విన్నాను. నాకు రకరకాల పళ్లతో వాళ్లు కృతజ్ఞతలు చెప్పారు. నేను చేసిన పనికి నాకే సంతోషం వేసి గంతులేసుకుంటూ తిరిగి అడవిలోకి వచ్చేశా. తర్వాత 6 నెలలకి వాళ్లు అనుకున్నది సాధించారు. తెలుగు మాట్లాడే తెలంగాణ ప్రాంతాలను కలుపుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అవతరించింది. రాష్ట్రం మొత్తం పండగ వాతావరణం నెలకొంది. శ్రీనుకి నేనెక్కడుంటానో తెలుసు కనుక నా కోసం వచ్చాడు. నన్ను ఊర్లోకి తీసుకొచ్చి సంబరాలు జరుపుతూ పెద్ద ఉపన్యాసం చెప్పాడు. ఆ రోజు నేను వాళ్లను రక్షించి ఉండకపోతే ఉద్యమం ఇంత తొందరగా కొలికి వచ్చేది కాదన్నాడు. నేను కూడా ఉద్యమంలో భాగం పంచుకున్నందుకు గొప్పగా మెచ్చుకున్నాడు. అంతలో పక్క నుంచి మైకులో పాట మోగుతుంది. నేను సైతం ప్రపంచాగ్నికి సమిదినొక్కటి ఆహుతిచ్చాను, నేను సైతం విశ్వవృష్టికి అశ్రు ఒక్కటి దారవోశాను. అది విని నా కళ్ళంట కూడా ధారగా నీరు కారింది. నేను శ్రీనివాసరావు ప్రేమకి బానిసనై అతనితో పాటు ఉండిపోవాలనుకున్నాను. కొంతకాలం ఉన్నాను కూడా. అయితే తర్వాత 3 సంవత్సరాలకి హైదరాబాద్లో నెహ్రూ జువాలజికల్ పార్క్ ఏర్పాటు చేశారు. వన్యప్రాణుల సంరక్షణ ప్రభుత్వ బాధ్యత అని అందులోకి నన్ను తరలించాలని ప్రభుత్వం నిర్ణయించింది. శ్రీనివాసరావు నా విషయంలో ప్రతిఘటించినా వారు వినలేదు. నేను జూకి వచ్చాక కూడా నా కోసం తరచూ వచ్చేవాడు శ్రీను. అన్నట్లు శ్రీను రమణి పెళ్లి చేసుకున్నారు. తర్వాత వాళ్ల పిల్లల్ని కూడా నన్ను చూపించడానికి జూకి తీసుకొచ్చేవారు. అప్పుడప్పుడు వాళ్లొచ్చినా ప్రతివారం శ్రీను వచ్చేవాడు. తర్వాత కొంతకాలానికి అతను రాలేదు. నేను మాత్రం జీవచ్చంలా మిగిలిపోయా. ఇదిగో ఇంతకాలానికి శ్రీనులాగా ఉన్న ఇతను చూశాకే నా కళ్లల్లో మళ్లీ వెలుగొచ్చింది. నా అనుమానం నిజమే అన్నట్లు ఈ కుర్ర డాక్టర్ నోరు విప్పాడు. శ్రీనివాసరావు తెలుసా నీకు? అతను మా తాతయ్య. ఓ రోజు జూ నుంచి వస్తుంటే రోడ్డు యాక్సిడెంట్లో కాలు విరిగిందట. చాలా రోజులు అవస్థపడ్డారట. మనలాంటి వాళ్లకే ఇలా అయితే మరి మూగజీవాల బాధ ఎవరర్థం చేసుకుంటారు అని మదనపడేవారట. అందుకే మా నాన్నని వెటర్నరీ డాక్టర్ చేయాలనుకున్నారు. ఈ విషయాలు తరచూ చెప్పేవారట. ఆయనకి ఆపరేషన్ సరిగా జరగక లోపల గ్యాంగ్రీన్ ఫామ్ అయ్యి ఆయన ప్రాణాల మీదకి తెచ్చింది. ఆయన చనిపోయాక నాన్నమ్మ వాళ్ల పుట్టింటికి వెళ్లిపోయింది. నాన్నకి తాతపోయిన దుఃఖంలో చదువు సరిగా సాగక ప్రైవేటు కంపెనీలో జాబ్లో జాయిన్ అయ్యారు. కొద్ది సమయంలోనే ఆయన పనిచేసే కంపెనీ ఆయన్ని అమెరికా పంపింది. నా చదువు అక్కడే సాగింది. ఆయన చదవలేనిది నాతో చదివించి డాక్టర్ అయ్యేలా చేశారు. ఈరోజు విదేశీ డాక్టర్స్ ప్రత్యేక బృందం పర్యవేక్షణలో ఈ జూని సందర్శించడానికి వచ్చా. అలా వచ్చేలా ఏర్పాటు చేసుకున్నా. ఎందుకంటే మొన్ననే నేను ఇలా డాక్టర్ కావటానికి గల కారణం, అలాగే నీ గురించిన అన్ని విషయాలు నాన్న చెప్పారు. నేను నీకోసమే ఇక్కడికి వచ్చా. ఇక్కడే ఉండిపోదామనుకుంటున్నా. లే, మరి లేచి నిలబడు అన్నాడు. ఆ మాటల్లో ఎంతో ప్రేమతో నిండిన అనురాగం. ఆ అనురాగ వృష్టికి నేను చెలించిపోయా. శ్రీనివాసరావు కాలు విరిగి ప్రాణం మీదకి వచ్చిందని తెలిసి బాధపడ్డాను. అతను నా కోసం తన కొడుకుని డాక్టర్ చేయాలనుకోవటం, అతనికి అది కుదరక అతని కొడుకునే తీర్చిదిద్దటం, పైగా ఇన్నేళ్లైనా శ్రీనివాసరావు కొడుకు కూడా నన్ను గుర్తుపెట్టుకోవటం చూసి చెల్లించిపోయా. 80 ఏళ్ల నా జీవితానికి ఇంతకంటే ఇంకేం కావాలి? శ్రీను రమణులు నా పట్ల చూపిన అనురాగమే కాకుండా కొడుకు మనవడు కూడా వారి మనసులో నాకు చోటు ఇవ్వటం చూసి నా కంటి నుండి అశ్రుధారలు వర్షించగా డాక్టర్ని తొండంతో ప్రేమగా దగ్గరికి తీసుకున్నాను.
0: మీరింతవరకు తెలుగు సాహిత్య కార్యక్రమంలో అనురాగ వృష్టి, శ్రీమతి ఉయ్యూరు అనసూయ గారి కథానిక విన్నారు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. ఇప్పుడు ఒక ఫిలిం గీతం వింటారు. అందాల రాముడు చిత్రం నుంచి రాజేష్ శ్రేయ ఘోషాల్ బృందం పాడిన పాటకు రచన ఈఎస్ మూర్తి.

0: అమరవీరుల త్యాగఫలం ఈనాటి మన దేశ స్వాతంత్ర్యం.
1: ప్రగతి పరుగులో వడివడిగా అడుగులేస్తూ ఈనాడు ఎన్నో దేశాలకు నడవడి నేర్పే స్థాయికి చేరాం మనం.
0: కానీ ఈ స్థితిలో మన దేశ వినాశనానికి తీవ్రవాద శక్తులెన్నో విజృంభిస్తున్నాయి.
1: వారి కుట్రల్ని భగ్నం చేయడానికి మనమందరం సన్నద్ధం కావాలి.
0: బాపూ బాటలో పయనిస్తూ శాంతి గీతాన్ని ఆలపిద్దాం.
1: భారతీయ ఆత్మ సంఘటిత శక్తి అని మరోసారి నిరూపిద్దాం.
0: నినదిద్దాం.

0: ఆకాశవాణి 90 వసంతాల ఆకాశవాణి మహిళా సాధికారతకై ఆకాశవాణి శ్రీ తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు అధ్యాపకులు ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం ఇప్పుడు వింటారు.
1: నమస్కారం అండి, నా పేరు డాక్టర్ డి ఉమాదేవి. నేను మహిళా అధ్యయన కేంద్రంలో మహిళా యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్ గా పనిచేస్తున్నాను. ఒక రకంగా చెప్పాలి అని అంటే ఆల్ ఇండియా రేడియో అనేది మా దైనందిక జీవితంలో ఒక పార్ట్ అండ్ పార్సల్ అయిపోయింది. మా ఫ్యాకల్టీ కూడా చాలా మంది ఆల్ ఇండియా రేడియోలో ఎన్నో రకాలైన స్పీచ్లు అనేది ఇవ్వటం జరిగింది. వాళ్ల వ్యాసాలన్నింటినీ కూడా అందరికీ తెలియచేసేదానికోసం ఇది ఒక మాధ్యమాన్నిగా మేము ఎన్నుకున్నాము. అంతేకాకుండా మేము జర్నీ చేసేటప్పుడే కాదు, ఖాళీగా ఎప్పుడన్నా ఉండనివ్వండి, మా సెల్ ఫోన్స్ లో కానివ్వండి, మేము ఈ ఎఫ్ఎం ని ఎక్కువగా తరచుగా వింటూ ఉంటాము. శ్రోతలు కోరిన పాటలు అనేది కొంచెం మైండ్ రిలాక్సేషన్ కి, అలాగే మధ్యాహ్నం పూట అప్పుడప్పుడు వినే కథానికలు ఇలాంటివన్నీ కూడా ఎంతో మైండ్ రిఫ్రెషింగ్ కావడమే కాకుండా కొంత ఇన్ఫర్మేషన్ ని కూడా డిస్సెమినేట్ చేస్తున్నాయి అని అనిపిస్తోంది. ఈ మధ్యలో మళ్లీ చాలా కొత్త కొత్తగా మంచి మంచి ప్రోగ్రాములు కన్సీవ్ చేసుకుంటూ ఆల్ ఇండియా రేడియో చాలా ముందుకు పోతోంది. ఈ ప్రోగ్రాములన్నిటినీ కూడా మేము గ్యాదర్ చేసి ఒక రకంగా అనాలిసిస్ చేస్తే ఇవి జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ సొసైటీలో క్రియేట్ చేయడానికి ఎంతో ఉపయోగకరంగా ఉన్నాయి. అంతేకాకుండా స్త్రీ శక్తిని చాటి చెప్పే ఎన్నో రకాలైన స్లోగన్స్ ను కూడా నేను వినటం జరిగింది. అలాగే స్త్రీలని ఎన్ని రకాలుగా మనము హైప్ చేయొచ్చు, హైలైట్ చేయొచ్చు అనేది వాళ్ల కథానికల్లో మాత్రమే కాదు, కొన్ని రకాలైన ఇంటర్వ్యూలు కూడా నేను చూస్తూ వచ్చాను. ఆ ఇంటర్వ్యూలు వినడంలో కూడా వాళ్ల యొక్క కేపబిలిటీస్ ని ఐడెంటిఫై చేసి ఎగ్జిబిట్ చేయడానికి ఇది ఒక ప్రత్యేకమైన మాధ్యమము అనడంలో నాకు ఎలాంటి సందేహము లేదు. అంతేకాకుండా ఈ యానివర్సరీ సందర్భంగా ఈ రేడియో అనేది ఇంకా ముందుకు పోవాలని, జెండర్ ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ని మన సొసైటీలో క్రియేట్ చేయడానికి తన వంతు సహకారాన్ని అందించగలదని నేను చాలా విశ్వసిస్తున్నాను.
2: అందరికీ నమస్కారం, నా పేరు డాక్టర్ కోనప్రభ. నేను తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలోని మహిళా అధ్యయన కేంద్రంలో ప్రాజెక్ట్ అసోసియేట్ గా పనిచేస్తున్నాను. ఆకాశవాణి గతంతో పోలిస్తే ఇప్పుడు చాలా విస్తృతమైన కార్యక్రమాలను అందిస్తుంది, ఎందుకంటే సాంకేతికతను వినియోగిస్తూ ఇప్పుడు ప్రజెంట్ మొబైల్ ద్వారా చాలా మందికి కార్యక్రమాలను అందిస్తుందని చెప్పుకోవడంలో గర్వంగా మనం ఫీల్ అవ్వచ్చు. విద్యా విజ్ఞానం అలాగే సంగీతం, శాస్త్రపరమైన విషయాలు, గ్రామీణాభివృద్ది, పర్యావరణం ఇలాంటి అనేక రంగాలపైన విస్తృతమైన విజ్ఞానాన్ని అందరికీ అందిస్తుంది. అలాగే ప్రముఖ వ్యక్తులతో చర్చలు, ఇంటర్వ్యూల ద్వారా కూడా విజ్ఞానాన్ని అందిస్తుంది అని చెప్పుకోవడంలో ఇది ఒక గర్వంగా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే సమకాలీన సమాజంలో స్త్రీలు ఎదుర్కొంటున్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరిస్తుంది. మా అధ్యయన కేంద్రం కావచ్చు, అలాగే డిపార్ట్మెంట్ ద్వారా కావచ్చు, చాలా మంది ఈ సమస్యలపైన కూడా చర్చలు ఇచ్చారు. నేను కూడా ఒకసారి లింగ సమానత్వం పైన ఆకాశవాణి ద్వారా నేను ఒకసారి ప్రసంగించడం జరిగింది. ఇలా సమకాలీన సమాజంలో ఉన్న సమస్యలపైన కూడా దృష్టిని కేంద్రీకరించి ప్రజలను జాగృతపరిచి వాళ్లకి పరిష్కార మార్గాలను చూపించడంలో కూడా ఆకాశవాణి తన వంతు కృషిని అందిస్తుంది అని చెప్పుకోవడంలో మనం గర్వంగా ఫీల్ అవ్వచ్చు ఇప్పుడు. ఎందుకంటే 90 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఇంకా విస్తృతమైన కార్యక్రమాలని ఆకాశవాణి చేపట్టి అశేష జనవాహిని జాగృతపరచాలని కోరుకుంటూ ఆకాశవాణికి నా అభినందనలు తెలియజేస్తున్నాను.
3: నమస్కారం అందరికీ, నా పేరు సాధ్విక. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఆర్థిక శాస్త్రంలో రీసెర్చ్ స్కాలర్ గా చేస్తున్నాను. ముందుగా ఆకాశవాణి 90 సంవత్సరాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. ఆకాశవాణి నేను ఎప్పటి నుంచో ఫాలో అవుతున్నాను. ఆకాశవాణిలో ప్రభుత్వ పథకాలు చాలా చక్కగా వివరిస్తారు. మాకు ఆర్థిక శాస్త్ర సబ్జెక్ట్ లో ఈ వివరణ చాలా చక్కగా ఉపయోగపడుతుంది మాకు, మా స్టూడెంట్స్ కి అనలైజ్ చేయడానికి. అదేవిధంగా ఈ వికసిత్ భారత్ గురించి దేశవ్యాప్తంగా మొత్తం దీని గురించి చర్చిస్తున్నారు. దీంట్లో చెప్పే ముఖ్య సమాచారము, ముఖ్య సూచనలు చాలా ఉపయోగపడుతున్నాయి. అదేవిధంగా యువవాణి కార్యక్రమంలో చక్కగా ఎంప్లాయ్మెంట్ గురించి, అదేవిధంగా చక్కగా క్విజ్ కండక్ట్ చేస్తూ ఉంటారు, మేము అవి ప్రయత్నిస్తూ ఉంటాము. అదేవిధంగా కొంచెం రిలీఫ్ అవ్వడానికి సాంగ్స్, చక్కటి పాటలు ప్లే చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఆకాశవాణిలో చక్కటి బడ్జెట్ విశ్లేషణ చేస్తారు. ఈ విశ్లేషణ చాలా ఉపయోగపడుతుంది. ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా ఆకాశవాణి సిబ్బందికి మరియు శ్రోతలకి నా శుభాకాంక్షలు తెలియచేస్తున్నాను.
4: అందరికీ నమస్కారం అండి. నా పేరు డాక్టర్ ఎం పద్మావతి. మేము మహిళా విశ్వవిద్యాలయంలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో నేను ఇక్కడ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఉన్నాను. ఆకాశవాణి నుంచి మాకు చాలా అనుబంధం ఉంది. ఆ అనుబంధం ఎలాంటిది అని అంటే, ఏదైనా ఉమెన్ కి సంబంధించిన ఏ విధమైన ప్రోగ్రాంలు కానీ దానికి సంబంధించిన ఎంపోర్ చేసే ఏ విధమైన యాక్టివిటీస్ అన్ని కూడా మేము ఎక్కువ ఆకాశవాణి ద్వారా తెలియజేస్తూ దాని ద్వారా ప్రజలకు అందరికీ కూడా చాలా బాగా అందుతోంది. మా పిల్లలు కూడా అక్కడికి వచ్చి కొన్ని టాపిక్స్ మీద వాళ్ళు చెప్పి వాళ్ళు వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ కూడా వినడం వలన ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడైతే ఆకాశవాణిలో ప్రతి ఒక్కరూ ఎక్కడైనా మొబైల్లో వస్తోంది, దాని తర్వాత కొన్ని యాప్స్ లో వస్తోంది, అవన్నీ వాళ్ళు వినడం వలన ఇప్పుడు చాలా మంది ఆకాశవాణి అంటే చాలా ఇంట్రెస్ట్ చూపుతున్నారు. వినడానికి, నేర్చుకోవడానికి టౌన్ లోనే కాదు పల్లెల్లో కూడా ఆకాశవాణిని గురించి ఎక్కువగా ఇప్పుడు వింటున్నారు. ఎందుకంటే అది మొబైల్ లాగా మనం ఎక్కడికైనా తీసుకొని పోవచ్చు రేడియో. దాని ద్వారా అందరూ బాగా వింటారు. ఓన్లీ ఎంటర్టైన్మెంటే కాదు, సో కొన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సంబంధించిన కొంతమందితో ఇంటర్వ్యూలు చేయడము, ఇవన్నీ కూడా ఇప్పుడున్న ప్రజలకి చాలా బాగా ఆకాశవాణి ఉపయోగపడుతుంది. మా డిపార్ట్మెంట్ ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ కూడా ఆకాశవాణిని చాలా బాగా ఉపయోగించుకుంటుంది. సో మా డిపార్ట్మెంట్ లో ఉన్న ఉమెన్ స్టడీస్ అంటే ఏంటి, దాంట్లో ఏం ఆపర్చునిటీస్ ఉన్నాయి, ఇవన్నీ కూడా మేము ఆల్ ఇండియా రేడియోలో చెప్పి ప్రతి ఒక్క పాటలు అయిన తర్వాత మా డిపార్ట్మెంట్ గురించి ఆల్ ఇండియా రేడియో కూడా చాలా బాగా ఎక్స్ప్లోర్ చేస్తుంది. దానికి మా డిపార్ట్మెంట్ తరఫున ఆకాశవాణికి, అక్కడున్న స్టాఫ్ కి మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. తో ప్రతి ఒక్కరూ 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న ఈ ఆకాశవాణి ఇంకా ఫ్యూచర్ 100 ఇయర్స్ జరుపుకోవాలని ఆకాంక్షిస్తూ మా డిపార్ట్మెంట్ మీకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నది.
5: అందరికీ నమస్కారం. నా పేరు డాక్టర్ బి లక్ష్మీప్రియ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయన శాఖలో అధ్యాపకురాలుగా పనిచేస్తున్నాను. ఆకాశవాణి 90 సంవత్సరాలు 2026 జూన్ 8 పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో ఉత్తమ శ్రవ్య మాధ్యమానికి ఆకాశవాణికి అభినందనలు తెలియజేస్తున్నాను. మాకు ఆకాశవాణి రేడియో కార్యక్రమం అంటే చాలా అభిమానం. ఎందుకంటే మా శాఖలోనూ మా విశ్వవిద్యాలయంలోనూ అనేక కార్యక్రమాలకు హాజరు అయ్యి మొదటి నుంచి చివరి వరకు కార్యక్రమాన్ని రికార్డు చేసి హాజరు కాలేకపోయిన శ్రోతలకు సైతం వినిపించడానికి తన వంతు కృషిని చేయడం చాలా గొప్ప విషయం. వీరు మా శాఖలోని అన్ని ఎండోమెంట్ కార్యక్రమాలకు, పుస్తక సమీక్షలకు, కవి సమ్మేళనాలకు, అవధాన కార్యక్రమాలకు మాతో పాటు ప్రయాణం చేస్తారు. నేటి విద్యార్థులకు అవసరం అయ్యే ఉద్యోగ వార్తలు, దసరా ప్రత్యేకతలు, ఉగాది విశిష్టతలు మొదలైన అనేక అంశాలను ప్రసారం చేయటంలో మా విద్యార్థులు కూడా విని ఎన్నో లాభాలను పొందుతుంటారు. వీరికి 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ ధన్యవాదాలు.
6: నా పేరు డాక్టర్ టి చైతన్య. నేను ప్రాజెక్ట్ అసోసియేట్ గా టీచింగ్ ఫ్యాకల్టీగా మహిళా అధ్యయన కేంద్రంలో నేను పనిచేస్తున్నాను. ఈ ఆకాశవాణి ద్వారా మాకు పాటలు అంటే చాలా ఇష్టం. నాకు ఇష్టమైన పాటలు లేటెస్ట్ గా వస్తూ ఉంటాయి, మధ్య రకంగా వస్తుంటాయి, అన్ని రకాలుగా చాలా మంచి పాటలు వేస్తూ ఉంటారు. నేను ఎప్పుడు మ్యూజిక్ అనేది ఈ ఎఫ్ఎం రేడియో ద్వారా నేను చాలా ఎంజాయ్ చేస్తూ ఉంటాను. పని చేసుకుంటూ పాటలు వినడము ఇది నాకు చాలా దోహదపడుతూ ఉంటుంది. మా మహిళా అధ్యయన కేంద్రం తరపున కూడా మేము చాలా టాక్స్ అనేటివి ఇవ్వడం జరిగింది. ఇది మాకు ఒక మాధ్యమంగా మాకు చాలా చక్కగా ఉపయోగపడింది. మేము ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ సమాజానికి జెండర్ డిస్క్రిమినేషన్ మీద కానీ, ట్రాన్స్ జెండర్స్ మీద కానీ ఏదైనా మేము ఇవ్వాలి అనుకున్నప్పుడు ఇదొక మాధ్యమంగా మాకు చక్కగా దోహదపడింది. ఈ ఆకాశవాణి వేడుకలు 90 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా నేను చాలా సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాను మా మహిళా అధ్యయన కేంద్రం తరపున.
7: నా పేరు డాక్టర్ డి యువశ్రీ. నేను శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో సహాయాచార్యులుగా పనిచేస్తున్నాను తెలుగు అధ్యయన శాఖలో. ఆల్ ఇండియా రేడియో జూన్ 8 90 వసంతాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా మా తెలుగు అధ్యయన శాఖ తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. దృశ్య మాధ్యమాలు రానటువంటి సందర్భంలో ఈ శ్రవ్య మాధ్యమైనటువంటి రేడియో ప్రజలకు చాలా చేరువైందని చెప్పొచ్చు. మనం మారుమూల పల్లెటూర్లలో ఉండే వాళ్ళందరికీ కూడా వాళ్ళకి వ్యవసాయానికి సంబంధించినటువంటి సమాచారాన్ని చాలా క్షుణ్ణంగా విశదంగా అనేక విషయాలను తెలియచేసేటటువంటి వాళ్ళు రేడియో కార్యక్రమం ద్వారా. ఆ విషయాలు విద్యా కార్యక్రమాలు, విద్యార్థులకు సంబంధించి అనేక విషయాలను. ఇంకొకటి ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే, ఈ రోజుల్లో అంటే ఒకప్పుడు రేడియోని పట్టుకొని తీసుకెళ్లి వినేటటువంటి వాళ్ళు, కానీ ఈ రోజుల్లో మన మొబైల్లోనే ఈ సమాచారాన్ని అంతా కూడా మనము వినడానికి అందుబాటులో ఉంది. అదేవిధంగా కారులో వెళ్తూ ఉన్న ఇన్ఫర్మేషన్, అంటే ఎక్కడున్నా సరే మనకు ఇన్ఫర్మేషన్ పాస్ అవుతూ ఉందన్నమాట ఈ రేడియో వల్ల. దాని తర్వాత లలిత సంగీతం, ఈ లలిత సంగీత కార్యక్రమాలు కూడా చాలా బాగుంటున్నాయి. ఇంకా అసలు ముఖ్యమైన విషయం చెప్పాలంటే, ఏదైనా ఒక కార్యక్రమం అంటే ముఖ్యంగా మన తెలుగు సంస్కృతికి సంబంధించిన అటువంటి కార్యక్రమాలు ఏదైనా జరుగుతూ ఉండేటప్పుడు రేడియో ఎంత మంచి భూమికను ప్రదర్శిస్తుందంటే, ఒక నాటిక అక్కడ మనం వాళ్ళు అక్కడ మాట్లాడుతూ ఉంటే మన కళ్ళ ముందర నాటిక వేస్తున్నారా అనేలాగా మనకి రేడియో కార్యక్రమాలు చాలా అందించాయి. దాని తర్వాత సూక్తి రత్నావళి, సుభాషిత రత్నాలు ఇలాంటి కార్యక్రమాలు కావచ్చు, తెలుగు రచయితలకు సంబంధించినటువంటి మిగతా జయంతి వర్ధంతులకు సంబంధించి పుస్తక సమీక్షలు, కవి సమ్మేళనాలు, తర్వాత ఎక్కడైనా అష్టావధాన కార్యక్రమాలు జరుగుతూ ఉంటే అక్కడికి వెళ్లి అక్కడ రికార్డ్ చేయడము, దాన్ని మనకు రేడియో ద్వారా ప్రసరింపజేయడము ఇలాంటి. ఇంకొక విషయం చెప్పాలంటే, మా శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, మా తెలుగు అధ్యయన శాఖలో జరిగేటటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఇక్కడికి వచ్చి రికార్డ్ చేస్తారు ఆ ప్రోగ్రామ్ జరిగేటప్పుడు, అవన్నీ అక్కడ రేడియోలో ప్రసారం చేయడము ఇలాంటివన్నీ కూడా మాకు చాలా ఆనందం అనిపిస్తుంది. సో ఇట్లా అనేకమైనటువంటి కార్యక్రమాలని అందిస్తూ ఇంకా ఎన్నో ఇవే కాకుండా రాబోయే కాలంలో కూడా మంచి మంచి విషయాలని మనం ఈ రేడియో ద్వారా వినాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఆకాశవాణి వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఉన్నాను.
8: అందరికి నమస్కారం. నా పేరు పరమేశ్వరి. నేను పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఉమెన్ స్టడీస్ డిపార్ట్మెంట్ లో వర్క్ చేస్తున్నాను. ముందుగా ఏంటంటే, ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకోబోతున్న సందర్భంగా అందరికి శుభాకాంక్షలు తెలుపుతూ, నేను చిన్నప్పటి నుంచి నాకు తెలిసి మా ఇంట్లో ఫస్ట్ రేడియో ఆకాశవాణి, అదే దాంట్లో ఫస్ట్ మేము వినేది పాటల ప్రోగ్రామ్స్, చాలా అంటే చాలా పాటల ప్రోగ్రామ్స్ వినేవాళ్ళం. తర్వాత కొన్ని కొన్ని వింటూ వచ్చాము. మాకు ఆ జనరేషన్ లో నచ్చింది ఏంటంటే పాటల ప్రోగ్రామ్సే. తర్వాత న్యూస్ అంటే ఫస్ట్ వినడం నేర్చుకునింది ఆకాశవాణిలోనే. ఎక్కడెక్కడ దేశంలో ప్రపంచంలో ఏం జరుగుతున్నా కూడా ఆకాశవాణిలో మనకు తెలియపరుస్తున్నారు. మేము మా పిల్లలకు కూడా ఇప్పటికీ ఇది వినాలి ఇది వినాలి, దాంట్లో మంచి కథల ప్రోగ్రామ్స్ కానీ పిల్లలకి యూస్ అయ్యేటి కొన్ని కొన్ని ప్రోగ్రామ్స్ జరుగుతున్నాయి, అవి కూడా మేము వాళ్ళకి చెప్పిస్తా ఉన్నాం, వినిపిస్తా ఉన్నాం కూడా. ఇంకా 100 సంవత్సరాలు పూర్తి చేసుకుని దిగ్విజయంగా ఆకాశవాణి ఇంకా ముందుకోవాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.
9: ప్రియమైన అందరికీ, నా పేరు స్నేహలత, మెకానికల్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్, స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీ, శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం. రేడియో అనేది కేవలం మనకి ఒక పరికరం కాదు, మన జీవితాల్లో భాగమైన మధురమైన జ్ఞాపకం. చిన్నప్పటి నుంచి ఈ రోజు వరకు ఇది మనకు ఒక వినోదం, ఒక సమాచారాన్ని, ఒక స్ఫూర్తిని కలిగించే ఒక పరికరం. కాలం మారినా, టెక్నాలజీ మారినా, పెరిగినా, రేడియో అనేది మనకు ఒక ప్రత్యేకతను ఇప్పటి వరకు కూడా, మన చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఒక ప్రత్యేకత నిలబెట్టుకుంటుంది. ఒక్కసారి మన చిన్నప్పటి జ్ఞాపకాలని ఇప్పుడు ఒకసారి నెమరు వేసుకుంటే, ఉదయం లేవగానే మనకి ఎర్లీ అవర్స్ లో 6 గంటలకు ఆ టైంలో మనకి భక్తి గీతాలతో మనకి రేడియో నిద్రను లేపేది. అదే విధంగా ఇప్పుడు చూసుకుంటే మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ఒక విధంగా మనకి ఎక్కడ ఏం జరుగుతుందో, ఏముల్ని ఎక్కడ జరుగుతుంది అనేది కూడా మనకి న్యూస్ ఆన్ ఎయిర్ ద్వారా మనకి అన్ని విషయాలు కూడా మనకు తెలియజేస్తుంది. అదేవిధంగా మా యూనివర్సిటీకి సంబంధించి పద్మావతి మహిళా యూనివర్సిటీలో ఏ ప్రోగ్రామ్ జరిగినప్పటికీ కూడా ఆకాశవాణి చాలా కవరేజ్ అనేది చాలా వైడ్ గా చాలా చక్కగా వాళ్ళ యొక్క సేవలకి మేము ఎంతగానో కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. ముఖ్యంగా మాట్లాడాలంటే ఉమెన్ కి సంబంధించి, వాళ్ళ యొక్క ఆరోగ్య విషయాలకు సంబంధించింది కావచ్చు, వాళ్ళ యొక్క కెరియర్ కి సంబంధించింది కావచ్చు, వంటకు సంబంధించిన విషయాలు కావచ్చు, ప్రతి విషయంలో కూడా ఉమెన్ ప్రోగ్రామ్స్ అనేది ఆకాశవాణి ఎంతగానో మనకి మెరుగ్గా ఉపయోగపడుతూ ఉంది. సో ఈ విధంగా మన జీవితాల్లో ఇలాంటి అమూల్యమైన పాత్ర పోషిస్తున్న మన ఆకాశవాణికి 90 సంవత్సరాలు కంప్లీట్ చేసుకుంటున్న సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ ఆల్.
0: మీరు ఇంతవరకు మహిళా సాధికారతకై ఆకాశవాణి తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం పరిశోధన విద్యార్థులు, అధ్యాపకులు, ఆచార్యుల అభిప్రాయాలతో కూర్చిన కార్యక్రమం మీరింతవరకు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి తిరుపతి కేంద్ర సమర్పణలో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి విజయవాడ కేంద్రం సమయం 8:30 మరికొద్ది క్షణాల్లో తెలుగులో వార్తా ప్రసారం వింటారు విశాఖపట్నం కేంద్రం నుండి.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది ఎన్ మణి. ముఖ్యాంశాలు. ఆరోగ్య సంరక్షణలో అందించిన విశిష్ట సేవలకు గాను 15 మందికి ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పశ్చిమాసియా సంకోభం నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 54,000 టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి 5 దేశాలలో పర్యటించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్ కి పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. అస్సోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వ శర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. వార్తల వివరాలు. నర్సింగ్ రంగంలో విశిష్ట సేవలకు గాను 2026 ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్టపతి ద్రౌపది ముర్ము ఈరోజు ప్రదానం చేశారు. రాష్టపతి భవన్లో జరిగిన కార్యక్రమంలో 15 మంది నర్సింగ్ నిపుణులకు ఈ పురస్కారాలు ప్రదానం చేశారు. కేంద్ర రాష్ట ప్రభుత్వాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు, స్వచ్చంద సంస్థలలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ నర్సులు, మిడ్వైఫ్స్, ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్స్, లేడీ హెల్త్ విజిటర్లకు ఈ ప్రతిష్టాత్మక అవార్డులను ప్రదానం చేస్తారు. ఈ అవార్డు గ్రహీతలకు ప్రశంసాపత్రంతో పాటు 1,00,000 రూపాయల నగదు బహుమతిని అందజేశారు. ఈ కార్యక్రమంలో కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా, ఆరోగ్య శాఖ సహాయ మంత్రి ప్రతాప్రావు జాదవ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పశ్చిమాసియా సంకోభం నేపథ్యంలో భారతదేశం తన దేశీయ ఎల్పీజీ ఉత్పత్తిని రోజుకు దాదాపు 36,000 టన్నుల నుంచి 54,000 టన్నులకు పెంచిందని పెట్రోలియం, సహజ వాయువుల శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. న్యూఢిల్లీలో జరుగుతున్న సీఐఐ వార్షిక వ్యాపార సదస్సు 2026లో ప్రసంగిస్తూ మంత్రి ఈ విషయం చెప్పారు. గత కొన్ని నెలలుగా అనేక దేశాలు ఇంధన కొరతను ఎదుర్కొంటున్నప్పటికీ భారతదేశం దేశీయ ధరలను సాపేక్షంగా స్థిరంగా ఉంచగలిగిందని అన్నారు. దేశం ముడి చమురు, ఎల్ఎన్జీ కోసం 60 రోజులు, ఎల్పీజీ కోసం 45 రోజుల బఫర్ స్టాక్ను నిర్వహిస్తోందని, తద్వారా తక్షణ కొరత ముప్పు లేదని ఆయన స్పష్టం చేశారు. ఎల్పీజీ నుండి ఎల్ఎన్జీకి మారాలని ఇంధన పరిశ్రమలను ఆయన ఈ సందర్భంగా కోరారు.
1: Our LPG, the cylinder gas which you use in kitchens, about 60% used to come from the Strait of Hormuz. Now we had to make arrangements. I am amazed at what we were able to do. Our domestic production of LPG prior to the crisis was 35,000 or 36,000 metric tons per day. We ramped up our domestic production from 36,000 to 54,000 metric tons. This by itself is a mind-boggling thing.
0: నీట్ ప్రశ్నాపత్రం లీక్ అవడంతో దేశవ్యాప్తంగా ఈ నెల 3వ తేదీన జరిగిన నీట్ యూజీ 2026 పరీక్షను రద్దు చేస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ ప్రకటించింది. పేపర్ లీక్ కు పాల్పడిన వారందరినీ పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. విద్యార్థులపై అదనపు భారం పడకుండా నిష్పక్షపాతంగా మళ్లీ పరీక్ష నిర్వహిస్తామని అన్నారు. పరీక్షకు ముందుగానే పలువురి మొబైల్ ఫోన్లలో ఒకరి నుండి మరొకరికి పంపబడిన కొన్ని ప్రశ్నలు అసలు ప్రశ్నాపత్రంతో సరిపోలాయని, ప్రాథమిక విచారణలో తేలిందని, అందుకే ఈ కేసును కేంద్ర దర్యాప్తు బృందం సీబీఐకి అప్పగించినట్టు ఆయన తెలియజేస్తూ,
2: हमने इस मैटर को सीबीआई को इंक्वायरी को दिया है और हम इस तरह के जितने लोग खुराफात किए हैं उनको जेल भेजेंगे ताकि बच्चों का भविष्य किसी भी प्रकार से एडवर्सली प्रभावित न हो. इसके साथ ही हमने यह भी कहा कि बच्चों के लिए हम दोबारा परीक्षा कराएंगे जो कि एकदम फेयर तरीके से होगी, जिसमें किसी भी तरह की अनियमितता नहीं होगी. हमने एनटीए के ऊपर जिम्मेदारी लेते हुए यह भी निर्णय लिया कि हम जो अगली परीक्षा दोबारा कराएंगे उसके लिए कोई एडिशनल फीस नहीं चार्ज करेंगे और हमने जो पहली बार जो परीक्षा कराई थी
0: నీట్ యూజీ 2026 నిర్వహణలో జరిగిన పేపర్ లీక్ ఆరోపణలకు సంబంధించి సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ కేసు నమోదు చేసింది. విద్యా మంత్రిత్వ శాఖలోని ఉన్నత విద్యాశాఖ నుండి అందిన లిఖితపూర్వక ఫిర్యాదు ఆధారంగా ఈ కేసును నమోదు చేసింది. క్రిమినల్ కుట్ర, మోసం, విశ్వాస భంగం, సాక్ష్యాలను ధ్వంసం చేయడం వంటి నేరాలతో పాటు పబ్లిక్ ఎగ్జామినేషన్ ప్రివెన్షన్ ఆఫ్ అన్ఫెయిర్ మీన్స్ యాక్ట్ 2024 కింద కూడా నీట్ యూజీ పరీక్ష నిర్వహణలో జరిగిన అవకతవకలు, పేపర్ లీక్ ఆరోపణలపై ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్టు ఏజెన్సీ ఒక ప్రకటనలో తెలిపింది. ఈ విషయంపై దర్యాప్తు కోసం సీబీఐ ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి వివిధ ప్రాంతాలకు పంపినట్టు పేర్కొంది. ఆరోపించబడిన అవకతవకల స్వభావం, పరిధిని, అలాగే వాటితో సంబంధమున్న వ్యక్తులు, సంస్థల ప్రమేయాన్ని నిర్ధారించడానికి సీబీఐ ఈ విషయాన్ని సమగ్ర దర్యాప్తు కోసం చేపట్టింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 6 రోజుల విదేశీ పర్యటన నిమిత్తం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, నెదర్లాండ్స్, స్వీడన్, నార్వే, ఇటలీ దేశాలకు వెళ్తారు. ముందుగా ఆయన శుక్రవారం యుఏఈ చేరుకుంటారు. అక్కడ ఆ దేశ అధ్యకుడు షేక్ మహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్తో ప్రధాని సమావేశమవుతారు. ఈ సందర్భంగా ఇరువురు నేతలు ద్వైపాక్షిక అంశాలపై, ముఖ్యంగా ఇంధన రంగంలో సహకారంపై చర్చించనున్నారు. బలమైన రాజకీయ, సాంస్కృతిక, ఆర్థిక ప్రజల మధ్య ఉన్న సంబంధాల ఆధారంగా ఏర్పడిన ద్వైపాక్షిక సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని మరింత ముందుకు తీసుకెళ్లే మార్గాలపై కూడా వారు చర్చలు జరపనున్నారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ వరుసగా 2వ సారి బాధ్యతలు చేపట్టారు. గువాహటీలోని ఖానాపారా వెటర్నరీ కళాశాల మైదానంలో జరిగిన ఈ కార్యక్రమంలో గవర్నర్ లక్ష్మణ్ ప్రసాద్ ఆచార్య హిమంత బిశ్వశర్మ చేత ఈరోజు ప్రమాణం చేయించారు. ఆ తర్వాత 4 ఎమ్మెల్యేలు చరణ్ బోరో, అజంతా నియోగ్, అతుల్ బోరా, రామేశ్వర్ తెలితో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రులు అమిత్ షా, రాజ్నాథ్ సింగ్, సర్బానంద సోనోవాల్, శివరాజ్ సింగ్ చౌహాన్, జ్యోతిరాదిత్య సింధియా, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడులతో పాటు ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, మహారాష్ట ముఖ్యమంత్రులు, పలువురు ఎన్డీఏ నాయకులు హాజరయ్యారు. ప్రపంచ వాణిజ్యాన్ని పునర్నిర్మించడానికి భారతీయ వ్యాపార సంస్థలు దేశీయ పరిశ్రమను బలోపేతం చేయాలని కేంద్ర వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఉద్ఘాటించారు. ఆర్థిక, సాంకేతిక, భౌగోళిక, రాజకీయపరమైన అడ్డంకులేవైనా వాటిని ఎదుర్కొని భారత్ తనను తాను బలోపేతం చేసుకోగలదని పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఈరోజు జరిగిన సీఐఐ వార్షిక బిజినెస్ సమిట్ 2026లో ఆయన మాట్లాడుతూ, విచ్ఛిన్నమైన భౌగోళిక, రాజకీయ, వ్యాపార పరిస్థితుల కారణంగా ప్రపంచం ప్రతిరోజు సంక్షోభాలను ఎదుర్కొంటోందని, అయితే భారతదేశం మాత్రం ప్రతికూలతలను నిరంతరం అవకాశాలుగా మలచుకుంటోందని తెలిపారు. అంతర్జాతీయ ద్రవ్య నిధి ప్రమాణాలను ప్రస్తావిస్తూ దేశం వద్ద ప్రస్తుతం దాదాపు 11 నెలల దిగుమతులకు సరిపడా విదేశీ మారక నిల్వలు ఉన్నాయని, ఇది ప్రపంచవ్యాప్తంగా దేశాన్ని చాలా పటిష్టమైన స్థితిలో నిలుపుతుందని పీయూష్ గోయల్ వివరిస్తూ,
3: The world today, with a fragmented geopolitical and business situation, is facing a crisis every day. But look at the India story within this crisis. Our economy remains robust, very strong fundamentals. The IMF says if you have 8 to 12 months of foreign exchange reserves to cover your imports, you are considered in a very strong position. We have 11 months cover on our imports. We've had a record year in exports.
0: అహ్మదాబాద్లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా గుజరాత్ టైటన్స్, సన్ రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన హైదరాబాద్ తొలుత ఫీల్డింగ్ ఎంచుకోగా బ్యాటింగ్ ప్రారంభించిన గుజరాత్ టైటన్స్ 11 ఓవర్లు పూర్తయ్యేసరికి 3 వికెట్లు నష్టపోయి 78 పరుగులు చేసింది. బ్రిక్స్ విదేశాంగ మంత్రుల సమావేశానికి భారత్ ఈ నెల 14-15వ తేదీలలో ఆతిథ్యం ఇవ్వనుంది. ఈ సమావేశానికి విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ అధ్యక్షత వహిస్తారని ఆ మంత్రిత్వ శాఖ అధికార ప్రతినిధి రణధీర్ జైస్వాల్ తెలిపారు. న్యూఢిల్లీలో ఆయన ఈరోజు పాత్రికేయులకు సమావేశ వివరాలను వెల్లడిస్తూ, బ్రిక్స్ విదేశాంగ మంత్రులు, సభ్యదేశాల ప్రతినిధి బృందాల అధిపతులు ఈ సమావేశంలో పాల్గొంటారని తెలిపారు. వారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీని కూడా కలుస్తారని ఆయన పేర్కొన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఆరోగ్య సంరక్షణలో అందించిన విశిష్ట సేవలకు గాను 15 మంది నర్సులకు ఫ్లోరెన్స్ నైటింగేల్ పురస్కారాలను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. పశ్చిమాసియా సంక్షోభం నేపథ్యంలో దేశీయ ఎల్పీజీ ఉత్పత్తి రోజుకు 54,000 టన్నులకు పెరిగిందని కేంద్ర మంత్రి హర్దీప్ సింగ్ పూరి తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం నుండి 5 దేశాలలో పర్యటించనున్నారు. నీట్ ప్రశ్నాపత్రం లీక్కి పాల్పడిన వారిని పట్టుకుని జైలుకు పంపుతామని ఎన్టీఏ డైరెక్టర్ జనరల్ అభిషేక్ సింగ్ హెచ్చరించారు. అసోం ముఖ్యమంత్రిగా హిమంత బిశ్వశర్మ ఈరోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
4: ఆకాశవాణి విజయవాడ కేంద్రం దేశభక్తి గీతం వింటారు.

0: Rico.
1: I see through your head.

మీరింతవరకు చిత్ర జగత్ హిందీ సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి రుక్మిణి కళ్యాణం హరికథ వింటారు. కథకులు శ్రీ కోట సచ్చిదానంద శాస్త్రి.

భూషణములు, చెవులకు బుధతోషణములు, అనేక జన్మ దురితౌఘ వినిశోషణములు, మంగళతర ఘోషణములు, గరుడగవను గుణభాషణము. సదా మా అభివృద్ధిని కాంక్షించే ఆకాశవాణి శ్రోత్ర మహాశీలకు సత్కళాభివందనములు. ఏది వింటే ఇక ఏది వినవలసిన అవసరం లేదు, ఏది చూస్తే ఇంకేది చూడవలసిన పని లేదు, ఏది తలుచుకుంటే ఇంక దేన్ని తలుచుకోవలసిన అవసరం ఉండదు. అట్టి శ్రీకృష్ణ పరమాత్మ దివ్య లీలల్ని వివరిస్తూ బ్రహ్మవేత్త సుఖమహర్షుల వారు పరీక్షిత్తో అంటారు, మహారాజుతో అంటున్నారు.

0: కుండిన నగరం రాజధానిగా విదర్భదేశాన్ని భీష్ముడు అనే రాజు పరిపాలిస్తున్నాడు. అతనికి 5 మగపిల్లలు, 1 ఆడపిల్ల. మగవారిలో పెద్దవాని పేరు రుక్మి. తక్కిన వారి పేర్లు రుక్మరథ, రుక్మబాహు, రుక్మకేశ, రుక్మనేత్రులు. బాలిక పేరు రుక్మిణి. ఆమె పుట్టుక ఎలాంటిదంటే
1: లాలితయగు అపర దిక్కులాగున ధరణీపాలుని దేహము మెరసెను. బాలిక జన్మించి ఎదుగ బా

0: చంద్రకళ పుట్టుట వలన పడమటి దిక్కు దరిద్ర ప్రవర్ధమానం అయ్యి పడమటి దిక్కు ఎలా ప్రకాశిస్తుందో అలా విదర్భరాజు గేహం రాజ్యం అన్ని విధాల మహదైశ్వర్యంతో శోభిస్తున్నాయి. అవును, మరి ఆమె మహాలక్ష్మి కదా, ఆమె బాల్యం ఎలా సాగుతున్నదంటే
1: శ్రీరుక్మిణి బాల్యము.

ఇలా పెరిగి పెద్దదైన రుక్మిణి నభయవనంతో నిండి ఉంది. ఆమె యవ్వన సోయగము వర్ణింప అలవిగానింది. హరికథాపితామహులు కుంభావ సరస్వతి శ్రీ ఆదిభట్ట నారాయణదాసు గారు అంటారు.

ముద్దుగారు అన్నారు. అంటే ముద్దుగారుతున్నదని ఒక అర్థం. ము అంటే మూడు, దుగ అంటే రెండు, ఆరు, మూడు రెండు ఆరు, ఆరు ఆరు పన్నెండు అని ఆ వయసు చెబుతున్నారు నారాయణ దాస్ గారు మహానుభావులు. అచ్చ తెలివండి. తల్లిదండ్రుల యద్ద చల్లని ఎడకు అన్నల చేరిక మన్న నయును, పిన్న పెద్దల ఎడ వినయము అనయము, సత్యమాట మంచి మాటదంట మంచి జాడదంట, వేల్పులపై భక్తి పెద్దల అనుభక్తి మర్యాద నిజం.

పేద సాధరణల్లే ప్రియమున బ్రోచుట హరిణి పతిక గోరి ఆశపడుట జగము ముద్దు కన్నే సొగసులకు నువన్నే మరుకటారి మరుకటారి యోజుమాభయారి మారులచ్చి నుగుటాగు వయసు వచ్చి కోర్కె మరుగు పుచ్చు

అందచందాలతో పాటు వినయ సంపత్ విలాసములతో విరాజిల్లుతోంది రుక్మిణి. తండ్రిగారి దగ్గరకు వచ్చి మహాత్ములు, నారదాది మహర్షులు హరికథలు శ్రీకృష్ణ లీలలు వర్ణిస్తుండేవారు.

గోపికల భక్తి, గోవర్ధనోద్ధరణం, కాళీయవర్ధనం, కంసవధ ఇత్యాది సంఘటనలు చెబితే విని శ్రీకృష్ణుని మానవాతీత పరమాత్మ పరబ్రహ్మగా గుర్తించి శ్రీకృష్ణుని చూడాలని వారిని తన పతిగా గతిగా అనుకుంటూ ఆత్మసమర్పణ బుద్ధితో పరవశిస్తూ ఉన్నది రుక్మిణీకాంత సుస్వాంత. శ్రీకృష్ణుడు కూడా సౌందర్యవతి సౌశీల్యవతి అయిన రుక్మిణినే వివాహమాడాలని నిశ్చయించుకున్నాడు. నందనందని వద్ద చాలామంది విజ్ఞులు, రసజ్ఞులు, ప్రాజ్ఞులు ఈ విషయాన్ని ప్రస్తావించడమే దీనికి కారణం. పరమాత్మ సంకల్పం ఇలా ఉంటే ఇక కానిదే ఉంటుంది. అటు ఇటు కూడా అందరూ ఇది బాగుందనుకున్నారు. అయితే అందరూ ఒక విషయాన్ని ఎప్పుడూ ఒప్పుకోరు. ఇది సహజం. అవతారమూర్తులను అందరూ ఒకే రకంగా అర్థం చేసుకున్నారా? లేదు. అంతేకాదు, సమకాలికుల్ని ఎప్పుడూ కొందరు ఒప్పుకోరు. కౌరసభలో శ్రీకృష్ణస్వామి విశ్వరూపాన్ని చూపిస్తే భీష్మాదులు, నారదాది మహర్షులు, విదురాది నీతికోవిదులు ఇది సత్యము, యథార్థము, శాశ్వతము అనుకుంటే ఇది గారడి, మోసం, దగ మాయ అనుకున్నారు దుర్యోధనాదులు. రుక్మిణికి ఆమె తల్లిదండ్రులకు ఉన్న ఈ ఉద్దేశ్యం భీష్మక మహారాజు పెద్ద కొడుకు రుక్మికి నచ్చలేదు. కోపంతో ఊగిపోతూ, జననీ జనకులరా, గోపికలు కడు వలచి గోటున బారడు పల్లెటూరిలో పాపడు దొంగ దొంగయు తిరిగి పడు తలంపడు అవివర్తనల్ కాపరి నల్లవాడు మన కన్యకు ఉత్తమ వంశమన్యకుల్ బాపురే జోడదెట్లు

తల్లిదండ్రులారా, గారడీడు కులమా భుజబలమా పౌరుషమా మర్యాద, వాడు మగవాడ, కులికి కులికియాడు, పిల్లను రోగి చేపాడు, తెలియగరాడు, అలా నల్లవాడు. వినుడు తల్లిదండ్రులారా, మీ వెర్రి చనదు, కృష్ణుడు ఒక గొప్పవాణి గానించదగదు, చెల్లెలి కట్టి తలపున్నా చెల్లబోదు, నిశ్చయం విధి చైజ్యుని గడింతు. మన రుక్మిణికి తగినవాడు వీరుడుకు చేది దేశాధిపతి శిశుపాలుడే భర్త కాదగినవాడు. అతనికే నా చెల్లెల్ని ఇచ్చి పెళ్లి చేయాలని నా నిశ్చిత అభిప్రాయం. అందుకే అన్నారు, పంది బురతమెచ్చు పన్నీరు మెచ్చునా అని. యువరాజు మాటకు ఎదురు చెప్పే ధైర్యం ఎవరికీ లేదు. తల్లిదండ్రులు పెద్దలు మిన్నకున్నారు. రుక్మిణి కలవలపడింది, బాధపడింది, శోకించింది, చింతించింది, తపించింది. అప్పుడొచ్చింది మెరుపులాగా ఆలోచన, ఇష్టసఖితో నీ వెళ్ళి అగ్నిజ్యోతుల వారిని రమ్మని నా మనవిగా చెప్పి వారిని వెంటనే వెంట పెట్టుకుందిగా, త్వరగా వెళ్ళు వెళ్ళరా అన్నది. చిరిగెత్తి వెళ్ళి అగ్నిజ్యోతుల వారిని వెంట పెట్టుకొచ్చింది. వారిని పూజించి మంజరి, అయ్య మంచి తండ్రి వంటి వాడవు హాయే మనందు.

ప్రముబిరాణ నన్ను గుమ్మరుళల్ గెలిచి వేగ గోపకిశోర సమ్మతి పుస్తెంగట్టుము నమ్మితిరా నాగతల్ప

బయలుదేరాడు బ్రాహ్మణుడు అగ్నిజ్యోతుడు. అంటే ఏమిటి? రుక్ అంటే వేదం, రుక్మిణి అనగా వేదస్వరూపుణి. పరమాత్మలో లీనమవ్వాలి. సాధనమేమిటి? భక్తి. అగ్నిజ్యోతనుడు అంటే అగ్నిభట్టారకుడు. దేవాహ అగ్నిముఖాహ, దేవతలు అగ్నిముఖంగా మన సాధన సంపత్తిని గ్రహించి అభీష్టదతలైతారు. ఇది మంత్రం అంతరార్థం. మంత్రం అర్థం కాని వారికి శ్లోకం, శ్లోకం తెలియకపోతే పద్యం, పద్యం చదవలేకపోతే వచనం, చదివి రాకపోతే నాటకం, ప్రదర్శనం, వ్యాసం. వేద విజ్ఞానాన్ని అందరికీ అర్థమయ్యేలా అర్థమయ్యేలా కూడా చెప్పారు పెద్దలు. పరమాత్మను చూడాలనే ఆసక్తి ఎక్కువగా ఉండగా శరీరభావం, అలసట, బద్ధకం ఇవన్నీ పట్టించుకోకుండా మనస్సు, బుద్ధి, చిత్తము పరమాత్మ వైపు వెళ్తున్నాయి. వెళ్తున్నారు అగ్నితో అగ్నిజ్యోతుల వారు.

ఇలా ప్రార్థిస్తూ సముద్ర మధ్యందున్న ద్వారకా నగరి నుంచి రాయసౌధమునందు ప్రవేశించి అంత బంగారు పీఠమందు కూర్చొని ఉన్న పరమాత్మను చూచి ఆనంద బాష్పాలు జానువారుగా యవదర్భ జలంతో ఉన్న దక్షిణహస్తం పైకెత్తి కళ్యాణమస్తు శుభమస్తు పెళ్లి కొడుకు కాదు అని దీవించారు. పరమాత్మ సింహాసనం దిగి చేతులు జోడించి బ్రాహ్మణ్ణి సమీపించి తీసుకుని వెళ్ళి స్వర్ణ సింహాసనంపై కూర్చుండబెట్టి పూజించి మృష్టాన్నం పెట్టించి సేద తీర్చి ఇప్పుడు పాదములు మెల్లమెల్లగా ఒత్తుతూ, స్వామి విదర్భవాసులకు క్షేమమా, మీ దర్శనమున నాకెంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ముదితాపసులు తమరు ఎంత శ్రమపడి వచ్చారు అంటూ శ్రీకృష్ణస్వామి బ్రాహ్మణుల పాదములు ఒత్తుతూ, ఏదైనా విశేషం ఉంటే తెలియజేయండి స్వామి, పెద్దల మాటలు పిందలను బోధిస్తాయి అంటున్న కృష్ణంతో భోజురుడు

నాయన, నాది నా నివాసం కుండిన్ నగరం. ఆ దేశపు రాజు భీష్ముక మహారాజుకు ఒక కూతురుంది. ఆ తల్లి అపురూప సౌందర్యవతి, సుగుణాల దంతి, పేరు రుక్మిణి. ఆమె నన్ను గురించి విని నీకే మనసిచ్చుకొని నీకై వేచి ఉండేది. ఆమె త్రికరణ శుద్ధిగా నిన్ను ప్రేమిస్తున్నది. కానీ బలవంతుడైన ఆమె అన్న రుక్మి ఆ యమ్మను శిశుపాళ్ళకిచ్చి వివాహం చేయాలని ప్రయత్నాలు చేస్తున్నాడు. తల్లిదండ్రుల మాట సాగదు. ఈ స్థితిలో ఆమె గజగజ వణిగిపోతూ ఆత్మాహుతి చేసుకుందామని అనుకుని ఆఖరి ప్రయత్నంగా నన్ను రాయబారిగా నీ వద్దకు పంపించి, ఆమె పుట్టిన దగ్గర నుండి మా రాజ్యం సుసంపన్నమైంది, అందరం హాయిగా ఉందన్న ఆయన, ఆ తల్లి నా కూతురు కన్నా నన్ను భక్తితో గౌరవిస్తుంది, ఆ బిడ్డకు నా దగ్గర చనువు ఎక్కువ. ఆమె చెప్పిన మాటలు నీతో చెప్పనమ్మన్న మాటలు చెబుతుందన్న ఆయన విను అండి. గనలోలే ఈ విడనేది.

గుణముల కర్ణేంద్రియములు సోక దేహతాపంబులు తీరిపో. నేను ఈ శుభాకారము వీక్షింప కన్నులకి అర్ధలాభము కలుగుచూడు. ఏని చరణ సేవలే ప్రభు చేసిన భువనో భువనో అన్నతత్వము పొందగలుగు. నీ లీలలను నీ లీల సన్నామమే పొద్దు జర్పితో భక్తితో దలచిన బంధ సంతతులు వాయు. అట్టిని ఎందు నా చిత్తము అనవరతము నచ్చియులై ఆనా లేదు. కరుణ చూడము కంసారి కలవిదారి.

శ్రీయుతమూర్తి. ఓ పురుష సింహమా, సింగపు పాలిసమ్ము గోమాయువు గోరు సందమున మత్తుడు చైద్యుడు నీ పదాంబుజాయిని అయిన నన్ను వడిగా గొనిపోయదనుచున్నవాడు ఆధమాధముండు ఎరుగడు అద్భుతమైన భవత్ప్రతాపము. సకల దేవతలు ఆశ్రయించి నీ పాదసేవ భాగ్యమును నాకు రసంగవేని నూరు జన్మల వరకైనా నిన్నే స్మరించుతూ ప్రాణములు విడిచిపెట్టగలను. ప్రాణేశ నీ మంజుభాషను వినలేని కన్నరంధ్రముల కలిమియేలా, పురుషరత్నము నీవు భోగింపగలేని తనులతవలని సౌందర్యమేలా, భువన మోహన నిన్ను పొడగానగాలేని చక్షురింద్రియముల సత్వమేలా, అమృతం బాణలేని జిహ్వకు ఫలరస సిద్ధిల, నిరజాతనయన నీ వనమాలికా గంధమబ్బలేని ఘ్రాణమేల, ధన్యచరిత నీకు

నురుషేయుము శోభనం బిలవు. అని ఇట్లు లేఖ సారాంశాన్ని వినిపించిన భూసురునితో శివుడి ఇటుల భూసురుండ

నా వివాహమును సహింపక రుక్మిదలంచు కీడునే మున్న ఎరుగుదు పరుళమూక వధించి కుమారుదెత్తు విద్వన్నుత మ్రాను వచ్చి నవవన్ని శిఖన్ పడిదెచ్చు.

0: శేభ్య సుగ్రీవ మేఘపుష్ప వలాహక అనే గుర్రాలతో ఉన్న రథంపై శ్రీకృష్ణస్వామి అగ్నిజ్యోతుల వారు కూర్చున్నారు. రథం వేగంగా వెడుతున్నది. కుండిన నగరానికి దగ్గరగా వచ్చింది. ఇక్కడ నారాయణ దాస్ గారు అంటారు,
1: దూరమే దూరమై కోర్క్య చేరువయ్యే, మా వికాయల పాల్గొన మాసమయ్యే.
0: కుండిన నగరం చేరారు. శిశువాలు జరాసంధ దంతభక్తుల్లో వచ్చి ఉన్నారు. వాసుదేవుడు రాలేదని, రాడేమోనని, త్వరగా వస్తే బాగుండునని పరిపరి విధాల ఆలోచిస్తూ బాధపడుతోంది రుక్మిణి. ఘనుడా భూసురుడే గను

ఈశ్వరుండను కూలింపదలంచు తలపు అయ్యా మహాదేవి అనురక్షింపదలంచునో అనురక్షింపను ఎరుంగునో ఎరుగదో నా భాగ్యమిట్లున్నదో దగ్గరికి వచ్చింది ముహూర్తం. లగ్నం వెళ్ళి వివాహమున్ గదిసి ఎలారాడు గోవిందుడు ఉద్విగ్నం వయ్యడి మానసం విననో వృత్తాంతం బ్రాహ్మణుండ అగ్నిజ్యోతను రెటికి నడసే నా యత్నం సిద్ధించును లగ్నం వయసను విరించి కృతవ్యర్థం ప్రవర్తించు. కోడను బ్రాహ్మణుడు ఎదుపుండు వీటికి వాసుదేవుడు రాడను ఇంకా ఓయి రమ్మని చీరెడు ఇష్టబంధుడు లేడను రుక్కి తగవులు ఎదుట చైద్యుల కిత్తునుంచు ఉన్నాడను గౌరికి ఈశ్వరికి నావలనని గౌరికి ఈశ్వరునికి నావలను కృపలేదు.

అని బాధపడుతున్న రుక్మి ఎలా ఉందంటే అలంకరించుకోవడం లేదు. చెప్పదు తల్లికి తలపు జిక్కు, దిశల దరహాస చంద్రికను గప్పదు, వక్రతామరసగంధ సమాగత భృంగ సంఘం రప్పదు, ఎద్రగైకునదు రోజు పరస్పర సక్తహారము విప్పదు, కృష్ణ మార్గశత వీక్షణ పంక్తుల త్రిప్పదెన్నడు, తుడువదు కన్నులను కడలు తోయకణంబులు, కొప్పు చక్కగా ముడువదు, నిత్యలింగ దిశ ముచ్చటకు జనదు, అన్నమేయం గుడువదు నీరమునగునదు, ఊరుమి కీరము చేరి పద్యమున్నడువదు, వల్లటీ గుణ వినోదము చేయదు, దాయదన్యుల మృగనాభీలదదు మృగరాజ మధ్యమా, జలముల ఆడదు జలజగంధి, ముకురంబుడదు ముకుర సన్నిభముఖ, ముకురంబుడదు ముకుర సన్నిభముఖి, పువ్వుల తురుమదు పువ్వు ఓడి, నవకేళి కోరదు వనజాతలోచన, వనకేళి కోరదు వనజాతలోచన, హంసంబు వెంపదు హంసగమన, లతల పోషింపదు లలిత లలిత దేహ, తొడవులు తొడవదు తొడవు తొడవు, తిలకము ఇడదు నుడుట తిలకిని తిలకం, కమల గృహము తొడదు కమలహస్త, గాఢరించి తన్ను కరుణగై కొన వనమాలి రాడు తడవు మాలి అనుచు. అని బాధపడుతున్న రుక్మిణి అలంకరించుకుంట భోజన పలహారం చేయక నిద్రపోక ఇక్కడ నిలబడలేక స్థితిలేక పరధ్యానంగా ఉన్న సమయంలో ఆమెకు ఎడమ కన్నదిరింది, ఎడమ భుజమదిరింది. ఏమిటి అనుకుంటూ ఆశ్చర్యపోతుంటే ఎదురుగా అగ్నిజ్యోతుల వారు కనిపించారు. ఆతృతతో రుక్మిణి, నాన్నగారు నాన్నగారు నాన్నగారు, వచ్చాడమ్మా కృష్ణుడు వచ్చాడమ్మా, అమ్మా అఖిలాండ కూడా బ్రహ్మాండ నాయకుడు వచ్చాడమ్మా వచ్చాడు, శివాలయం పక్కన ఉన్నాడమ్మా, ఆయన అక్కడ నుంచి నేను వచ్చానమ్మా, బాధపడకమ్మా వచ్చాడు వచ్చాడు అమ్మా, శ్రీకృష్ణుడు వచ్చాడు అంటుంటే చాలా సంతోషించింది. అంతే కదమ్మా చూడు, మిత్యభవద్గుణోన్నతికి మిత్యభవద్గుణోన్నతికి అమయ ధనాదులు నిచ్చ నాకు తావచ్చ సుదర్శన యుధుడు, వాడే సురాసురుడెల్ల అడ్డపై వచ్చిన రాక్షస వివాహమునందు కొనిపోవు నిన్ను, నీ సచ్చరితం భాగ్యము సర్వము నేడు పలించి తల్లిరో కన్యక. జలజాతి క్షణు తోడి తెచ్చితివి నా సందేశం, నన్ను పంపెట్టి నీ కృపం బ్రతికితి నీ ఎట్టి పుణ్యాత్మకులుగారే, దీనికి నీకు ప్రక్షుభకుటిల్గా వింపనానేరే, అంజలిగా వించిన భూసురాన్వయమణి సద్బంధు చింతామణి. క్షణం కింద బతుకుదామనుకోలేదు నాన్నగారు, ఇప్పుడు బతకాలనిపిస్తుంది, నేనేం చేయగలను, కృతజ్ఞత అభిమంతలము నాన్నగారు, కృతజ్ఞత అభిమంతలము అమ్మా, వెళ్ళమ్మా వెళ్ళు అంతే. నమస్కరించి ఆయన వెళ్ళారు. తర్వాత అందరం ఆ తల్లి అనుగ్రహం కోసం తపిస్తుంటాం. అలాంటిది మహాలక్ష్మీ స్వరూపిణి రుక్మిణి ఆయన పాదాలకు వందనం చేసింది. నిస్వార్థంగా స్వామి సేవ చేసేవారికి ఇలాంటి స్థితి వస్తుంది, ఇది సహజం. అంటే అమ్మవారు బాగా అలంకరించుకొని పరివారమంతా పరివేష్టించరాగా జగజ్జనని పూజకు బయలుదేరి శివాలయానికి వెళ్ళి పార్వతీ పరమేశ్వరులను భక్తితో స్తుతించారు. చితాభస్మాలేపోరణవశనం దిక్పటధర జటాధారి కంఠే భుజగ ప్రతిహారి కపాలి భజతి జగతీశైకపడవీ భజతి.

సనాతనులైన ఉమామహేశులు మిమ్ము పురాణ దంపతుల మేలు భజింతు కదమ్మా, నేటి పెద్దమ్మా దయాంబురాశివి కదమ్మా, హరిన్పతి సేయుమమ్మ, నిన్న నమ్మిన వారికన్నటికి నాశం.

అంటూ ధ్యానించి వస్తోంది. వస్తుంటే కనియల్ రుక్మిడి చంద్రమండలముకు కంఠీరవేంద్రావలగ్నం వనాంభోజదళాక్షు చాంతరవక్షన్ మేఘసంకాశదేహు నగారాది గజేంద్రహస్తని భబాహు చక్రిపీఠాంబరు ఘనభూషాన్వితు

చూసింది పరమాత్మ. వీడే నా కోరుకున్న మగడు, మారునైన సొగసున బల

చెట్లు కరకంకడములు చెక్కు తద్దంబులు చెమరింప చిరునగబు.

రుక్మిణీకృష్ణుడు రథంలో వెళుతున్నారు. ఆశ్చర్య నుండి తేరుకుని శిశుపాల జరాసంధాదులు వెంటబడ్డారు. సహాయకులతో వచ్చిన బలరాముడు ఎదిర్చాడు, కృష్ణుడు ఎదిర్చారు, అందరినీ ఎదిరించి ఓడించారు. బాధపడుతున్న శిశుపాలుణ్ణి ఓదారుస్తూ జరాసంధుడు, బ్రతుకవచ్చు ఒడల ప్రాణం బూలుండినా బ్రతుకుగలిగేదేని భార్య గలదు, ఎక్కడో చోట పుట్టుంటుందిలేరా, ఎందుకు బాధపడతా, బ్రతికి తీవు భార్య పెట్టు దైవ మెరుంగు, భగవ వలదు చైజ్య వలదు వలదు. అందరూ అందరినీ రణముందు ఓడించి శ్రీకృష్ణ పరమాత్మ బయలుదేరారు. అందరూ రణమందు ఓడిపోయి వెందిరిగారు. రుక్మిణి మాత్రం వెంటబడి కృష్ణుని అదే పనిగా నిందిస్తూ, కొమ్మనుడువు కొమ్మనిమ్ము నీవు గుణరహితుండవు, విడువు విడువేని విలయకాల శిఖి శిఖ శిఖి శిఖ సవి సమాన శితశిలి ముఖముల గర్వమెల్లగొందు కలహమందు. అంటున్న రుక్మిణి ఓడించి ఒడిసిపెట్టి సగంతల గొరిగి ఒక మీసం తీసివేసి, ఇక చాలు పో అన్నారు శ్రీకృష్ణ పరమాత్మ. కించిత్ బాధపడుతున్న రుక్మిణి, కొందరు రిపుడనుచు కొందరు హితులంచు హితుడంచు, కొందరు హితులంచు కొందరు రిపులంచు కీడును, కొందరు హితులంచు మేలు చూపవు నిజము, ఈ అందరికీ సముడవు పొందగనేలా ఈ విషయం.

బలరామదేవుడు అన్నాడు, అమ్మా రుక్మిణి తల్లి బాధపడకు, తోడంబుట్టినవాని భంగమునకు దుఃఖించి మా కృష్ణుని ఎగ్గాడం చూడకుమమ్మా. పూర్వఫలకర్మాధీనమై ప్రాణులను తీరిందేలు నేడొకడు శిక్షింపంగా రక్షింప. నీ తోడంబుట్టువు కర్మశేషమును కర్మశేష పరిభూతుండయ్యేడం. రాత కొద్దిగాని వరమీద దైవం చేతకన్న హెచ్చు రాతలేదు. రాతకజుడు కర్త, చేతకు తాకర్త, ఎవరు చేసిన పాపం వాళ్ళు అనుభవించాలమ్మా, బాధపడకు తల్లి అంటున్నారు. వెంటనే అందరినీ ఓడించి పరమాత్మ రాజీవలోచనుడు రాజసమూహముల గెలిచి రాజసమప్ప రాజితయగూ

మీరింతవరకు రుక్మిణీ కళ్యాణం హరికథ విన్నారు. కథకులు శ్రీ కోటా సచ్చిదానంద శాస్త్రి. ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: TVK government. Senior leader Agri Krishnamurthy has warned that any MLA violating the party whip would face expulsion. Meanwhile, another faction claiming the support of 30 MLAs has elected SP Velumani as the AIADMK legislature party leader. Leaders of the faction met the media today after a meeting at former minister C.V. Shanmugam's residence. Shanmugam announced that the group will support the TVK government during the trust vote. Senior BJP leader Himanta Biswa Sarma has taken oath as the Chief Minister of Assam for a second consecutive term. Governor Lakshman Prasad Acharya administered the oath of office and secrecy to him at a ceremony held at the Veterinary College ground in Kanapara, Guwahati. Along with Dr. Sarma, four MLAs were also sworn in as cabinet ministers. Prime Minister Narendra Modi, Union Home Minister Amit Shah, Defence Minister Rajnath Singh, several union ministers and chief ministers from NDA-ruled states attended the ceremony. Chief Justice of India Surya Kant has announced to constitute a high-powered committee headed by Supreme Court Justice Arvind Kumar to prepare a blueprint for the modernization of courts across the country and secure a government allocation of 40 to 50,000 crore rupees for the purpose. The Judicial Infrastructure Advisory Committee will address infrastructural deficiencies in courts through substantial financial support from the government. The Ministry of Education today organized a high-level diplomatic interaction on Bharat Innovates 2026 in New Delhi as part of preparations for the Global Innovation Event scheduled to be held in Nice, France from 14th to 16th of June next year under the India-France Year of Innovation. The interaction brought together ambassadors, high commissioners, diplomats and government officials to discuss opportunities for global collaboration through India's growing innovation ecosystem. India will host the BRICS Foreign Ministers meeting on the 14th and 15th of this month. The meeting will be chaired by External Affairs Minister Dr. S. Jayashankar. Briefing media in New Delhi today, External Affairs Ministry spokesperson Randhir Jaiswal said during the meeting, the foreign ministers of BRICS member countries will exchange views on global and regional issues of mutual interest. In Maharashtra, six devotees were killed and around 15 others injured after a wall collapsed during a religious gathering in Jat Tehsil of district this afternoon. More than 300 devotees had gathered at the site when strong winds accompanied by heavy rain lashed the area. The injured have been admitted to hospitals in Jat and Sangli Civil Hospital for treatment. Uttar Pradesh Chief Minister Yogi Adityanath has appealed to the people of the state for practical implementation of Prime Minister Modi's call. He urged citizens to reduce fuel consumption and avoid unnecessary purchase of gold. In IPL cricket, Gujarat Titans defeated Sunrisers Hyderabad by 82 runs at the Narendra Modi Stadium in Ahmedabad tonight, chasing a target of 169 runs. Sunrisers Hyderabad were all out for 86 runs in 14.5 overs. Earlier put into bat, Gujarat Titans posted 168 runs for the loss of 5 wickets in their allotted 20 overs. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి విజయవాడ కేంద్రం రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు వింటున్నారు. రేపు ఉదయం 7:15 ఉదయరేకులు కార్యక్రమంలో భగవద్గీత పారాయణం, భగవద్గీత శ్లోక విశ్లేషణ వింటారు. సమర్పణ శ్రీ మల్లాది శ్రీరామ్ ప్రసాద్, నిర్వహణ డాక్టర్ చుండూరి మాణిక్యరావు. అనంతరం అద్దె ఖరారునామా గురించిన న్యాయవాది కొల్లిపర నలీ కుమార్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. తర్వాత స్త్రీల పాటలు ఈ అంశంపై ఎంకే ప్రభావతి గారి ప్రసంగం వింటారు. అనంతరం లలిత గీతాలు. 9:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమంలో శ్రీమతి సుధా రఘునాథన్ గారి గానం వింటారు. 10:30 90 వసంతాల ఆకాశవాణి ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఉపకులపతి డాక్టర్ పివి సత్యనారాయణ గారు శ్రీ నన్నం మధు గారితో పంచుకున్న అనుభవాలు వింటారు. 11:00 గుర్తు చేసుకుందాం కార్యక్రమంలో ఆకాశవాణి 90 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఆకాశవాణి శబ్దభాండగారం నుంచి అందిస్తున్న కార్యక్రమాలలో భాగంగా శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారితో పరిచయ కార్యక్రమం. అనంతరం శ్రీ మంగళంపల్లి బాలమురళీకృష్ణ గారి గీతాలు వింటారు. పర్యవేక్షణ శ్రీ పి ప్రశాంత్ కిరణ్. 1:30 వనితావాణి స్త్రీల కార్యక్రమంలో భారత భారతీ సాహిత్య రూపకం వ్యాఖ్యానం డాక్టర్ వి నాగరాజలక్ష్మి మరియు దమయంతి శ్రీమతి సాహితీ

శ్రీ డాక్టర్ వీరలక్ష్మి తాడేపల్లి నుండి. అనంతరం లలిత గీతాలు. 6:30 పల్లె సీమల కార్యక్రమంలో గుండె జబ్బులు, లక్షణాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ఈ ధారావాహికలో గుండె జబ్బులు, ఆహారం విషయంలో తీసుకోవలసిన సూచనలు గురించి డాక్టర్ విఎస్ఆర్ భూపాల్ గారితో పరిచయ కార్యక్రమం వింటారు. 7:15 పంట సీమలు. వ్యవసాయదారుల కార్యక్రమంలో మంచినీటి చేపల పెంపకంలో నీటి నాణ్యత ప్రాముఖ్యత ఈ అంశం గురించి ఆంధ్రప్రదేశ్ మత్స్య విశ్వవిద్యాలయంలో గెస్ట్ ఫ్యాకల్టీగా పనిచేస్తున్న ఏ రత్నశ్రీ గారితో పరిచయ కార్యక్రమం. పరిచయకర్త శ్రీ నన్నమ్మధు. అనంతరం జానపద గీతం, తరువాత బొప్పాయిలో వైరస్ తెగుళ్ల యాజమాన్యం గురించిన విశేషాలు వింటారు. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ఆకాశవాణి నెల్లూరు కేంద్ర సమర్పణ. 8:00 ఆంగ్ల ప్రసంగ కార్యక్రమంలో శ్రీమతి పి ప్రసన్నలక్ష్మి గారి ప్రసంగం వింటారు. 9:30 కుశల ప్రశ్నలు నాటిక వింటారు. రచన శ్రీ గంధం యజ్ఞవల్క శర్మ, నిర్వహణ శ్రీమతి ఎం కృష్ణకుమారి. 10:00 రాగం తానం పల్లవి కార్యక్రమంలో శ్రీమతి కె రవిప్రభ, శ్రీమతి కె ఈశ్వరి, ఈశ్వరీ బృందం వారి నాదస్వర ద్వయం వింటారు. శ్రీ ఎం మునిరత్నం ప్రత్యేక డోలు సహకారం. ఇవి రేపు మేము ప్రసారం చేస్తున్న కార్యక్రమాల వివరాలు. ప్రియవాదికి శత్రువు లేడు, పరుభాషకి మిత్రుడూ లేడు. ఆకాశవాణి విజయవాడ కేంద్రం. సమయం 11:13:24. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. మరికొద్ది క్షణాల్లో ఎఫ్ఎం గోల్డ్ కార్యక్రమాలు రిలే వింటారు.